கவிதோ வரே.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. స్వామి దివ్యోపన్యాసాల పరంపర ప్రేమామృతం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం ప్రపంచంలో చూసే మంచి చెడులు దేనిపైన ఆధారపడి ఉంటాయి? ఈ ప్రపంచంలో ఏది నిత్యం, ఏది అనిత్యం? ఈ సత్యాలను తెలుసుకోవాలంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1996 సెప్టెంబర్ 9 తేదీన భక్తులకు ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని వినాలి. ఆ ఉపన్యాసం ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం. విని ఆనందించండి.

కుక్కలెన్నో మొరుగు దాని ఘనతకేమి తక్కువగును.

దివ్యాత్మ స్వరూపులారా. సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము, కాదు కాదు, అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం. ఆకాశమును చూస్తే బ్లూ కలర్గా ఉంటుండాలి, నీలరంగుగా ఉంటుండాలి. సముద్రమును చూస్తే నీలరంగులుగా ఉంటుండాలి. కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు. ఈ సముద్రము నీలరంగుతో లేదు, ఆకాశము నీలవర్ణము కాదు. అత్యంత దూరముగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది. సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీలరంగుగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు, అది తెల్లని రంగుగానే ఉంటుంది. కల్పితమైనటువంటి వర్ణనలు అందులో ఏమాత్రము కనిపించవు. అదే విధంగానే మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసముల పైన, మన యొక్క భావముల పైన, మన సంకల్పముల పైన ఆధారపడి ఉంటుండాలి. నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు, నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు. నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి, కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం, కానీ కరెంటు మనకు కనిపించటం లేదు. ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు. అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి, కానీ ఆత్మతత్వము కనిపించదు. దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి. శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు. చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు. ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు. ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది. అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడీ వచ్చాడు. తల్లి కన్నులు మూసే పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు. కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడీ ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు. సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు, సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు. సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము? సన్యాసి సర్వ ఆశలు వదలటమే సన్యాసము. కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసిము తీసుకున్నటువంటి శంకరుడు. తల్లి అయినా సరియే, తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు. విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది. మొట్టమొదట సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు. విరిజా హోమం ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు. రూపం మార్చుకుంటాడు. పూర్వపు రూపం పోయింది, పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది, దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నాగ ఆనందమో, రూకానందమో, ఇంకొక ఆనందమో, ఆనందమో, ఆనందమో, అంత ఆనందములే, కానీ వారిలో కించిత్తైన ఆనందం ఉండదు. అది ఏ విరిజా హోమము అని తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు. అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ? కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప
మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది. సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు. స్వామి వెళ్ళుతున్నాడని తెలిసి చాలామంది భక్తులు అనేక ప్రాంతముల నుంచి నాతో 200 మంది వచ్చారు. పవిత్ర హృదయుడు, పవిత్రమైన దంపతులు వారిద్దరూ. ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపుడు. అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి. వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ చీచి, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు. ఒక మాట చెప్పాడు ఆయన ధైర్యం. హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు. అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడాను ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని. అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి. ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు. ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు. రాజకీయంగా నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ. చీఫ్ డివోటీ, నాకింకా అంత భక్తి రాలేదు. అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు. తిరిగి శంకర్ల వారు ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకారణ సంస్కారం చేయాలి. ఎవ్వరూ అక్కడ రాలేదు. ఈ నమ్మూర్తి ప్రార్థనలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు. ఎందుకంటే ధర్మ విరుద్ధమైనటువంటి దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యుడు. విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే, తన దొడ్డు లోపలనే ఉంతటివి అక్కడే బుక్ చేశాడు. ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు. ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్టనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి ఒక శ్మశానం లేదు. కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవున ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు, అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి. ఎందుకంటే ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ ఈ విధంగా శంకర్ల వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు. ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స కలిగింది. దారి నడుచుకుంటూ పోతున్నాడు, కాశీకంతా నడుచుకుని పోవాలి. డే అండ్ నైట్, ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు. ఈటీ పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు. ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు. అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే, ఈనాటి యువకులైనటువంటి బాలబాలికలు, కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండాలి, కానీ నిజమైనటువంటి ఆత్మను ఎవరు కూడాను విచారించటం లేదు. మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని వరిస్తున్నారు, దేహం యొక్క సౌందర్యాలు చూస్తున్నారు, ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇది సరి అయినటువంటిది కాదు. ఇది మానవుడిగా పుట్టి క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ, ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే, ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే, కట్టగడపటికి కాలిపోయే శరీరం లే, యవ్వన మెత్తలో ఉంటుంటాది, మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనము అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు. అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి, శరీర దృష్టిని అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి. ఇది అంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము, దీని అందసందములంతా కూడా ఎక్కడ ఉంటున్నది? ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి. ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు. ఆ అబ్బాయికి 22 సంవత్సరాలు వచ్చింది. తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి, నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు,
నీకు వివాహం చెయ్యాలని సంకల్పించుకున్నానన్నాడు. కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు. దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు. ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి యొక్క కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నాడు. అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది. కానీ కుమారుణ్ణి బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది. సరే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది. నోటితో అన్నాడు మాత్రమే కాని కాన్షియన్స్ తృప్తి కాలేదు. ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు. ఈ అరణ్యంలో నిహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు. పోతున్నాడు గుర్రం పైన, కింద నది, నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు. ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా పోతుంది అది అమ్మాయి? అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు, నా జీవితం అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి, నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుని ఏ సేవను చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు. నది స్లోపు, నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది. అది ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు. ప్రారంభమైంది వ్యాధి. ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి. వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు. తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో తెప్పించాడు, ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను, ఆ అమ్మాయిని నేను వివాహం ఆడాలి. అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంతా ఎంక్వైరీ చేశాడు. ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె. ఆ వ్యాపారి కూడాను ఆమె ఏకైక పుత్రిక. అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు. ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడుగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు. కానీ బిడ్డకు చెప్పలేదు. ఈ బిడ్డ క్రమక్రమేణా తను కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు, చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు. ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు. ప్రతి దినము పొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది అది టెంపరేచర్. ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను. రాజుకు ఏ విధంగా చెప్పాలి అన్నారు. వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకని చెప్పండి అని. ఈ వార్తను చెప్పేటప్పటికీ రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు. ఈ వార్త తండ్రికి తెచ్చి చాలా బాధపడుతున్నాడు. ఏ నిమిషంలో ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు. సాయంకాలం తిరిగి గ్యాంజెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది. ఓ భగవంతుడా, నా ప్రతిజ్ఞకి ఎత్తి భంగం కాకుండా, రాజుకు అసంతృప్తి కాకుండా, నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా, ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాలు నాకు అందించమని చెప్పి ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది. కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు. దీనికి సరైన ఉపాయం తెలగాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది. నాన్న నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పి, అయితే నాకు 8 టైం ఇవ్వాలి అన్నాను. సరే ఇంకా 8 అని ఆ రాజకుమారుడు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. సరే ఈ వార్తను రాజుకు పంపించాడు, చాలా సంతోషించాడు. ఆనాటి నుండి ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పరిగెట్టి ప్రతి దినము కూడాను చాలా బేదువయ్యే రీతిగా మందులు తీసుకుంది.
ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది. 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి. ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి. ఈమె కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి. ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది. 8 దినములు జరిగిపోయింది. ఈమె శరీరము అష్టపంచినంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది. పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు. సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఇంకా చూస్తున్నాడు చాతక పచ్చుల వలే, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని. ఈ అమ్మాయి దిగింది, ఆమె ఇద్దరు చెలికత్తెను పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు, ఇంకా 8 మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు. చూచాడు రాజకుమారుడు, నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది, ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి, ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందాది, కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు. ఆమె చేతులు జోడించి, ఆ కన్య రాజకుమార, మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు, మొట్టమొదటి మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు, ఇదిగో నా అందం అంతా ఆ 8 వెసల్స్ లో ఉంటుందాది, ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో, తరువాత నన్ను వివాహం ఆడండి, ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకును నేను అందచందంగా కనిపించాను, మలమూత్రం మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందాది, నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది, ఈ మలమూత్రంలే నా అందము, భావించినావు దీని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుందాది, శంకరుల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు. ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు, ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది. తాను కూడా అనుకున్నాడు, చీ నిజం, దేహం ఏమిటిది, పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు, శతవర్షముల దాకా మితము చెప్పిది గాని నమ్మరాదా మాట నెమ్మనమ్మన, బాల్యమందు లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదివియందు ఎవరనో అడవినో బుద్ధకోద్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. బాడీ లేక వాటర్ బబుల్, మైండ్ ఇస్ లేక మ్యాడ్ మంకీ, దీన్ని అనుసరిస్తూ పోతుండదు ఈ బాడీ. ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయారు. దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు, ఎవరికి నీ సన్యాసం బోధించలేదు, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు. తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు. ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు. దీని అద్వైతం ఏమిటి, బాలబాలికలారా, మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు, మీరు సినిమాలు చూస్తున్నారు, ఇందులోనే ఉంటున్నది అద్వైతము, చక్కగా వివరిస్తున్నాడు. మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్, కానీ ఆ స్క్రీన్ ను ఎంతసేపు మీరు చూడుచుకుంటూ కూర్చోలేరు, కానీ మీరు వెయిట్ చేస్తున్నారు. దేనికి వెయిట్ చేస్తున్నారు, బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు. బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు, వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా, లేదు తిరిగి పోతున్నాయి, బొమ్మలు తిరిగి ఉంటున్నాయా, తిరిగి వస్తున్నాయి, కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి, కానీ స్క్రీన్ మాత్రం రావటం లేదు పోవటం లేదు. అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మిథ్య అనగా జగత్, జా గత్ రావటం పోవటం రావటం పోవటం, ఇదే జగత్. కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, అది జగత్. బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది, కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు, బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు. మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు, సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు, అంతా కూడా విష్ణుమయమే, అంతా దైవమయమే. అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు. కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు, సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు, జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు, అది నిజమా ఇది నిజమా, అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్. బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, పునరపి జననం.

0: ఇవంతా కూడాను మిథ్యమే. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము. కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము. అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్. దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు. స్క్రీన్ ఉంటుండాది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి. అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు. ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది? స్క్రీన్ ఆ బొమ్మలతోనే కలిసి ఉంది. స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుండాలి ఈ స్క్రీన్. ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుండాలి. శాశ్వతమైనటువంటి ఈశ్వరత్వము అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుండాలి. అది ఏ సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు. స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు. కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుండాలి. కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు. ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటిది ఉంటుండాలి. అది ఏ ఆత్మతత్వము? ఈశావాస్యం ఇదం జగత్. అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది? ఆత్మ ఒక్కటే. అది ఏ స్క్రీన్? ఆ స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళుతున్నాయి. ఆ స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు. కనుక అదంతా సత్యమైనటువంటిది. ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు. ఈ జగత్తంతా ఒక స్క్రీనే. ఇందులో పుట్టేది, చచ్చేది, ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు. కానీ ప్రతి బొమ్మ ఎందుకు ఈ స్క్రీన్ కూడా లీనమై ఉంటుండాలి. స్క్రీనే లేకపోతే బొమ్మలే మనకు ఉండవు. కనుక అద్వైతం అనగా ఏమిటి? మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి. అది స్క్రీన్. జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము. ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది. కనుకనే ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు. సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి. కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది. ఆ ఏకత్వం అనేది ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుండాలి. దానినే బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణువు అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్నే అల్లా అన్నారు, దానే ఉల్లా అన్నారు. అనేక రకములుగా పెట్టుకు వచ్చారు. ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే. ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు, మెట్టింది కూడా కాదు. కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితుల కంతకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు. ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు. అందరూ ఉంటున్నారు కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు. అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే. అది ఏ? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు. ఏమిటి ఆ ప్రాణశక్తి? గాలి తీసుకుంటారు. సో హం సో గాలి తీసుకున్నాడు, గాలి విడిచాడు. ఇదే ప్రాణశక్తి. ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి. దట్ హం నేను, అదే నేను, అదే ఆత్మ. సోహం అదే హంస గాయత్రి అన్నారు. హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము. దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్నా అని చెప్పి చెప్తూ వచ్చారు. కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం సో తీసుకుంటున్నాడు, ఎడం వైపున వదులుతున్నాడు హం. ఈ రెండు కూడాను ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది. ఈడా పింగళ, పూరకము, రేచకము, మధ్యలో నిలిపినటువంటిదే కుంభకము. కనుకనే కుంభకము, రేచకము, పూరకమని ప్రాణాయామం కింద చెప్తున్నారు. ఈ ప్రాణాయామ సంబంధమైనటువంటి సాధనే ఆత్మ సంబంధమైన సాధనలో యమ ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు. పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: ఫీలింగ్ ఇట్
0: తీసుకోవటము. ఇంకా రేచకము, వదలటము. ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము. ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు. కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు. అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగ అని పేరు పెట్టారు. ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని. ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి? భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి. గంగా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకరుల వారు. యమున ఇది ఏ ఒక విధమైనటువంటి ఉపాసన కింద పెట్టాడు. యమున అనగా జమున, జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు. జ్ఞానము అదే సరస్వతి, అది కనిపించేటువంటి కాదు, అంతర్వాహిని. కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటారు. కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో ఏ కార్ లోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము, అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు. కనుకనే 200 సంవత్సరంలప్పుడే మీరాకుడను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పిన తోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా యమునా తీర్ చెల్లోరేమన్ ఎట్ట ఉండాలి ఆ గంగా? గంగా యమునా నిర్మల పాని.

0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఉన్నాడు?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్, హే మన్ చెలురేమన్,
0: భర్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే, టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: హే మన్ గంగా జమునా తీర్ చెలురేమన్,
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి. ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది, అందరూ అంగీకరిస్తూ వచ్చారు. ఆ సమయం లోపల గురు గోవిందుడు అనగా గౌడపాదుడు తిరిగి తాను కాశీకి వచ్చాడు. తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపట వచ్చింది. అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది. ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు. మధ్య మార్గంలో ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు. ఆ సమయం లోపల తన భార్య, పండితుని భార్య, మొన్న చెప్పాను ఉభయ భారతి, ఆమె గొప్ప వేదాంతురాలు. కట్టగరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది. ఆమె భర్తనే ఓడిపోయాడు. ఇప్పుడు సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకరుల వారు పట్టుబట్టాడు. ఆ ఉభయ భారత్ చెప్పింది, శంకర నీకు సర్వధర్మంలో తెలుసును, నేను అర్ధాంగి, ఆ బాడీలో హాఫ్ బాడీ నేను, నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది, నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది. సరే వాదించమన్నాడు శంకరుడు. ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది. శంకరుల వారికి తెలియదు. అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు. ప్రయాణం అవుతూ పోతున్నాడు. ఆ రాజ్యంలో కాశీరాజు మరణించాడు. మరణించేటప్పటికీ కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు. ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు, పరకాయ ప్రవేశము, ఆ దేహంలో ప్రవేశించాడు. ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది, రాజుగారి దేహంలో ప్రవేశించాడు. రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు. కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకరులే. రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు. కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు. తన కాన్షియన్స్ కూడా తాను అంగీకరించలేదు. అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు. ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. అక్కడ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలం. ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు ఆ కాలం లోపల. అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు. కేకేయ రాజు అనగామి కైక తండ్రి కనుక ఆ పండితులు ఓడించాలని పోయాడు. ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్లు తెరవలేదు. పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు, ప్రార్థనలు సలుపుతున్నారు, శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు, కానీ ఏమి తెరవలేదు. కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అనేటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది. శంకర్ల వారు చాలా గొప్పవారు, అతను ఇప్పుడు ఆచార్యుడు, అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అనిపోయినారు. ప్రతి ఒక్కటి ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు, ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది. ఆ మాలిన్యాన్ని తాను తరంగొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు. అప్పుడు వనదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు. ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేశాడు. నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే, ఈ దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా, పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ 12వ దినం తలుపు తెరుచుకుంది. చూశారా, శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిచ్చుకున్నారు. అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం. ఎందుకంటే అది కూడా ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు. కనుకనే దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ. ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమనే గాడ్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది, ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా మారిపోతుంది. వేద శాస్త్రములను నేర్పగలిగి ఉన్న, పద్యగద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు. ఈ వేదములు ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు. ఏమి చేసినా అది మంచిదే. అది ఏ పవిత్రము, అది ఏ దివ్యత్వము, ఇది ఏ ఆత్మతత్వం. కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు, అది ఆత్మనే ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి. ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. కట్టగలప్పటికి ఇంకాను ఈ పిల్లలకంతా, యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెబుతూ వచ్చాడు. మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే, చెప్పినంత మాత్రమే విరక్తి రాదు. నాకు తెలుసును, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రతి దినం కూడాను పారాయణం కోసమని, అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు, గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు. అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల, ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడాను అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మ. ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. కట్టగలప్పటికి ఇంకాను ఈ పిల్లలకంతా, యువకులైన

ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదచ్చితే అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు. 5 దినాలు జరిగింది. 6వ దినము ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది. అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు. బాబు ఇంకో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు. కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు, రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఊరికే 1 దినం చెప్పాడు. కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు. మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడట. తక్షణమే పైకి పండితుని దగ్గరికి వెళ్ళాడు. పండిత, రేపటి దినం మా కుమారుడిని పంపిస్తున్నాను, తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి, ఈ ప్రాపంచికంపై ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు. మీ ఒక్క కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా? అప్పుడు చెప్పారు శెట్టి గారు, మీరు 6 దినాలు విన్నారు, ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో. ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా? రాదు రాదు రాదు. జన్మ జన్మాంతర సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయిగా తెగేటువంటిది కాదు. కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు. అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే. ఇప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి కూతురు తోమితే చాలు. నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కలుగుతూనే ఉండాలి. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి. అది ఆ విధమైనటువంటి బోధన చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలిసినా? పూర్వం చెప్పాను, తిన్న అన్నం కక్కిన తరువాత ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి. ట్రై అనుకుంటే డ్రై అయిపోతుంది. మస్ట్ డూ. మీకోసమే ఈ జగత్తునందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు, ఈ జగత్తునందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు. ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది. దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది. అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు, అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము. అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి. అది ఆ డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, చాలా పట్టుదలతో పట్టాలి. దానికి తగినటువంటి యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు. కనుక ఒక్కతూరి వదలనా వదిలిపెట్టింది అయిపోయింది. అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు. తప్పక ఇది సత్యం సత్యం సత్యం. కనుక శంకరుల యొక్క వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చి ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు. నడుచుకోవాలి. కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు, శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి, మనస్సుతో దాన్ని త్యజించాలి. అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం? అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది. దైవం సత్యం, జ్ఞానం సత్యం, అంత నిత్యం. కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1996 సెప్టెంబర్ 9 తేదీన భక్తులకు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మనలోని భావాలు, ఆలోచనల్ని బట్టే మనకి ప్రపంచంలో మంచి చెడ్డలు కనిపిస్తాయి. ప్రపంచమనే ఈ రంగస్థలం మీద భగవంతుడు నిత్యమైన తెరలాంటివాడు, జీవులు తెరపై వచ్చిపోయే బొమ్మల్లాంటివాళ్లు అన్నారు భగవాన్ బాబా. ఆ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలని స్వామి ప్రబోధించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: విశ్వాసమే మన శ్వాసగా భావించాలి. ఇట్టి దివ్యమైన విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తమై నిరంతరము దేవుడున్నాడయా, ఉన్నాడయా, దేవుడున్నాడయా అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వము ఎరిగినవాడు బ్రహ్మగా మారిపోతాడు. కనుక ఉన్నాడు ఉన్నాడు అంటే తాదాత్మ్యభావాన్ని పొంది సాక్షాత్కారాన్ని అందుకుంటాడు. ఈ విశ్వాసమునకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ మనము వెనకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి. దీనివల్ల నిజమైన ఆత్మశక్తిని మనము సాధిస్తాము, ఆనందాన్ని అనుభవిస్తాము, దేశానికి ఆనందాన్ని అందిస్తాము. అంతేకాని ప్రతిక్షణం దేవుడు ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అనే సంశయాలతో ఉంటే సంశయాత్మ వినశ్యతి అన్నట్లవుతుంది మన పరిస్థితి. సంశయములతో జీవితమును నాశనము చేసుకొనకూడదు. ఈ సంశయమున్నవాడు సర్వవిధములా అధముడైపోతాడు. ఏ ఒక్క విషయమునకైనను ఒక శక్తిని మనము అనుభవించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? పంతొమ్మిది డిసెంబర్ 12వ తేదీని స్వామి వెంకటగిరి చేరవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చిత్తూరు జిల్లాలలో సంచార కార్యక్రమ సందర్భంలో ఒకరోజు ముందుగానే వెంకటగిరి చేరారు. ఆ రోజు ఉదయం 8 గంటలకే కేరళలో పడమటి వైపున్న కాలికట్ నగరానికి 28 మైళ్ల దూరంలో మంజేరి అను పట్టణములో వృత్తి విద్యాలయంలో ప్రధాన పర్యవేక్షకులైన యు రామ్మోహన్ రావు గారు తన ఇంటి వద్ద స్వామి దర్శనమిచ్చారని తెలియజేశారు. వెంకటగిరిని చేరి మంజేరీకి సూటిగా స్వామి పయనించినను 600 మైళ్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది. ఒకే సమయమున స్వామి పరస్పరం మిక్కిలి దూరదేశాల్లో కనపడ్డారంటే మానవులకు మనకు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. బాబా లీలలు మానవులకు అగోచరములు. ఈ విషయాన్ని గూర్చి రామ్మోహన్ రావు గారు ఇలా తెలిపారు. నా కుమార్తెయు భార్యయు నేనును ఇంటిలో ఉన్నాము. ఎవరో సాధువు వచ్చి ఉన్నాడని మా పనిమ్మాయి మాకు తెలిపింది. వాకిలి కడుకు వెళ్లి చూస్తే సత్యసాయి బాబాగారే. హరివోం శాంతి శాంతి శాంతి అని స్వామి ఆశీర్వదించారు. సాష్టాంగ నమస్కారానంతరం స్వామి ఇంటిలోకి వచ్చారు. పూజాగృహమందు ఇతర దైవపటములతో పాటు స్వామి ఫొటో కూడా ఉండేది. పూజాగృహంలో స్వామి కూర్చున్నారు. వారి బిడ్డయైన శైలజ యొక్క భక్తికి మెచ్చి తాను వచ్చానని స్వామి చెప్తూ భజన మరియు ప్రవచనము జరుగును కాన భక్తులను పిలిపించమని ఆజ్ఞ ఇచ్చారు. భక్తులందరూ వేంచేశారు. ఎంతో భక్తితో భజనను కీర్తనలను పాడారు. స్వామి రామ్మోహన్ రావు గారితో అరవములోనూ ఆయన భార్యతో కన్నడంలోనూ ఇతరులతో మిశ్రమ భాషలోనూ సంభాషించారు. శంఖమాలను సృష్టించి తన ఫొటోను మాలతో అలంకరించి స్వామి వాళ్లని ఆశీర్వదించారు. ఫిబ్రవరి 25వ తేదీన బెంగుళూరులో నాగపూజ చేయడానికి రామ్మోహన్ రావు గారి తండ్రి నిశ్చయించుకున్నారని స్వామి వారితో చెప్పారు. ఆ విషయం చెబుతూ స్వామి తనకి ప్రీతికరమైన గురువారపు పూజ జరిపినందున నాగపూజ చేయవలసిన అవసరం లేదు, నాగదోషము గురువారపు పూజ వలన హరించింది, ఇంకే భయమూ లేదని చెప్పమని చెప్పారు. అల్పాహారము స్వీకరించిన తర్వాత కాళహస్తిలో తన కొరకు భక్తులు వేచి ఉన్నారని చెప్తూ స్వామి వాకిలి దాటి అదృశ్యమయ్యారు. ఇది రామ్మోహన్ రావు గారు చెప్పిన సంఘటన. స్వామి ఆకస్మిక దర్శనానికి వాళ్లకి పరమానందం కలిగింది. కాని క్షణములలో స్వామి అదృశ్యమైనందున ఆశ్చర్యమూ కలిగింది. ఇదెట్టి మహిమయో అని విస్మయం చెందారు. ఇంత మాత్రమే కాదు, ఆయన మరికొన్ని అంశములు కూడా విశదీకరించారు. డిసెంబర్ 24వ తేదీ గురువారము సెలవు దినమైనందున వారి కుమార్తె శైలజ మ్యాంగళూరులో ఉండుట చేత ఒంటరిగా గడపవలసి వచ్చని కదా అని భావించి వారి స్నేహితుల ఇళ్లకు వెళ్లి సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఇంట్లోని దీపాలన్నీ వెలుగుతుండడం చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంటి నుండి వెళ్లేటప్పుడు స్విచ్లు ఆపుట మర్చిపోయారేమోనని వారి భార్య అన్నారు. పరిశీలించగా వేసిన తాళాలు వేసినట్లే భద్రంగా ఉన్నాయి. ఇల్లు తాళం తీసి లోపలికి ప్రవేశించి చూడగా వస్తువులన్నీ భద్రముగానే ఉన్నాయి, దీపములు మాత్రం వెలుగుతున్నాయి. పూజాగృహమందు స్వామి కూర్చునున్నారు. మేము స్వామికి పాదాభివందనం చేశాము. భయపడితిరా అని కన్నడంలో స్వామి వారిని ప్రశ్నించారు. లేదని మిక్కిలి ఆనందమైందని స్వామికి వారు తెలిపారు. ఒంటరిగా ఉందిరే అని నేను వచ్చాను, భజన చేయండి, శైలజ ఉండిన ఎంత సంతోషముతో భజనలో పాల్గొనునో అని చెప్పుచూ స్వామి స్వయంగా కొన్ని కీర్తనలను పాడారు. రాత్రి భోజనమైన తర్వాత స్వామి వారితో మాట్లాడి శయనించారు.
మరునాటి ఉదయం స్వామి స్నానం చేసి కాఫీ తీసుకున్న పిమ్మెట ప్రకృతి మూలసూత్రముల గురించియూ భక్తిని గూర్చియూ స్వామి వివరించారు. ఆ సమయంలో హఠాత్తుగా స్వామి చేతిలో రుద్రాక్షమాల గోచరించింది. సంధ్యావందన సమయాలందు మాలను కంఠమున ధరించి ఉండాలని చెప్తూ ఆశీర్వాదముతో రుద్రాక్షమాలను రామ్మోహనరావు గారికి వేసి స్వామి సంధ్యావందనానంతరం ఆ మాలను స్వామి పటానికి వేయవలసిందని ఆజ్ఞాపించారు. అల్పాహారము తీసుకున్న పిమ్మట పుష్పమాలలతో పటములను అలంకరించి పూజాగృహాన భజన ప్రారంభించారు. స్వామి వచ్చారని తెలిసిన భక్తులందరూ వచ్చేశారు. తమిళ మలయాళ మిశ్రమ భాషలలో భక్తిని గురించి ప్రసంగించి భక్తులందరికీ ప్రత్యేక దర్శనమిచ్చి కోరికలను తీర్చారు స్వామి. 12 గంటలకి మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాన్ని స్వామి స్వయంగా భక్తులకి పంచిపెట్టారు. 1/2 కిలో ఖర్జూర పళ్లని 150 మంది భక్తులకు పంచారు. ఆహా, ఏమి ఆశ్చర్యము! మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం 4:30 గంటలకు టీ తీసుకుని భక్తులు వేచి ఉన్నారని చెబుతూ స్వామి వాళ్లందరినీ ఆశీర్వదించి 5 గంటలకు బయలుదేరి మళ్లీ వెళ్లి అదృశ్యమైపోయారు. బాధలలో ఉన్నవారికి సహాయం చేయుటకై స్వామి సూక్ష్మ శరీరముతో దూరదేశాలకు వెళ్లి కొంతకాలానికి తిరిగి వచ్చిచుండునుగాని 1-2 రోజులు ఎక్కడనూ లేరు. అట్లుండెననుట నమ్మదగిన అంశమే, శాస్త్రరీత్యా నిరూపించుటకు సాధ్యము కాని విషయం. రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయాలను ధృవపరుస్తూ తన స్నేహితుడైన పీకే పణిక్కర్కును, కేరళలోని పిఏ మీనన్ గారికి కూడా కస్తూరి గారు ఈ విషయాలను చక్కగా వివరించి సత్యము తెలుపుతూ విపులముగా ఉత్తరము రాయమని కోరారు. కస్తూరి గారు రాసిన ఉత్తరాన్ని చదివిన వెంటనే పణిక్కర్ గారు, మీనన్ గారు రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్లి వివరములు విచారించి జాబు రాసి పంపించారు. ఆ జాబులోని వివరాలివి: 13వ తేదీన స్వామి పసుపచ్చ రోప్ని ధరించి వాళ్ళింటికి వచ్చారు. పాదరక్షలు విడిచి పూజాగృహములోనికి వెళ్లి నా స్వస్థలమునకు పోవుచున్నానని స్వామి చెప్పారు. రుద్రాక్షమాలను స్వామి ఫొటోకు వేయుటను అక్కడ ఉన్నవారు చూశారు. స్వామి వచ్చి వెళ్లినది మొదలు ఆ చిత్రము నుంచి విభూతి రాల్తోంది. ఆ పటమునందలి స్వామి ముఖము దివ్య కాంతితో ప్రకాశిస్తోంది. ఆ దివ్య విభూతిని భక్తులకు పంచిపెడుతున్నాము అని రామ్మోహన్ రావు గారి దంపతులు వారికి నీ విభూతినిచ్చి తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి రామ్మోహన్ రావు గారి దంపతులు షిరిడీబాబా భక్తులు. వారెన్నడూ ప్రశాంతి నిలయముకు వచ్చి ఉండలేదు. 7 సంవత్సరాల క్రితం సత్యసాయిబాబా పటము వాళ్లకు లభించగా తమ పూజాగృహములో ఆ పటాన్ని పెట్టుకున్నారట. తమ ఇంటికి స్వామి వచ్చినప్పుడు పూజాగృహంలో గోడకి తగిలించున్న ఆ బాబా పటం కిందనే గోడ కానుకుని స్వామి కూర్చున్నారట. సత్యసాయిబాబాను చూచుట అదే మొదటి పర్యాయమని ఆ దంపతులు మీనన్ గారికి, పణిక్కర్ గారికి చెప్పారు. పిదప సత్యం శివం సుందరం గ్రంథాన్ని స్నేహితుల దగ్గర నుంచి తెచ్చుకుని చదివారట. బహుశా స్వామి కాలికట్లోని భక్తులను చూడటానికి వచ్చి హఠాత్తుగా తమకు దర్శనమిచ్చి అనుగ్రహించి వెళ్లారని వారు తలచారు. స్వామితో రామ్మోహన్ రావు గారి భార్య తన కష్టములను గూర్చి చెప్పగా, సుఖదుఖములు మానవులందరికీ సమానములే,

రామ్మోహన్ రావు గారి కుమార్తె శైలజ స్వామిని భజన కీర్తనల పుస్తకాన్ని ఇవ్వమని అడగగా స్వామి మలయాళ భాషా భజన గ్రంథములు పాల్ఘాట్ మీనన్ ప్రశాంతి నిలయానికి తెచ్చి ఇచ్చారని, ఆ భజన గ్రంథాల్లో ఒకదాన్ని ఆమెకు ఇస్తానని చెప్పి హస్తచాలనముతో పుస్తకాన్ని తెప్పించి ఆమెకు ఇచ్చారు. అచ్చట ఉన్నవాళ్లందరూ ఆ విషయాన్ని గమనించారు. ఆ గ్రంథమును కూడా మేము చూశాము అని కస్తూరి గారికి వ్రాసిన ఉత్తరములో మీనన్ గారు, పణిక్కర్ గారు పేర్కొన్నారు. రామ్మోహన్ రావు గారి కుమార్తె శైలజకు పాదమందు చీడ ఉండెనని పటము దగ్గర భక్తితో ప్రార్థింపగా ఆ వ్యాధి పూర్తిగా నెమ్మదైనందున స్వామి పట్ల ఆమెకు పూర్తి నమ్మకం కలిగిందని చెప్పారు. భక్తులను భజనకు పిలిపింపుమని స్వామి చెప్పగా స్వామిని విడిచి వెళ్లడానికి ఇష్టం లేక తాను కాపురముండు ఇంటి యజమాని తలయూరు మూసాద్ను, అతని ఐదేండ్ల కుమార్తెను పిలిచి భక్తులను పిలుచుకురమ్మని చెప్పారట. అంతటా మూసాద్ మలయాళ పత్రిక మాతృభూమి సంపాదకుడైన కీర్తిశేషులు మాధవన్ నాయర్ గారి భార్యను, ఆమె చెల్లెల్ని పిలుచుకుని వచ్చారట. మూసాద్ తన కాలి వ్యాధి నివృత్తికై ఏదైనా మూలిక నొసగమని స్వామిని అడుగగా రామ్మోహన్ రావు గారి భార్య ఇచ్చిన పటము నుండి రాలు విభూతి ప్రసాదమే కాలికి రుద్దుకొనుచుండిన వ్యాధి నశించునని మూసాద్ గారికి స్వామి చెప్పారట. కీర్తిశేషులు మాధవన్ నాయర్ గారి భార్యకు మధుమేహ వ్యాధి ఉంది. ఆమె అన్నము తినలేకపోవచ్చున్నారు. రావుగారిని ఖాళీ గ్లాసు తెమ్మని స్వామి ఆ గ్లాసును తన చేతిలోనికి తీసుకున్న వెంటనే ఆ గ్లాసు గులాబీ రంగు గ్లాసుగా మారిపోయింది. ఆ గ్లాసులో విభూతి తీర్థము దినమునకు 3 సార్లు తీసుకోమని, తర్వాత అన్నము తినగలరని స్వామి చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో ఒకతనికి స్వామి అందు నమ్మకము లేదు. అతనిని బాబా గమనించి రామ్మోహన్ రావు గారిని కత్తెరను తీసుకురమ్మని, ఆ కత్తెరను ఆ నమ్మకం లేని వ్యక్తికిచ్చి తన తల వెంట్రుకలను ఒకదాన్ని కత్తిరించి ఇమ్మని అడిగారట స్వామి. అతను ఎంత ప్రయత్నించిననూ సాధ్యం కాలేదుట. మంచి పెద్ద కత్తిరితో కత్తిరింప ప్రయత్నించినను కత్తిరింపజాలనందున సిగ్గుపడి మారు మాట్లాడక అతడు తల వంచుకుని వెళ్లిపోయాడు. భజన సమయంలో స్వామి పాడుతూ భక్తుల చేత పాడించారట. ఓ భగవాన్ పాహి పాహి గజానన, శివ శివ శివ, ఓంకారా ప్రియ సాయిరామ అను భజనలను పాడించారట. శ్రీ మీనన్ గారు, పణిక్కర్ గారును స్వామి సృష్టించి ఇచ్చిన శంఖమాలను స్వయంగా చూచితిమని, అవి కన్యాకుమారిలో లభించు శంఖమాలను పోలి ఉన్నాయని, ఆ శంఖులు మిరియాల గింజంత ప్రమాణములో తెల్ల రంగుతో దానిపై గోధుమ రంగు చుక్కలను కలిగి ఉన్నాయని, ఆ మాలలో 108 శంఖాలున్నాయని తెలిపారు. ఆ శంఖమాల చుట్టూ విభూతి దట్టముగా ఉండుట కూడా స్వయముగా చూశామని తెలిపారు. రుద్రాక్షమాలను కూడా చూచితిమని, బంగారముతో రుద్రాక్షమాలను కట్టేంతవరకు తన పటమునకే ఆ మాల వేయవలసినదని స్వామి ఆజ్ఞాపించారని కస్తూరిగారికి వ్రాసిన లేఖలో వ్రాశారు. హస్తము నుండి విలువైన నీరు త్రాగు గిన్నెను సృష్టించి స్వామి రామ్మోహన్ రావు గారి కూతురు శైలజకు బహుకరించారట. జరీ అంచులు గల సింధూర వర్ణపు పట్టు వస్త్రమును శైలజకు బహుకరించి దానిని ఆమెకు జాకెట్టుగా కుట్టింపమని రావుగారితో చెప్పారట. కాళహస్తిలో తన కోసం భక్తులు వేచి ఉన్నారని చెబుతూ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ఇల్లుని విడిచి అదృశ్యమయ్యారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 2వసారి గురువారము వాళ్లు లేనప్పుడు ఇంటి తలుపులు తాళం వేసుండగా స్వామి వచ్చి పూజాగృహమును ప్రవేశించారు. ఆ రోజు స్వామి ఖర్జూర పండ్లని ప్రసాదముగా పెక్కుమంది భక్తులకు పంచి ఇచ్చారని తెలిపారు. వంటగదిలోనికి వెళ్లి స్వామి అక్కడ వాళ్లు తయారు చేస్తున్న ఖీరును చేయవద్దని చెప్పి తీపి పదార్థములు తనకు ఇష్టం లేదని కూడా తెలిపారట. ఇరువురికి తయారు చేసిన ఖీరు 6గురికి సరిపోవునట్లుగా చేశారట. భోజనానంతరము విశ్రమించినప్పుడు గది తలుపు సందు నుంచి స్వామి ఏమి చేస్తున్నారో చూడదలచి రామ్మోహన్ రావు గారు తొంగి చూశారట. స్వామి పవళింపక పడకపై కూర్చుని సమాధి స్థితిలో ఉండినట్లు
రావుగారు చూశానని మీనన్ గారికి తెలిపారు. మరుసటి ఉదయమున స్నానము అల్పాహారము చేసి మధ్యాహ్న భోజన విందుకు వంట తయారు చేయుటకు రావుగారి భార్య ప్రయత్నించుచుండగా వద్దని వారించి మామూలు భోజనమే తయారు చేయమని చెప్పారట. తరువాత షిరిడీ సాయిబాబాను గూర్చి, సుబ్రహ్మణ్య స్వామిని గూర్చి తెలుపుచూ పలుసటి బంగారు రేకుపై గోటితో మయూర వాహనారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమును తీర్చిన రేకుని చుట్ట చుట్టి బంగారు తాయెత్తులో బిగించుకుని మెడలో ధరింపుమని రామ్మోహన్ రావు గారి భార్య చేతికిచ్చారట స్వామి. ఇచ్చేటప్పుడు హాస్యముగా, నా దగ్గర బంగారు లేదు, ఏమి చేయగలను అని స్వామి అన్నారట. సత్యసాయినాథుడు చిత్ర విచిత్ర మహిమలలో ఇట్టి పరమాద్భుతమైనట్టియు సత్యమైనట్టియు నటనా విశేషములకు తార్కాణమే ఈ మహిమ అని వారు రాసిన లేఖలో కస్తూరిగారితో పేర్కొన్నారు. అనేక మంది భక్తులకు స్వప్నములో స్వామి దర్శనమిచ్చి ఓదారుస్తూ, సలహాలనిస్తూ, బోధిస్తూ, సంస్కరిస్తూ ఉండేవారు. తాను సంకల్పించినప్పుడే భక్తులు తనను స్వప్నములో కాంచగలుగుదురని పలుమార్లు స్వామి చెప్పేవారు. ఒక జీవిత భీమా ఉన్నతాధికారి స్వప్నములో స్వామి దర్శనమిచ్చి, ఆఫీసు వారిచే దగ్ధము కావింపబడినని చెప్పబడిన ఒక ముఖ్యమైన రికార్డును అది సురక్షితముగానే ఉన్నదని స్వామి చెప్పారు. పోస్టు మాస్టర్ దగ్గరకు ఆ అధికారి వెళ్లి స్వప్న విషయమును చెప్పి ఆ పత్రమును పోస్టు మాస్టరు నుంచి గ్రహించారు. ఎంత విచిత్రమో! పాపం ఆ భక్తుడిచ్చట నుంచి వెళ్లునప్పుడు స్వప్నములోనైనా దర్శనమివ్వమని స్వామిని కోరారు. తప్పక నేనతనికి దర్శనమివ్వవలను. పై గురువారము నీ కొడుకు కలలో కనిపించదనని అతనితో చెప్పుము. మీ స్వప్నములలో గడిచిన రాత్రి నేను కనిపించాను కదా, మీరు నన్ను చూడలేదా అని అడిగారట స్వామి. అంతేకాకుండా స్వప్నములలో భక్తులకు ఆధ్యాత్మిక సాధన గురించి కూడా ఉపదేశించేవారు. కొందరిని ఆశీర్వదించేవారు. భజన కీర్తనలను స్వప్నములో నేర్పించి ప్రశాంతి నిలయమునకు వచ్చినప్పుడు భజనలో వారిని ఆ కీర్తనలని పాడమని ఆదేశించేవారు. అలాగే నోటిలో, చెవిలో, కళ్లలో దేహమందలి పుండ్లను కూడా స్వామి స్వప్నములోనే బాగుపరిచేవారు. రాత్రిపూట బాధతో పడుకొని పగలు సుఖముగా మేల్కొనేవారు. అప్పుడప్పుడు స్వామి పరధ్యానములో ఇలాంటి విషయాలు అనడం కస్తూరిగారు వినేవారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

24వ నామం. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః. దీనికి మామూలుగా మనందరం చదువుకునేటప్పుడు అవతారమూర్తి నిజమే కదా, అవతారం ఇచ్చి వచ్చాడు కదా, అదే ఈ నామం తాలూకు అర్థం. అంతేకాదు, అవా తార, అవా అంటే కిందికి, తార అంటే నక్షత్రం. నక్షత్రమండలం అంత దూరంలో ఉన్న పరమేశ్వరుడు మానవ రూపంలో కిందికి దిగి వచ్చాడు. స్వామి చెప్తారు, కర్మబంధం వల్ల పుట్టారు మీరు, నా అంతట నేను నిశ్చయించుకుని వచ్చాను. నేను నువ్వు ముందుకెళ్తున్నావు, మీదికెళ్లాలి నువ్వు, నేను కిందకొచ్చాను మీకోసం. ఇందులో ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి మీకు. శ్రీవారు ఒక భక్తుడికి షిర్ది బాబా పెండెంట్ ఇచ్చారు. కాస్త వయసు నిండింది కనుక నేను కూడా చెప్పొచ్చు, నాకు కూడా రక్ష కింద ఇచ్చారు ఒకటి, నా భార్య ద్వారా పంపించారు. అది ఒక్కటే నేను వేసుకుని ఎప్పుడు అది లేకుండా ఎక్కడికెళ్ళను. అది ఎప్పుడు నా తండ్రి వేసిన యజ్ఞోపవీతం, మా బంగారు తండ్రి వేసిన ఆ రక్ష, ఈ రెండు నిర్మించుకుంటాను. ఆ రక్ష షిర్ది బాబా ప్రతిమ, వెనకాతల శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. ఆ రక్షలో కిందన టిపిఎస్ అని మూడు ముక్కలున్నాయి. టిపిఎస్ అజ్ఞానంలో కొందరు అనుకుంటారు ఆ పెండెంట్ చేసిన వాడి పేరై ఉంటుంది అనుకుంటారు. నేను చూసుకున్నాను, టిపిఎస్ ఉంది. నేను అలాంటివి చూడను, అది వేసుకుని ఆనందించడం తప్ప. ఓసారి సనాతన సారథిలో రాశారు, ఒక బాబుకి ఇలాంటి రక్షించారట, ఎవరో అమెరికా అబ్బాయో ఏ ఇంగ్లండ్ అబ్బాయికో ఇస్తే శ్రీవారిని అడిగాట, స్వామి స్వామి కిందన టిపిఎస్ అని ఉంది, దాని అర్థమేంటి స్వామి అని అడిగాట. టిపిఎస్ అంటే తార పుట్టపర్తి సత్య అన్నారు స్వామి. తారా పుట్టపర్తి సత్య, శ్రోతలు నా ఆనందాన్ని పంచుకుంటారని చెప్తున్నాను. పుట్టపర్తిలో దిగివచ్చిన సత్యమే, జగత్తంతా నిండి ఉండిన సత్యమే తారగా దిగివచ్చింది. తార పుట్టపర్తి సత్య. తార అంటే దిగివచ్చేస్తుంది, దిగివచ్చిన నక్షత్ర మండలం నుంచి వచ్చిన దిగివచ్చినటువంటి మహాశక్తి. ఆ శక్తి పేరు సత్య. శక్తికి పేరు సత్యం ఏంటి? ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపుడి తాలూకా సృష్టి అంతా వ్యాపించి ఉన్న సత్యం కిందకొచ్చింది. ఎక్కడొచ్చింది స్వామి? పుట్టపర్తిలో వచ్చింది. స్వామి ఎన్నేళ్ల కిందటో నువ్వన్న ఆ తారా పుట్టపర్తి సత్య ఈరోజు పనికొచ్చింది కదా తండ్రి అని చాలా ఆనందించుకున్నాను. 24వ నామం ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః. దయచేసి భక్తులందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, అవతారమూర్తి అవతారమూర్తి అనడం కాదు, స్వామి మా కోసం నువ్వు వచ్చావు, మేమేం చేయాలి, నిన్ను ఎలా ప్రేమించాలి, నీ మాట ఎలా వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తను మన కోసం కిందకి దిగి వచ్చారు కనుక. 25వ నామం ఓం శ్రీ సాయి సర్వ భయ నివారిణే నమః. ఏ భయం ఉన్నా శ్రీవారితో చెప్పడం నేర్చుకుంటే అది పోక తప్పదు. శ్రీవారిని ప్రార్థిస్తూ వారు చేసిన ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి భయ నివారణ మీ అందరికీ చెప్పాలి. 1967 నుంచి 2001 వరకు 34 సంవత్సరాలు విదేశాలలో ఉద్యోగం వేసి ఆ ఉద్యోగాన్ని ఎన్నాళ్లుండాలో నిర్ణయించి అలా కాపాడుతున్న నా స్వామి ఒకసారి ఇచ్చిన వరం గురించి మీకు చెప్తున్నాను. 1981, 1982, 1983 ఈ 3 సంవత్సరాలు విమానం ఎక్కితే చాలా విచిత్రమైన భయం వేసేది. ఆ భయాలు ఎలాంటివో శ్రోతలకు చెప్పకూడదు,
ఎందుకంటే అది మీరు మనసులో పెట్టుకుని ఆ భయం మీరు పొందొచ్చు. అలా చెప్పకూడదు. కానీ విపరీతమైన భయం, విమానంలో కూర్చోగానే భయం, కూర్చోగానే భయం. 1984లో మహా అదృష్టమైనటువంటి ఒక రోజున వారు లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని ఏవేవో చెప్పారు. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఈ 108 నామాల్లో ఎన్నోసార్లు మనం ముచ్చటించుకుందాం. ఏ నామానికి అనుగుణంగా ఏం చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు మొదటి గదిలో అందరితోటి మాట్లాడేశాక వెనకాతల గదికి ఒక్కొక్కరిని పిలుస్తారు కదా శ్రీవారు, నా వరుస వచ్చాక లోపలికి పిలిస్తే నేను దగ్గర కూర్చుని, స్వామి ఒక్క విషయం చెప్పాలి స్వామి అంటే, చెప్పమ్మా అన్నారు. స్వామి విమానంలోకి ఎక్కగానే భయం వేస్తుంది స్వామి. ఇదేంటి స్వామి అంటే, ఏ భయం ఉండదు స్వామిని తలుచుకో అనేశారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇవ్వవో మాట్లాడారు, బయటకు వచ్చేసాం. మనసు నిండా హత్తుకున్నది ఏంటి, స్వామిని తలుచుకుంటే భయం అన్నది లేదు. ఆ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి బాంబే వెళ్లి అక్కడి నుంచి జర్మనీ మీదుగా అమెరికా వెళ్ళాలి. చూడండి ఆ భగవంతుడి తాలూకా కృప ఎలా ఉంటుందో. ఆ రోజు నక్షత్రం గాని, ఆ రోజు తిథి గాని, ఆ రోజు టైంకు ఉన్నటువంటి గండాలు గాని నేనేం చూసుకోలేదు. హాయిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను. పక్కన ఎవరో ఏవోవో మాట్లాడుతూ ఆ రోజు తిథి గురించి ఏదో మాట్లాడాడు. ఆ తిథి బాలే 13వ తారీఖు ఆ రోజు శుక్రవారం. చాలా మంది పాశ్చాత్యులకి ఫ్రైడే 13 అంటే భయం. 13వ తారీఖు శుక్రవారము, దుష్ట తిథి, దుష్ట నక్షత్రము, అన్నీ దుష్టమే. కాని నేను, స్వామి ఎంత చక్కగా మాట్లాడావు, స్వామి నిన్ను తలుచుకుంటే భయమే ఉండదన్నావు కదా. శ్రోతలు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమసత్యం. ఆ క్షణం నుంచి ఎన్ని విమానాలెక్కినా నాకు భయం అన్నది లేదు. స్వామిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు. స్వామిని తలుచుకో అన్నారు కదా, స్వామిని తలవక్కర్లేదు. ఆ స్వామి తాలూకా మాటలో ఉన్నటువంటి శక్తిని భక్తులు మర్చిపోకూడదు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఏమిటో మాట్లాడేశారనుకుంటారు స్వామి, ఏదో చెప్పేశారనుకుంటారు స్వామి. కాదు కాదు కాదు, వారి మాటకి తిరుగులేదు. వారి మాట ఒక మంత్రం, వారి మాట ఒక శక్తియుక్తమైనటువంటి మాట, దానికి తిరుగులేదు. స్వామివారిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు నేను, భయం అన్నది పోయింది. ఓం శ్రీ సాయి సర్వ భయ నివారణే నమః. ఈ భయం ఆ భయం కాదు, సర్వ భయాలు పోగొడతారు బంగారు తండ్రి. అయ్యయ్యో కొంచెం తింటే కడుపు నొప్పి వస్తుంది, అయినా దీని గురించి స్వామికి చెప్పడం ఎందుకు, అలా అనుకోకూడదు. ఏ భయమైనా సరే, చిన్న భయమైనా పెద్ద భయమైనా ఏ భయమైనా, స్వామి నువ్వు చూసుకో స్వామి, నేను అశక్తుణ్ణి. ఎందుకంటే ఇవన్నీ స్వామి ఎందుకు పెట్టారు, ఎన్నో కోట్ల సార్లు మనం స్వామిని తలుచుకుంటామని అంతకంటే లేదు. వారికి కావలసిందల్లా, ఎన్నోసార్లు చెప్పారు కలియుగంలో నామస్మరణ అన్నారు. నేనంటాను కలియుగంలో నానామస్మరణ అంటాను. వారు నానామస్మరణ అనరు, నామస్మరణ చేసుకుంటారు. ఆ భజనలో కూడా రాముడు కృష్ణుడు అల్లా అన్నీ వస్తాయి. కానీ నిజమైన భక్తుడికి ఒకటే ఒక్క నామం, సాయినామం, సర్వభయ నివారణే నమః. సుప్రీం పవర్ అంటాం ఇంగ్లీష్లో. సుప్రీం పవర్ అంటే ఆ శక్తికి మించిన శక్తి లేదు. ఆ శక్తి అయినటువంటి నా స్వామికి, అన్ని రకాల భయాలు పోగొట్టేటటువంటి నా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటున్నాను. 26వ నామం ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. చూడండి, మనందరం కూడా ముఖ్యంగా ఉపనయన అర్హత ఉన్న ప్రతి వాళ్ళు సంధ్యావందనం తదుపరి నమస్కారం పెట్టుకుంటారు దేవతలకి.
ఆ నమస్కారం పెట్టుకునేటప్పుడు, మాట వరుసకి నే నమస్కారం పెట్టుకునేటప్పుడు భార్గవ వహితహవ్య సావేదస త్రయారుషేయ వాధులస గోత్రోద్భవస్య అని నా పేరు చెప్పుకుని నమస్కారం పెట్టుకుంటాను. పుట్టుక అన్నది ఉంటే ఇంటి పేరు తప్పదు, గోత్రం తప్పదు, సూత్రం తప్పదు. అది మనకి వర్తించినట్టుగా శ్రీవారికి వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. ఆపస్తంభ సూత్రుడు అంటే ధర్మస్వరూపుడు. ధర్మసూత్రాలు మనం అందరం చదువుకోవాలి. శ్రీవారు చెప్పింది ధర్మం. ఆపస్తంభ సూత్రుడు అని శ్రీవారిని ఎందుకు అనుకోవాలంటే గోత్రం సూత్రమని కాదు, ధర్మస్వరూపుడైన శ్రీవారు ఏ మాట చెప్పినా అది ధర్మము. ఎవరో అడిగారు ఒకసారి, మీరు స్వామి దగ్గర ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడుదో అవన్నీ ఎలా తెలుసుకుంటారు? నాకు తెలిసినంత మట్టుకు వారు చెయ్యి అంటే అది ధర్మం, వారు చెయ్యకు అంటే అది అధర్మం, వారు చెప్పు అంటే అది మంచి, నువ్వు చెప్పకు అంటే ఊరుకోవడమే మంచి. వారి తత్వంలో ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమ చూపెట్టడానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయి. ఆ పరికరాల్లో ఒకటి ధర్మం. ఎప్పుడు 1968 దసరా మహోన్నతమైనటువంటి ఉపన్యాసంలో మనందరికీ జ్ఞాపకం ఉండే ఉపన్యాసం అది. ఆ ఉపన్యాసంలో ప్రారంభంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధారమ ధర్మస్య సృజాత్మానం తదామ్యహం అని అని స్టార్ట్ చేసి అని ప్రారంభించి మనందరినీ పునీతుల్ని చేయడానికి ఆ ధర్మోద్ధరణ కోసమే నేను వచ్చాను అని శ్రీవారు వెల్లడించారు. ఆపస్తంభ సూత్రుడంటే ఏ ధర్మమైతే శ్రీవారు చెబితేనే ధర్మం అవుతుందో ఆ ధర్మము మాకు చెప్పడానికి వచ్చినటువంటి స్వామి నీకు నమస్కారము. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చేసుకోవాలి. ఒక మహానుభావుడు, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి విజ్ఞానవేత్త శాస్త్రవేత్త, ఆయన చాలా రోజులు స్వామి దగ్గర ఉండేవారు. ఆయన ఒకసారి 2-3 కుటుంబాల వాళ్ళు కలిసి ఆయన చుట్టూ కూర్చునుంటే స్వామితో ఉన్న క్షణాల గురించి మాట్లాడుతూ మాకు చెప్పారు. ఆయనకొక సందేహం వచ్చిందిట, ఈ శాస్త్రవేత్తకి సందేహం వచ్చింది. వచ్చి స్వామివారిని అడిగారట. దాని తాలూకా నేపథ్యం ఏంటంటే స్వామి ఆ రోజు రామాయణం మీద ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసానంతరం ఈ శాస్త్రవేత్త స్వామిని అడిగారు, స్వామి ఒక్క మాట అడగాలి స్వామి. అడుగు బంగారు అన్నారు స్వామి. అంటే ఈయన అడిగారు, స్వామి పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతారం రామచంద్రుడిది, అలాంటి శ్రీరామచంద్రుడు ఏదో ఒక చాకలివాడు అన్నాడని సీతమ్మని అది ఏమన్నా ధర్మమా స్వామి అని అడిగితే స్వామి అన్నారట, చూడు తండ్రి, రామౌ విగ్రహ ధర్మః, శ్రీరాముడు ఏం చేస్తాడో అది ధర్మం. శ్రీరాముడికి ధర్మం వేరే లేదు. అది వారు చెప్పిన వీరీతిగానే ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః అంటే నా ఉద్దేశంలో స్వామి నువ్వు నన్ను ఏది చెయ్యమంటావో అది ధర్మము, ఏది చెయ్యవద్దంటావో అది అధర్మము. ఇది చాలాసార్లు భక్తులకి సందేహాలు వస్తుంటాయి. నాకు చెప్పారు స్వామి కాని ఇది ధర్మశాస్త్ర ప్రకారం వద్దు, అది పెట్టుకోకండి, స్వామి మీకు చెప్పింది మీరు చేయండి. ధర్మశాస్త్రం కోసం పోతే స్వామి దగ్గరకు రావద్దు, ధర్మశాస్త్రం అనుభవించుకోండి. స్వామి ఎందుకు చెప్పారో మనకి తెలియదు. ఇప్పుడు చేదు అయినటువంటి ఒక మాతృ సృష్టించి ఒక బైక్ ఇచ్చారనుకోండి, వాణ్ణి తినమన్నారు, మన అందరం చేదు తింటే మన కడుపు పాడుతుంది. ఆ పిల్లడు కోసం ఇచ్చింది ఏదో ఒక కారణం వల్ల ఇచ్చారు. అంచేత స్వామి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ధర్మస్వరూపుడు, ప్రపంచమందరికీ పనికొచ్చేవి చెప్తారు, అది మనం పాటించాలి. ఎప్పుడూ మర్చిపోకండి, స్వామి ఏ ఉపన్యాసంలో ఏది చెప్పినా ధర్మస్వరూపుడుగా మాట్లాడుతున్నారు, అది మనకి
త్రికరణ శుద్ధిగా పాటించవలసిన అవసరం ఉంది. అది ఒక్కటే ధర్మం కాదు. ఇంటర్వ్యూ రూమ్ లో ప్రత్యేకంగా ఏదన్నా చెప్పినప్పుడు అది మీ ఒక్కరికే ధర్మము, అది మళ్లీ తీసుకెళ్లి ప్రపంచమందరికీ ఉద్బోధించకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అవతారంతో మనం నడుచుకున్నప్పుడు. మనకి చెప్పింది మనకే. చూడు పర్వాలేదు, ఈ విషయాన్ని కొంచెం ఇక్కడ రాసుకో అని స్వామి చెప్పారనుకోండి, అందరికీ వెళ్లి విషయం రాసుకోండి అంటే వాళ్ళందరూ గోడ పెట్టేస్తారు. ఏది ఎందుకు మనిషికి చెప్పారో శ్రీవారు, అది వారి కోసం. ప్రపంచం కోసం శ్రీవారు చెప్పేది ఉపన్యాసాల్లో చెప్తారు. అందుకే నేను చాలా మందికి నా మిత్రులకు చెప్తుంటాను, శ్రీవారు ఉపన్యసించేటప్పుడు ధర్మస్వరూపుడు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రేమస్వరూపుడు. అక్కడ ఎన్నెన్నో కన్సెషన్లు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ రూమ్ లో, ఆ కన్సెషన్స్ అన్ని పట్టుకుని పబ్లిక్ గా ఉపన్యాసాల్లో భగవంతుడి కన్సెషన్స్ ఇస్తాడు అని మాత్రం ఎవరు చెప్పకూడదు. 27వ నామం చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ నామంలో ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. అభయం అంటే భక్తవత్సలుడికి అభయప్రదాయుడికి చిన్న తేడా ఉంది. భక్తవత్సలుడంటే ఏమనుకున్నాము, అమ్మ పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి వెళ్లి రక్షిస్తుంది. అభయప్రదం అంటే అడగాలి, స్వామి స్వామి అని అడగాలి, ఆ చూస్తాన్లే, అది అభయప్రదుడు. ఇందులో ఇందులో తేడాలన్నవి లేవు. భక్తవత్సలుడుగా మనకి తెలియకపోయినా వచ్చి రక్షిస్తాడు, అభయప్రదాయుడుగా మన చేత అడిగించి మనకు కావలసింది చూపెడతాడు, దారి చూపెడతాడు. ఈ అభయప్రదం అన్నది మనకు చాలా విచిత్రమైన అభయం. ఎలా ఇస్తారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఒక గవర్నర్ గారో ఒక రాష్ట్రపతితో ఒక ముఖ్యమంత్రో వచ్చినప్పుడు చాలా ముందును కూర్చోబెడతారు, స్వామి మాట్లాడతారు, నాలాంటి మామూలు భక్తుడికి అంత అటెన్షన్ స్వామి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఒకవేళ ఎంత దృష్టి తగులుతుందో చూసారా, ఎవడా వీడు అనుకుంటారు అందరూ, విచిత్రంగా దృష్టి తగులుతుంది. ఆ దృష్టి కూడా తగలకుండా చూసేటటువంటి స్వామి అభయప్రదుడు. ఎవరితో ఎలా మెలగాలి అన్నది ఆయనకి తేడాలున్నాయని కాదు, మన మంచి కోసమే అలా చేస్తారు. ఎందుకంటే ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, భక్తులందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వారికి తేడాలు లేవు. వారికి మనందరి మంచి కావాలి. ఒక ముఖ్యమంత్రి గారికి 10 నిమిషాలు టైం ఇచ్చి 20 నిమిషాలు అటెన్షన్ ఇచ్చి ఏదన్నా మాట్లాడితే ఒక రాష్ట్రం అంతా పెద్దదవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గనక మాట్లాడారు స్వామి, ఆయనకి దృష్టి ఏం తగలదు. అది ఏదో మామూలుగా పాఠాలు చెప్పుకునేవాడితోటి రోజు 10 మాటలు మాట్లాడారనుకోండి, చాలా దృష్టి తగిలే అవకాశం ఉంది. వారిష్టం అది తగులుతుందో తగలదో. అంచేత ఎక్కడ ఎంత చేస్తే పిల్లడు బాగుంటాడు, వాడికి ఏ దృష్టి తగలకుండా ఉంటుంది, వాడికి నాకు ఉన్న బంధం ఇంకా స్థిరపడుతుంది అని ఆలోచించేది అభయప్రదాయకుడు. అభయప్రదాయకుడు ఆ బంగారు తండ్రి సర్వకాల సర్వావస్థలయందు ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా, ఎక్కడి నుంచి నమస్కరించుకున్నా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గనక మాట్లాడారు స్వామి, ఆయనకి దృష్టి ఏం తగలదు. అది ఏదో మామూలుగా పాఠాలు చెప్పుకునేవాడితోటి రోజు 10 మాటలు మాట్లాడారనుకోండి,

సర్వకాల సర్వావస్థలయందు ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా, ఎక్కడి నుంచి నమస్కరించుకున్నా, స్వామి ఇది ఇప్పుడు నాకున్న బాధ అని చెప్పుకుంటే రెస్పాండ్ చేసేది ఆ స్వామి. అభయప్రదం అంటే పుత్రం తీసుకుంటేనే అభయప్రదుడు, తీసుకోపోతే కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. పూజ గదుల్లో మన ఇంటిలో శ్రీవారితో మాట్లాడుకుని ఎన్నో విధాలుగా ఎన్నో లాభాలు పొందుతూ ఎంతో హాయిని అనుభవించే భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ లక్షణము ఈ అవతారమూర్తిలో ఉంది కనుక అభయప్రదుడు అని పిలుచుకుంటున్నాం. ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. 27 నామాలయ్యి. 28 నామం ప్రారంభిస్తాం. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీరామచంద్రుడికి, కృష్ణ పరమాత్మకి తల్లి, తండ్రి, పెంచేవాళ్లు, స్నేహితులు అందరూ ఎలా ఉన్నారో అలాగే ఓ ఇంటి పేరు, ఓ గోత్రం అవి ఉన్నాయి కదా. మన స్వామి రత్నాకరం ఇంటి పేరు గల వంశంలో జన్మించారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంటి పేరుని, భారద్వాజ గోత్రాన్ని ఎంపిక చేసుకున్నారు శ్రీవారు. ముందుగా నిశ్చయించుకున్నటువంటి ఇంటి పేరది. అయితే చాలా మంది కనిపిస్తుంది స్వామి నమస్కారం, స్వామి నమస్కారం, స్వామి నమస్కారం అని 108 సార్లు అనుకుంటే పోలేదా? స్వామికి గోత్రం ఏమిటి, స్వామికి ఇంటి పేరేంటి? అలా కాదు. మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్వామితోటి సఖ్యభావం కూడా కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే మీ పేరేం పేరు అని అడుగుతారు, ఏ ఊరు అని అడుగుతారు. ఊరు కొంచెం అడిగిన ఆయన ఊరు మీ ఊరు దగ్గరైందనుకోండి, మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు. ఫలానా వీధిలో ఉంటారు, వీధి కూడా కొంచెం దగ్గర అవుతుంది అనుకోండి, మీ ఇంటి పేరు అని అడుగుతారు. ఎందుకంటే ఇంకా దగ్గర అవచ్చా, రైల్లో కలిసిన వాళ్ళవనండి, విమానంలో కలిసిన వాళ్ళవనండి, బస్సులో కలిసిన వాళ్ళవనండి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏది ప్రారంభం, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడతో ఊరుకోరు. తమ పేరేం పేరు, తమరు ఏ ఊరిలో ఉంటారు, ఆ ఊరు మా ఊరు ఒకటే, ఆ సన్నిహితత్వం రావడానికి మనం ఇంటి పేర్లు, పేర్లు, నాన్న పేర్లు, గోత్రాలు ఇవన్నీ తెలుసుకుంటాం. ఇదంతా సన్నిహితత్వం పెంచుకుందుకి. అందుకే ఈ అష్టోత్తర శతనామ రచయిత శ్రీవారి తాలూక ఇంటి పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే స్వామి శరీరంతో కిందకి దిగి వచ్చిన నా స్వామివి కనుక ఇంకా నీకు దగ్గర అవ్వాలనుంది, అందుకని సాయి నీకు నమస్కారం, సాయి నీకు నమస్కారం 108 సార్లు అనుకునే కంటే ఎన్ని విభూతులు నీకున్నాయో, ఎన్ని రకాల రక్షణ నువ్వు ఇవ్వగలవో అవన్నీ తలుచుకుని ఇంకా ఇంకా ఇంకా దగ్గర అవుతాను స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అష్టోత్తర శతనామం చదివేటప్పుడు, స్వామివారి అష్టోత్తర శతనామం చదివేటప్పుడు సర్వసాధారణంగా పొద్దున్న పూజలో ఉదయం తీసుకునేటటువంటి అల్పాహారానికి కాలం అయిపోయేటప్పుడు గడగడ గడగడ 108 సార్లు చదువుతాం, తప్పులేదు, చదవడంలో తప్పులేదు. కాని ఎప్పుడైనా సరదాకేనాను ఈ నామాలు, అమ్మో రత్నాకర వంశోద్భవాయ నమః, అవును స్వామి రత్నాకర వంశంలో పుట్టావు, అందుకే మేము రత్నాకర కుల దీపిక అని భజన కూడా చేసుకుంటుంటాం జ్ఞాపకం పెట్టుకుందికి. అంతకంటేం లేదు, వారి ఇంటి పేరు ఏ ఇంటి పేరు అయినా వారు వారే, వారు భగవంతుడే, వారు పరమాత్మే. మనకి సన్నిహితత్వం పెంచుకుందు కోసం ఈ నామాన్ని, నా స్వామి నాకెంతో దగ్గర, ఎంత దగ్గర అంటే వారి గోత్రం నాకు తెలుసు, వారి ఇంటి

నాకు తెలుసు. వాళ్ళమ్మగారు ఈశ్వరమ్మగారు, అది నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకంటే కీర్తించుకోవడం కోసం, తనని దగ్గరగా తెచ్చుకుందుకోసం, అంతేగాని మరో కారణం దీంట్లో లేదు. 29వ నామం. ఓం శ్రీ సాయి సిద్ధి సాయి అభేద శక్త్యావతారాయ నమః. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను అర్థాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు. సిద్ధిలో ఉన్న ఏ అవతారమైతే ఉండేదో అదే అవతారము పర్తిలో వచ్చింది అని అర్థం చెప్తుంటారు. దీంట్లో చాలా గొప్ప విశేషం ఏంటంటే, సిద్ధిసాయికి పర్తిసాయికి మూలము ఒకటే, అందులో భేదం లేదు. సిద్ధిసాయి అభేద శక్తి అవతారాయ నమః. ఒక ఆది విరాట్టైన శక్తి ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి వలనైతే నామరూపాలు తెచ్చుకుంటాడో అవతార పురుషుడు, ఆ అభేదమైన నామరహితమైన రూపరహితమైన పరమాత్మ ఏదైతే శక్తిగా వెలుగుతూ ఉంటుందో, అదే పరమాత్మ సిద్ధిలో పుట్టాడు, భర్తిలో పుట్టాడు, రెండింటికీ భేదం లేదు. ఇది ఈ నామం తాలూకా అంతరార్థం. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. రెండు అవతారాలకి మూలము ఆది విరాట్టు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నామ రూప రహితమైన ఆ ప్రేమతత్వమే కారణము. కొందరి మీద ప్రేమతో సిద్ధిలో వచ్చారు, ఎంతో మంది ప్రేమతో పర్తిలో వచ్చారు, ఇంకెంతో మంది ప్రేమతో ప్రేమ అనేది పేరులోనే పెట్టుకుని వస్తానని కూడా మనకి శ్రీవారు చెప్పారు. 30వ నామం. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. స్వామికి ఈశ్వరుడికి సత్యానికి జగత్తుకి ఉన్న సంబంధమంతా ప్రతి శివరాత్రి నాడు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి లింగోద్భవ కాలంలో శివలింగాన్ని తీసి భక్తులందరికీ చూపెట్టి, ఏమి దాంట్లో అంతరార్థాన్ని ఇమిడ్చారంటే, శుభములిచ్చేటటువంటి శంకరుడు నేను సృష్టించిన ఈశ్వర లింగంలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీ అందరిలోనూ ఉన్నాడు అని చెప్తున్నారు శ్రీవారు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నామంలో మనందరికీ ఇమిడి ఉన్నటువంటి ఒక సూచన కూడా ఉంది. భక్తుడు కూడా అందరికీ శుభాన్ని కోరేటటువంటి ఆలోచనలు పెట్టుకుని అందరికీ శుభం చేయాలి, అందరికీ శుభం చేయాలి, ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా, ఆడా మొగ భేదం లేకుండా, జాతి మత భేదం లేకుండా, ఎక్కడ వీలైతే అక్కడ నేను శుభం చేయాలి స్వామి అని భక్తుడు అనుకుంటే, తను కూడా కొంచెం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని శంకరుడికి దగ్గరవుతాడు. శంకరాయ నమః అంటే నిత్యం శుభం ఇచ్చేవాడు శంకరుడు, నిత్యం 24 గంటలు శుభాన్ని చేకూర్చేవాడు శంకరుడు. ఆ శుభం ఏ కష్టమైనా పడి మీ అందరికీ ఆనందమిస్తాను, మీ అందరికీ శుభమిస్తాను అన్న స్వామి తాలూకా తత్వాన్ని ఏడాదికొకసారి చూపెట్టడానికి లింగోద్భవ కాలాన్ని మనసులో పెట్టుకున్నారు స్వామి. నీకోసం నేను కష్టపడ్డానికి వచ్చాను. మనందరికీ సర్వసాధారణంగా మనం సుఖపడుతున్నప్పుడు అవతలవాడితో సుఖం పంచుకోవడానికి సిద్ధపడతాం, అవతలవాడి సుఖం కోసం మనం కష్టపడం. అంటే సర్వసాధారణంగా చెప్తున్నాను, మన మానవ నైజం ఏంటంటే మనం కష్టపడిపోయి అవతల వాళ్ళకి సుఖం చేయాలనేటువంటి అంత తాపత్రయం ఉండదు. కాని స్వామి భక్తులలో చాలా మంది చూడండి, ముఖ్యంగా
సేవాదళ్ళలో చూడండి. ఆ సేవాదళ్ళలో ఉండేవాళ్ళు, వాళ్ళకి దర్శనం కూడా ఉందో లేదో తెలీదు, వాళ్ళకి ప్రసాదాలు అందుతున్నాయో లేదో తెలీదు, వాళ్ళకిచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ మన సుఖం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, మిగిలిన భక్తుల సుఖం కోసం వారు కష్టపడుతున్నారు. వారు కూడా శంకరులే. స్వామి ఒకసారి చెప్పారు, సేవకుడు కాంది నాయకుడు కాలేడు, కింకరుడు కాంది శంకరుడు కాలేదు అన్నారు. దాని అర్థం ఏంటంటే, అందరికీ శుభం చేయాలి అని నిండుగా మనసు నిండుగా మనం తాపత్రయం పడి కష్టపడి కష్టాలు పడాలి. నేను అప్పుడప్పుడు మా విద్యార్థులకు చెప్పేవాడిని, యూనివర్సిటీలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు చెప్పేవాడిని, పూర్వకాలంలో కష్టపడండి అంటే చాలు, ఎందుకంటే చదువుకుందుకే వచ్చారు వాళ్ళు, చదువుకునేవారు కనుక కొంచెం కష్టపడండి బాబు అంటే సరిపోయేది. ఈ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి అనేక రకాలుగా మనసుని ఆకట్టుకునేటువంటి ఆకర్షణలు ఎక్కువైపోయాయి కనుక నేను చదువుకునే పిల్లలకి మీరు టార్చర్ చేసుకుని చదవాలంటాను, మీరు బాధపడి చదవాలంటాను. ఎందుకంటే అంత బాధపడితే గాని దాని మీద మనసు ఉండదు. మనసుని అటుపక్క ఇటుపక్క తిప్పేవి ఎన్నో రకరకాల ఆకర్షణలు వచ్చేసిన రోజులు ఇవి. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎవరికైనా ఏదన్నా మంచి చేయాలంటే ఎంతో కొంత త్యాగ బుద్ధి అలవాటు చేసుకోవాలి, ఎంతో కొంత మనం కష్టపడ్డ నేర్చుకోవాలి. స్వామి పెట్టిన సేవాదళ వారు నిజంగా శంకరుడు వారి తాలూకా ప్రతిరూపాలు అనిపిస్తుంది. ఎందుకు శంకరుడు తను కష్టపడి తను విభూతి చల్లుకుని తను బట్టలు ఎక్కువ కట్టుకోకుండా తను పాములన్నీ వేసుకుని తను విషాన్ని మింగేసి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈశ్వరుడు మన కోసమని జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి దేవుడు ఎక్కడా లేడు. ఈశ్వరుడు, శివుడు, గరళకంఠుడు అంటాం, మన్ని రక్షించడం కోసం విషాన్ని కూడా మింగాడు, మనకి కనిపించి బాధ పెట్టకుండా పావును కూడా ధరించుకున్నాడు, మనకెక్కడ బట్టలుండవో అని బట్టలు తగ్గించుకున్నాడు. ఇన్ని బాధలు పడ్డ దేవుడు మనందరికీ శుభం చేస్తున్నాడు. అంటే శ్రీవారు ఈ నామంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సుఖపడుతూ కొంచెం త్యాగం చేస్తావు మంచిదే, తప్పు లేదు, కాని అవసరమైతే నువ్వు కష్టపడి కూడా అవతల వాళ్లకి సుఖం కలగజేయాలి. నేను ఎంత కష్టపడతానో ఆ లింగోద్భవ కాలంలో చూడండి, మనం చాలాసార్లు చూస్తాం స్వామి పూర్వకాలంలో అయితే ఎంత కష్టపడిపోయేవారో, ఈ పెదిమీద కొసలి నుంచి రక్తం కూడా వచ్చేదట ఒక్కొక్కప్పుడు. అంత కష్టం ఎందుకు పడుతున్నారు, మన ఆనందం కోసం శ్రీవారు కష్టపడుతున్నారు. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. వారే శ్రీవారు, వారే పరబ్రహ్మ స్వరూపుడు, వారే ఈశ్వరుడు, వారే శివశక్తి స్వరూపుడు, అన్నీ వారే, కాని కొంచెం శివుడు తాలూకా తత్వం ఎక్కువ మనకి చూపెడుతూ ఉంటారు, అమ్మ తత్వం కూడా మనకి ఎక్కువ చూపెడుతూ ఉంటారు. ఈ రెండు స్వరూపాలు ఏకంగా ఉండి, ఇటు శివతత్వం అంటే మనకు శుభం ఇవ్వడం, అటు అమ్మతత్వం అంటే ప్రేమ వెదజల్లడం, ఈ రెండు మిళితమైనటువంటి ఆ స్వామికి నా నమస్కారాలు.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.

ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయని తెలియచెప్పి న్యూటన్ ఆదర్శం అనే కథ ద్వారా ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. న్యూటన్ గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త. భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు న్యూటన్. నిరంతరం తన పరిశోధనాంశానికి సంబంధించిన ఆలోచనలోనే నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం, ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు. న్యూటన్ ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు. అతను తలుపు వేసుకుని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గర చేరి మ్యావ్ మ్యావ్ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రం నుండి లోపలికి వచ్చి పోతూ ఉండేది. అది అరవటం మానేసింది. న్యూటన్కు ఎంతో తృప్తి కలిగింది. కొంతకాలానికి ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి. న్యూటన్ వడ్రంగిని పిలిపించి మరో రెండు రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి రెండు రంధ్రాలు దేనికి అని అడిగాడు. అప్పుడు న్యూటన్, ఇన్నాళ్ళు ఒకే పెద్ద పిల్లి ఉండేది, ఇప్పుడు దానికి రెండు పిల్లలు పుట్టాయి, వాటి కోసం మరో రెండు కన్నాలు కావాలి కదా అన్నాడు. ఏమిటండి, ఉన్న ఒక రంధ్రంలో నుండే ఆ రెండు పిల్లలు దొరవచ్చు, ఒకదాని తర్వాత మరొకటి వెళ్తాయి అంతే అన్నాడు. అప్పుడు న్యూటన్ అనుకున్నాడు, వడ్రంగికి ఉన్న తెలివి నాకు లేకపోయిందే, నేనీవేళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను అని. ఎంత విజ్ఞానికైనా ఒక్కొక్కసారి సామాన్య విషయం తెలియకపోవచ్చు, స్ఫురించకపోవచ్చు. విద్య విజ్ఞానం ఉండినంత మాత్రాన చాలదు. నిత్య జీవితానికి కామన్ సెన్స్ చాలా అవసరం. విద్యావంతులమని విరవేగరాదు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇదే ఈ కథలోని నీతి.

భవ భయ హర వందిత చరణ భవ భయ హర భవ భయ హర వందిత చరణ భవ భయ హర

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం హ్యాపీ సాయి ఇయర్. అందులోని ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: కాలాతీత లీలామూర్తి, కలియుగ చక్రవర్తి, త్రిభువన వందిత దివ్యకీర్తి, దిగంత వ్యాప్త తేజోదీప్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరానికి స్వామి విద్యార్థులంతా స్వామి దివ్య సమక్షానికి చేరారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు స్వామి ప్రేమను పొంది తమ జీవితాలని పావనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు సాయిమాతపై వారికున్న ప్రేమను, కృతజ్ఞతను తెలుపుకోవడానికి ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. అలాగే ఈరోజు కూడా ఎంతో మంది విద్యార్థులు స్వామి దివ్య సన్నిధికి చేరి స్వామితో గడిపినటువంటి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా స్వామి మారరు. స్వామి ప్రేమకున్న ఆకర్షణ ఎన్నటికీ మారదు, తగ్గదు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. నూతన సంవత్సర శుభ సమయంలో శ్రోతలందరికీ ప్రేమతో అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా కాలాయ నమః అనే అంశాన్ని మీకిప్పుడు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి గౌరీ గారు వచ్చారు. సాయిరామండి.
1: సాయిరాం స్వప్న. స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
0: గౌరీ గారు, స్వామి సమక్షంలో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం, ఈ 2019లో స్వామి మనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇంతటి భాగ్యం మనం పొందాము. మరి నూతన సంవత్సరం అంటే మనందరం కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో ఊహలతో, ఆశలతో ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడతాం కూడా. మరి అందంగా, ఆనందంగా మన జీవితాన్ని మలుచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, అలాగే ప్రతిరోజు మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే స్వప్న, మనము ఈ న్యూ ఇయర్ డే రోజు మనం సంవత్సరం గురించి మాట్లాడుకోవటం,
0: మరి ఎలా గడుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సద్భక్తులందరూ చేరి భగవంతుడాయనుచు చెవులకింపుగా నుతి చేయు దినము, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి నున్న దినము, దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము, మహనీయులెవరైనా మన కడకు ఏతించి చెలిమి బాబా కథల్ చెప్పు దినము, భావమున భక్తి గూర్చి సౌభాగ్య దినము దినము కాని తక్కినవన్నీ దినములగునే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతూ సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అని ఎంతో చక్కగా ఏ రోజు మనం సుదినమో, ప్రతి దినాన్ని సుదినం ఎలా చేసుకోవాలో ఎంతో చక్కగా స్వామి ఇందులో వర్ణించారు. మరి ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ మన ప్రతి రోజుని ఎలా గడుపుకోవాలి, ఎలాగా ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలో ఈనాటి అంశంలో చూద్దామండి.
1: అట్లాగే స్వప్న, మనం ముందుగా సంవత్సరం అంటే ఏమిటి, సంవత్సరం మన జీవితానికి ఎలా ముడిపడి ఉంది అనేది మనం చూద్దాం.
0: తప్పకుండా.
1: సంవత్సరము అనగానే మనకి దాంట్లో ఉన్నటువంటి 12 నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఇలా అన్ని కలిస్తే సంవత్సరము అని తెలుస్తుంది.
0: అవును.
1: అంతేకాకుండా ప్రతి నిమిషం కూడాను చాలా విలువైనది, కొత్తది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి నిమిషం మనం కొత్తదిగానే మనం భావించుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఋతువులున్నాయి, 6 ఋతువులు, 6 రకాలైనటువంటి ప్రకృతి మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. అట్లా మన జీవితం చూసుకుంటే ఈ షడ్భావ వికారాలున్నాయి. అవేంటంటే అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, వినశ్యతే. అంటే అస్థి అంటే మన ఉనికి, పుట్టటము, పెరగటము, అలాగే పరిణామం, మార్పు చెందటము, అట్లాగే అపక్షయతే,
0: క్షీణించిపోవటం,
1: వినశ్యతే, నశించిపోవటం. ఇలా ఈ రెండు చూస్తూ ఉంటే మనకి ఈ సంవత్సరానికి, జీవితానికి, మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని మనకి బాగా అర్థమవుతుంది.
0: అవునండి. అంతేకాకుండా ఈ కాలం అంటే నథింగ్ బట్ సంవత్సరం. ఇవన్నీ కూడా పేర్లు వేరు గాని అవి చేసే పనులు ఒకటేనని మనకి అర్థమవుతున్నది. మరి జీవితంలో ఈ కాలం ఎంత ఇంపార్టెంట్, అసలు మనిషి జీవితంలో అన్నది చూసుకుంటే దాన్ని, కాలం మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజా, కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః అంటూ ఎంతో చక్కగా చెప్పారు. ఇందులోని కాలం ఏం చేయగలదు అంటే కాలమే అన్ని చేస్తుంది అని. కాల పచతి భూతాన్ని, అన్ని తనలోని డైజెస్ట్ చేసేసుకోగలదు, అన్ని తనలో కల్పించుకునే శక్తి గలదన్నమాట. కాల సంహరతే ప్రజా, కాలం ఈ ప్రజల్ని జీవుల్ని సంహరించుతుంది. అంటే ఈ కాలంలో పుడుతున్న జీవులు కాలంలోనే తిరిగి కలిసిపోతాయి, కాలంలోనే తిరిగి నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కాల సుప్తేషు జాగర్తి, మనందరం పడుకున్నా మనందరం రెస్ట్ తీసుకున్నా కాలం మట్టుకు జాగ్రత్తలోనే ఉంటుంది. దానికి అంటే పాజ్ అని గాని ఆగడం అంటూ గాని నిద్రపోవడం అంటూ గాని ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటూ. కాలోహి దురతిక్రమ, అంతేకాదు దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు, దానికి లోబడే మనందరం ఉన్నాము, లోబడే నడుచుకోవాలి గాని దాన్ని అతిక్రమించి మనం ఏమీ సాధించలేం చెయ్యలేం కూడా అంటూ కాలం యొక్క ఇంపార్టెన్స్ ఇంతలాగా చెప్తున్నారు ఇక్కడ.
1: అయితే అందుకనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, కాలం ఎవరికోసం ఆగదు.
0: అవును,
1: మనము కొన్ని పనులు చేయగానే విశ్రాంతి కోరుకుంటాం, కానీ కాలం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటం అనేది ఉండదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది.
0: అవును,
1: మనం మన రోజువారీ మాటల్లో కూడాను కాలం గురించిన ప్రస్తావనలు ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాలం కలిసి రావాలంటుంటాము, కాలం కలిసి వస్తే లాభాలు పొందాడు అంటుంటాము, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడు అంటుంటాము. ఇట్లా అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది అని కూడా వదిలిపెడుతుంటాం.
0: అంటే అంతే కదా, ఇంకా ఏదైనా మనం సంపాదించుకుని ఇంకా టైం రాలేదురా నీకు, ఆ టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని కూడా అంట.
1: అంటే ఇట్లా కాలంతో ముడిపడి మనం మన జీవితం కూడాను ఉన్నదని అర్థమవుతుంది. అయితే ఈ కాలంతో మనం మన జీవితం ఎప్పుడు అసలు మొదలు పెట్టాము అనే చూస్తే,
0: కాలంకి మనకి ఎలా సంబంధం ఏర్పడింది,
1: ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి అని చూస్తే సరిగ్గా మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది అని మనకు అర్థమవుతుంది.
0: తెలుస్తుంది
1: అంటే మనం ఎప్పుడు పుట్టాము అనగానే మన డేటు నిమిషాలతో సహా సెకండ్లతో సహా నోట్ చేసి పెట్టుకుంటారు మన కాలచక్రం రాయటం కోసం. అప్పటి నుంచి మనకి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం కోహం కోహం అంటూ పుట్టి జన్మను సార్థకం చేసుకుని సోహం జీవన్ముక్తులం కావాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సి.
0: అదే స్వామి అంటారు కదా, కోహం కోహం నేనెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ ఏమి తెలియకుండా భూమి మీద పడ్డాను ఏడుస్తూ కోహం కోహం ఏడుస్తాము, కానీ అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి.
1: మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గమనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి.
0: మరి ఈ చక్కటి విషయాన్ని మనకి కబీర్ దాస్ గారు మంచి దోహాలో చెప్పారండి, అదేంటో ఒకసారి చూద్దాం. జబ్ హమ్ పైదా హుయే జగ్ హసే హమ్ రోయే, ఏసీ కర్ణీ కర్చల్ హమ్ హసే జగ్ రోయే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనం ఎవరైనా ఇంట్లో నీ చంటి పిల్ల పుట్టి ఎవరైనా పుట్టారని ఎంతో ఆనందిస్తాం, కానీ ఆ పుట్టిన పిల్ల కేర్ కేర్ మనం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటే మనం ఏడుస్తున్నాం, ఎందుకు వచ్చేమో తెలియదు, ఎక్కడి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి, అప్పుడు భావం వ్యక్తం పరచుకోలేదు. కానీ నువ్వు ఎలా బతకాలి అంటే నువ్వు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు వెళ్ళిపోతున్నావని ప్రపంచం ఏడవాలి, అలా నువ్వు బతకాలి అని. ఎంత చక్కగా ఇప్పుడు అనుకున్నట్టు మన జీవితం యొక్క సార్థకత ఎలా అంటే నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాని వాల్యూ తెలిసినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోగలం. ఇప్పుడు డైమండ్ అని తెలిస్తే దాన్ని బీరువాలు పెడతాం, అదే రాయి అంటే బయటపడేస్తాం. కాబట్టి మన మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, దాని విలువ తెలుసుకుంటేనే మనం సార్థకం చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, మీరు ఇందాక చెప్పినట్టు షడ్భావ వికారాలు ఉన్నాయి, పుట్టడం పెరగడం ఈ మార్పులన్నిటితో కూడిన దేనికి, శరీరానికే కదా. ఈ శరీరంతో చేసుకుంటూ ఈ శరీరమే నేను, ఈ కష్టం సుఖం వస్తున్నాయి ఆ మనసు, ఈ మనసే నేను అని మనం దీన్ని పరిమితం చేసుకుంటున్నాం. కాబట్టే మళ్ళా తిరిగి పుడుతున్నాము, తిరిగి చనిపోతున్నాం, ఈ పునరపు జననం పునరపు మరణం ఈ కాలచక్రంలో కొట్టుకుంటున్నాం. దీని నుంచి బయటపడగలిగింది ఒక్క మానవ శరీరానికే, ఈ మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మళ్లీ మళ్లీ పుట్టకుండా మనం అదే ఈ మారే శరీరంలోని మారకుండా ఈ శరీరాన్ని మనని నడిపిస్తున్న భగవత్ తత్వం ఏదైతే మనలో ఉందో అదే మనం అని తెలుసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క సార్థకత. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ వింటుంటే చాలా అంటే వెరీ టఫ్ సబ్జెక్ట్ లో ఉంది, మనకేం అర్థం అవటం లేదు. ఇవి మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సులభంగా చెప్పడానికి మన స్వామి ఉన్నారు, ఎంతో చక్కగా ఒక గడియారం ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేశారండి. మనం ఈ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటున్న దాన్ని
1: కన్ఫ్యూజన్ లేకుండా
0: ఆ గడియారం ఇన్స్టెన్స్ ఏం చెప్తుందంటే, స్వామి మీరు గడియారం తీసుకుంటే అందులో ఏంటుంటాయి, మూడు ముళ్ళు
1: ఉంటాయి.
0: ఒకటి సెకండ్ల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటి, 60 సార్లు తిరిగినప్పటికీ నిమిషాల ముళ్ళు ఒకసారి కదులుతుంది. అలాగే నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగినప్పటికీ గంటల ముళ్ళు 1 గంటకి, అంటే అందులో 12వ వంతు ఒక కదులుతుంది. ఈ సెకండ్ల ముళ్ళుని సత్కర్మలుగా అనుకోమన్నారు. మన జీవితంలోని మన సత్కర్మలు ఇన్ని చేస్తే, అంటే 60 సార్లు అంటే అన్ని సార్లు ఎక్కువ సార్లు తిరిగినప్పుడు ఏంటవుతుంది, నిమిషాల ముళ్ళునేమోని చిత్తశుద్ధి, అదే భావశుద్ధి అని చెప్పారు. ఇంత సత్కర్మలు చేస్తూ ఉంటే కొంచెం భావసిద్ధి కలుగుతుంది. మరి ఈ భావసిద్ధి కలగ్గా కలగ అంత తిరిగితే అప్పుడు ఏంటవుతుంది, జ్ఞాన సిద్ధి, భావశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి అయిన తర్వాత ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి సెకండ్ల ముళ్ళంటే సత్కర్మలు, నెక్స్ట్ వాటి వల్ల ప్యూరిటీ వస్తుంది, శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల జ్ఞాన సిద్ధి అని ఎంతో చక్కగా చెప్పారు. ఇక్కడ చూస్తే సత్కర్మలు ఎన్నో జరుగుతాయి, అంటే కనిపిస్తుంటుంది సెకండ్ ముళ్ళు కలవడం స్పీడ్ గా, కానీ ఆ జ్ఞానసిద్ధి జరిగిందా జరగలేదు మన కంటికి కనిపించదు. కానీ ఆ జ్ఞానసిద్ధి కొంచెం కలగాలి అన్నా కూడా ఎన్నో సత్కర్మలు చేస్తూ రావాలి, ఎంతో పవిత్రం చేసుకుంటే మన హృదయాన్ని ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని చూస్తే అసలు ఆ సెంటర్ పాయింట్ చూడండి, ఈ మూడు ముళ్ళు బాగా తిరగాలి అన్నా, గడియారం బాగా పనిచేయాలి అన్నా, వాటిని అంటిపెట్టుకుని ఎక్కడున్నాయి, సెంటర్ పాయింట్ లోని ఆ మూడు అక్కడే ఆధారం చేసుకుని ఉన్నాయి, కానీ వేరువేరుగా తిరుగుతున్నాయి. అలా ఆ సెంటర్ పాయింట్ మన జీవితంలో ఎలా ఉండాలి అంటే భగవంతుడు అయి ఉండాలట. ఏ కర్మలు చేస్తున్నాయి, ఇప్పుడు సత్కర్మలు అంటే చేత్తో చేసేది లేకపోతే ఎవరికి సాయం చేసేది, ఇదే మనం సత్కర్మ అనుకుంటున్నాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే అన్ని ఇంద్రియాలతో, నువ్వు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చర్మంతో నువ్వు స్పర్శ ద్వారా ఫీల్ అయ్యేది, కోరుకుని, ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చెయ్యాలి అంటే చేతు దానం చేస్తేనే మంచి కాదు, కళ్లతో మంచి చూపులు ఉండాలి. ఇలా ఈ అన్ని ఇంద్రియాల ద్వారా చేసిన సత్కర్మలు ఇంకా ఈజీగా చెప్పేశారు గౌరీ గారు స్వామి ఏంటంటే ఆ సెంటర్ స్వామిని పెట్టుకోమన్నారు. నువ్వు స్వామి ఆధారంగా, స్వామి బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తుంటో అన్ని సత్కర్మలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్కర్మలు చేస్తుంటో ఆటోమేటిక్ గా స్వామి బేస్ తో చిత్తశుద్ధి వచ్చేస్తుంది అని. ఇదే మనం చక్కగా స్వామి ఏం చెప్పారంటే ఈ కర్మయోగం భక్తి యోగం అని కూడా చెప్పారు. ఈ కర్మల్ని మనం ఎప్పుడైతే భగవంతుడు ఆధారంగా చేసుకుంటూ వస్తున్నామో మామూలు కర్మ కూడా కర్మ యోగంగా మారిపోతుంటారు. అలాగే ఈ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది ఉపాసన స్టేజ్, అంటే భక్తిలోకి వెళ్తాం. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడి మీద మనకి ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దానివల్ల ఆరాధన, రకరకాలుగా మనం భగవంతుని ఆరాధిస్తూ పోతుంటాం. ఇదే మనం భక్తి అంటాము. అది భగవంతుడి అంటే భక్తి అంటే నాకు ఈ కోరిక కావాలని కాకుండా భగవంతుడి ఆధారంగా మనం సెంటర్ పాయింట్ మర్చిపోకుండా ఈ మూడు ముళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ ఉండాలన్నమాట. ఆ భగవంతుడి కోసం చేసే ఆ ఆరాధన అంతా కూడా అవుతుంది, ఇది భక్తి యోగం అయిపోతుంది అన్నారు. అలాగే చివరికి ఈ భక్తి యోగం మనం చేయగా చేయగా చేయగా పరిపక్వత చెంది ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అది భగవంతుడి జ్ఞానం అంటే మిగతా జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం, భగవంతుడి జ్ఞానం పొందినప్పుడు అది ఏంటవుతుంది, జ్ఞాన యోగం కింద అయిపోతుంది అన్నారు. కాబట్టి వీటన్నింటికీ కూడా సత్కర్మలే కారణం, దాన్ని మనం బేస్ చేసుకుని చేయాల్సింది, భగవంతుని ఆధారంగా చేసుకోవాలి అని.
1: అవును స్వప్న, బాగుంది, మీ గడియారం గురించి చాలా బాగా చెప్పారు. అయితే మనం రోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు కర్మ గురించి, కర్మమున పుట్టు జంతువు కర్మము వృద్ధి పొంది కర్మమున చనున్, కర్మమి నరునకు దైవము కర్మమి సుఖ దుఃఖములకు కారణమిలలో అన్నారు స్వామి. అంటే కర్మలోనే పుడతాం, కర్మలోనే పెరుగుతాం, కర్మలోనే నశిస్తాం. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలకి కూడాను మనం చేసే కర్మలే కారణము అని ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి. కర్మమే నరునకు దైవము అన్నారు స్వామి. చెప్తారు నువ్వు ఏ దేవతకి నమస్కరించు నమస్కరించకపో, తస్మై నమః కర్మణి అని అనుకోమని అన్నారు స్వామి. తెల్లారు లేస్తూ మనం పని మొదలుపెట్టే ముందరే, మన కర్మ మొదలుపెట్టే ముందరే మార్నింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి, కర్మదేవతకు నమస్కరించుకొని, ఓ కర్మదేవత మన చేత అన్ని మంచి పనులే చేయించు, సత్కర్మలే చేయించు అని చెప్పి ఆమెకు నమస్కరించుకొని మన దైనందినం మొదలు పెట్టుకోమని అన్నారు. అలాగే ఆ ఎరుక కలిగి ఉండాలి రోజంతా కూడాను, మనం సత్కర్మలు చెయ్యాలి అన్నటువంటి కాన్షియస్ మనకి కలిగి ఉండాలి. అలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందర మళ్ళీ మనం థ్యాంక్స్ గివింగ్ మళ్ళీ మర్చిపోకూడదు,
0: అది కూడా కర్మదేవతకే
1: మన మంచి పనులు నా చేత చేయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకొని పడుకోవాలి. ఇలా మన జీవితాన్ని కనుక మనం నడిపించుకుంటుంటే మనం తప్పకుండా సత్కర్మలు చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పారు గౌరీ గారు. ఇలాగా ఈ కర్మదేవతలకి నమస్కరించుకుంటూ, కాలానికి నమస్కరించుకుంటూ కూడా మనం పనులు చెయ్యాలి అని. ఎందుకంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు మన పుట్టుకి కర్మలే కారణం. మనం ఏమోని ఏదైతే జీవితంలో పొందాలనుకుంటున్నామో అవి పొందలేకపోవచ్చు, మంచి చెయ్యాలనుకున్నా చేయలేకపోవచ్చు. ఎందుకు ఇలా అవుతున్నది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న వాటి అవే మన ఇప్పుడు నడిపిస్తాయి అంటూ స్వామి ఒకటి చక్కటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఒకసారి విందాం.
1: అట్లాగే

తల్లికి అర్థముండి జన్మించినప్పుడు కంఠమాలల ఓమి కానరావు మంచి ముత్యపు సరు నచ్చులకు లేవు నేమి బంగారు దండ నడకులేదు రత్నాల హారము రంజుల్లగా లేదు గోమేధికపు మాల కూడలేదు వజ్రాల మాలలు వంద గుల్కగలేదు పచ్చల కొండలు పొదకలేదు కలదు కలదు కలదు కలదు అందరి కంఠమందు కలదు కలదొక్క మాల అందరి కంఠమందు పూర్వజన్మాల కర్మను పొందుబరచి

0: ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం,
0: అసలు ఎప్పుడు మనం రిమైండ్ చేస్తూ ఉండేది, అది మనకు కనిపించట్లేదు, తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాము. అవే మన లీడ్ చేస్తాయని తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేసుకోవాలి మన తర్వాత రోజుల కోసం అని తెలుస్తుంటుంది. మనం ఎప్పుడు బాధపడినప్పుడు అనుకుంటుంటాం అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని. ఒకసారి మన కస్తూరి గారి వాళ్ళ కుమార్తె పద్మమ్మ గారు స్వామిని ఎలాగ అడిగారు, ఎన్నో కష్టాలు కుటుంబంలో పడుతున్నప్పుడు స్వామి ఎందుకు ఇవి అని, ఇంత కష్టాలు ఎలా అని. అప్పుడు స్వామి చెప్పారు, పద్మమ్మ నువ్వు అద్దం ముందు నించుని ఆడేవనుకో ఏమవుతుంది అని అడిగారట. అంటే అద్దంలో నేను ఆడినట్టు కనిపిస్తుంది స్వామి అన్నారట. అంటే మరి చూడు, అప్పుడు ఆడేవు ఇప్పుడు కనిపిస్తున్నది అన్నారట. కాబట్టి మనం ఇప్పుడు మనకు జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పూర్వం మనం చేసుకున్న వాటిని మనం ఇప్పుడు తెచ్చుకొని వచ్చాము, వాటిని అనుభవిస్తున్నాం. అంటే తయారు చేసుకుని క్యారీర్ తెచ్చాం, ఇప్పుడు దాన్ని తినాలన్నమాట,
1: వేరేది దొరకదు. సరే, ఇప్పుడు కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ కర్మలు కాలానికి చూస్తే, ఈ కర్మలు చేసేటప్పుడంతా కూడా కాలమే నడుస్తూ ఉంటుంది కదా. అయితే ఈ కాలం అందరికీ కూడా సమానమే, మీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. అయితే ఈ కాలాన్ని, ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం? అక్కడే మన జీవితాలకి రకరకాల జీవితాలు, ఎందుకు ఇన్ని రకాల మార్పులు ఒకటే టైంకి అంటే, మనం చేసుకునే కర్మలు, మనం చేసుకునేటటువంటి సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామనే దాని మీదనే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే మనం ఒకసారి భజగోవింద శ్లోకం గనక శంకరాచార్యుల వారు చెప్పింది చూడండి, తరుణస్థా బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. అంటే బాల్యమంతానేమో క్రీడల మీద ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది, తరుణస్థావత్ యవ్వనమంతా కూడాను సంపాదన మీద
0: రకరకాల
1: ఆకర్షణల మీద ఆసక్తితో చూపుంటాము. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింతాసక్తులు మొదలవుతాయి, చింతలు, ఒకటి చేశాము, చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని, చెయ్యలేకపోయినవి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో చెయ్యలేకుండగానే జీవితం గడిచిపోయింది అనుకుంటూ చింతిస్తాం. పరమే బ్రహ్మణి కోపిన సక్తగా, అసలు భగవంతుని మీద, భగవంతుని గురించి ఆలోచించడం గాని, ఆయన గురించి ఏమన్నా చింతించడం గాని ఎప్పుడు మనం చేయకుండానే
0: తినడం, పనులు చేసుకోవడంలో
1: గడిచిపోతుంది. ఇట్లా అసలు టైం కూడా ఉండనట్టుగా అయిపోతుంది మంచి పనులకి. మనకి మన జీవితకాలం చూసుకుంటే అసలు 100 సంవత్సరాలున్నది, కాకపోతే ఈ 100 సంవత్సరాలలో సగం జీవితం నిద్రపోతా అంట మనం. అందులో సగంలో సగము మన మన కోసం, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళని సెటిల్ చేసుకోవటం కోసం గాను సంపాదించుకోవటంలో మనం పడిపోతుంటాం. చాలా కొంచెం భాగం మాత్రమే మనము ఏదైనా పుణ్యకార్యం చేద్దామని, తీర్థయాత్రలకు పోదామని, ఒక వ్రతము ఉజ్జాపనలేవో చేసుకుందామని, ఇలాంటి దానాలు ధర్మాలకి ఉపయోగించుకుంటుంటాం. అంటే ఇలా చూసుకుంటూనే జీవితం అయిపోతుంటుంది. అందుకనే స్వామి బాల వికాస్ అనేది పెట్టి ఏం నేర్చుకోవాలో చిన్నప్పుడే నేర్చుకోవాలి అని, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పారు.
0: గౌరీ గారు ఈ విషయం చెప్తూ ఉంటే ఒక భక్తుడు స్వామిని ఒకసారి అడిగిన విషయం గుర్తొస్తున్నది. అంటే మనం ఎలాగ ఆలోచనలోని, మన పనుల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతున్నదో అనిపిస్తుంది. ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చారట. వచ్చి స్వామి 30లో, ఆయనకి 30 సంవత్సరాల్లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చి, స్వామి నేను ప్రపంచాన్ని మార్చాలి ఎలాగైనా, కాబట్టి మీరు నాకు శక్తిని బుద్ధిని అనుగ్రహించండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను. సరే, స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. 10-15 సంవత్సరాలు అయింది, కొంచెం రియలైజ్ అయినట్టున్నారు. మళ్ళా స్వామి దగ్గరికి 40లో వచ్చానమాట. స్వామి ప్రపంచం మార్చడం పక్కన పెట్టండి, మా పిల్లల్ని, భార్యని, నా కుటుంబంలో వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళు మంచి వాళ్ళుగా తయారు చేసేయాలి స్వామి, మీరు ఎలాగే నన్ను అనుగ్రహించాలి. స్వామి మళ్ళా నవ్వుతూ బ్లెస్ చేశారు. స్వామి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో 10-15 సంవత్సరాలు అయింది, 60లో పడ్డారనమాట ఆయన. అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అన్నారు, ఏమి ఏం బంగారు అంటే, వీళ్ళందరినీ మార్చడం కాదు స్వామి, నన్ను నేను ఎలా మార్చుకోవాలో ఆ బుద్ధిని, శక్తిని ఇవ్వండి, నన్ను నేను మార్చుకుంటాను. అంటే 60 సంవత్సరాల్లో నేను బుద్ధి తెచ్చుకున్న శక్తి ఉండాలి కదా అక్కడ నీకు మారడానికి. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తున్నట్టునే
1: కదా స్వామి, చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం బాల వికాస్ ద్వారా బోధించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు పెద్ద ఎత్తున కొద్దీ అవన్నీ నేర్చుకొని బుర్రలో పెట్టుకుని చక్కటి జీవితాలు వాళ్ళు గడుపుతారు అనేది మనకు చెప్తుంది.
0: మనం ఈ ఆత్మ అని చెప్పుకుంటుంటే, జ్ఞానం అని చెప్పుకుంటుంటే లిజినెస్ కే కాదు, మనకు కూడా అబ్బా ఇది ఏంటి ఇంత టఫ్ సబ్జెక్ట్ ఏంటి, న్యూ ఇయర్ తో పాటు జ్ఞానం జ్ఞానం మొదలుపెట్టి అనుకుంటాం. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి మన ప్రశాంత్ నిలయం హాస్టల్ ఓపెనింగ్ అయిన తర్వాత స్వామి ప్రతిరోజు హాస్టల్ కి వెళ్లేవాట. స్వామి వస్తున్నారంటే ఎంత సరదా వాళ్ళందరికీ పెట్టి, స్వామి రాగానే ప్రతిరోజు మైక్ తెమ్మనివాట ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఇటు వార్డెన్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు అప్పుడే జాయిన్ అయ్యారు హాస్టల్ కొత్తది, స్వామి మాట్లాడుతున్నారు రోజు వస్తుందంటే పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారు మొదలు పెట్టేవారు. అలా 10 రోజులైన 15 రోజులైన 16 రోజులు మళ్ళా స్వామి వస్తుందంటే వార్డెన్ గారి గుండెలో బెంగ పట్టుకుంటా, అదేంటి స్వామి ఏంటంటే 15 రోజులు కూడా స్వామి ఏంటంటే మైక్ తెమ్మని చెప్పి రోజు ఆత్మ అంటే ఏంటి, మీరేంటి, పంచకోశాలేంటి, అంత జ్ఞానం, కర్మ ఏంటి, భక్తి ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. పిల్లలు అప్పుడే 16-17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆత్మ తత్వం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు బోరింగ్ గా ఉంది, వాళ్ళకి ఎక్కటం లేదు. ఇంకా అలా గడుస్తుంటే స్వామి రాగానే ఈయన బెంగ పట్టుకుంది, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, స్వామికి చెప్పలేరు పిల్లలకి చెప్పలేరు ఆయన. స్వామి వస్తానంటే ఈసారి ఆయన బెంగ పట్టుకుని స్వామి అంటే వస్తూనే మైక్ తిండట. ఆ స్వామి అంటే పిల్లలు తేతే నేను ఇవాళ కూడా పిల్లలతో మాట్లాడతానన్నట. అది కాదు స్వామి, రోజు ఆత్మ ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటుంటే పిల్లలకి పాపం అర్థం అవుతుంది. అంటే ఓ అలా అనుకుంటున్నారా, సరేలే మైక్ తెప్పించన్నట. మైక్ తెప్పించి పెట్టాక మళ్ళా మొదలు పెట్టి, అవునరా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే ఆరు సార్లు తింటూనే ఉంటారు, తిన్నది అరిగిపోతుంటే మళ్ళా తింటూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి మీరు ఎన్ని కిలోలు బియ్యం, ఎన్ని క్వింటాలు బియ్యం తిన్నారా, ఎంత తింటున్నారు, ఎంత చేస్తున్నారు, మీకు విసుగొచ్చిందా, విసుగు రాలేదు, ఇన్నిసార్లు తిన్నా మీకు విసుగు రాలేదు. కానీ ఆత్మతత్వం అంటుంటే మీ స్టోరీ మీకు చెప్పి మీ తత్వం తెలుసుకోండాలంటే మీకు విసుగొస్తున్నది, ఇది బుర్రలోకి ఎక్కట్లేదా, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను వస్తూనే ఉంటాను, నేను వచ్చింది ఇది మీకు చెప్పడం కోసమే అని చెప్పాడు అని చెప్పి, మీరు నచ్చి చేసినంత వరకు కూడా నేను తోస్తూనే ఉంటాను, ఆ తర్వాత మీ అంతటి మీరుగా చేసి తీరుతారు, అందుకే నేను మిమ్మల్ని నా దీంట్లోకి రప్పించుకున్నాను అని చెప్పారు. ఇంకో సందర్భంలో కూడా గౌరీ గారు స్వామి చెప్పారనమాట, లెక్చరర్స్ అందరికీ స్వామి గైడెన్స్ ఇస్తూ ఈ జ్ఞానం గురించి చెప్తూ, మీరు ఇలాగా డీల్ చేయాలి పిల్లల్ని అన్ని చెప్తూ, ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళారు మీకు ఏం డౌట్స్ ఉన్నాయని. అన్ని స్వామి ఇలాగే తెలుసుకోవడం మరి కష్టంగా ఉందంటే, ఈ జ్ఞానం అందరికీ ఉన్నది, కాకపోతే ఒక్క ఇంకో చిన్నది ఉన్నది దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారన్నట్టు. ఏంటి స్వామి అంటే మరపు, మీకు ఈ విషయం మీరు ఇందాలన్నట్టు బాల వికాసాలు చెప్పుకుంటున్నాము, ఎన్నోసార్లు వందల సార్లు స్వామి చెప్పిన మనం విన్నాము, తర్వాత ఇంట్లో వింటాం బయట వింటాం, కానీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే దాన్ని మర్చిపోతున్నారు. ఇంకా దాన్ని మర్చిపోయి నాకు ఇంకా టైం ఉన్నది, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు పరీక్షిత్ స్వామి చెప్తూ అన్నారనమాట, ఎప్పుడైతే పరీక్షిత్ ఒక వారం రోజులే నీకున్నది, పాము కాటవలు చనిపోతావు అన్నప్పుడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు నేనేంటి అనుభవించాలి ఆనందించాలని ఆలోచించలేదు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీన్ని 7 రోజులు నేను ఎలా సార్థక చేసుకోవాలని. అలాగా పరీక్షిత్కి 7 రోజులు తెలిసింది కాబట్టి పాపం వెంటనే మొదలు పెట్టేశాడు. మనం ఏంటంటే ఫర్ ఎవర్ ఉంటాం అనుకుంటున్న భావనలు ఉన్నాం కాబట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ఆ కోహం అన్నది ఎప్పుడు ఏడ్చి ఉంటాము, కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు మనం ఆలోచించకుండానే రోజులు గడిచిపోతున్నాయి. స్వామి ఇది చెప్తూ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గడియారం ముల్లోని మళ్ళా ఇది మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ క్లాక్ పెట్టారు కాబట్టి, ప్రతిదీ చేస్తూ మనం
1: సర్వకర్మలు
0: కూడా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళీ వెనక్కి వద్దాం, ఎలా పొందగలము అంటే సత్కర్మల ద్వారానే పొందాలి అని. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ స్వామికే అర్పించేసి భగవత్ ప్రీత్యర్థం అని ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అదే కలుగుతుంది.
1: సర్వకర్మ ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం అంటే మా పర్తియాత్ర, మొట్టమొదటి పర్తియాత్ర గుర్తుకొచ్చింది స్వప్న నాకు.
0: చెప్పండి.
1: 1998 కన్నా బిఫోర్ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వామి దగ్గరికి రావటం కొన్ని 13-14 బస్సులలో పడి వచ్చాము అందరమును. వస్తే స్వామి ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చుట్టూ తక్కుచో పెట్టుకుని ఎన్నో విషయాలు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ప్రత్యేకం స్త్రీల వైపు తిరిగి, అమ్మ మీరేమి గ్రామాలు పట్టణాలు ఉద్ధరించిన అవసరం లేదు, మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి, మీరు పనులు చేసుకునేటప్పుడు ఎలా ఆధ్యాత్మికతను దాంట్లో జోడించుకోవాలి అనేది చెప్తాను అని, మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు, ఇల్లు ఊడ్చినప్పుడు నా శరీరము నా మానసిక స్థితి కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి, ఇలా శుభ్రపడాలి అనుకోవాలి. అట్లాగే కూరగాయలు తరుగుతుంటారు, నా పాపకర్మలన్నీ ఇలా తరిగిపోస్తున్నాను అని అనుకుంటూ తరగండి. అట్లాగే రొట్టెలు ఒత్తుకుంటూ పెద్ద చిన్న బిళ్ళని విశాలంగా చేస్తుంటాం, అట్లా మన విశాల హృదయం మన హృదయాన్ని కూడా విశాలంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ మీరు పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి, ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద ఉండి దాని తాలూకు సత్కర్మలు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని.
0: అసలు
1: ఎంత సులభంగాను ఆడవాళ్ల వైపు తిరిగి ఎంత బాగా చెప్పారు, నాకు ఈ రోజుకి కూడా నాది కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది స్వప్న.
0: చాలా బాగుందండి, ఎంతో చక్కగా మనం ఈ రోజు కాలాయ నమః అని ఈ కాలంలోని ఎటువంటి కర్మల ద్వారా మనం జీవితాన్ని సాగించాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం,
1: తప్ప
0: పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: అలాగే స్వప్న.

0: మంచి పాట విన్నాం కదా స్వప్న.
1: అవునండి, మన టాపిక్ రిలేటెడ్ గానే ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేస్తున్నారు.
0: ఈ పాట తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రసారాలలో భాగంగా కాలాయన మహా అనే అంశానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. మనము కర్మల గురించి మాట్లాడుకున్నాం, కాలం గురించి మాట్లాడుకున్నాము. అయితే భగవంతుణ్ణి గుర్తించాలంటే కాలాతీతుడైనటువంటి అతని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అటువంటి శక్తివంతమైన కాలం కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వేదాలు కాలకాల ప్రపన్నానం అని ఆయన్ని కీర్తించాయి. అంటే భగవత్స్వరూపమైన స్వామి గురించి భగవత్ తత్వం మనం తెలుసుకోవాలంటే కష్టం, కాబట్టి స్వామి మాటల్లోనే మనం విందాం.
1: భగవత్ స్వరూపం కాలం గురించి స్వామి ఏం చెప్పారు,
0: ఏం చెప్పారు
1: తెలుసుకుందాం.
2: ప్రేమ స్వరూపం
0: తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి.

0: తెలుసుకుందాం.
1: ప్రేమ స్వరూపులారా, అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిగామని విశ్వసిస్తున్నాం. కాలమే భగవత్ స్వరూపుడు, దీన్ని పురస్కరించుకుని కాలాయన మహా, కాల కాలాయ నమః, కాల ప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత, అంత కాలమే. కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసించి కాయాన్ని విశ్వసిస్తావా? కాయం అనిత్యమైనటువంటిది, కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: గౌరీ గారు ఎంతో చక్కగా స్వామి చెప్తున్నారు, ఈ కాలం ఎంత తొందరగా
2: కరిగిపోతుంది,
0: మన జీవితం కూడా కరిగిపోతున్నారని. మరి మనం ఇలా ఎన్నో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే ఆనందంగా ఉండకూడదని కాదు, కానీ ఎలాంటి కర్మలు చేసుకుని ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చూడాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కర్మలే మనని బంధిస్తున్నాయి, కర్మల ద్వారానే మళ్ళా తిరిగి తిరిగి మనం వస్తున్నాం అనుకున్నాం. మరి ఇలా కాకుండా మనం దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అంటే కర్మలు చేయడం మానేయాలా కదా. ఏమో ఇవి చేస్తున్నాం కాబట్టి బంధించబడుతున్నాము, చెయ్యడం మానేస్తే బాగుండంటే అలా కాదు, కర్మలు చెయ్యాలి. చేయడం కోసమే పుట్టాం. ఈవెన్ భగవంతుడు కూడా కర్మలు చేయాల్సిన అవసరం లేకపోయినా పుట్టి ఆయన కర్మలు చేసి చూపించారు. మరి ఎలా చెయ్యాలి కర్మలు అంటే మనకి గీతాచార్యుడు చెప్తున్నారన్నమాట, కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత అనామయం. అంటే కర్మలు చెయ్యి, కాకపోతే ఆ కర్మల మీద ఆసక్తి పెంచుకోకు, అంటే కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాము, ఏ పని చూసుకున్నా సరే ఒక పుణ్యం రావడం కోసం, పాపానికి భయపడతాం ఎందుకు, ఏదైనా చెడ్డ పని చేస్తే దీనివల్ల పాపం వస్తుంది, నరకం కలుతాను, అక్కడ ఏదో బాధలు అనుభవిస్తాను, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టు సుఖం దుఃఖం అన్ని కూడా కర్మల వల్ల వస్తాయి కాబట్టి చెడ్డ చేస్తే నాకు కష్టం వస్తుంది, మంచి చేస్తే వస్తుందని. ఇప్పుడు ఏంటవుతూ ఉంటుంది, మంచి ఎక్కువ చేస్తున్నాం అనుకోండి మన బ్యాలెన్స్ షీట్ లోనే అది పెరుగుతూ వస్తుంది, తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటే అది కట్ అవుతూ ఉంటుంది. అలా ఈ బ్యాలెన్స్ షీట్ లో ఎగుడు దిగుడు ఉన్నంత కాలం అది అనుభవించడానికి తిరిగి మనం జన్మించాలి, మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. మళ్ళా మనం పుట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి, పుణ్యం వైపు జీరో ఉండాలి, పాపం వైపు జీరో ఉండాలన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పుణ్యం కూడా సంఖ్యలేంట బంధమేంట, అంటే సంఖ్యలు ఏదైనా మనం బంధిస్తుంది, అది బంగారు సంఖ్యలైనా బంధిస్తుంది, ఇనప సంఖ్యలైనా బంధిస్తుంది. అలా పుణ్యం మనకు బంగారు సంఖ్యలో మెరుస్తూ ఉంటుంది ఆహా అనుకోవడమే గాని అది మనకి కదలనివ్వదు, బంధిస్తుంది. అలాగే ఈ పుణ్యానికి పాపానికి ఆసక్తి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా ఫలాసక్తి లేకుండా మనం చేసుకున్నప్పుడు ఈ జన్మ బంధాల నుంచి మనం విముక్తి పొంది ఆ పరమ పదమైన ముక్తిని పొందగలం, లేదా భగవత్ తత్వం మనమే అని తెలుసుకోగలం అని.
2: అది సరే, గాని కర్మ ఫలితం విడిచిపెట్టాలి, త్యాగం చెయ్యాలి అంటే అదేమన్నా కాయో పండో కాదు కదా స్వప్న, ఇది ఏమన్నా వదిలిపెడతానికి ఫిజికల్ గా మనం అది ఎట్లా వదిలిపెడతా అని చెప్పు, అసలుకి అది ఎంత కష్టం ఉంటుంది.
0: నిజమేనండి, మనం ఇది చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఆచరించాలి, ఎలా విడిచిపెట్టాలంటే స్వామి చెప్తారు దాని మీద ఆసక్తి లేకుండా, ఆశించకుండా భగవత్ అర్పిత భావంతో చెయ్యాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను కష్టపడి చెయ్యాలి, అన్ని చేసి నీకు అర్పించాలి అని,
2: రిజల్ట్ గురించి ఎదురు చూడాలి
0: అని అనిపిస్తుంది. కానీ స్వామి పోనీ, అప్పుడు స్వామి నాచే చేయిస్తున్నారు అర్పిత భావంతో, రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించాలి అని. ఇంకా కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే చక్కగా మనం ఎలాగ పాటించాలో ప్రతి అవతారంలోని భగవంతుడే వచ్చి ఇలా చెయ్యండి రా అని తను చేసి చూపించేస్తున్నారు అనమాట. అందుకే దానికి కూడా మనకి ఒక మంచి భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకః తదను వర్తతే.
2: బాగుంది.
0: కాబట్టి ఈ అవతార పురుషులు శ్రేష్ఠులు వచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మనకు చేసి చూపిస్తారు. దానివల్ల మనం క్లియర్ గా వాళ్ళ పాత ఏదైతే వాళ్ళు చేశారో అందులో చేసుకుంటూ పోతే ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళని ఒకసారి రిఫరెన్స్ చేసుకుని ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారని చూసుకుని అలా ముందుకు సాగిపోతే ఈ కర్మలు బంధాలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తరించిపోతాము అని చెప్తున్నారు అనమాట.
2: అందుకే కదా స్వప్న స్వామి చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఆయన జీవితం చూస్తూ మనం నేర్చుకుంటే చాలు, ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎన్ని సత్కర్మలు చేయాలి అనేది ఆయన జీవితాన్ని చూస్తూ మనం చక్కగా నేర్చేసుకోవచ్చు. అట్లా స్వామి ఎన్నో సులభమైనటువంటి మార్గాలు కూడా ఆయన జీవితంలో మనకి చేసి చూపించి చెప్తూ వచ్చారు.
0: అవును, ఏది ఆశించకుండా కూడా స్వామి ఎలాగ
2: చేయాలి అనేది చూపించారు. అన్ని మనము ఇక్కడ చెప్పుకోలేం కానీ కనీసం ఒక రెండు విషయాల గురించి మనం ఆయన చేసి చూపించడం బాగా మనం మాట్లాడుకుందాం స్వప్న. అసలు ఫస్ట్ స్వామిని చూడంగానే మనకి ఏమిటి ఏమిటి మనం గ్రహిస్తాము అంటే ఆయన నిరాడంబర జీవితాన్ని. ఎంత సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ అనేది మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం ఆయన నిరాడంబర జీవితం, ఉన్నతమైన ఆలోచన.

0: ఇవన్నీ కూడా ఆయన చూడంగానే మనకు మొట్టమొదట స్ఫురిస్తుంది.
1: ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండ్ మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మన జీవితం ఎంతో సాఫీగా అయిపోతుంది, ఆనందంగా కూడా చేయొచ్చు. మరి ముందు అసలు సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరత అంటే ఏంటి, హై థింకింగ్ అంటే ఏంటో చూద్దామండి. మన మహాత్మా గాంధీ గారు ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫోకసింగ్ ఆన్ నీడ్ రాదర్ దాన్ గ్రీడ్ అన్నారు. అంటే ఎప్పుడైతే మనం అవసరాలకి పరిమితం చేసుకుంటామో అది నిరాడంబరం. ఆశలకు పోకుండా అవసరాలకి మనం మనని ఆలోచనల్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటే దానికి అంతం అన్నది లేదన్నమాట. అలాగే మన కోరికలను తగ్గించుకుంటూ అవసరాలతో జీవించినప్పుడు, అదే మీరు ఇందాక చెప్పినట్టు స్వామి లైఫ్ లో తీసుకుంటే ఈ ప్రతిదీ కూడా ఎంత సింపుల్ గా జీవించారు. ఆ స్వామి లైఫ్ తీసుకుంటే స్వామి ఉన్న రూమ్ గాని, స్వామి వేసుకున్న బట్టలు గాని, స్వామి నివసించే ఏది తీసుకున్నా కూడా చాలా సింపుల్. తర్వాత ఎంతో ఆదర్శంగా కూడా ఉన్నారు. మరి హై థింకింగ్ అన్నది ఎలా వస్తుంది అంటే, నేను నాది ఎంతసేపు మనం చూస్తే ఉదయం లేచింది దగ్గర నుంచి కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంది అంతా కూడా మన కోసం, నాకేం కావాలి నేనేం చెయ్యాలి నా వాళ్ల కోసం, నేను నాది చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప మనం బయటికి రావటం లేదు. ఎప్పుడైతే ఆ పరిధిని పెంచుకుంటూ మనం పక్క వాళ్ల కోసం సమాజం కోసం కూడా మన ఆలోచనలు మన పనులు చేసుకుంటూ వెళ్తామో అదే హై థింకింగ్ అవుతుందని. ఇంకో రకంగా చూస్తే హై థింకింగ్ అన్నది మనం ఈ దేహాత్మ భావంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇదే అందుకే కదా నేను నాది వస్తున్నది. ఇప్పుడు నా తండ్రి అంటే ఏంటి, ఈ శరీరంతో తండ్రి వచ్చారు. నా పిల్లలు అంటే ఈ శరీరంతోనే వాళ్ళకి బంధం. కాబట్టి ఆ నేను నాది నుంచి బయటకు వచ్చి దాన్ని దూరంగా చూసి మనం చేయగలిగితే అదే హై థింకింగ్ అని చెప్పారు. కాబట్టి స్వామే మనకి దానికి ఆదర్శం. ఎంత చక్కగా తను జీవితంలో అన్ని చేసి చూపించారు.
0: స్వప్న, ఇప్పుడు స్వామి భారతీయ సంస్కృతి గురించి ఎన్నో సార్లు స్వామి డిస్కోర్సులు ఇవ్వటం మనం చూస్తుంటాము. అందులో చాలా స్పెసిఫిక్ గా బాగా చెప్పింది ఒకటి సంఘటన చెప్తా మీకు. 1975లో ఢిల్లీలో మార్చ్ 31 విజ్ఞాన్ భవన్ లో ఒక స్వామి బాల వికాస్ టీచర్స్ కి స్టూడెంట్స్ ని కూర్చోపెట్టుకుని అక్కడ చెప్పారు. భారతీయ సంస్కృతి గురించి చెప్పారు. అప్పుడు అసలు ఏం ఉండాలి పిల్లలకి, వినయం, విధేయత, నిబద్ధత, ఐకమత్యం, ఇలా ఇవి గనక నేర్చుకుంటే సమాజంలో అరిష్టాలనేవి దూరం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధనార్జన కన్నా, పోటీతత్వం కన్నా, మనులు మాణిక్యాలు, పదవులు, పేరు ప్రతిష్టల కన్నా నిరాడంబర జీవితం శ్రేష్టం అని చాలా నొక్కి ఒక్కాణించారు. అంతేకాకుండా ఇవన్నీ గనక పెద్దలు ఆచరించినట్లయితే, సింపుల్ గా సిన్సియర్ గా అట్లా ఇవి ఆచరిస్తూ సింపుల్ లివింగ్ గనక ఉంచుకుంటే పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చక్కగా వాళ్ళ జీవితాన్ని ఎంత బాగా పండించుకుంటారు అనేది కూడా ఆ రోజున బాగా చెప్పటం జరిగింది.
1: మనం పిల్లలకి ఏ ఆస్తులు ఇస్తున్నాము, ఏ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం చూస్తున్నాం తప్ప ఎంత మంచి గుణాలు, ఎంత మంచి ఆలోచన విధానాన్ని అందించాలి అన్నది ఇప్పుడు స్వామి ఎంత చక్కగానో చెప్పారు.
0: స్వామి ఎప్పుడు చెప్తుంటారు, గొప్పగా బతకక్కర్లేదు మంచిగా బతకండి, గొప్పవాళ్ళు అవనవసరం లేదు మంచి పిల్లలుగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.
1: ఇలా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ నాకు స్ఫురణకు వచ్చింది మన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారండి. అసలు ఎంత నిరాడంబరత, అసలు స్వార్థం అనేది ఆమెకి లేదేమో. అలాంటి మారుమూరు పల్లెలో ఉన్న ఆవిడ, నేను నా పిల్లలను కాకుండా ఎప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాట. ఎప్పుడు తన పిల్లలు చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వీధిలో పిల్లలందరినీ చేరదీసి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ శుభ్రత గురించి, వాళ్ళ ఆహారం విషయంలోని ఎలా ఆలోచించాలి ప్రతిదీ చెప్పేవాట. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న స్త్రీలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి వాళ్లతో మాట్లాడడం, వాళ్ళని ఓదార్చడం, అన్ని చేస్తూ అన్ని రకాలుగా చేయడం. మీరు ఇందాక చెప్పినట్టు ఆ నిరాడంబరంగా ఆవిడ గలుపుతూ
0: చెప్పినా తక్కువే ఆమె గురించి
1: ఉత్తమంగా ఎలా ఆలోచించాలంటే చూడండి, స్వామి ఆవిడని అడిగినప్పుడు ఏం కావాలమ్మా గృహం అమ్మాయి అంటే, స్వామి నాకు వడ్డానం చేయించండి, మనకి ఇల్లు లేవు, బంగ్లా కట్టించండి, నాకు 4 కార్లు అటు ఇటు తిరగడం ఇవ్వండి. అడగలేదు పాపం ఆవిడ. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి చాలా దూరం వెళ్తున్నారు, 5వ ఫామ్ అయిపోయిన తర్వాత, 5వ క్లాస్ తర్వాత స్కూల్ లేదు, చిన్న స్కూల్ ఏదైనా పెట్టండి స్వామి, పిల్లలు అంత దూరం నడిచి వెళ్లలేకపోతున్నారు అని. తర్వాత ఆ స్త్రీలకి వైద్య సదుపాయం ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, చిన్న హాస్పిటల్ పెట్టి ఒక్క డాక్టర్ వాళ్ళని చూడడానికి పెట్టండి అని. ఆ ఎంత ఉన్నతమైన ఆలోచన మనం ఈ రోజు ఎంత దాన్ని అనుభవిస్తున్నాం అండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ విద్యా విధానాన్ని గాని, స్వామి యూనివర్సిటీని గాని, స్వామి కట్టిన ఆసుపత్రులు గాని, ఇవన్నీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంత ఉపయోగంగా అయ్యాయి అంటే దీని వెనకాతల ఆవిడ ఆదర్శవంతమైన ఆలోచన, తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించింది కాబట్టి ఇంత స్వామి గాని ఈశ్వరమ్మ గారు గాని వీళ్ళని జస్ట్ ఫాలో అయితే మనం సరిపోతుంది.
0: చాలు. అసలు స్వామి కూడా అంతే, చిన్న పని పెద్ద పని అనకుండా ఎన్నో స్వామి తన జీవితంలో చేస్తూ అట్లా మనకి చూపించారు. అట్లాంటిది ఒక సంఘటన మీకు గుర్తుకొస్తుంది చెప్తాను స్వప్న.
1: చెప్పండి.
0: డాక్టర్ పద్మనాభం గారంటూ మొట్టమొదట వారు మొట్టమొదటి అఖండ భజన ఏర్పాటు చేసుకుంటూ స్వామికి చెప్తారు. అంటే స్వామి మంచిది బంగారు చెయ్యండి అని చెప్పి నేను కూడా వస్తాను అంటారు.
1: బెంగళూరులో
0: జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడాను ఆ అఖండ భజన ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు గమనించుకుంటే స్వామి ఎక్కడా కనిపించకుండగాతే స్వామి ఎటు వెళ్లారు ఏంటి అనుకుంటూ అందరూ చూస్తే స్వామి వీధి వరండాలు చెప్పులన్నీ కుప్పగా ఉన్నటువంటి చెప్పులని జతలు చేసి గోడవారగా చక్కగా పేర్చి పెడుతున్నారు. అందరూ నిశ్చేష్టులయ్యి అవాక్కైపోయి ఏమిటి స్వామి చెప్పులు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటే, మీరందరూ మీ మీ పనులలో బిజీగా ఉన్నారు కదా, నాకు చేతనైన పని నేను చేస్తాను అని చెప్పని ఆయన పని చేస్తున్నందుకు ఇది కూడా ఒక పని, నేను ఏ పనైనా చెయ్యొచ్చు మనం అందరం కూడాను అన్నది అందరికీ మనకి ఒక సందేశంగాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి ఎంతో అసలు ఏమిటి స్వామి ఏమిటి ఆయన భగవంతుడు ఏమిటి ఈ పనులు చేయటం ఏమిటి అనేది మనకి ఎంత ఆశ్చర్యం కలిగింది.
1: మనకి కొంచెం ఆస్తిపాస్తులు కొంచెం అందం కొంచెం ఇది ఉంటేనే మనకి ఎంతో నేనెందుకు చెయ్యాలి అని మనం అలా ఉంటాం. స్వామి భగవంతుడి సాక్షాత్తు వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి.
0: ఇంకొకటి కూడా ఉన్నది, స్వామి ఒకసారి కొంతమంది వీఐపీలని భోజనానికి పిలుస్తారు. పిల్లలందరికీ తలా ఒక పని వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే స్వామి పనులు ఎలా చేస్తున్నారు చూసుకుంటూ వస్తే ఒక వాష్ బేసిన్ లో నీళ్లు సరిగా పోక స్టక్ అయి ఉంటే స్వామి ఎటు చూడరు ఎవరిని పిలవరు, చెయ్యి పెట్టి అదంతా క్లీన్ చేసేసి ఆ వాష్ బేసిన్ నీట్ గా సర్దేసేసి తుడిచేసి కామ్ గా అక్కడి నుంచి మిగతా పనులు చేసుకుంటూ చాలా క్యాజువల్ గా ఉంటారనమాట. పిల్లలందరూ కూడా ఎంత నిశ్చేష్టులు అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో మనం వదిలేసిన పని స్వామి చేస్తున్నారని. కానీ స్వామి ఎక్కడా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కానీ నేను చేశాను అని చెప్పుకోవటం, మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమి జరగదు. అంటే తను చేసి చూపించడమే తప్ప ఎప్పుడు కూడా ముందు చెప్పటము అనేది స్వామి ఎప్పుడు మనకు చూపించలేదు.
1: చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది. ఆ ఉన్నతంగా ఆలోచించడం వల్ల ఏంటవుతుంది అన్నది మనం కస్తూరి గారి జీవితం చూద్దాం. మనం ఏ సాధన చేసినా మనం ఎన్ని నేర్చుకున్న జీవితంలో ఆనందంగా ఉండటం కోసం, అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని తట్టుకోవడం అది ఆనందం. అంటే అదే శాశ్వతంగా మనం పెర్మనెంట్ గా మనని మనం మలుచుకునే విధానంలోని ఇంపార్టెంట్ది. మరి కస్తూరి గారి జీవితం చూసుకుంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అన్ని చేసుకుని స్వామి కోరిక మేరకు స్వామి పిలిపించుకున్నారు. పిలిపించుకుని మరి సత్యం శివం సుందరం ఆయన 6-7 భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి మనకి ఆ స్వామి చరిత్రని అందించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే స్వామి దగ్గర ఆ జీవితంలో భౌతికమైన కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా ఆనందంగా ఉన్నారు, అది హై థింకింగ్ అంటే. అది ఎలాంటిదంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు కస్తూరి గారు 80s ఉన్నారు, వయసు అయింది. పెద్ద కుమారుడైన మూర్తి గారికి 60 సంవత్సరాలు అప్పుడు. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతారనమాట. అందరూ టెన్షన్ పడతారు ఎలాగని స్వామి విభూతి పంపిస్తారు. ఆ కస్తూరి గారి అబ్బాయి కూడా ఎంతో ఉన్నత, అంటే ఆయన కూడా హై థింకింగ్ ఏ, స్వామి నన్ను కాపాడండి అని అడగలేట, నాకు ఈ శరీరానికి ఏది మంచిదో ఏది అదే స్వామి చేస్తారని హ్యాపీగా సాయిరాం చెప్పుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళట, మళ్ళా వస్తానో రానో స్వామి నాకు ఇచ్చిన భాగ్యం చాలా అదృష్టవంతుండి అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారట. అక్కడ మరి థియేటర్ లోంచి ఆయన వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం ఇది బెంగళూరులో జరిగితే కస్తూరి గారు పుట్టపర్తిలో ఉన్నారు. విషయం చెప్పి కస్తూరి గారు ఇలాగా మీ అబ్బాయి చనిపోయారండి అంటే ఆయన మనందరం కో పాసెంజర్స్, ఆయన స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు, మన స్టేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు దిగుతా ఉన్నారట. అసలు పుత్ర శోకం అంటే వాళ్ళు చిన్నది ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము, అలాంటి మన కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు అన్న దాన్ని అంతలా ఎలా తీసుకోగలిగారు, అంత మానసిక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం వల్లే వస్తుంది అంటూ అంతేకాట స్వామి పంపించారు వెళ్ళు దహన క్రియలన్నీ చేసుకొని రాని. ఆయనకక్కడ చితి పేరుస్తుంటే ఈయన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ అని భగవంతుడు నీకు మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకువెళ్ళాలి అని ఆ సోల్ అలా డిపార్ట్ అవ్వని ప్రే చేశాడు. ఇంత హై థింకింగ్ రావాలి అంటే ఎంతటి సత్కర్మలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది.
0: అసలు అన్నిటికన్నా గర్భశోకమే ఎక్కువ అసలుకి, అటువంటిది దాన్ని ఆయన ఓవర్కమ్ అవటం చాలా గొప్పగా ఉంది. ఆయనే కాకుండా కస్తూరి గారి జీవితం తర్వాత మనము రామబ్రహ్మం గారి జీవితం అంటే ఉదాత్తమైనటువంటి జీవితం. ఆయన కూడా చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, అంతేకాదు మంచి బంధుకోటి ఉన్నది ఆయనకు అందరికీ. కానీ అవన్నీ పక్కకు పెట్టి భగవంతుడే కావాలి అనుకుని బృందావనంకు వచ్చి బృందావనం కేర్ టేకర్ గా 3 దశాబ్దాల పాటు ఆయన స్వామి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. ఆయన నిరాడంబరత మనకి తెలియాలంటే ఇంకా బాగా మలికేశ్వరన్ సార్ చెప్పినటువంటి ఆడియో క్లిప్ విందాం స్వప్న,
1: తప్పకుండా
0: మనకి ఇంకా బాగా అర్థమవుతుంది.
1: తప్పకుండా.
2: స్వామిని వచ్చింది ఒక మాట, మేము స్వామి మనకి అది నేర్పించాలని అనుకున్నారని అనుకుంటారు. రామ బ్రహ్మం ఇస్ ఆల్సో ఈక్వలెంట్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఇస్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటీ ఆయన, ఆయన ఏం సిగ్గులేదు స్వామి ఉంటారు. స్వామి అన్ని అనుకుంటే ఎందుకు సిగ్గు ఉండాలి? ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, మనకు ఇంకా కావాలని చేస్తాం, ఆ బ్యారియర్ చాలా ఎక్కువ మంది క్రాస్ చేయలేదు. కానీ రామ బ్రహ్మం అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్ని అట్లా, ఎందుకంటే అన్ని స్వామియే నాకు, ఆయన ముందరనే అన్ని చేసుకోవాలి అని. రామ బ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు, స్వామి సడన్ గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని బయట పైన పడుకోటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను, ఒక 5 బాయ్స్ అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్ ఉంది సమ్మర్ లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్ గా స్వామి వచ్చేసారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావన డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్ ఇది అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్ గా వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇస్తాం ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్ స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్ గా వచ్చేసారు. స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ సమ్మరు, అందుకోసం బనియన్లో వేసుకుని. సో స్వామి చాలా ప్రేమతో రండిరా పాద నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్ లో బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకుని పోయారు. స్వామి రామబ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్ లో ఉన్నారు, స్వామి ఫీల్డ్స్ అని చూసుకోవటానికి. ఆయన పరిగెత్తు వస్తున్నాడు, స్వామి మాట పంపించేసారు కింద, రామబ్రహ్మని పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్, స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నర్, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది, ఛాన్స్. ఆయనకేమంటే స్వామి బెడ్రూమ్ వెళ్లిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్ వెళ్తారు, పాల సేవ చేస్తారు, ఒక 30-45 మినిట్స్
3: లోపల ఉండి
2: మాట్లాడతారు. తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క, లేదు అది ఇండికేషన్ అంతే, అదే. సో దట్ క్లోజ్ స్వామి, ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే. స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో, ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో ఎక్కడ ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపత్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపత్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదన్నీ ఆ రూల్స్ అన్ని ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్ గా పైకి పోవచ్చు. అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో
3: చేశారు,
2: సేమ్ షెడ్యూల్, ఇంకొకటి నో టెన్షన్. అక్కడ అంటే ఈ పని ఆ పని ఈ పని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ పుట్టపత్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్ని అలౌడ్ ఆయనకి. రామబ్రహ్మం సడన్ గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని. ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించారు, ఇది మందిరం అనుకున్నారా లేంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెఫరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కిల్ నాకు గుర్తుపెట్టండి ఆ ఇన్సిడెంట్.
3: తప్పకుండా.
2: అట్లా సో ఒక్కరోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక 2 రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్ గా అందరూ ఎంత గ్రేట్ గా ఉంటే కూడా ఈ మదమాచర్యాలు ఈ ఈగో ఇదన్నీ తప్పక కొంచెం ఉంటుంది. హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. ఒక రోజు అయింది, 2 రోజు అయింది, 3 రోజులు అయింది. స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది, మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో
3: ఇన్సిగ్నిఫికెంట్
2: ఇన్సిగ్నిఫికెంట్ కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్ గా తెలుగులో మనం పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు, మనం ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది అట్లా చూసినప్పుడు ఆ గ్రేట్ యాక్టర్ ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామి బట్టి. అట్లా నీవా నిన్న చూడటానికి ఆ అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా ఒక్క రోజు అయిపోయింది, రెండు రోజు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరది మా అవుట్ ఆఫ్ ఫామ్ కాసంటే హేట్ చేస్తాము, కానీ రామబ్రహ్మం అట్లా కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్లనే ఎట్లా అయిందంటే అదన్నీ మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి అట్లనే తాతగారు, మేము వ్యూస్ట్ కాలేం
3: తాతగారు
2: తాత అదనీ ఏం లేదులే స్వామి చూసుకుంటారులే, మీ తప్పి ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి ఎప్పుడు దడ్డే పుట్టపర్తి మళ్ళీ వెళ్తారు. ఈయనకి చాలా కోపం వచ్చేసింది దేవుడు పైన,
3: రామబ్రహ్మ గారికి.
2: రామబ్రహ్మ గారు ఏం చెప్పకుండా పోతే ఏమిటి ఏమవుతుంది, అన్ని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు. 10 డేస్ దగ్గర వస్తే అట్లా అట్లా అంత ఘోరంగా ట్రీట్మెంట్, అదే అంత ప్రేమమైన దేవుడు సమ్ టైమ్స్ ఈ మిస్బిహేవ్, నిజంగా చెప్తాను. ఆ వేదన అది నేను ఆ మాట తప్పు మిస్బిహేవ్ లేదు, మన ఈ ట్యూనింగ్స్ బట్ ఆ పీరియడ్ అందరూ వెళ్ళింటాం, ఎవ్రీ వన్ కూడా వండర్గా ఉంది ఆ సమయం, నిజంగా టార్చర్. ఎంత టార్చర్ అంటే దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు, వర్స్ట్ టార్చర్. నీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యు మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆర్ నెగ్లెక్ట్ మై గాడ్ పా, అంత అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీసింహం గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్, నేను చెప్పాను కదా 2 glorious days ఇన్ మై లైఫ్,
3: దిస్ ఈస్
2: సెకండ్ వన్. అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే టిల్ మై డెత్ ఈ నేను ఈ దేహం వదిలినప్పుడు ఈ ఇది అనుకుంటే అదే చాలు, మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో, ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీసింహ గారిని కింద పిలిచి నేను వెళ్ళిపోతాను చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు ఏడుస్తున్నారు 76 years old man, ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు, నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్పా, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్ బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు. నేను కింద నేను చెప్పాను కదా సీక్రెటే అంత బాగా చెప్పారు అని, ఫుల్ బల్జింగ్ వాటర్ నీళ్లు ఎప్పుడు కావాలంటే ఇల్ బ్రేక్ అట్లా, అది వాజ్ కంట్రోలింగ్ అంటే. కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చా అని కనుకో. స్వామి వుడ్ హావ్ హర్ట్ కింద చేయని చెప్పింది, స్వామి డైలీ పైకి రావచ్చా అని కనుకుంటున్నారండి, ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చని చెప్పు. డైలీ ఆయనతో భోజనం చేయవచ్చా అని కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసి స్వామి భోజనం చేయొచ్చు. డైలీ పాసేవ చేయవచ్చా అని కనుకో. లక్ష్మీసింహ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లీ,
3: దట్ ఇస్ వై హి సో థిన్ సార్.
2: నైట్ డైలీ స్వామి రూమ్ కు వచ్చి పాసేవ చేయవచ్చా లాస్ట్ కనుకో, లేదంటే నేను రాను వెళ్ళిపోతాను చెప్పు. ఫుల్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో, యు కెన్ సీ దట్ డివోషన్ హార్ట్ దట్ ప్యాంగ్, అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్ని చేయవచ్చు, ఏమేమి కావాలో అన్ని చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్, హార్డ్లీ 5 fellows పెడతారు, పైకి ఎక్కుతున్నాడు స్వామి చూసి ఓ ఆయన అదే మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి, ఆ భూమి వే రామభూమం, నో కంట్రోల్, వాళ్ళకి మా ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా, నేను పర్మిషన్ ఇచ్చానా పడుకోటానికి, మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా, వెయ్యి తల్లి వెయ్యి తల్లి అని చెప్తారే ఇదే వెయ్యి తల్లియా, బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఏమి ఆవేశం, ఏడిపోతావు ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఓకేదే అట్లా కాదు రామబ్రహ్మం, అట్లా కాదు రామబ్రహ్మం, అట్లా కాదు రామబ్రహ్మం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా ఎట్లా సృష్టించి చూసింటారు, ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి. ఇంత విభూతి ప్యాక్ అన్ని అప్లై చేసి అట్లా కాదు రామ్ అన్ని స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది అది తెలుసు స్వామి, దట్స్ ఆల్ నౌ ఐస్ ఇస్ బ్రోకర్. క్రైట్ క్రైట్ క్రైట్ క్రైట్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు. ఎవరు స్వామి తట్టలు మాట్లాడటానికి పైకి డైలీ రావచ్చా లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు మేము చెప్పడానికి వీలవుతుందా? పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలవుతుంది. అంత పరమభక్తి, అంత పరమభక్తి రామబ్రహ్మం గారు.
1: అసలు గౌరీ గారు రామబ్రహ్మం గారి నుంచి వింటూ ఉంటే మనం అందరం భగవంతుడు అంటే భయం పెట్టుకుంటాం తప్ప భగవంతు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రీతి పెంచుకోవాలి అని స్వామి ఎప్పుడు చెప్పింది రామబ్రహ్మం గారి ఇన్సిడెంట్ వింటుంటే తెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుడితో మనం అలా మాట్లాడగలిగారు చేయగలిగారు అంత ఆర్తి ఎలా వచ్చిందంటే ఆయన సత్కర్మల ద్వారానే ఆ ప్యూరిటీ ద్వారానే సాధించారని మనం చెప్పుకోవచ్చు.
0: అంత అనుబంధం పెంచుకున్నారు స్వామితో.
1: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నిమిషాల ముల్లో ప్యూరిటీ రావాలంటే సత్కర్మలు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుడితోటి ఆ బంధం కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ స్వామి దగ్గరగా ఉండి ఆశ్రమ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారు, అవి చాలా ఈజీ అవుతుంది. అదే మనం సొసైటీలో మనలాంటి వాళ్ళకి ఎంత కష్టమో అందులోని ప్రజెంట్ టైమ్స్ లోని ఇవన్నీ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఎక్కడ పనికొస్తాయి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్వామి భక్తులు స్వామి విద్యార్థులు స్వామి చెప్పిన మార్గంలో స్వామి నడిచి చూపించిన మార్గంలో నడుస్తున్నారనడానికి ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.
0: చెప్పండి.
1: స్వామి స్టూడెంట్ అయిన గుణరంజన్ గురించి చెప్పుకోవాలండి. ఈయన స్వామి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్లి మనం బతుకుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నారు. కానీ ఎంత సింపుల్ గా బతుకుతున్నారంటే ఆయనకి రెండే జత బట్టలు. ఆయన ఎన్నో రకాల విధి నిర్వహణ చేసుకుని ఇప్పుడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ని తను రన్ చేసుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద వేసుకున్న బట్ట తప్ప బ్యాగ్లు ఇంకో జత ఉంటుంది.
0: ఎంతో ఆశ్చర్యంగా ఉంది.
1: ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటే మనకు అసాధ్యం దుసాధ్యం అనుకుంటున్నవి ఆయన జీవితం వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మా ఆయన అకౌంట్స్ అన్నింటిలో కూడా ట్యాక్సెస్ వీటన్నింటిలో కూడా ఎంతో పారదర్శకత, స్వామి చెప్పిన నీతి నియమాలని పాటించడం. అంతేకాకుండా ఆయన చెప్పుకోవడానికి రెసిడెన్స్ అడ్రస్ ఏమీ లేదుట, ఆఫీస్ లోనే ఉంటూ. అంటే మనం కొంచెం సంపాదిస్తే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని 2 ఇళ్ళు 4 సైట్లు కొనేస్తున్నాం, తర్వాత ఏంటవుతుందని. ఇంత సంపాదించుకున్నా ఆయన పేరు మీద ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా అంత నిస్వార్థంగా తను చేయాల్సిన పని అలా సింపుల్ లివింగ్ గా బతుకుతున్నారు. ఇంకా హై థింకింగ్ అంటే ఒకసారి ఆయన వాళ్ళ క్లయింట్స్ తో పాటు ఒక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందనమాట. అక్కడికి ఆయన నడుస్తూ వెళ్తున్నారు, ఇద్దరును వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నతను తుమ్మడం జరిగిందనమాట. ఆ తుమ్ముతున్నప్పుడు ఆ ఫ్లమ్ అంతా ఈ షర్ట్ మీద పడింది. అయితే ఈ పక్కన అయ్యో ఏమనుకుంటారు అంటే పడిపోయి ఎలా రియాక్ట్ అయ్యో ఈయనకి తెలియలేదు. ఈ గుణరంజన్ గారి ఫేస్ లో ఏ మార్పు లేట, అంటే నీళ్లు తుళ్ళ మనం కొంచెం కళ్ళు ఇలా అవుతుంది మొహం ఇలా అవుతుంది అలా కూడా లేదు. ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన్ని తిరిగి ఇచ్చేసి వాష్రూమ్ కు వెళ్లి ఆయన అది క్లీన్ చేసుకుని ఆ వెళ్లిన పని చూసుకుని వెనక్కి వచ్చేసారు. డే ఎంత గడిచిపోయింది, పక్కనున్న అబ్బాయి అనుకుంటున్నారు ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అంటే ఎంత సమభావం చూడండి. ఇందాక మనం కస్తూరి గారు చూసాము, వీళ్ళందరూ ఈ సమత్వం ఎలా వచ్చింది అంటే ఆ సింపుల్ లివింగ్ ఈ ఉన్నతంగా ఆలోచించడం వల్లే అని. సమత్వం యోగం ఉచ్యతే అన్నట్టు అదే యోగంగా అయిపోతుంది. ఈ సమభావంతో చేసిన ప్రతి కర్మ కర్మయోగం అయిపోతుంది. ఈ యోగం ద్వారానే మనం ఈ జీవితంలోని జ్ఞాన ప్రాప్తి గాని మన సార్థకత లభిస్తుంది అని అనిపిస్తుంది.
0: బాగుంది స్వప్న. మనం సింపుల్ లివింగ్ గురించి హై థింకింగ్ గురించి చాలా రకాలైనటువంటి వ్యక్తుల గురించి సంఘటనల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా రెండో విషయానికి వద్దాము. గాడ్ ఫస్ట్ సొసైటీ నెక్స్ట్ ఐ లాస్ట్, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
1: అదే సేవ అని స్వామి ఈజీగా చెప్పేశారు కదా, భగవంతుణ్ణి జయంగా పెట్టుకుని అందరినీ సేవిస్తూ నిన్ను నువ్వు లాస్ట్ చేసుకో, అంటే మన గురించి కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అదే సేవ అయిపోతుంది అని స్వామి చెప్పారు.
0: కానీ మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం కదా స్వప్న, మన గురించి మన కుటుంబం గురించి తర్వాత సొసైటీ గురించి, సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఆలోచించి, ఎప్పుడన్నా మనకు తీరుబడిగా ఉన్నది వాళ్ళ భజనకు ఏం చేయడానికి ఏం లేదు భజనకు పోదామా లేకపోతే నారాయణ సేవకు పోదామా ఇవాళ సండే ఏం పని,
1: ప్రయారిటీస్
0: అట్లా లాస్ట్ కి భగవత్ కార్యాలకి మనం పెడతాము. సో అట్లా కాకుండా మనం ఒక స్వామి చేసి చూపించినటువంటి ఒక సంఘటన చెప్తాను స్వప్న ఇప్పుడు మీకు. స్వామి గోదావరి జిల్లాలకి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అందరికి తెలుసు కదా 2005 జరిగింది. అయితే ఆ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడాను స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి కులవంత హాల్కి వస్తారు. అందరూ దర్శనానికి కూర్చుంటారు, స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే ముందరే స్వామి నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు. అసలు వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, విన్న చదివిన మనం కూడా అట్లాగే అయిపోతుంది
1: కదా.
0: అట్లా స్వామి తను చేసి చూపిస్తారన్నమాట ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఒక అవకాశం మనకి దొరికింది సేవ చేయటానికి అన్నప్పుడు నేను చేస్తున్నాను అని కాకుండా ఈ అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు, మనం ఇది చేసి కృతకృత్యులం కావాలి, భగవంతుడికి ప్రీతి చెయ్యాలి అని మనం అనుకోవాలి.
1: అంటే సేవ పక్క వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకోవాలని స్వామి చెప్పినట్టు స్వామి అది ఆచరించి చూపించారండి. ఇవన్నీ కూడా బాగా ఇంకా అంటే మన ఒంట్లో ఓపుకుంది, మన చేతిలో డబ్బులున్నాయి, అప్పుడు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మనకు బాగాలేనప్పుడు ఏంటనిపిస్తుంది, మన ఇళ్ళ నుంచి ఎలా బయటికి రావాలి, మన గురించే మనకు ఆలోచన ఉంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచన వెళ్ళదు. అదే మనం ఏదైనా ఫైనాన్షియల్ గా లేని పరిస్థితిలో కూడా నేను ఇందులో ఎలా నిలదొక్కుని నిలబడాలనుకుంటాను తప్ప ఆ పరిస్థితిలో కూడా పక్కవాడికి నేను ఎలా సర్వీస్ చేయాలని థాట్ రావడం చాలా కష్టం. కానీ అది కూడా స్వామి మనకి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ ఊరికినే స్వామి చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ చూస్తే అసలు మన కళ్ళలో నీళ్లు వస్తుందండి. స్వామి అప్పుడు పడిపోయి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కి సర్జరీకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారనమాట. ఎంత పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి దగ్గర పనిచేసిన రుచిర్ సార్ ఉన్నారనమాట. స్వామి లోపలికి వెళ్తూ ఉంటే ఆయన నుంచి ఉంటే అమ్మకి చెప్పు నేను హాస్పిటల్ నుంచి రాగానే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నేను అన్ని చూసుకుంటాను ఏం కాబ అంటే పాపం ఆవిడకి ఏదో స్వామి చెప్పారు వాళ్ళ కష్టం తీరుస్తానన్నారు. కానీ ఈలోపు ఈయన హాస్పిటలైజ్ అవ్వడం వెళ్తున్నారు సర్జరీకి, ఆ పెయిన్ లో కూడా ఆవిడకి ఇచ్చిన మాట ఆవిడ్ని ఓదార్చి నేను చూసుకుంటాను ఏం పర్వాలేదని చెప్పు అంటే, అంటే భగవంతుడు అయినప్పటికీ మానవ శరీరంలో ఉన్నారు, ఆ నొప్పి అన్నది ఉంటుంది, ఆ బాధలోనే ఉన్నారు స్వామి కూడా. మరి ఇంతకన్నా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, నేర్పించడానికి ఇంకెవరు వస్తారు? ఇంతటి చక్కటి భగవంతుడు ఏ కాలంలో కూడా దొరుకుండరండి,
0: ప్రతి క్షణం పరుల కోసం
1: అంతే. మరి ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇంత కష్టమైన జ్ఞానం అన్నాం, కర్మ అన్నాం, భక్తి అన్నాం, వీటన్నింటినీ ఈజీగా చెప్పేశారు నిస్వార్థంగా. భగవంతుని సెంటర్ చెప్పుకున్నాం కదా, దాని భగవంతుడు ఆధారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు అని దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం ఈనాటి కాలాయ నమః ముగించుకుందామండి. ఒకసారి స్వామి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నాయి. అప్పట్లో పుట్టినరోజు సంబరాలంటే ఎన్ని లక్షల్లో మంది వస్తారు, అన్ని సేవలు జరుగుతున్నాయి. ఒకరోజు స్వామి దర్శనంకి వస్తుంటే కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది బాగా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతూ స్వామికి కూడా ఆ స్మెల్ వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. పాపం అందరూ ఇన్ఛార్జెస్ చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా గాబరా అవుతున్నారు. స్వామి వరకు విషయం వెళ్ళిందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈలోపు ఏం చేయాలో ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళా ట్యాంక్ దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచిస్తున్నారు. ఈలోపు సడన్ గా ఎవరో బ్లూ స్కార్ఫ్ వేసుకున్న ఒక సేవాదల్ ఆ సెప్టిక్ ట్యాంక్ లోకి దూకేశారు. వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదు ఏంటవుతున్నదని. వెళ్లి ఎక్కడైతే అదంతా మూసుకుపోయిందో వాటిలోంచి అవన్నీ ఆ చెత్తంతా తీసి ఆ ఫ్లో బాగున్నట్టు చేసి ఈయన మళ్ళా పైకి తీయడం జరిగిందనమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. అసలు మనం వాసనే పీల్చలేకపోతున్నారు, ఎక్కడ ఎంతో దూరంగా ఉన్నవాళ్లే. అలాంటిది అందులోకి దూకి ఆయన అది క్లియర్ చేసి బయటకు వచ్చారనమాట. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి చాలా చాలా ఆనందించారు. ఆ తర్వాత సేవ అయిన తర్వాత అందరం ఎదురు చూసేది పాద నమస్కారం ఇచ్చేవారు. సేవే మహద్భాగ్యం, సేవ తర్వాత స్వామి ఇచ్చే పాద నమస్కారం అనుగ్రహ భాగ్యాలు ఇంకా బాగుంటాయి. మరి పాద నమస్కారం ఇవ్వడానికి కూర్చోండి, స్వామి ఎంతో ఆనందంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చి ఆయన్ని వేలికి పెడుతూ నీకు ఇంకో జన్మ లేదురా అని చెప్పారట. ఎంత ఆనందం స్వామి కళ్ళల్లోని. అంటే చూడండి, మనం ఇంత కొట్టుకుంటున్నాం ఈ జ్ఞానం రావాలంటే, శుద్ధి అవ్వాలి అంటే, కర్మ చెయ్యాలంటే, ఇంత దాన్ని సింపుల్ గా అక్కడ ఏం చేయాలంటే మనం అంటూ లేకుండా భగవంతుడి కోసం అదే ఒక ఆలోచనతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు తరించిపోతావు. ఇంతకు మించిన నిదర్శనం ఉదాహరణలు ఉండవు.
0: పరులు పరులు కాదయ్యా, పరమాత్మను తెలుసుకో అని. పరుల కోసం చేస్తున్నామని అనుకోవద్దు, పరమాత్మ కోసం చేస్తున్నామని ప్రతి పని అనుకోవాలి అని.
1: మరి ఇలా మనం కర్మలు చేసుకుంటే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం.
0: అసలు ఈ సేవలో పాల్గొంటే మనం కూడా ఎంత మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చంటే మనలో ఉన్న అహంకారం అంతా పోతుంది ఫస్ట్. అంతేకాకుండా ప్రతి వారిలో కూడాను మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం, మళ్ళీ వాళ్లతో మధురంగా ప్రేమగా మాట్లాడగలుగుతాం. అంతేకాకుండా గాను భగవంతుణ్ణి చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది.
1: అంతేనండి.
0: కాబట్టి ఈ సేవనే జీవిత పరమావధిగా చేసుకుని మనం అందరం కూడాను ఈ 2019 నుంచి, అంటే ఇప్పటి వరకు చేయలేదని కాదు, ఇప్పటి నుంచి ఇంకా పునరంకితమయ్యి మనము ఇంకా బాగా సేవలు చేసుకుంటూ తరించాలి, భగవంతుడిని పొందాలి, భగవంతుడికి ప్రీతి కలిగే పనులు చేయాలి, భద్రంగా మాట్లాడాలి అని.
1: ఇవి మన శంకర్ల వారు చెప్పినట్టు ముక్తి అంటే ఇప్పుడు చచ్చిపోయి వచ్చేది కాదు, జీవన్ ముక్తి అన్నారు. అంటే బతికుండగా మనం దాన్ని అనుభవించాలి. ఇవి ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ముక్తిలో తర్వాత ఏంటవుతుందో మనకు తెలియదు, కానీ ఈ సేవ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా తరించచ్చని స్వామి చెప్పారు. కాబట్టి కాలాయ నమః, ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని మనం ఈ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో స్వామి మనకి ఎంతో చక్కగా ఇన్ని విషయాల ద్వారా చెప్పారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకుందాం గౌరీ గారు, న్యూ ఇయర్ రోజు స్వామి మనకిచ్చిన 2019 గిఫ్ట్ ఏంటి అంటే గడియారం. సో ఆ గడియారాన్ని గుర్తుంచుకుని సెంటర్ గాడ్ సెంట్రిక్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు సత్ప్రవర్తన ద్వారా చిత్తశుద్ధి చేసుకుని దాని ద్వారా జ్ఞానసిద్ధి పొందుదాము, ఎంతో ఆనందాన్ని అనుభవిద్దాం. దీనికి స్వామి మనందరికీ అనుగ్రహ ఆశీస్సులను కురిపించి మన నడిపించమని కోరుకుందాం.
0: అట్లాగే ఈ గడియారాన్ని ఒక పంచాక్షరి లాగా
1: గుర్తు చేసుకుంటూ
0: జపించుకుంటూ ఈ 2019 ని మనం చక్కగా ఈజీగా గడిపేద్దాం సాయిరాం.
1: ఈ అవకాశం ఇచ్చిన స్వామికి వేల వేల
0: వేల వేల
1: కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం
0: సాయిరాం.

ఇంతవరకు మీరు జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో ఒక అంశమైన కాలాయ నమః పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయి.

0: స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడారైన పెంపుడు ఏనుగు సాయిగీత 2007 మే 22న స్వామిలో ఐక్యమైంది. ఈ సందర్భంగా రేడియో సాయి ఆ భక్త శిరోమణి జీవితంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం మీకు అందిస్తున్నాం.
1: గత 20 సంవత్సరాలుగా సాయిగీత సంరక్షకునిగా ఉండిన శ్రీ పెద్దరెడ్డి గారి అనుభవాలను కొన్ని తెలుసుకుందాము. శ్రీ పెద్దరెడ్డి గారు సుమారు 2 దశాబ్దాలకు పైగా సాయిగీతను పెంచి పోషించి ఆలనా పాలనా చూస్తూ దానిని జీవితాంతం సంరక్షించారు. ఆయన గొప్ప సాయి భక్తుడు, కర్మయోగి. ఆయన ప్రశాంతి నిలయంలో స్థిరపడి 35 సంవత్సరాలకు పైగా స్వామి చెప్పిన పనులెన్నో శ్రద్ధాభక్తులతో చేస్తుండేవారు. వారు ఎంఎస్సీ ఫిజిక్స్ లో పట్టభద్రులై స్వామి కాలేజీలోనూ, గ్రంథాలయం, ప్లానిటోరియం మరియు క్యాంటీన్లోనూ అనేక సేవలందిస్తూ సాయిగీతకు కూడా ప్రత్యేక సంరక్షకుడయ్యారు. పెద్దరెడ్డి గారితో సాయిగీత కూడా ఎంతో గౌరవం, వాత్సల్యం కలిగి ఉండేది. సాయిగీత తన ఆలోచనలను, భావాలను పెద్దరెడ్డి గారితో పంచుకుంటూ ఉండేది. వారు కూడా సాయిగీత సంభాషణలోని అంతరంగ ఉద్దేశాన్ని, సంజ్ఞలను బట్టి దాని భావాలను ఇట్టే గ్రహించగలిగేవారు. శ్రీ పెద్దరెడ్డి గారు సాయిగీత జీవితంలో జరిగిన విశేషాలు, అరుదైన అనుభవాలు ఆ సాయి భక్తురాలి పవిత్ర జీవన యాత్రలో ఆఖరి 3 రోజులలోని ప్రత్యేక సంఘటనలతో సహా ఇలా వివరిస్తున్నారు. సాయిగీత స్వామి పెంచుకున్న మామూలు జంతువు కాదు, నిస్సంశయంగా అది ఒక మహాత్మురాలు. స్వామి సాన్నిహిత్యాన్ని అనుభవించి ఆనందించటానికి వచ్చిన ఒక పవిత్ర ఆత్మ. సాయిగీత ప్రతిదినం స్నానానంతరం తన నుదుటిపై విభూతితో త్రిపుండ్రికము తీర్చిదిద్దే వరకు ఎదురు చూసేది. ఈ త్రిపుండ్రికం అనగా నుదుటిన 3 విభూతి రేఖలు ధరించటమన్నమాట. ఇవి సాధారణంగా శివభక్తులు ధరించే విభూతి రేఖలు. అంతేకాదు, నొసట విభూతి రేఖలు తీర్చిదిద్దిన పిమ్మట నోరు తెరిచి విభూతి ముద్ద నోటిలో పెట్టమని కోరేది. సాధారణ ఏనుగు ఏది ఈ విధంగా విభూతి తినదు. అయితే సాయిగీతకు మాత్రం విభూతి ప్రసాదం తినటమంటే మిక్కిలి ప్రీతికరమైన, పవిత్రమైన దినచర్య. తన జాతి జీవుల నుంచే కాక ఇతర భక్తగణం నుంచి కూడా ప్రత్యేకతను సంతరించుకున్న అతి ముఖ్యమైన వాస్తవం సాయిగీత విషయంలో మరొకటుంది. అదియే శాంతిగా ఉండటం. సాయిగీత ప్రశాంతతను ప్రగాఢంగా ప్రేమించేది. తాను నివసించే ప్రదేశం ఎల్లప్పుడూ ఆశ్రమం వలె ప్రశాంతంగా ఉండాలని భావించేది. తన గేటు వద్ద నుండే భక్తులు, సేవాదళ వ్యక్తులు ఎవరైనా ఎప్పుడైనా బిగ్గరగా మాట్లాడుతూ గోల చేస్తుంటే దగ్గరలోని మొక్కలు, తుప్పలు పీకి తనదైన శైలిలో వారిపైకి విసిరి నిశ్శబ్దంగా ఉండాలని సూచించేది. ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంలో పూర్తి క్రమశిక్షణ పాటించేది సాయిగీత. ఎప్పుడూ తొందరపడటం కాని, ప్రశాంతతకు భంగం కలిగించటం కాని, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాని, భయపెట్టడం కాని చేసేది కాదు. సాయిగీత లక్ష్యం మాత్రం ఒక్కటే, యోగి పుంగవుని వలె తన ప్రియాతి ప్రియమైన దైవం తప్ప మరే ఇతర సహచర్యాన్ని అభిలషించేది కాదు. చాలా సంవత్సరాల క్రితం మాట, సాయిగీత ఒక బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం ధరించటానికి అడవికి పంపగా మగ ఏనుగును ఒకదానిని కూడా తన దగ్గరకు రానివ్వలేదన్న నిజం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఒకనాడు సాయిగీతను గొలుసులతో కట్టి లారీలో బలవంతంగా అడవికి తీసుకువెళ్లారు. కాని అది మగ ఏనుగును దరిదాపులకు రానీయకుండా బిగ్గరగా అరిచింది. కేకలు పెట్టి అక్కడి నుండి పరుగులు తీసి పారిపోయింది. గొలుసులు తెంపుకుని, పాదాలు రక్తం ఓడుతూ బృందావం చేరుకుని రాత్రివేళ ఆశ్రమం తలుపులు తట్టింది. పక్కగదిలో పడుకున్న బృందావన ఆశ్రమం సంరక్షకుడు రామబ్రహ్మం చాలా భయపడ్డాడు. అతడు ఒక్క పరుగున స్వామి వద్దకు వెళ్లి, నక్సలైట్లు వచ్చినట్లున్నారు స్వామి అంటూ భయపడుతూ చెప్పాడు. స్వామి అప్పుడు, నక్సలైట్లు కాదు, ఎవరూ కాదు అంటూ గీతా అని పిలిచారు. అప్పుడు సాయి గీత కూడా పెద్ద ఘీంకారంతో నేనే స్వామి అనే జవాబు ఇచ్చింది. అంత దూరం నుండి అడవిలో ఒంటరిగా కాళ్ళీడ్చుకుంటూ రాత్రంతా ప్రయాణించి శరీరమంతా గాయాలతో ఆ బడుగుజీవి బృందావన్ చెంతకు చేరుకుంది. సాయి గీత కృతనిశ్చయం అత్తిది. అసమానమైన మనో సంకల్పంతో ఏక లక్ష్యంతో జీవించింది సాయి గీత. సాయి గీత శుద్ధ బ్రహ్మచారిణి, పరిపూర్ణ యోగిని అని స్వామి ఒకసారి ప్రస్తుతించారు. సాయి గీతలోని ఈ పరమ పవిత్రతయే దానికి ఒక అందమైన ఆవరణం. ప్రారంభంలో రోజుకు 4-5 పర్యాయాలు సాయి గీతను చూస్తూ గడిపిన స్వామి కాలం గడిచిన కొద్దీ ముఖ్యమైన పండుగ దినాలలో మాత్రమే, అంటే 2-3 నెలలకు ఒకసారి చూసినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమానుబంధాలు చెక్కుచెదరలేదు. సాయి గీత ఒంటరిగా ఉన్నప్పుడు తన నోటిని తొండాన్ని కదిలిస్తూ ఉండేది. దాహం కోసం కాని ఆహారం కోసం కాని అలా చేస్తోందేమోనని చూసిన వారు అనుకోవచ్చు, కాని గీత మాత్రం ప్రతిక్షణం ఏదో స్మరిస్తున్నట్లే ఉండేది. కొన్నాళ్ల క్రితం సాయి గీత సంరక్షణ కోసం మరొక కొత్త వ్యక్తి కూడా వచ్చాడు. మొదట్లో సాయి గీత అతనిని ససమీర అంగీకరించలేదు. స్వామి ఆ కొత్త వ్యక్తిని స్వయంగా దీవించే వరకు అతనిని తిరస్కరిస్తూనే వచ్చింది. ఇది తెలుసుకున్న స్వామి ఆ కొత్త వ్యక్తికి విభూతి సృష్టించి ఇచ్చారు. ఇదంతా సాయి గీత ప్రత్యక్షంగా చూడనప్పటికీ ఆ రోజు నుండే ఆ కొత్త వ్యక్తిని తన దగ్గరకు రానిచ్చింది. తన కొత్త సంరక్షకుణ్ణి స్వామి దీవించి పంపినట్లు ఎంత తెలివిగా గ్రహించిందో కదా ఆ పవిత్ర మూగజీవి. ఎంత విచిత్రమో, సీతమ్మ తల్లి హనుమంతునకు ఒక అందమైన ముత్యాలహారం ఇవ్వగా ఒక ముత్యంలో కూడా రామనామం పలుకటం లేదని హనుమంతుడు ఆ ముత్యాలహారాన్ని తిరస్కరిస్తాడు. అలాగే సాయి గీత కూడా సాయి భగవానుని దీవెనలు పొందిన వస్తువులనే కోరుకునేది. స్వామి కొడైకెనాల్ వెళ్లిన రోజున జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇంకా పెద్దరెడ్డి ఇలా వివరించారు. మున్ముందు జరగబోయేది సాయి గీతకు తెలిసేది. 2007 ఏప్రిల్ 26వ తేదీన స్వామి కొడైకెనాల్ బయలుదేరినప్పుడు రోడ్డు మీద స్వామి కారును సాయి గీత ఆపివేసింది. స్వామి తనను ఎంతగానో దీవించారు, ఆశీస్సులు అందించారు, అయినా ఆ ఆనందం సాయి గీతకు తృప్తినీయలేదు. స్వామి కారు ముందుకు సాగగానే సాయి గీత స్వామి నిర్గమనాన్ని గమనిస్తూ ఎంతో బాధగా 3-4 పర్యాయాలు పెద్ద పెట్టున ఘీంకరించింది. స్వామి కొడైకెనాలు వెడుతున్నారని, కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటారని సాయి గీత ఎంతో చక్కగా గ్రహించుకుంది. దానిని ఆ స్థితిలో ఓదార్చటానికి నాకు చాలా సమయం పట్టింది. ప్రతి సంవత్సరం స్వామి కొడైకెనాల్ నుండి బృందావన్ వెళ్లేవారు, ఆ తరువాతే పుట్టపర్తి వచ్చేవారు. కాని ఈ సంవత్సరం వేలాది మంది భక్తులు బృందావన్ రమ్మని అర్థించినా కొడైకెనాల్లో మరికొన్నాళ్లు ఉండాలని అక్కడి భక్తులు ప్రార్థించినా స్వామి ఆకస్మికంగా పుట్టపర్తి తిరిగి వచ్చేశారు. గీతకు స్వామి అంత చక్కగా ఆశీస్సులు అందించినా మే 18వ తేదీన తిరిగి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి ముఖంపై చిరునవ్వు సుమంతైనా లేదు. సాయి గీతను రెప్పపాటు లేకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యం నాకెందుకో విచారకరంగా అనిపించింది. ఏ కారణం నాకు అవగతం కాలేదు అంటూ పెద్దరెడ్డి ఇంకా ఇలా వివరించారు. ఇంతకుముందు తన కోసం కట్టించిన అందమైన సరికొత్త కాంక్రీట్ భవనంలోకి వెళ్లటానికి సాయి గీత నిరాకరించేది. ఎన్నో అలంకారాలతో అందమైన రంగులతో తీర్చిదిద్దబడిన ఆ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్వామి అక్కడే కూర్చుని ఉన్నారు. అయినా సాయి గీత లోపలికి అడుగు పెట్టలేదు. అంకుశంతో మందలించినప్పుడే లోపలికి అయిష్టంగా అడుగు పెట్టింది. నాకిప్పుడు ఆలోచిస్తే ముందు ముందు అందులోనే కదా తన సమాధి అని గ్రహించిందా అనిపిస్తుంది. సాయి గీత తన అభిప్రాయాలన్నిటినీ నాకు చక్కగా అర్థమయ్యేటట్లు వివరించేది. ఇతరులతో మాత్రం మామూలు ఏనుగులే ప్రవర్తించేది. నా వద్ద ఉన్న సహాయకుని ప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు జరిగినదంతా చెప్పుకునేది. అప్పుడు అదంతా నిజమేనా అని వివరించగా గీతను కొట్టానని అతడు నేరం ఒప్పుకునేవాడు. మానవాకారంలో లేదు కాని తన కష్టసుఖాలు హావభావాలు నాతో స్నేహపూర్వకంగా పంచుకునేది. ఇంకా పెద్దరెడ్డి సాయి గీత చివరి రోజులను ఇలా వివరిస్తూ వచ్చారు. తుదిశ్వాస విడవటానికి 15 రోజుల ముందు నుంచి సాయి గీత దీక్ష పట్టినట్లు ప్రవర్తించేది. తిండి సంగతి పట్టించుకోలేదు. ఎల్లవేళలా నేను తన పక్కనే ఉండాలని చూసేది. సాయి గీత అంతిమ దినములకు ముందుగా అంటే మే 20వ తేదీన తన కాళ్లకు కట్టిన గొలుసును తెంచుకుని అర్ధరాత్రి వేళ తోటలోకి వెళ్లి ఇసుకలో ఆటలాడసాగింది. మరునాడు ఆ తెగిన గొలుసును అతికించి సాయి గీత కాళ్లకు బంధించటం జరిగింది. మే 21వ తేదీన 2వసారి బంధాన్ని మళ్లీ తెంచుకుంది. ఉదయం 8 గంటలకు నేను వచ్చి చూసేసరికి క్రితం రోజులాగానే ఇసుకలో ఆడుకుంటూ ఉంది. చివరి రోజుల్లో తిండి మానేసింది. ఎంతో బతిమాలగా కొద్దిగా రాగి ముద్ద తినేది. అందువల్ల అది చాలా నీరసంగా ఉండేది. వైద్యులను పిలిపించి తగిన వైద్యం చేయించిన పరిస్థితిలో మార్పు రావటం లేదు. ఈ లోకం నుంచి నిష్క్రమించటానికి ముందు రోజు సాయి గీత ఎడమకాలు బాధిస్తున్నట్లు గమనించాను. బాధగా కుంటుతోంది. రాయి కాని పుల్లగాని ప్రమాదవశాత్తు గుచ్చుకుని ఉండవచ్చునని అనుకున్నాను. భరించరాని బాధతో కుదురుగా ఉండలేకపోతోంది. ఇదివరలో లాగా ఒక్కచోట నిలకడగా ఉండటం లేదు. మే 22వ తేదీ అతి దురదృష్టకరమైన ఆ చివరి రోజు ఉదయం 8:30 గంటలకునే వచ్చి సాయి గీతను స్నానానికి తీసుకుని వెళ్లాను. స్నానం చేసేటప్పుడు కూడా గీత మామూలుగానే అనిపించింది. కాని నేను సాయి గీతపై నీళ్లు పోస్తుంటే బాధతో ముందు ఉన్న ఎడమకాలు పైకి ఎత్తింది. మామూలుగా కాలు ఎత్తమంటే కొంతసేపు అలాగే ఎత్తి ఉంచేది. ఆ నొప్పి పోగొట్టే ఉద్దేశంతో కాలికి ఏమైందో చూద్దామని కాలు ఎత్తమని అడిగినప్పుడు అది అలా చేయలేకపోతోంది. ఇలా 4-5 సార్లు జరిగింది. చివరకు సాయి గీత పెద్ద కుదుపుతో కూలబడిపోయింది. అప్పుడు నేను కంగారుగా దాని పాదం క్రింద పరీక్ష చేసి చూశాను. అక్కడ ఏమీ లేదు. రాయి లేదు, పుల్లా లేదు, పుండూ లేదు. బహుశా నేను ఇంకా వెళ్లిపోతున్నాను అని నాతో తన బాధను చెప్పుకుందా అని నాకు అనిపించినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. గత 6 మాసాలుగా సాయి గీత నేలపై కూర్చోవటం కాని పడుకోవటం కాని చేయడం లేదు. రాత్రి సమయంలో కూడా నిలబడి నిద్రపోతోంది లేదా గోడ నానుకొని కునుకు తీస్తోంది. అలాంటిది చాలా కాలం తరువాత ఇలా ఆకస్మికంగా చతికిలబడింది. పైకి లేవటానికి ప్రయత్నించింది కాని అవయవాలు సహకరించలేదు. సాయి గీతను లేపి నిలబెట్టటానికి క్రేన్ కోసం కబురు పెట్టాము. దురదృష్టవశాత్తు ఆ సమీపంలో ఒక్క క్రేన్ కూడా అందుబాటులో లేకపోయింది. క్రేన్ రావటానికి కొంత సమయం పట్టింది. దైవ సహాయం ఎందుకు లభించలేదని ఎవరైనా ఆశ్చర్యపడవచ్చు. స్వామి ప్రియాతి ప్రియమైన భక్తురాలికి ఇన్ని ఆటంకాలా? మనకు అర్థం కాదు కాని ఏది ఎలా జరిగినా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుందనేది అక్షర సత్యం. ఏదైనా ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కడకు సంపూర్ణంగా అవగతమవుతుంది. సాయి గీత విషయంలో కూడా అలాగే జరిగింది. సాయి గీత మధ్యాహ్నం 12 గంటల వరకు లేవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. అప్పటికీ పూర్తిగా అలసిపోయింది. గత 7.5 కాలంగా వంగని కాళ్లు విపరీతంగా బాధ పెట్టాయి. ఇంత కష్టాన్ని తనలో తాను నిశ్శబ్దంగా ఓర్చుకుంటున్నట్లు గమనిస్తున్నాను. నోరు విప్పకుండా బాధ భరించింది. వైద్యులు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చారు. శక్తి కోసం కొన్ని సీసాల సెలైన్లు ఎక్కించారు. ఏది సాయి గీత పరిస్థితిని మెరుగుపరచలేదు. నెమ్మదిగా తల వాల్చటం మొదలుపెట్టింది. శ్వాస కూడా మందగించింది. ఈ స్థితిలో సాయి గీత గంటపాటు కొట్టుమిట్టాడింది. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో ప్రశాంతంగా ఈ ప్రపంచానికి వేడుకోలు పలికింది. సాయి గీత హృదయ స్పందన ఆగిపోయిన విషం లాంటి విషయాన్ని స్వామికి వెంటనే తెలియపరిచాము. స్వామి ఎలా స్పందించారో మాకైతే తెలియదు, కాని రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వామి తన వంటగదిలో ప్రత్యేకంగా తయారు చేయించిన పాయసాన్ని సాయి గీతకు తినిపించమని పంపించారు. అసలే భరించరాని బాధతో ఉన్న నా మనసుకు ప్రాణం లేని గీతకు ఈ ప్రసాదం ఎలా తినిపించాలి అనుకుంటూ స్వామి చెప్పినట్లే సాయి స్మరణ చేస్తూ సాయి గీత నోటిలో పాయసం పోశాము. ఆ పాయస ప్రసాదమంతా కింద పడకుండా సాయి గీత గొంతులోకి దిగిపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. 6 మాసాల క్రితం స్వామి నిర్మించిన కొత్త భవంతి లోపల స్వామి ఆజ్ఞ మేరకు రాత్రంతా పెద్ద గొయ్యి తవ్వారు. మర్నాడు ఉదయం 7:30 స్వామి అక్కడకు వచ్చినప్పుడు తన దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయానని పెద్దరెడ్డి ఎంతో బాధగా ఆ తరువాత జరిగిన కార్యక్రమాన్ని కూడా ఇలా వివరించారు. స్వామిని చూసిన వెంటనే సాయి గీతను లెమ్మనండి స్వామి అంటూ బిగ్గరగా ఏడ్చేశాను. స్వామి కారు అద్దాన్ని కిందకి దించి నా చేయి పట్టుకున్నారు. స్వామి కూడా ఉద్వేగంగానే ఉన్నారు. మా ఉభయలకు ఆ బాధలోని నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. 6 మాసాల క్రితం స్వామి నిర్మించిన కొత్త భవంతి లోపల స్వామి ఆజ్ఞ మేరకు రాత్రంతా పెద్ద గొయ్యి తవ్వారు.

ఆ బాధలోని బరువు ఒకే విధంగా పంచుకున్నట్లుగా ఉంది. స్వామి సాయిగీత దగ్గరకు వెళ్లారు. విభూతి తీసి సాయిగీత తలపైన అద్దారు. స్వామి తన వేళ్లతో సాయిగీత తలను నొక్కుతూ తొండాన్ని నిమురుతూ ముఖంపై ఇతర అవయవాల మీద విభూతి అలముతూ 2 నిమిషాలసేపు అలాగే ఉన్నారు. ఆ పిమ్మట స్వామి వేళ్లు ప్రేమతో సాయిగీత కన్నులపై కదలాడాయి. సాయిగీత కన్నులు తెరవమని స్వామి నన్ను ఆదేశించారు. నేను సాయిగీత కన్నులను తెరిచాను. ఆ సన్నివేశం సాయిగీత స్వామిని కడసారిగా కన్నులారా చూచినట్లు అనిపించింది. సాయిగీత చనిపోయి 15 గంటలైనా దాని శరీరం మరణించిన శరీరంలాగా లేదు. ప్రశాంతంగా నిద్రపోతోందా అనిపించింది మాకు. సాయిగీతపై పట్టు వస్త్రాలు కప్పడానికై నన్ను మందిరానికి రమ్మని, ఆ వస్త్రాలు సాయిగీతపై ఎలా కప్పాలో కూడా స్వయంగా స్వామి వివరించి చెప్పారు. ఇంకా మిగతా వస్తువులు కూడా సాయిగీతతోనే సమాధిలో ఉంచాలని స్వామి సూచించారు. స్వామి ఉత్తర్వుల మేరకు సాయిగీత సమాధిలో అడుగున మందంగా ఇసుకపరచబడింది. దానిపై కొబ్బరి ఆకులు, ఆపై అరటి ఆకులు పరిచారు. అది ఎక్కువ ఇష్టంగా తినే మొక్కలు, పచ్చగడ్డి కూడా ఆ ఆకులపై అమర్చారు. అంతేకాక కొన్ని బస్తాల బియ్యం కూడా ఆ పైన పరిచారు. ఆపై పుష్పాలు, పసుపు, సింధూరంతో అలంకరించారు. స్వామి ఆజ్ఞ మేరకు అంతా పూర్తి అయిన వెంటనే మందిరానికి వెళ్లారు. స్వామి అప్పుడు నాతో సాయిగీత ఆభరణాల పెట్టెను తెరవమన్నారు. కొన్ని ఆభరణాలు, వస్త్రాలు నాకు ఇస్తూ సాయిగీతకు స్నానం చేయించి కొత్త బట్టలు, నగలు అలంకరించండి, నేను కూడా అక్కడికి వస్తాను అన్నారు. మర్నాడు ఉదయం 10:45 గంటలకు స్వామి రానే వచ్చారు. 6,000 కిలోల బరువున్న సాయిగీత భారీ కాయాన్ని క్రేన్ సహాయంతో ఎత్తి ఆ ఆవరణలోని నూతన భవనంలో త్రవ్విన సమాధిలో ఉంచటానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి కారులో కూర్చుని జరుగుతున్న పనిని పరిశీలిస్తున్నారు. స్వామి వచ్చి అప్పటికే 1 గంట అయింది. మండు వేసవి తాపం అక్కడ చేరిన వారి శక్తిని చెమట రూపంలో కార్చివేస్తోంది. పెద్దరెడ్డి స్వామి వద్దకు వెళ్లి, స్వామి, ఇక్కడ చాలా వేడిగా ఉంది, కార్యక్రమం మొదలవ్వటానికి చాలా సమయం పడుతుంది, మీరు మందిరానికి వెళ్ళండి స్వామి అంటూ అర్థించాడు. స్వామి వెంటనే, లేదు, ఈ పని అంతా చేయించే వెడతాను అన్నారు. ఆ తరువాత పెద్ద క్రేన్ సాయంతో సాయిగీతను సమాధిలో ఉంచగలిగారు. ఉద్వేగభరిత నేత్రాలతో అత్యంత ప్రియమైన తన భక్తురాలిని కడసారిగా చూసి స్వామి మరొక్కసారి సాయిగీతకు తన దీవెనలు అందించారు. మరింత పసుపు, సింధూరం సాయిగీత కాయంపై ఉంచారు. ఎన్నో పూలదండలు ఆ శరీరంపై ఉంచారు. స్వామి ఆజ్ఞ మేరకు ట్రస్టులోని సీనియర్ సభ్యులు పెద్ద పూలమాలను సాయిగీతకు అలంకరించారు. అంతా పూర్తి చేసిన తరువాతే స్వామి మందిరానికి తిరిగి వెళ్లారు. ఒకసారి పెద్దరెడ్డిని స్వామి పిలిచి, సాయిగీతకు ఒక అందమైన, శాశ్వతమైన భవనం నిర్మించాలని చెప్పారు. స్వామి మాటలలో శాశ్వతమైన అంటే సమాధి అని మాత్రం తను అర్థం చేసుకోలేకపోయానని శ్రీ పెద్దరెడ్డి ఎంతో బాధతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. భగవాన్ 108 నామాలలో ఒక పంక్తిలో స్వామిని ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః అని స్తుతిస్తారు కదా, అనగా తన భక్తుని ఆధీనంలో ఉన్న స్వామికి నమస్కారం అనే అర్థం. పవిత్ర ప్రేమకు గల శక్తి చాలా గొప్పది. హనుమంతుడు మరియు మీరాబాయి భక్తి వలె సాయిగీత భక్తి కూడా అంతటి అసమానమైనదని సాయిగీత నిరూపించింది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా సంపూర్ణ శరణాగతి అయిన జటాయువుకు తన ఓడిని ఆశ్రయంగా ఇవ్వటమే కాక ఆ జటాయువునకు శ్రీరాముడే స్వయంగా ఉత్తరక్రియలు నిర్వహించారు. స్వామి కూడా సాయిగీతను తన ఆత్మీయ ప్రాణిగా భావించారు. సాయిగీత సమాధి సమయంలో ప్రతి క్షణం ప్రతి కార్యాన్ని

స్వామియే స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు, సాయిగీతను సమాధి చేసిన తరువాత 11వ రోజున కూడా తిరిగి సమాధి వద్దకు వెళ్లి సమాధిపై అరటిపళ్లు, రాగి ముద్దలు, మిఠాయిలు సమర్పించాలని పెద్దరెడ్డికి చెప్పారు. పేదలకు అవి అన్నీ పంచిపెట్టాలని, గోకులంలో గోవులకు కూడా తినిపించమని చెప్పారు. సాయిగీత ఇంక లేదు అనే విషాద వార్త ప్రపంచంలో నలుమూలలా ఉన్న సాయి భక్తులకు క్షణాలలో వ్యాపించింది. ఊహించని విషయమవటంతో అది తెలుసుకున్న సాయి భక్తులు ఒక హఠాత్ పరిణామానికి గురి అయినారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఆత్మీయమైన దానిని పోగొట్టుకున్నట్లు తెలియని బాధని అనుభవించారు. స్వామి మనస్సునే కాదు, ప్రతి సాయి భక్తుని ఆదరాభిమానాలను పొందిన పుణ్యజీవి మన సాయిగీత. ప్రపంచమంతటా సాయి కుటుంబ సభ్యులు సాయిగీతకు ప్రేమతో నిండిన నివాళులు అర్పించారు. కేరళ నుండి కాశ్మీర్ వరకు ప్రత్యేక సాయి ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించి సాయిగీతకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో సాయి యువత సాయిగీత మృతి చెందిన 11వ రోజున పేదలకు అన్నదానం చేశారు. మలేషియాలో చిన్నపిల్లల కార్యక్రమం నిర్వహించి సాయిగీత ప్రత్యేకతను వారికి తెలిపారు. కటార్లో బాల వికాస్ విద్యార్థులు సాయిగీతకు నివాళులు అర్పించగా, కెనడాలో సత్యసాయి స్కూల్ విద్యార్థులు సాయిగీత స్మృత్యర్థం ఆకర్షణీయమైన చిత్తరువులు చిత్రీకరించారు. కాలిఫోర్నియా నుండి క్యాన్బెర్రా వరకు లక్షలాది మంది సాయి భక్తుల హృదయాలలో ఒక్క పలుకు పలుకకుండానే చెదిరిపోని ఆత్మీయ ముద్రను వేసుకుంది మన సాయిగీత. ఒకసారి యూనివర్సిటీలో విద్యార్థుల కోసం స్వామి చేసిన ప్రసంగంలో సాయిగీత గురించి ప్రస్తావిస్తూ స్వామి ఇలా అన్నారు, "నా పట్ల సాయిగీతకు గల ప్రగాఢమైన ప్రేమను గురించి మీరు ఒకసారి తలుచుకోండి, ఎప్పుడూ గుర్తుంచుకోండి, అటువంటి పవిత్రమైన ఉన్నతమైన భావాలను పొందుపరుచుకోండి. అప్పుడు నేను మిమ్ములను కూడా నా సామీప్యమునకు చేర్చుకుంటాను. ఇంతకు మించి మీరేమీ చేయనక్కరలేదు" అన్నారు. సాయిగీత కథ, దానితో స్వామికి గల ప్రేమ బంధం, భగవద్గీత అంత పవిత్రమైనది అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే స్వామిని ప్రేమించటం తప్ప ఇంకేమీ తెలియని ఆ పవిత్ర జీవి యొక్క జీవిత చరిత్ర సాయి భక్తులందరికీ భగవద్గీత వంటిది. స్వామి మానవులమైన మనందరినీ సాయిగీతను చూసి నిస్వార్థ భక్తిని నేర్చుకోమంటున్నారంటే మనం ఇంకా ఎంత పురోగతి సాధించాలో అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా సాయిగీతకు ప్రసాదించిన మనోవికాసాన్ని మనకు కూడా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఎందుకంటే మానవులకు శాశ్వత శాంతిని, ఆనందాన్ని పొందేటట్లు చేయటమే కదా శ్రీ సత్యసాయినాథుని పరమ

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తేట తెలుగులో అనుగ్రహించే దివ్యోపన్యాసాలను ప్రత్యక్షంగా వింటూ అందులోని పద్య గేయ వచన కవితామృత ధారలను తనివి తీరా ఆస్వాదించగలగటం తెలుగుబిడ్డ చేసుకున్న అదృష్టం, తెలుగు గడ్డ నోచిన నోముల ఫలం. ఇది తెలుగు జాతికి అవతార పురుషుడు ప్రసాదించిన గొప్ప వెలుగు. మధురమైన భాష మంజుల గళముతో భక్తకోటి హృదిని భర్తిచేయు. సూటి మాటలు పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఉప్పుమీర. ఇలా ప్రతి పద్యం అత్యంత హృద్యం. అలతి అలతి పదాలలో అనల్పార్థం దాగి ఉండే స్వామి పద్యసూక్తుల శక్తి అనంతం. హృదయాన్ని పలకరించి పులకరింపచేసే పదలాలిత్యాన్ని ఈ పద్యసూక్తులలో మనం గమనించవచ్చు. స్వామి పద్యసూక్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న సాయి పద్యరత్నాలు జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ మరొకమారు సాయి పద్యరత్నాలు, జ్ఞానకాంతి కిరణాలు స్వామి పద్యాల ఆధారంగా రూపొందించిన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ గణేష్,
1: మీ స్వప్న.
0: మరి మనం స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఖండఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి అన్నదాన్ని మరొకసారి స్వామి దివ్యగళంలో వింటూ ఈనాటి భాగంలోకి వెళ్దామా?
1: తప్పకుండా గణేష్.

0: గణేష్, ఈనాటి భాగంలో మనం సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపించిన దివ్యభూమి అని భరతభూమి గురించి స్వామి ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఇందులోని మహనీయుల గురించి, ధీశక్తి చూపించిన గొప్పవారి గురించి, అందరి గురించి మాట్లాడుకునే అవకాశం లేకపోయినా ఒకరిద్దరి గురించి మాట్లాడుకుందాం.
1: ఎంతో మంది వాగ్గేయకారులు ప్రపంచానికి అందించింది ఈ భరతభూమి.
0: అవును,
1: మానవుల్ని భక్తి మార్గంలో నడిపించడానికి, భగవంతుడిపై ఆ అనురక్తిని కలిగించడానికి ఈ వాగ్గేయకారుల యొక్క పాటలు, వారి సాహిత్యం ఎంతో ఉపయోగపడి భగవంతుడికి చేరువు చేసింది. మరి ఆ మార్గాన్ని మనందరికీ చూపించిన వారిలో మొట్టమొదటి ముగ్గురు వాళ్లు త్యాగరాజస్వామివారు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి. ఈ త్రయం, ఈ కర్ణాటక త్రయం, వీళ్ల ముగ్గురు కూడా సౌత్ ఇండియాలో ఎంతో పేరుగాంచినటువంటి వాగ్గేయకారులు. మనం నార్త్ వైపుకి వెళ్తే ఈ మహారాష్ట్ర ఆ దేశాల్లో మనకి ఈ సంతులు, నామదేవ్ కానివ్వండి, జ్ఞాన్దేవ్ కానివ్వండి, తుకారాం, వీళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల పంథాల్లో ఆ విఠలుణ్ణి కొనియాడుతూ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక పదం వైపు వారి గానాల ద్వారా, వారి సంకీర్తనల ద్వారా ప్రపంచాన్ని భగవంతుడికి చేరువు చేశారు. మీరాబాయి గురించి, తుకారాం గురించి, రామదాసు గురించి, త్యాగరాజు గురించి స్వామి చెప్పనటువంటి సందర్భం లేదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్లు ఏ విధమైనటువంటి భావంతో ఆ పాటలు పాడారో అనేది విద్యార్థులకు కూడా స్వామి నేర్పించి వాళ్ళని పాడేటట్టు చేశారు.
0: అంతే కదా గణేష్, స్వామి ఎన్నోసార్లు చెప్తారు, నన్ను కాపాడరా అని భగవంతుడిని ప్రార్థిస్తే అన్న మాట కన్నా ఆ త్యాగరాజు పాటలోని పాడితే వెంటనే భగవంతుడు పరిగెట్టుకుంటూ వస్తాడు. ఎక్కడైతే ఆ కీర్తనం జరుగుతుందో అక్కడే నా పర్మనెంట్ అడ్రస్ అని కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు. సంగీతం అన్న పదం వింటేనే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. మరి ఆ సంగీతాన్ని, ఆ భావాన్ని వాళ్ళు ప్రపంచానికి అందించిన గొప్ప మహాత్ములు త్యాగరాజు మొదలైన వారు.
1: మన భారతదేశంలోనే ఆ పేరులోనే భావరాగ తాళ సమ్మిళితమైనది భారతదేశం అని చెప్పకనే చెప్పారు. మరి ఆ భావంతో, ఆ రాగంతో, తాళంతో పాడితే తప్పక భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే యుగ యుగాల నుంచి భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి భూమిలో అవతారం దాలుస్తున్నాడని ఏమాత్రం మనం సందేహపడిన అవసరం లేదు. మరి ఈ త్యాగరాజస్వామి వారి ఆ భక్తి గురించి స్వామి ఎన్నో రకాలైనటువంటి కీర్తనల గురించి చెప్తారు. గుణనామ సంకీర్తన, భావనామ సంకీర్తన, ఇలాగా త్యాగరాజస్వామి వారిని గుణనామ సంకీర్తన చేయడంలో ప్రముఖులుగా స్వామి చెప్తారన్నమాట. అంటే భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఉండగా తను దాంట్లో లీనమవుతూ ఆ గుణగణాలు తనలో అలవర్చుకుంటూ చివరిగా భగవంతునితో ఆ సాహిత్యం ఏర్పరచుకోవడం అనేది ఈ గుణనామ సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ కోవకు చెందిన వారు త్యాగరాజస్వామి వారు. వారి గురించి స్వామి చెప్పినటువంటి ఒక అంశం మనం ఇప్పుడు విందాం.
0: అలాగే గణేష్.
2: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు. కాని అతను తంజావూరు రాజాగారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.

ఎటువంటి మహానుభావులు ఉంటున్నారు, అందరికీ నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు. ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు. అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా, చూచాడు దాన్ని. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు. లేదన్నాడు అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా. కాని గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు. ఇతని దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటాదని అతన్ని తరుముకుంటూ వచ్చారు. పల్లకీని మోసేటువంటి వాళ్ళు చెప్పారు, స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు, మనల్ని చంపేస్తారా ఏమిటో అన్నారు. మనకెందుకురా భయము, మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు. ధనమున్న వాడికి భయము, గుణమున్న వాడికి భయమేమిటింది, మనలో గుణమే గాని ధనం లేదు, భయపడకండి అన్నారు. కొంతసేపట్లో ఆ పరిగెత్తు వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు. రక్షించు, రక్షించు, రక్షించమని ప్రార్థించారు. ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని, ఎందుకోసం రక్షించాలి, మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు. రాముడు ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు. ముందు వెనక ఇరు ప్రక్కల తోడై, ఓ స్వామి ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా, నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను. ఆ దొంగలు చెప్పడం వల్ల తాను గుర్తించుకుంటూ వచ్చాడు, తనలోందే ఉంటున్నాడు. అలాంటి మహనీయులు కూడాను ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు. అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఈ ఉపన్యాసంలో స్వామి త్యాగరాజ స్వామి గారి గురించి చెప్తూ మొట్టమొదట ఎలాగా ఆ సభని సంబోధించారో, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటే ఆ విశాల స్వభావం అక్కడే మనకి కనిపిస్తుంది. ఆ సంగీతంలో అంత విద్వత్తు ఉన్నప్పటికీ కూడా నాకన్నా చాలా పెద్దవాళ్లు ఈ సభలో కూర్చున్నారు అన్న భావన కలగటం అనేది ఆయన వినయ విధేయతలకి ఆయన భక్తి తత్పరతకి ఒక తార్కాణం అని చెప్పొచ్చు.
2: చాలా బాగుంది. మనం అనుకున్నట్టు ఆ సంగీతానికి వెనక సాహిత్యం ఏదైతే ఉందో దానివల్లే ఆ సంగీతానికి కూడా అంత అందం వస్తుంది, అర్థం కూడా చేకూరుతుంది. ఇలాంటి సాహిత్యాన్ని కూడా ప్రపంచానికి అందించిన మహానుభావులు మన భారతదేశంలో పుట్టారు, ఎందరో ఉన్నారు. అందులో మచ్చుగ్గా మనం రవీంద్రనాథ్ ట్యాగూర్ తీసుకుందాం. ఎందుకంటే మన భారతీయ జాతీయ గీతమైన జనగణమనని మనకు అందించిన మహనీయులు వారు. ఈయన 1861లోని పుట్టి 1941 వరకు ఉండి ఎన్నో మహత్తర కార్యాలను నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అన్ని దేశాలలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. గీతాంజలి అనే కావ్యాన్ని రాసి అందులో నోబెల్ బహుమతిని కూడా అందుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చెప్పుకుంటారు. 1913లో ఆయన నోబెల్ బహుమతిని గీతాంజలి కావ్యానికి లభించింది. అలాగే విశ్వకవి అనే బిరుదు కూడా ఆయనకి లభించింది. మరి ప్రపంచ సాహిత్యంలోనే అది ఎంతో గొప్ప రచన అని కూడా ఆ గీతాంజలి కావ్యానికి దక్కింది. అసలు అందులో ఏం రాశారంటే గణేష్, ఆయన ఇవన్నీ కూడా బెంగాల్లో ఆయన రచనలన్నింటిలోంచి కూడా కొన్ని కొన్ని తీసుకుని ఇంగ్లీష్లోని వాటిని ఒక సంకలనం చేసి పెట్టి దానికి గీతాంజలి అని పెట్టారనమాట. అందులో ఆయన ఏం చెప్పారంటే, అంటే ముఖ్యమైన సారాంశం మొత్తం గీతాంజలిలో ఏంటి అంటే, మానవుణ్ణి కొంగదీసే నిరాశ నిస్పృహల్ని మొత్తం సృష్టిని కూడా ప్రేమభావంతో మనం ఎదుర్కోవచ్చు, ఆ ప్రేమభావంతో మనం చేసినప్పుడు వీటి వేటికి తావు ఉండదు అన్నదాన్ని ఆయన ఎంతో నొక్కి వక్కాణించి అందులో చెప్పారు. అంతేకాకుండా శ్రమ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు, దానివల్ల జీవితంలో ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి. మనం ఏ చూసుకున్నా సరే అన్నింటికీ మూలం ప్రేమను మనం చెప్పుకుంటున్నాం. దాన్నే ప్రపంచవ్యాప్తంగా అందరి చేత మెప్పు పొందిన కావ్యంలో కూడా అందుకే మెప్పు పొందిందేమో అనిపిస్తుంది కూడా. అలాగా ఆయన గీతాంజలిని ప్రపంచానికి అందించి ప్రపంచ ప్రఖ్యాతిని గాంచారు.
1: మరి ఇంతటితోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆగలేదు. ఆయన ఎన్నో నవలలు, నాటకాలు, అదే కాకుండా ఆయనలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి 70వ సంవత్సరంలో ఆయన చిత్రకళలో చాలా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుని దాంట్లో ప్రావీణ్యం సాధించి 2000 చిత్రాలు ఆయన చిత్రించారన్నమాట. అంటే ఎంత వింతైన విషయం, మనం జ్ఞానం సముపార్జించడానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ గాని ఒక టైం లిమిట్ గాని ఏవి మనకి అడ్డం రావు అని ఈయన ప్రతిభ మనకి చూపిస్తుందన్నమాట. ఈ 2000 చిత్రాలు ఏవైతే ఆయన చిత్రించారో వాటిల్ని లండన్, ప్యారిస్, న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రదేశాల్లో వీటిని ప్రదర్శింపజేశారు.
2: అలాగే ఈయన రవీంద్ర సంగీతం అనే ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పరిచారు కదా భారతీయ సంగీతంలోని. ఇలా ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిలోనే ఇన్ని టాలెంట్లు ఉండి అవి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడ్డాయి. అటువంటి వారు మన భారతీయులని చెప్పుకోవడం మనకెంతో గర్వకారణం కదా గణేష్. మరి తర్వాత చూసుకుంటే శాస్త్రీయ విద్యలు, స్వామి చెప్పినట్టు స్పిరిచువాలిటీతో పాటు ఈ సైన్స్ కూడా భారతదేశంలోనే పుట్టింది, భారతదేశమే ప్రపంచానికి అందించింది అన్నింటినీ అని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మనం ఇంతవరకు చాలా భాగాల్లో వాటి గురించి చెప్పుకున్నాము. ముఖ్యంగా వరాహమిహిరుడు గురించి మనం చెప్పుకుందాం ఇవాళ.
1: తప్పకుండా.
2: ఈయన 505వ సంవత్సరంలో పుట్టారు. 587వ సంవత్సరం వరకు వారి జీవితాన్ని సాగించారు. ఈయన ఒక శాస్త్రంలో కాదు, ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త, ఎన్నో రకాలుగా ఆయన ఆయన ప్రతిభను చూపించి మన భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఎన్నో అందించారు.
1: అంటే ఇప్పట్లో ఒక శాస్త్రం, ఒక సబ్జెక్ట్ చదవడానికే మనం
2: కష్టపడిపోతాం,
1: స్పెషలైజేషన్ తీసుకుని కష్టపడుతుంటే ఈయన ఇన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యతను సంపాదించారంటే నిజంగా అది ఆయన గొప్పతనానికి నిదర్శనం.
2: ఈయన ఉజ్జయినిలోని విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు గణేష్. ఆ తర్వాత చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉండే నవరత్నాల్లో ఒకరు వరాహమీనుడు చెప్పబడతారు. ఈయన జ్యోతిష్య శాస్త్రం ఎంత బాగా ఈయనకు వచ్చు అంటే, మామూలుగా ఈయన పేరు మిహిరుడే, వరాహం అన్నది యాడ్ చేయబడింది.
1: అది చాలా వింతగా ఉంది,
2: నాకు అలాగే అనిపించింది. దానికి కూడా ఒక గాథ ఉన్నది, అదేంటో తెలుసుకుందాం.
1: తప్పకుండా చెప్పు.
2: ఆయన ఈ విక్రమాదిత్యులు వారి కుమారుడికి జ్యోతిష్యం చూసి ఆయన దీని ప్రకారం చెప్తారన్నమాట, పలానా రోజున పలానా టైంకి ఒక వరాహం ద్వారా మీ కుమారుడు మృతి చెందుతాడు అని. ఆ విషయం తెలిసిన రాజుగారు ఎవరైనా సరే తెలిసిన తర్వాత జాగ్రత్త పడతాం. అబ్బాయిని ఎంతో జాగ్రత్తగా ఒక రూమ్ లో పెట్టి ఎక్కడ బయటికి వెళ్ళనివ్వకుండా ఆ వరాహం రాకుండా ఎన్నో ఏర్పాట్లు చేశారు. కానీ మిహిరుడు ఏదైతే సమయం చెప్పాడో అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక వరాహం రావడం, ఈ పిల్లల్ని చంపడం జరుగుతుందన్నమాట. అప్పుడు అంటే కొడుకు చనిపోయిన బాధ ఉన్నప్పటికీ ఇంతటి గొప్ప జ్యోతిష శాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి తన ఆస్థానం ఉన్నందుకు ఎంతో గర్వించి ఆయనకి వరాహం యొక్క దీంతో సన్మానించి వరాహమిహిరుడు అనే నామాన్ని కూడా అందించారన్నమాట. అంతటి గొప్ప జ్యోతిష శాస్త్రం తెలిసిన ఆయన. అలాగే వాస్తు ప్రకరణాలు కూడా ఎన్నో ఇచ్చేశారు ఆయన. వృక్ష ఆయుర్వేదాన్ని కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది, అందరికీ అందించడం కూడా జరిగింది. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఖగోళ శాస్త్రం, ఈ గ్రహాల సంచారం గురించి తెలుస్తుంది. వాటి వల్ల భూమి మీద ప్రాణులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అంతేకాకుండా తోకచుక్కల్లో రకాలను కూడా ఈయన ఎన్నో వివరించారట.
1: ఆయన ట్రిగ్నోమెట్రీలో ఎంత రీసెర్చ్ చేశారంటే, ఆయన చేసినటువంటి స్టడీస్ ఆధారంగా మనం ప్రస్తుతం ట్రిగ్నోమెట్రీలో వాడే ఈక్వేషన్స్, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ కాస్ 2x బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్, ఇలాంటి ఈక్వేషన్స్ ఎన్నో ఆయన ద్వారా మనకి అందించబడ్డాయి.
2: అంతేకాకుండా ఈయన భౌతిక శాస్త్రంలోని కాంతి కిరణాల రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ గురించి కూడా చెప్పారట. అంటే ఇన్ని శాస్త్రాలని ఆయన అధ్యయనం చేసి వాటి యొక్క నాలెడ్జ్ ను అందిస్తే ఆయన అందించిన పరిశోధన ఆధారంగా కూడా ఇవన్నీ కూడా తర్వాత కనిపెట్టబడ్డాయి. ముఖ్యంగా ఆయన చేసిన అధ్యాయం ఒకటి ఏంటంటే దకార్గాళ అధ్యాయం.
1: చాలా వింతగా ఉంది ఆ పేరు.
2: చాలా వింతగా ఉన్నది కానీ అది ఎంతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గణేష్.
1: చెప్పకదనుకో.
2: అదేంటంటే భూమిలోని రకాన్ని బట్టి, ఆ భూమి ఎలాంటిదో చూసి ఆ మట్టి రకాన్ని బట్టి నీరు ఎంత లోతులో అక్కడ అందుతుందో చెప్పేవారట. అంటే అది ఏ లోపలికి ఏం పంపించకుండానే ఆ పై పైన ఉన్న భూమి తత్వాన్ని బట్టి అక్కడ నీటి యొక్క లోతును చెప్పగలిగేటటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన పరిశోధనలో ఏం చెప్పారంటే, మనిషి శరీరంలో ఎలా అయితే రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుందో అలాగే భూమి లోపల కూడా జలనాడులున్నాయట. ఆ జలనాడుల్లో జలం ప్రవహిస్తూ ఉన్నది అన్నదాన్ని ఆయన కనిపెట్టి దాన్ని అందించారు. అంతేకాకుండా అది గుర్తించడానికి ఎక్కడెక్కడ ఎలా ప్రవాహం జరుగుతున్నదో, ఇక్కడ ఏ ప్రవాహం ఉన్నది, ఎలా వెళ్తున్నది, ఎటు వెళ్తున్నది, ఎటువంటి నీరు ఉన్నది అని చెప్పడానికి ఆ భూమిపై ఉండే చెట్లు పుట్టలు మనకు ఉపయోగపడతాయట. అంటే ఎలాంటి చెట్లున్నాయో దాన్ని బట్టి అక్కడ ఏ రకమైన నీరున్నది. అంతేకాకుండా ఆ పరిశోధన వల్లే ఆ కింద భూమిలో ఎటువంటి లోహాలు ఉన్నాయో కూడా చెప్పబడతాయట. అంటే ఈ చెట్లు ఆకుల్ని పరిశీలించి వాటిని బట్టి అక్కడ ఖనిజ సంపత్ని కూడా అంచనా వేయొచ్చు అని ఈయన పరిశోధనలు తెలిపారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ పరిశోధనలు, చేసిన పరిశోధనల నుంచి శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా కనుక్కుంటూ ఇంకా ఫర్దర్ గా మనకి అవి ఎలా ఉపయోగపడతాయో అన్నది చూస్తున్నారు.
1: అంటే ప్రపంచానికి ఇంత విజ్ఞానాన్ని అందించినటువంటి ఒకే ఒక్క మహనీయుడిని గురించి మనం కొంచెం తెలుసుకుంటున్నాము. మరి ఇంకా ఇలాగా మన సంస్కృతి, సాంప్రదాయం, మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు.
2: అవును, ముఖ్యంగా మనం శాస్త్రంలో తీసుకుంటే ఆయుర్వేద శాస్త్రం భారతదేశంలో ఎంతో ప్రముఖమైనది. మనిషికి వచ్చే ఎన్నో రుగ్మతలకు ఆ ఔషధాలని మన వాళ్ళు చెట్ల మూలికల ద్వారా, మనకి లభించేటటువంటి ఎన్నో మన చుట్టుపక్కల ఉండే వృక్షాల నుంచే తీసుకుని, చిన్న చిన్న చెట్ల నుంచి కూడా తీసుకుని ఔషధాలను తయారు చేస్తారు. అసలు ఇప్పుడు మనం చూసే ఈ సర్జరీలు గాని ఏవి తీసుకున్నా సరే ఇవన్నింటికీ మూలం ముందే కనిపెట్టారు మన పూర్వీకులు భారతీయులు. అందులో సుశ్రుతుడు చాలా గొప్పవాడు, అందరికీ ఎంతో సుపరిచితులు కూడా. ఎందుకంటే ఎన్నో దేశాల వాళ్లు ఆయన విద్వత్తుని, ఆయన పరిశోధనల్ని గ్రహించి వాటిని ఉపయోగించుకుని ఆ సైన్స్ ను కూడా ఫర్దర్ గా డెవలప్ చేశారు. ఈయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన ఆయుర్వేద శాస్త్ర చికిత్సుడు, అంతేకాకుండా అధ్యాపకుడు కూడాను. వారణాసిలో జన్మించారు వీరు. ఈయన సుశ్రుత సంహిత అని సంస్కృతంలో మొత్తం ఈ ఆయుర్వేదం గురించి, ఆ ఔషధాల గురించి, అన్నింటి గురించి, ఆ శస్త్రచికిత్స ఎలా చేయాలి, ఏ పరికరాలు దేనికి ఉపయోగపడతాయి అన్న విషయాలను కూడా ఈయన అన్ని అందులోని
1: కూలంకషంగా
2: వివరించారు. అందులోని ఈయన ఏంటంటే, స్పెషలిస్ట్ ఏదైనా ఒక భాగం శరీరం నుంచి వేరు చేయబడితే ప్రమాదవశాత్తు దాన్ని ఎలాగ మళ్ళా అతికించి అది పనిచేసట్టు చేయగల అటువంటి విద్యను కూడా ఆయన నేర్చుకుని మన తర్వాత తరాలకు అందించారన్నమాట.
1: దీన్నే శల్య చికిత్స అంటారేమో కదా.
2: అలాగే 2000లో ఒక బ్రిటన్ లోని ఒక వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితా తయారు చేసింట. అందులోని లిస్ట్ చేశారు ఎవరెవరు ప్రపంచానికి ఏం అందించారని. వారు మొట్టమొదట ఈ ఆచార్య సుశ్రుత అని చెప్పి ఈయన ఫోటో పెట్టి ఆయన అందించిన వాటి నుంచే మొత్తం వైద్యం అంతా కూడా ఎలాగ ఎవాల్వ్ అయ్యిందనేది చెప్పారనమాట. మనం ఇప్పుడు ఏదైతే సిజేరియన్ ఆపరేషన్ చూస్తున్నాం కదా గణేష్, అంటే నార్మల్ డెలివరీ అవ్వనప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, లోపల పిల్ల పరిస్థితి అంటే పేగు చుట్టుకున్నా, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోని పూర్వం ఆ పిల్ల లోపల చనిపోవడం గాని, దానివల్ల తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేది. అలాంటి దానిలోంచి ఈ సిజేరియన్ అంటే తల్లి గర్భానికి ఒక గంటు పెట్టి బిడ్డని బయటికి తీసి తల్లి పిల్లల్ని జాగ్రత్తగా చేయగలిగినటువంటి అటువంటి సిజేరియన్ కూడా కనిపెట్టింది మన సుశ్రుత గారే. అంతేకాకుండా ఈయన కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో నిపుణులట, అది ఆయుర్వేదం ద్వారానే. ఎముకలు విరిగిపోతే వాటిని అతికించడంలోని, అలాగే మన క్యాటరాక్ట్ ని తొలగించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఆధునిక వైద్యం ఉన్నదో దీనంతటికీ మూలం సుశ్రుతులు అందించిన పరిశోధనలు. ఆయన ఆ రోజుల్లోనే అవన్నీ చేసి చూపించారనమాట. అంతేకాకుండా ఆయన ఆయుర్వేదానికి ఈ శస్త్రచికిత్సను జోడించారు.
1: ఆయుర్వేదానికి శస్త్రచికిత్స
2: అంటే ఔషధాలతో తీసుకుని నయం చేసిన దానికి ఈ శస్త్రచికిత్సను జోడించి పరిపూర్ణంగా మనిషి ఆరోగ్యవంతుని చేయడం ఎలాగా అన్న అధ్యయనం చేశారు ఆయన. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా
1: శల్య చికిత్స గురించి, తగిన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి అదే ప్లేస్ లో అతికించడం, దీంట్లో ఆయన నిష్ణాతులు అయ్యారన్నమాట.
2: అంతేకాకుండా ఆయన 120 రకాల వైద్య పరికరాలని ఉపయోగించారు ఆ రోజుల్లో. వాటన్నింటినీ కూడా ఎలా తయారు చేసేవారంటే, జంతువుల రోమాల నుంచి, రకరకాల వృక్షాల వాటిల నుంచి, లోహంతో చేసినవి, ఇవన్నీ ఏవేవి ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆయన సుశ్రుత సంహితలోని మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మనందరం ఇప్పుడు ఎంతో చక్కగా ఏదైనా బాధ వస్తే వెంటనే పర్వాలేదు ఆపరేషన్ రెడీ అయిపోతున్నాం, ఎందుకంటే ముందు మనకి అనస్థీషియా చేస్తారు ఆయన అనుకునేవారు. అంతకు ముందు అది లేకుండా ఆ పెయిన్ లోనే వాళ్ళని కట్ చేసి దాన్ని సూచర్స్ వేయడం అవి ఏవైనా చేసేవారు అనమాట. ఇది చాలా అమానుషం, ఒక మనిషి అలా బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టి చేయడం అని చెప్పి ఆ మత్తుని, ఈ అనస్థీషియాని కూడా కనుక్కున్నది ఆయనే. కాబట్టి ఈ ప్రక్రియను కూడా ఎనస్థీషియా ఇచ్చి మనం ఇలాగా ఆపరేషన్ చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు అన్నది కూడా ఆయనే కనిపెట్టారట. అంతేకాకుండా మనం ఈ రోజులో చూస్తున్నాం ప్లాస్టిక్ సర్జరీలు చాలా మంది, అంటే అందం కావలసిన వాళ్ళు చేసుకోవడం ఒక ఎత్తు, ప్రమాదవశాత్తు అగ్నిలోని కాలిపోయినా లేకపోతే యాక్సిడెంట్ లోని ఏదైనా గాయమైనప్పుడు కూడా ఆ అవయవాల్ని చెక్క చేసి మళ్ళా పూర్వంలాగా తయారు చేసేటువంటి ప్లాస్టిక్ సర్జరీని మొట్టమొదట ఈయనే చేశారట. దానికి ఒక నిజమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తి అడవిలోని వెళ్తూ ఉంటే ప్రమాదవశాత్తు ఆయన ముక్కు తెగిపోతుంది. ఆయన ముక్కు పట్టుకుని పరిగెడతా అనమాట, నొప్పి ఆ ముక్కు పట్టుకుని పరిగెట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఈ సుశ్రుతుడి యొక్క ఆశ్రమంలోకి వస్తారు. వచ్చినప్పుడు సుశ్రుతుడు ముందుగా ఆయన్ని చక్కగా నీకేం పర్వాలేదు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి చక్కటి నీళ్లతోటి అదంతా కడిగి ఆయనకి ఒక మత్తు పదార్థం, అంటే ఆయనకి నొప్పి తెలియకుండా దాన్ని అందించి దవడలో ఉన్న ఆ మజిల్ తీసి ఆ ముక్కు చుట్టూ దాన్ని వేసి అతికించి కుట్టి ఒక 2 రోజుల పాటు ఆయన దగ్గరే ఉంచుకుని అన్ని ఇచ్చి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆయనకి తొందరగా నయమవుతుందో చెప్పి, అంటే స్వామి చెప్తారు కదా వైద్యంతో పాటు పథ్యం చాలా ముఖ్యమని, అలా ఏం తినాలో కూడా ఆయన నిర్దేశించి ఆ యథావిధిగా ఆ ముక్కు అతికించడం జరిగిందనమాట. ఆ రకంగా ఆయన ఆ ప్లాస్టిక్ సర్జరీని కూడా కనిపెట్టారు. ఇంతేకాకుండా ఈయన సుశ్రుత సంహితలో ఏం చెప్పారంటే వైద్యుడు ఎలా ఉండాలి అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉల్లాసంగా తర్వాత నీకేమి జరగదు అన్న భరోసా ఇస్తూ పూర్తి చేతనంతో ఉండి ఆ వైద్యాన్ని అందించాలని ఆయన ఎన్నో రకాలు చెప్పారన్నమాట.
1: మరి ఈ కోవకు ఈ వైద్య శాస్త్రంలో నిపుణులైనటువంటి మరొక మహానుభావుడు చరకుడు. ఈ చరకుడు చరక సంహిత అనేటటువంటి ఒక శాస్త్రాన్ని కూడా రాసిచ్చారు ప్రపంచానికి. మనం ఇందాక గురువుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, గురువు, దాంతోపాటు చరకుడు అనే ఒక పేరు కూడా గురువుకి ఇవ్వబడింది. అంటే తన జ్ఞానాన్ని తను సంపాదించుకున్నటువంటి విద్వత్తుని నలుదిశలకి వెళ్లి వాళ్లకి అందించేటటువంటి ప్రక్రియ చేసేవాడు చరకుడు. మరి ఈ చరకుడు తన విజ్ఞానాన్ని ఈ వైద్య శాస్త్రాన్ని ఎలా ఉపయోగించారంటే మారుమూల ఉండేటటువంటి గ్రామాలకు వెళ్లి అక్కడ ఎవరైతే బాధలో ఉన్నారో వారికి వైద్యం చేస్తూ ఈయనకి తెలిసినటువంటి ఈ చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా వాళ్లకి ఉపశమనం కలిగించేవారంట.
2: వైద్య రంగానికి వైద్య శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే మన చరకుడు వెన్నెముక లాంటి వాటి గణేష్.
1: అవును,
2: అంటే అంతటి అధ్యయనం చేసి అంత పరిశోధనలు చేసి వైద్య శాస్త్రానికి ఎంతో సహకరించారు వాళ్ళు.
1: మరి ఇంతేకాదు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ చరక సంహిత ఏదైతే ఉందో దాన్ని టిబెట్ వాళ్లు అనువదించి వాళ్లు ప్రస్తుతం దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రపంచానికి మన భారతీయులు ఈ వైద్య శాస్త్రంలో చేసినటువంటి సేవ ఎంతో అమోఘమైనదని మనం ఇప్పుడు గుర్తిస్తున్నాము. ఈ విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం ఎంత ముందంజ వేసింది, అది కూడా వేదకాలం నుంచి ఎలాగా ఇది డెవలప్ చేసుకునేది అనేది స్వామి మాటల్లో మనం విందాం.
2: తప్పకుండా.
0: ఇంతే కాదు, మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్, కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు. కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు. దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? లిలిత్. కనిపెట్టాడు కానీ కట్టగల కింద పడి మరణించాడు. 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదట కనిపెట్టినటువంటి వాడు శివరాం బాపు చీతటర్జీ, బాంబే ఉన్నటువంటి వాడు. అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు. అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రణా అనేటువంటి అతను అనేక విధములు సహాయం చేశాడు. కనుక 1895 లోపలనే భారతీయుడు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని. ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటిది. రోమన్ లాంగ్వేజ్ లోపల కూడాను ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది. ఈ విధంగా విచారం చేసి చూస్తే అన్నింటియందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరియైన మార్గంలో ప్రచార ప్రబోధన స్వల్పలేకపోతూ వచ్చారు. ఇంకా వైద్య శాస్త్రం నందు భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు. అస్త్రశస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడాను కనిపెట్టాడు. అనగా ఈనాటి ఆపరేషన్లు అన్ని కూడాను ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు. ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి. ధర్మో రక్షతి రక్షితః, అదియే జగత్తును రక్షించేటువంటిది. ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు. న్యాయ శాస్త్రమును గౌతముడు కనిపెట్టాడు. ఇంకా ఆర్థిక శాస్త్రం చాణక్యుడు కనిపెట్టాడు. ఇంకనూ అనేక విధములైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమునకు ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి. ఈ ఆర్థిక శాస్త్రం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు బయలుదేరాయి. కానీ దాన్ని అన్నింటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి. ఈ చాణక్యుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాళుక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది. ఈ యొక్క చాళుక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడాను సకల విద్యలు కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి. ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకునలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు. అన్ని శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: స్వామి ఇంత వివరంగా మన వైజ్ఞానిక శాస్త్రం వేదకాలం నుంచి ఎలాగ అభివృద్ధి చెందింది, అప్పుడే ఎంత ప్రావీణ్యతను పొందింది అనేది వివరంగా చెప్పారు స్వామి.
2: అవును గణేష్,
1: ఈ వైమానిక శాస్త్రం గురించి స్వామి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టే ముందు కూడా మన భారతదేశీయుడైన శివకర్ బాపూజీ తల్పడే, ఆయన ముంబై, ఆయన 1864 నుంచి 1916 వరకు ఆయన జీవించారు. ఆయన మరుత్సక అనేటటువంటి ఏరోప్లేన్ ని కనిపెట్టారు. అది కూడా ఎలా కనిపెట్టారంటే, ఆయన సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ స్కాలర్ అనమాట, వేదాల్లో విమాన శాస్త్రం నుంచి ఆయన రీసెర్చ్ చేసి ఈ మరుత్సక అనేటటువంటి ప్లేన్ ని ఆయన డెవలప్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఈ మరుత్సక అనేటటువంటి విమానంలో ఈ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఆయన చనిపోతారంట. ఆ విమానం ఏదైతే, ఆ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ల ఫ్యామిలీ వాళ్లు, ఆయన వారసులు బ్రిటిష్ కి అమ్మివేస్తారు. అంటే భారతదేశంలో ప్రతిదీ ప్రారంభించారు అనేటటువంటిది ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలాగ ఏ రంగంలో తీసుకున్నా వైజ్ఞానిక శాస్త్రంలో ప్రతి రంగంలో భారతీయులే మొట్టమొదటగా అన్ని చేశారనేది స్వామి ఎంతో చక్కగా మనకి వివరించారు. మరి ఈ భాగం ఇంతటితో మనం ముగించుకుని వచ్చే భాగంలో చివరి అంశమైనటువంటి చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననం ఉంది గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొక మారు స్వామి మధురగళంలో ఈ ఖండఖండాంతర ఖ్యాతినార్జించిన పద్యం విని ఈనాటి ఈ భాగాన్ని ముగించి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది మీ గణేష్,
2: మీ స్వప్న,
1: సాయిరాం.
2: సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యంను సాయుధ్యంను సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందించబోయే స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

మనమందరం ఎంతో మంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతో మంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసరుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి భక్తునికి మధ్యనుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి. ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని, ఎన్నేళ్లైనా కాని, ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్యస్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగానూ విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, జీవితాంతం శాంతియుతంగా, భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు.
ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి కలియుగ వ్యాసుడిగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతిచిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరిని నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982 స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారు. కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటు లేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతిరేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకి రా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతిరేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్యధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా, మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్య చతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చేవి. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు.
ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కాని కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తినలేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయముంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. విశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు

ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్న పళంగా మద్రాసు వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్ని అందించే గొప్ప విషయం. 8 గంటల పాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని ఫస్ట్ క్లాస్ రైల్ టికెట్ ఇచ్చి పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామి కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్ గాడ్లో కస్తూరి ఇలా రాశారు, స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి, అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది. అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తియందుంచుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్ పిప్పర్మెంట్ల విషయమైనా, పరీక్షలు చదువు విషయమైనా, ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు, నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి 9 నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి

శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురూ వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్తురలోని స్కూల్లోనైనా లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి మైసూర్ బంగారుగనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగు చెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928 సంవత్సరంలో ఆర్తజనపరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతివంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం
అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆల్ ఇండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947లో ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పిహెచ్డి పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు, నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామి తత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటగా అన్నట్లు కస్తూరితో అనడం కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు, కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని, అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు, అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే కస్తూరి మాటలు రాని ఉద్వేగస్థితిలో, అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే, వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను, నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప, ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట, ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు రాయొద్దని హెచ్చరిక, అదృష్టాన్ని నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా, ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయిపట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క మొదటి భాగాన్ని విన్నారు. రెండవ భాగాన్ని ఉదయం ప్రశాంతి నిలయం నుంచి అందించబడే ప్రత్యక్ష ప్రసారం తర్వాత వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 3వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: కందుకూరి రామకృష్ణ గారు, పురాణ పఠనం.
2: ఆకృతి

0: ശുക്രാംബരധരം വിഷ്ണും സതിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ഛായേ സർവവിഘ്നോപശാന്തയേ. తెలుగువారందరూ కూడా సగర్వంగా చెప్పుకోదగినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆస్థానికి చేసినటువంటి తెలుగునాట మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో హనుమంతుడు అనుకుంటున్న పద్యమని సీతాదేవినితో హనుమంతుడు అనుకుంటున్నాడు. సీతను చూచాడు, చూడగానే అనుకుంటున్నాడు, అవునా సీతాదేవి ఎలా ఉంది? ఆమె ఆకృతి రామచంద్ర విరహాకృతి, రామచంద్ర విరహాకృతి. రామచంద్రుని యొక్క విరహంతో బాధపడుతున్న స్త్రీమూర్తి యొక్క ఆకారం ఎలా ఉండాలో అలాగే ఉన్నది ఈమె యొక్క ఆకారమంతా కూడా. ఇంకా ఆమె కనుబొమ్మల తీరు ఎట్లా ఉంది అంటే రామచంద్రుని చేతిలో విల్లు ఎలాగా అలా వంపు తిరిగి ఉంటుందో అట్లా కనుబొమ్మలు కూడా వంపు తిరిగి ఉన్నాయి. కళ్లల్లో మాత్రం రామునికి ఎంత దయ ఉంటుందో అట్లాంటి దయ ఈమె యొక్క కళ్లల్లో కనిపిస్తోంది. ఆమె జుట్టు ఎలా ఉంది అంటే రాముని యొక్క శరీరం యొక్క రంగు ఎట్లా ఉంటుందో అట్లా సీతాదేవి యొక్క జుట్టు ఉందంటే అంత నల్లగా ఉన్నది, బాగానే ఉంది. ఇంకా కూర్చున్నటువంటి కూర్చున్న తీరు ఏమిటిది? సర్వదేహమున ఇంకా మొత్తం అలా ఎందుకండి? కళ్ళు కనుబొమ్మలు అది ఇది అంటారు ఎందుకు? మొత్తం దేహం అంతా ఎలా ఉందో చెప్పబోయా అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మం ఎట్లా ఉంటుందో సీతాదేవి అట్లా ఉందన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి. అక్కడ
1: ఇదంతా కూడా స్వామివారిలోనే ఉంది.
0: రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ఎలా ఉంటాడు? ధర్మానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటాడు రాముడు. ఇప్పుడు సీతాదేవి ఎలా ఉంది? రాముని యొక్క ధర్మంలా ఉంది. అంటే సీతారాములిద్దరికీ కూడా అభేదము అన్నమాట. ఇంకా కూర్చున్న తీరు ఎట్లా ఉంది అంటే రాముల వారి యొక్క ప్రతిజ్ఞలాగా ఉంది. అంటే ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు రావణాసురుడు చొరముట్టిస్తారా అనేటువంటి ఆ ఉత్సుకత ఆమె కూర్చున్న తీరులా కనిపిస్తోంది. అదిగో ఆ సీతాదేవి, అదిగో ఆ సీతనేరినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరాముడు నిరంతరము కూడా ఎవరి పేరు తర్వాత పలకబడుతూ మనందరి చేత కూడా ఆరాధింపబడుతున్నాడు ఆ సాయి రాముడు. వీరందరూ కూడా మీకును మాకును కూడా ఒకటే అనిపిస్తుంది నాకు. త్రేతాయుగంలో రాముడికి ఈ జగంలో సాయిరాముడికి తేడా ఏమిటి అంటే ఆ రాముణ్ణి మనం చూడలేకపోయాం, విన్నామంతే. ఈ రాముణ్ణి కల్లారా చూడగలిగాం, అంతే ఇద్దరికి తేడా తగ్గించి. కనుక ఆ రాముడు ఆ సీతారాముడు ఈ సాయిరాముడు మీకును మాకును అందరకును కూడా స్వస్తి కలిగించుగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు.
1: ఐదవ అక్షరం మా
0: వ్యస్తాక్షరి ఐదవ అక్షరం
1: మల్లిలో మా
0: వ్యస్తాక్షరి మల్లి వ్యస్తాక్షరి ఐదవ అక్షరం మా మకారం అంటే మనసులో మా
2: అవధాన
0: భక్తిలో మా
2: అవధాన
0: భాషలో అయితే మల్లిలో మా
2: అవధాని గారు. నాకు ఇంత రామాయణం విన్నాక నాకు ఒక అనుమానం ఒకటి వచ్చిందండి.
0: సహజంగా మీకు వచ్చేవే అనుమానాలు కదా కానివ్వండి.
2: ఏమిటంటే అది రామాయణంలో గోవులు తక్కువ కోతులు ఎక్కువ, రామాయణంలో ఆవుల ప్రసక్తి తక్కువ ఉంది, కోతుల ప్రసక్తి ఎక్కువగా ఉంది. మహాభారతంలో అయితే కోతుల ప్రసక్తి, రామాయణంలో కోతుల ప్రసక్తి ఎక్కువ ఆవుల ప్రసక్తి తక్కువ, మహాభారతంలో అయితే కోతుల ప్రసక్తి తక్కువ ఆవుల ప్రసక్తి ఎక్కువ ఉంది. ఎందుకు గురించి అంటారు ఈ వ్యత్యాసం?
0: ఏమిటంటే రామాయణంలో గోవుల ప్రసక్తి ప్రత్యేకంగా చెప్పవలసిన పనులు, ఎందుకంటే ఎప్పుడైనా సరే గోవును పూజించడమే తప్ప బాధించడం అంటే ఏమిటో తెలియనటువంటి సత్యకాలం త్రేతాయుగం. కనుక హాయిగా అందరి చేత పూజింపబడుతున్న గోవు గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇంకా ఏమీ తెలియని అల్లరి మూకలనిపించుకునేటువంటి కోతుల చేత కూడా సత్కార్యము చేయించుకోగలిగిన మొనగాడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా అంటే శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే. ఇక భారతం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, విరాట నగరంలో ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు కౌరవులకు మంచి యుద్ధం జరిగింది. అక్కడ కౌరవులు మహాబహులందరూ మహావీరులంతా ఉన్నారు, ఇక్కడ అర్జునుడు అక్కడే ఉన్నాడు. సారథి కూడా సరైన వాడు లేడు, ఉత్తరుడున్నాడు. ఒంటి చేత్తో వారందరినీ విరిచి అవతలపడేశాడు. అందరూ పారిపోయారు కదా. అదే అర్జునుడు అసలు సంగ్రామం జరిగినప్పుడు ఇదే కౌరవ వీరులుండగా అర్జునుడితో పాటు ఇంకో నలుగురు అన్నదమ్ముడు సాయంగా ఉండగా, భీముడు లాంటి వాడు సాయంగా ఉండగా, శ్రీకృష్ణుడంతటి వాడు సారథిగా ఉండగా 18 రోజులు పట్టింది యుద్ధం చేయడానికి. ఆ భీష్ముణ్ణి ఆ ద్రోణుణ్ణి పడ్డ రోజులు పట్టింది, ఇక్కడ ఒక్క రోజున పడగొట్టేశాడు. ఏమిటి తేడా అంటే ఇక్కడ వీరందరూ చేసిన పని గో బాధ, కొన్ని వేల గోవులను ఎత్తుకుపోతున్నారు, గో చౌర్యం మహాపాపం. అన్ని వేల గోవులు సులువుగా వెళ్ళిపోవు కాబట్టి చెన్నాకోణాలు పట్టుని కవిచీకారంతో పట్టుని వాటిని బాధేస్తూ ఉంటే, అవన్నీ అంబా అంబా నరుస్తూ ఉంటే ఒక్కొక్క గోవు యొక్క అరుపుకి భీష్ముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళల్లో ఉండే శక్తులను ఒక్కొక్క శక్తి అలా నీరు గారిపోయింది. అర్జునుడు గో రక్షణ చేస్తున్నాడు కాబట్టి అతని శక్తి పెరిగిపోయింది. కేవలం గోవుకున్న శక్తి వల్ల ఒకే ఒక్క అర్జునుడు ఇంతమంది కౌరవులను పడగొట్టగలిగాడు. అసలు యుద్ధం దగ్గరకు వచ్చేప్పటికి ఎవరి బలాబలాలు వారికే మిగిలేయగా అన్ని రోజులు పెట్టింది. కాబట్టి గోవును బాధి గోవును రక్షించిన వాడంత గొప్పవాడయ్యాడు, గోవును బాధించిన వాడు అప్పటికప్పుడు పడిపోయారు. మరి అటువంటిది గోవును బాధించడమే కాదు, గోవును ఖండించడానికి ఎవరైనా పూనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి దుర్గతులు కలుగుతాయో ఒక్కసారి ఆలోచించాలని లోకానికి తెలియజేస్తున్నాను.
1: పదకొండవ అక్షరము కన్యాలో క
0: యస్తాక్షరి. పదకొండవ అక్షరం క, కథలో క. సంచారకులు మాత్రం కన్యాలో క అంటున్నారు, నేను కథలో క అంటున్నాను. 11వ అక్షరం
1: ఏమిటో తేడా
0: స్పష్టం చేశాను, అంతగానే ఏం లేదు.
1: ఇప్పుడు మళ్ళీ 3వ ఆవర్తి ప్రారంభమవుతోంది. సమస్య 3వ పాదం చెప్పేసి 4వ పాదం సమస్యలాగా ఇచ్చేశారు కనుక ఈ ఆవర్తితోటి ఈ అవధానం పూర్తి అయిపోతుంది. ఈ చెప్పేసిన వెంటనే ధారణాంశం ఉంటుంది. మనకు 6:30 దాకా టైం ఇచ్చారు, 5 గంటలకు ప్రారంభం చేశాం, సరిగ్గా 1.5 గంటలు కనుక 3వ ఆవర్తిలో ప్రవేశించండి.
0: అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము పెంపొంద నిస్తులుడౌ నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చి కొనగా శోభాయమానముగా అని మీకు నేను చెప్పింది.

0: 54ను 6 పెట్టి భాగించాం.
1: మీరు అప్పుడే దాన్ని విప్పేకండి.
2: మీ ఆలోచన పెరిగితే నాకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక్కడ
0: తెలుభూతం అడిగాయి.
2: ఇంకొక అనుమానం ఉందండి. శ్రీరాముడు అంత కృషి చేశాడు.
1: విలసత్ సన్ విలసత్తన్న వరత్నహారమున విలసత్తన్న వరత్నహారమున బింబింపంగా విలసత్త

0: తంగామోములే
1: హిమకిరి తలలై
0: తలలొక్కే బది నాలుగు కానబడి సద్గౌరి కంఠం మున
1: బాగుందండి. అమ్మవారట
0: అమ్మవారి మెడలో అమ్మవారి మెడలో అమ్మవారు తన కొడుకైనటువంటి కుమారస్వామిని లాలిస్తున్న దగ్గరే తీసుకుంది. ఆయన షణ్ముఖుని అని అన్నారు, అక్కడ ముఖుని అన్నారు. కాబట్టి ఆరు ముఖములు గల కుమారస్వామి దగ్గరికి వచ్చారు. ఈమె మెడలో నవరత్నముల హారం వేసుకుని ఉన్నది. తొమ్మిది రత్నములలోంచి కూడా ఇతను ఒక్కొక్క ఆరు ముఖాలు ప్రతిబింబిస్తున్నాయి. తొమ్మిది ఆరులంతా 54. కాబట్టి పార్వతీదేవి యొక్క మెడలో 54 తలకాయలు కనిపించాయి.
1: ఇందులో ఒక ఔచిత్యం ఏమిటి అంటే, మీరు షణ్ముఖ శబ్దాన్ని వాడారు, అక్కడ కాకుండా ఏ గుహలో ఏ కుమారస్వామి శబ్దం వాడితే అది ఔచిత్యం అవ్వదు. అలాగే నవరత్న రత్నహారం అనే లాభం లేదు. నవరత్నహారం కొంగృత్త రత్నహారం అని ఒక అర్థం, తొమ్మిది రత్నాలతో కూడిన హారం అని మరొక అర్థం. కనుక ఈ రెండు పదాలు మొత్తం దానికి ప్రాణం, అటువంటి ప్రాణశక్తిని నిలబెట్టి అందంగా పూర్తి చేశారు. ఆ లలితా పరాభట్టారికని ఈ విధంగా వర్ణించారు. ధన్యవాదాలండి. అవధాన
0: గారు శైలరాత్రయ సౌహార్దము పెంపొందని స్థులిని షణ్ముకు చెంత చేర్చుకునగా శోభాయమానముగా విలసత్తన్నవరత్నహారమున బింబించన్ బింబింపన్ బింబింపంగా ఆమోములే బింబింపంగా ఆమోములే తలలొక్కే బది నాలుగు కానబడి ఎన్ తద్గౌరి కంఠం మునన్ అది మొత్తం బది. ఇంకా చేద్దామా, చందన చిత్తుడాతడు విశాలము సంస్కృతి గుండెయందు శ్రీనందన పుష్పవల్లికల శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్ల విధంగా. మరి అక్కడ ఆయన చాలా మంచి వయస్సులో ఉన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకుంటున్న పిల్లవాడిని, మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ఏడిదా, ప్రక్కనే మెండపాట. ఆ మెండపాట ఆయన వచ్చారు. మరి చాలా జనం విరగబడిపోయి ఉన్నారు ఆ రోజుల్లో. అప్పుడు బాగా మంచి వయస్సులో ఉన్నటువంటి మంచి కుర్రతనం కలిగినటువంటి స్వామి, ప్రపంచమంతా వ్యాపారం 1,000,000 జనం వచ్చేశారు. నేనప్పుడు చిన్న కుర్రాన్ని కాబట్టి ఎంత ముందుకైనా నన్ను వెళ్ళనిచ్చారు. పెద్దవారు ఎక్కడెక్కడో ఉన్నారు. అందుకే దగ్గర విడిపోతే నా పక్క నుంచే నడుచుకుంటూ వచ్చారు. గంటా గంటలసే ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం అంతా విని ఆస్వాదించగలిగారు. అప్పటికే హై స్కూల్లో చదువుతున్నాను కాబట్టి ఆ ప్రసంగం, అప్పుడు ఆయన చెప్పిన ప్రసంగం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను ప్రస్తావించడం లేదు, కానీ కనుక అంతటి భాగ్యాన్ని నేను పొందాను. కాబట్టి అందుకే చెప్పచ్చట, ఆయన నడుస్తున్నప్పుడు ఒక విలాసం, ఆయన చేతులు ఊపుతున్నప్పుడు ఒక విలాసం, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విలాసం, ఒక మంచి విలాసం ఉంది వారిలో. రాముణ్ణి పుంసామోహన రూపాయని ఎందుకన్నారో తెలియదు, కానీ నిజంగా ఈ స్వామి మాత్రం పుంసామోహన రూప సందేహమేమి లేదన్నమాట. చూస్తా ఉండిపోవలసిందే. కనుక శ్రీనందన పుష్పవాటి పుష్పవల్లికల నాట్యం సాయి విలాసమెల్లా. ఇంకా కొందరా కావాలి
1: అక్కడికి. చందన నందన అనే రెండు పదాలు అయ్యి
0: కుందన వందన
1: వందన.
2: వచ్చేసిందండి అనుమానం.
0: అసలు మీకు రెడీగా ఉంటాయి, మీకు అది తప్పింకే రావు, అనుమానాలే వస్తాయి మీకు.
2: అంటే మీరున్నప్పుడే మొత్తం అనుమానాలన్నీ తీర్చేసుకోవాలని
1: చాలా ధార్మిక ప్రసంగం, చాలా అద్భుతమైన విశేషాలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు సభాముఖంగా
2: అనుమానం అండి. శ్రీరామచంద్రుడు రాక్షస సంహారం చేసినటువంటి మహాపురుషుడు.
0: నాకు తనకు ధనకు నాకు సున్నా అక్కడ ధనకున్
1: కుందన బాగా బాగుంది.
0: కుందన వచ్చేసిందండి. నాకుం ధనకుం కుందన నాకుందన కుం నాకుం ధనకుం
1: కుందన
0: కుంగలట్టిది అకుంఠితమైన అభేదమొక్కటే. నాకుం తనకుం గలట్టిది అకుంఠితమై అకుంఠితమై అకుంఠితమైన అభేదమొక్కటే.
1: బాగుంది, ఏమాత్రము భేదం లేదుట.
0: అభేదము అభేదమెంత అని పెట్టండి. నాకుందల కుంగలట్టిది అకుంఠితమైన అభేదమెంత. చెప్పేసి అలాగను
1: చెప్పండి.
0: సందేహం ఏదో ఉన్నారు పాపం.
2: సందేహం అంటే అదేనండి, దాన్ని శ్రీరాముడు అంత పని చేసినా గాని ఆ వంశాన్ని రామవంశము అని పిలవరు, రఘువంశం అనే పిలుస్తున్నారు ఇప్పటికి కూడా.
0: అవునవును.
2: ఆ రఘువంశం మాత్రమే అనడానికి కారణం ఏమిటి, ఇంతమంది చక్రవర్తులు ఉన్నా దాంట్లో?
0: ఇప్పుడు రామవంశము అని పిలవడానికి ఆనాటి ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉంటారు. కానీ రాముడు ఎలాంటి వాడంటే, నాకేదైనా గొప్పతనం ఉంది ఏంటి, అది నా తండ్రి తాతల ముత్తాతల నుండి సంక్రమించిందే తప్ప నా విశేషమేం లేదయ్యా, కనుక నా తాతల పేరు చెప్తే నాకు ఆనందము అన్నాడు ఆయన. అందుకోసం తాత ముత్తాత అయినటువంటి రఘుమహారాజు పేరు చెప్పి ఈయన బాగుండం మొదలు పెట్టారు. అది రఘువంశం,
1: ఆయనకి ఇష్టం అది. రఘువంశం అని పిలిస్తేనే ఆయన చాలా సంతోషం కలుగుతాడట.
0: అని లోకాన్ని చెప్పడం గొప్పతనంగా చెప్పుకో. వాల్మీకి అంత ఆయన ఏం చేశాడు, ఈ రామాయణం రాస్తూ ఈయనంతా నా గొప్పతనం అని మీరు అనుకుంటారేమో, నాకు ఈ రామాయణాన్ని చెప్పిన వాడు మరొకడున్నాడు, మా గురుదేవుడు, ఆయన నారదుడు అని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. అలాగా గురువులను తల్లిదండ్రులను మర్చిపోకూడదని లోకానికి పాఠం చెప్పడమే ఈ అవతారమూర్తుల యొక్క ప్రయోజనము. అందుకే ఈశ్వరమ పేరుతో అక్కడక్కడ భవనాలను కట్టారే. కారణం ఏమిటి, ఈయన పేరుతోనే కట్టచ్చుగా? లేదు, తల్లి పేరు, తండ్రి పేరు, పెద్దల పేర్లు ప్రస్తావించడం మానవ ధర్మం అని బోధించడానికి ఈ అవతారాలు మనకి ఇలా వస్తూ ఉన్నాయి. అది అవతారం
2: చాలా బాగుంది.
3: తొమ్మిదో అక్షరం చ అండి.
0: అభేదమెంత చేవ వందన గల చివరిక అభేదమెంత చేవం దనరారునో నాకుం దనకుం గలట్టిది అకుంఠితమైన అభేదమెంత చేవం దనరారునో వందన వందన వచ్చిందిగా చేవం దనరారునో చేవం దనరారునో
1: బాగా విరిగే రెండు కూడా. తొమ్మిదో అక్షరము తయ సత్యాలో తయ తొమ్మిదవ అక్షరం
0: వ్యస్తాక్షరి తొమ్మిదవ అక్షరం
1: సత్యసాయిబాబా
0: సత్యసాయిబాబాలో త్యా అనుకోండి, ముత్యములో త్యా అనుకోండి, నిత్యములో త్యా అనుకోండి, ఇంతకు ముందు కూడా ఓసారి వచ్చింది చ్యా. ఓకే సరే, వ్యస్తాక్షరి తొమ్మిదవ అక్షరం త్యా. చేవం ఎంత చేవం దనరారునో అలాగే రాస్తున్నారు.

అది అభాగ్యము. అభేదమెంత చేవందనరారునో అది అభాగ్యము. ఎంత చేవన్నాకుందనకుంగల

0: చేవందనరారును పదయ భాగ్యం ముంచు.
1: ఒక్క సెకండ్ చూసేటప్పటికి నాకు అనుమానం పెరుగుతోంది, మళ్ళీ అనుమానం వచ్చేసింది. అడిగేమంటారా?
2: అరువారువా ఇంకా వద్దంటే మంటారా? అడగండి.
1: అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు కదండి చాలా మంది, సూక్ష్మంలో మోక్షం ఏమిటో అర్థం అవట్లేదండి.
0: అది
1: మోక్షానికి చాలా కృషి చెయ్యాలి, అది సూక్ష్మంగా వచ్చేస్తుంది అంటున్నారు, ఎలాగో కొంచెం చెబుతారండి.
2: మోక్షం రావాలంటే ఏళ్ల తరబడి ముక్కు పూసుకుని అడవులలో కూర్చొని తపస్సు చేయాలి.
1: అది నాకు కుదరదండి.
2: యజ్ఞాలు యాగాలు వందల వేల ఆవునేది డబ్బాలు పెట్టి మంచి నియమనిష్టలు పాటించి మహామహా పండితులను వేద పండితులను రావించి రోజుల తరపడి యజ్ఞం యజ్ఞములు చెయ్యాలి, మేమల్లవుతుందా?
1: అది అవ్వదండి. నాకు ఉన్న ధారణే చెడగొట్టడం ఎలా?
2: పురాణములున్నాయి, ఎన్నో వేదములున్నాయి, శాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి, ఇవన్నీ చదివితే కూడా మోక్షం వస్తుంది, మేమల్లవుతుందా?
1: చదువుతూ కూర్చుంటే ఇక్కడ మిమ్మల్ని కొంచెం పాటు చేసేవాళ్ళు ఉండరు కదా.
2: అంతకన్నీ చెయ్యలేకపోతే సూక్ష్మంగా మోక్షం రావాలి అంటే శ్రీ సాయినాథ స్వామి వారి యొక్క చరణ సన్నిధానానికి వచ్చి నమస్కరించండి, మోక్షం వచ్చేస్తుంది అంతే.
1: అదే చాలా బాగుంది.
0: బాగుందండి. సాయిబాబా వారు ప్రసిద్ధి ఒక మాట చెప్పక తప్పదు. మొట్టమొదటిసారిగా నాకు సాయిబాబా వారి మీద భక్తి ఎప్పుడు ఏర్పడినాయి అంటే, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నేను కాకినాడలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక హెడ్ మాస్టర్ గారు పరమ నాస్తికుడు, దేవుడు లేడన్న మీ మనిషి, వాళ్ల అబ్బాయి రైలు కింద పడిపోతుంటే టక్కమని మహానుభావుడు వచ్చి 2 చేతులతోడు పట్టుకుని కాపాడి ప్లాట్ఫారం కూర్చోబెట్టి మాయమైపోయాడు ఆయన మహానుభావుడు. ఆ రూపం ఎక్కడా ఎక్కడా ఎక్కడా అని చూస్తే ఒకళ్ళింటికి సత్యసాయిబాబా వారు భజించేస్తుంటే ఆ ఫోటో చూస్తే ఆహా నన్ను ఈ మహానుభావుడే కాపాడాడు నాన్న అని చెప్పాడు ఆ కుర్రాడు, 15 ఏళ్ల కుర్రాడు. అప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా సాయి జపం చేస్తూ ఉన్నాడు మహానుభావుడు. కనుక సాయిబాబా వారు ఇక్కడ కాదు ఎక్కడ కాదు ఎక్కడైనా క్షణంలో ప్రత్యక్షంగా మహానుభావుడు, అష్టసిద్ధులు కలిగిన మహానుభావులు, సాక్షాత్తు పరంధాముడే ఇక్కడ దిగొచ్చాడు. మా వేళ కృష్ణుడు ఎలా అవతరించాడో ఈ వేళ సత్యసాయిబాబా వారు మన ఈ కలియుగంలో మన ముందు హాయిగా ప్రత్యక్ష రంగంగా అవతరించారు. అది సాయిబాబా వారి ఘనత, ప్రతిభ, మహిమ.
2: గుండియ సాయి ఔటయే, గుండియ సాయి ఔటయే. ఆ స్వామికి నాకు అభేదం. అభేదం అంటే ఏమిటండి? ఎలా చెప్పగలుగుతున్నారు? నా గుండెలో సాయి ఉన్నాడు అనుకున్నాను అనుకోండి, నా గుండెను గుడిగా చేసుకుని గుండెలో సాయినాథుని నిలుపుకుని నేను పూజ చేస్తున్నాను అంటే నా గుండె వేరు సాయి వేరు అనే కదా. ఇలా కాదు, గుండెలో సాయి ఉండడం కాదు, గుండె సాయిగా మారిపోవాలి, గుండె హృదయమే సాయిగా మారిపోవాలి, అప్పుడే అభేదత్వం ఏర్పడుతుంది. అభేదత్వమే అదే సూక్ష్మంలో మోక్షం అంటే అప్పుడే మోక్షం వస్తుంది. కనుక ఆ సాయియే నా గుండెగా ఇక్కడ ఏర్పడింది, అదే అభేదత్వం అనే భావంతో చెప్పడం జరిగింది.
0: బాగుందండి, చాలా బాగుంది.
2: చందన చిత్తుడా తొడు విశయ విశాలము సంస్కృతి గుండె యందు శ్రీనందన పుష్పవల్లికల నాట్యము వాని విలాసమెల్లా నా కుందన కుంగనట్టిది అకుంఠితమై అకుంఠితమైన అభేదమెంత చేవందనరారునో అది అభాగ్యము గుండియ సాయి ఔటయే.
0: ఇప్పుడు ఆశోక అంశాన్ని
2: వర్ణన
0: ఇంకా ఉందా?
2: ఎంతటి గొప్ప విద్య లభ్యం, ఎంతటి గొప్ప ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకముగా, ఇంతటి గొప్ప వైద్యము లభించునే ప్రేమ పురస్సరముగా అని మీకు 2 బాలాలు చెప్పాను.
0: ఒకటి సంస్కార దానం, 2వది ఆరోగ్య దానం.
2: గంతులు వేయు చిత్తమునకు, చిత్తమును గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి, గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి.

0: భూమి
1: అంటే వైకుంఠం సమాయిది అని చెప్పడం. శ్రీకాంతుని పీఠభూమి కదా,
0: శ్రీకాంతుని పీఠభూమి అంటే వైకుంఠం.
1: అదే
0: పుట్టపర్తి అంటే సాక్షాత్తు వైకుంఠమే తప్ప మరొకటి కాదు అని భావం. గంతులు వేయు చిత్తమును కట్టడి చేసిన పుట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి. మరి పుట్టపర్తి వైకుంఠమైతే విష్ణుమూర్తి ఎవరయ్యా? శృతికాయు.

0: సాయియే.
1: అద్భుతమండి, అద్భుతమండి. వైకుంఠంలో ఇంతమంది జనం ఉంటారు ఉండడం నాకైతే అనుమానమే. నేను మాత్రం ప్రత్యక్ష వైకుంఠాన్ని చూస్తున్నాను ఇక్కడ.
0: వేదమే శరీరముగా కలిగినటువంటి శ్రీహరివరయ సాక్షాత్తు సత్యసాయియే. అమ్మా తెలిపిందిగా, ఇంతటి విద్య, ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకముగా, ఇంతటి గొప్ప వైద్యము లభించునే ప్రేమ పురస్సరముగా, గంతులు వేయు చిత్తమును కట్టడి చేసి పొట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి శృతికాయుడు, శృతికాయుడు శ్రీహరి సత్యసాయియే.
2: నాలుగవ అక్షరం ఈ,
1: నాలుగవ అక్షరం ఈ,
0: యస్తాక్షరి నాలుగో అక్షరం ఈ, హాయి లో ఈ, నేయి లో ఈ, యస్తాక్షరి నాలుగో అక్షరం ఈ. సంవత్సరాదత్తమని వర్ణం అయిపోయి నిషిద్ధాక్షరం చెప్పే సరిపోతుంది.
1: చెప్పండి, మీరు చెప్పేసేయండి, ఇక్కడ నిషిద్ధం లేదు.
0: శ్రీయే పతికై రాదో అని మొదటి వారం చెప్పాం. శ్రీ

0: சாயக்கினை பட்டிராக, சாயக்கினை பட்டிராக, சாயக்கினை பட்டிராக சத்பத்னிய, சாயக்கினை பட்டிராக சத்பத்னியகா சத்பத்னியை என்று சாயக்கினை பட்டிராக சத்பத்னியை ஸ்ரேயமிடு பொட்ட பர்த்திகா, ஸ்ரேயமிடு பொட்ட பர்த்திகா ஹாயிக ஆலக்ஷ்மி வச்சே நிலிச்சே, ஸ்ரேயமிடு பொட்ட பர்த்திக ஹாயிக ஆலக்ஷ்மி நிலிச்சே ஹரிசாயிகதாயமிடு ஸ்ரேயமிடு பொட்ட பர்த்திக ஹாயிக ஆலக்ஷ்மி நிலிச்சே ஹரி சாயிகதா.
1: விஷ்ணுமூர்த்தி சாய்பாபா வாரு பாவுந்தண்டி.
0: பொட்டபர்த்தி லக்ஷ்மீதேவி, పుట్టపర్తనే గ్రామం లక్ష్మీదేవి. విష్ణుమూర్తి ఇక్కడికి సత్యసాయిగా అవతరించాలి అనుకున్నాడు. మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేగా ఆయన లేనటువంటి వైకుంఠంలో నేనొక్క దాన్నే ఉంటాను, కాబట్టి ఆయనకంటే ముందుగా నేనే వెళ్ళిపోవాలి అని పతిరాకను కాంక్షిస్తున్నది. తానిక్కడ పుట్టపర్తి అనే ఒక గ్రామంగా మారిపోయింది లక్ష్మీదేవి. అప్పుడు ఈ గ్రామం రూపంలో ఉన్న లక్ష్మీదేవిని ఎరుకోవడం కోసం ఆ హరియే సాయి రూపంలో ఇక్కడ అవతరించడం జరిగింది అనే భావంతో పద్యం చెప్పడం జరిగింది.
1: సత్య నారాయణ కనుక సాక్షాత్తు హరి. చాలా బాగుందండి.
2: మూడవ అక్షరం సా.
0: ఎస్తాక్షరి మూడవ అక్షరం
1: సా. సాయంకాలంలో,
0: సాయంకాలంలో సా ఎస్తాక్షరి మూడవ అక్షరం సా. ఏమండి ఇక్కడ సమస్య దత్తపది వర్ణన నిషిద్ధాక్షి నలుగురికి కూడా నాలుగు పద్యాలు చెప్పేస్తే
1: ఆశ ఇంకొకటి చెప్పేస్తే సరే.
3: నాకు ఇంకొక అనుమానం ఒకటి ఉండు. ఇక్కడ దీపాలు చూస్తుంటే ప్రతి నెలలోనూ దీపాలు పెద్ద ఎక్కువ విశేషంగా వెలిగించరు, కానీ కార్తీక మాసంలో మాత్రం దీపాలు ఎక్కువగా పెడతారు. అందులో ఆకాశ దీపం కూడా పెట్టేది కార్తీక మాసంలోనే. ఎందుకు గురించి అన్ని దీపాలు వెలిగించాలంటారు కార్తీక మాసంలో? ఏమైనా విశేషం ఉందా?
0: ఇప్పుడు పితృదేవతలందరూ కూడా ఊర్ధ్వలోకయానం చెయ్యడానికి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం ఉంటే ఆ సమయంలో వారందరికీ కూడా మనం మార్గం చూపించడం కోసమని ఎన్నో పైగా ఆకాశ మార్గంలో అక్కడ దీపాలు చూపిస్తూ ఉంటాం. అంటే మనం దీపం చూపిస్తే ఈ కాంతి ఎక్కడ దాకా పెడుతుందండి అనుకోకూడదు. పితృదేవతలారా మిమ్మల్ని మర్చిపోలేదు, ఇదిగో నేను ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను, ఈ దీపం యొక్క మహిమ వల్ల అక్కడ నీకు మార్గంలో కాంతి ఏర్పడుగాక అనే భావంతో మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. సారీ ఇక ఓసారి సమస్య దత్తపతి వర్ణ నిర్దేశం కూడా ధారణ
1: ధారణాంశాలు చేసేస్తే వ్యస్తాక్షి
2: పన్నెండో
0: అక్షరం
1: ద వ్యస్తాక్షరిలో పన్నెండవ దయాలో
0: పన్నెండో అక్షరం ద.
1: అలాగే ఒకటవ అక్షరం సరిగమ పదనిసాలో సా.
0: యస్తాక్షరి ఒకటవ అక్షరం సా.
1: పన్నెండవ అక్షరం ద.
0: ముందుగా సమస్యతో సుమన్ బాబు గారి సమస్యతో ఆరంభమైంది. ఇంతవరకు వీరు అడుగుతుంటే నేను చెప్పేశాను, నేను చెప్తుంటే వారు రాసుకున్నారు. ఇప్పుడు వారు చెప్పిందంతా ఒక్కసారి అప్పగించేయడమే. ఒక నాలుగు నలుగురికి సమస్య దత్తపది వర్ణన నిషిషాక్షం ఈ నలుగురికి వారు అప్పుడప్పుడు విడివిడిగా అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలు ఏమిటో నా దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు కాగితాలు పడేశారు. అది కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ధారణ చేసి వరుసగా నేను చెప్పాలి అక్షరాలు ఏమిటో.
1: ఇంతవరకు అవధానం ఎంత బాగా చేసినా ఈ ధారణ చేయకపోతే మాత్రం అవధానిక లోటే, అవధానిక లోపమే. కనుక ఈ ధారణ ఐదు పద్యాలు ఐదు అంశాలు చెప్పితేనే అవధాన సక్సెస్ అయినట్లు.
0: మీదే ప్రధారణ, మొదటి ధారణ మీదే.
1: సమస్య పూర్ణ.
0: తలలొక్కే పది నాలుగు కానబడియన్ తద్గౌరి కంఠం మునన్. ఆ సమస్యతో ఇవాళ అవధానం ప్రారంభమైంది. అళి నీలాలక శైలరాట్తనయ సౌహార్దం పెంపొంద నిస్తులు నిస్తులు నింషన్ముఖు చెంత చేర్చుకొనగా.

0: కనపడిందండి.
1: తర్వాత
0: దత్తపరి,
1: దత్తపరి,
0: చందన, నందన, కుందన, వందన అనే నాలుగు పదాలు ఇచ్చారు స్వామివారు చెప్పమన్నారు. చందన చిత్తుడు, చందన చిత్తుడా తడు విశాలము సంస్కృతి గుండెయందు శ్రీనందన, శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా. తర్వాత కుందన, నా కుందన కుంగలట్టిది అకుంఠితమైన అభేదమెంత చేవందన రారునో అది అభాగ్యము గుండియ సాయి.
1: ఇది ధారణ చేయడం చాలా కష్టం. బాగుంది.
0: వర్ణన,
1: వర్ణన
0: స్వామివారు మనకు అందిస్తున్న జ్ఞానభిక్ష మీరు చెప్పమన్నారు. ఆ జ్ఞానభిక్షతో పాటు వైద్యము కూడా చాలా గొప్పది. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నారన్నమాట. వైద్యుడు అంటే సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తిలాగా మనం భావించాలి. కనుక అటువంటి వైద్యము కూడా ఇక్కడ చాలా గొప్పది. విద్య, వైద్యము మొత్తం ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. మనస్సును నిజంగానండి ఇక్కడ వచ్చి నాకు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారే, ఇదే వేరే సభలో ఎక్కడైనా ఉంటే ఎవరి మాటలు వాడు చెప్పుకుంటారు కదా, ఎవరి మేనరిజమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇక్కడ ఇంతమందిలో పిల్లలు గాని పెద్దలు గాని స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా రవ్వంత సవ్వడ చేస్తున్నారండి ఎక్కడైనాను. ఇంత నిశ్శబ్దమైన సభనైన ప్రపంచంలో ఎక్కడ చూడలా. చాలా అద్భుతమైనటువంటి సభ అన్నమాట ఇది. మనస్సుని కట్టడి చేయడం అంటే ఇదే. మనం ఎక్కడికి కాపలా కాయగలం, వారికి వారు అలా ఉండాలి కానీ మనం కాపలా కాయగలం. ఎక్కడొచ్చిన కోతొస్తే ఎవరు కూర్చున్నా మనకు తెలుస్తుందా. పుట్టపరిచికి ఈ ప్రాంగణానికే మనస్సుని కట్టడి చేసేటువంటి శక్తి ఉన్నది. అందుకని గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి, శ్రీకాంతుని పీఠభూమి శృతికాయుడు శ్రీహరి సత్యసాయియే.
1: అక్కడికి
0: నిషిద్ధాక్షరి,
1: నిషిద్ధాక్షరి.

0: మళ్ళీ శ్రీకాంత్ చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఆ సకార సంయోగాలు కూడా వచ్చాయి. శ్రేయం శ్రేయమిడ శ్రేయమిడ పుట్టపర్తియ శ్రేయమిడ పుట్టపర్తియ శ్రేయమిడ. ఈ నిషిద్ధం కాబట్టి అక్షరాక్షరం బిగించడం వదిలేస్తే ఇలా
1: వస్తుంది.
0: కూడా నిషేధించారు అక్కడ దృష్టాంతం.
1: ఎంతో మీకు తెలిసిందా నా అవసరం? ఎంతో మీకు తెలిసిందా
0: నిషేధం యొక్క అవసరం?
1: పుట్టపర్తి శ్రేయాంస్తుందన్నారు.
0: హాయి ఇక్కడ హాయి పెట్టుకున్నా శ్రేయమిడ పుట్టపర్తియా హాయిగా ఇట నిల్చే శ్రేయమిడ పుట్టపర్తిగా హాయిగా ఇట హాయిగా నిట నిల్చేనేము హరిసాయియగా.
1: బాగుందండి.
0: నిజానికి మొదటి రెండు పదాలే మాకు ప్రధానం అక్కడ, మిగిలిన రెండు అసలు ఇంకా ఆశతో సమానం అన్నమాట.
1: ఒకే ఒక ధారణాంశం ఉంది, అది కాస్త వ్యస్తాక్షరి.
0: పన్నెండు
1: అక్షరాలు ఇచ్చింది అమ్మాయి, అక్కడ మొక్క అక్కడ మొక్క చింపించింది. ఇది చాలా కష్టం చెప్పడం. మరి అవధాన గారు ఇది కూడా చెబితేనే సక్సెస్ అయినట్లు. అయ్యా
0: ఒకటి ఒకటో అక్షరం సా, రెండు త్యా, మూడు సా, నాలుగు ఈ, ఐదు మా, ఆరు హి, ఏడు మలి మా, ఎనిమిది సా, తొమ్మిది త్య, పది ము, పదకొండు క, పన్నెండు ద.
1: వాహ్ వాహ్ వాహ్. సత్య సాయి మహిమ సత్యము కదా. సత్యసాయి బాబా వారి మహిమ ఘనత ఖచ్చితంగా సత్యం సుమా. ఎప్పుడూ ఉండేది సుమా, అప్పుడు నుండి ఇప్పుడు లేకపోవడం ప్రశ్న లేదు. భూతకాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది చెప్పడం కోసమే సత్యము కదా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
0: అద్భుతం. ఎంతలో చేసినాను సాయి కృపయున్న ఎంతలో జలిపినాను తృప్తి పడి సమయం.

0: శుభం శుభము.
1: సాయిరాం,
0: నేను చెప్పాను, నేను వాడాను, నేను ప్రశ్న అడిగాను, ఇక్కడ ఎవ్వరూ నేను లేవు. అంతా మహానుభావుని దయవల్ల జరిగింది. ప్రతి అంశము, ప్రతి అక్షరము ఆ స్వామి సంకల్పం లేకపోతే ఎవరూ చెప్పలేరు. ఈ గడ్డ మీద అడుగు పెట్టడమే పూర్వజనం శుకృతం ఉండాలి. ఇక్కడ ఒక మాట మాట్లాడాలంటే స్వామివారి కారుణ్యం ఉండాలి. ఇక్కడ గాలి తీర్చాలంటే స్వామివారి తాలూకు దయ ఉండాలి. ఇదంతా ఈ వేళ ఇంతమంది అనుభవించేవి ఉంటే నిజంగా ఏ జన్మలో చేసిన మహాపుణ్యమో ఆ పరమాత్మకి హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వింజమూరి శేషపణ శర్మ గారు వారి స్పందన.
2: అవహిత బుద్ధి సాధ్యము మహాస్ఫురణాపటు పాండితీ గుణ ప్రవిలసితావధానం సభాజనరంజనమై చలంగు అయ్యవి శతమున్ సహస్రం బళా కడిమెళ్ళ వరప్రసాద సత్కవి మును చేసియుంటివి ఇట కాంచితి సాయి కృపన్ కృతార్థతన్.
0: బాగుందండి. అవధానాధ్వర హవ్యకల్ప కవిత వ్యాసంగ అవధానాధ్వర హవ్యకల్ప కవిత వ్యాసంగ శబ్దేందిరానవధింధింధిమి నర్తన ప్రథిత నానాపద్య రత్నాభ్ర సంభ్రమ సమ్మోహిత సూరికేకిత యహర్ష ప్రక్షలస్య ప్రభావిక ప్రాష్ట్రిక వావదూక భద్రంబు ప్రసాద భద్రంబులు. ఓ ప్రసాద, నీకు భద్రమ కలుగునుగా కాని ఆశీర్వచనం పలుకుతున్నాను.
1: ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, స్వామివారు చాలా భాషలు ప్రసంగం చేయగలవారు. ఏ భాష వారు వస్తే ఆ భాషలో వారితో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైనా సరే భక్తులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు తెలుగులో తప్ప ఇంక ఏ భాషలోనూ ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. ఈ రకంగా తెలుగు భాషకు వారు ఎలాంటి గౌరవాన్ని తీసుకొచ్చారు అంటే, దేవుడు సాక్షాత్తుగా తెలుగులో మాట్లాడడం చేత తెలుగు భాష కూడా దేవభాష అయిపోయింది. ఇందిరావారు వారు అవధానం అనేది కేవలం తెలుగు భాషలో తప్ప ప్రపంచంలో మరి ఏ భాషలోనూ లేదు. ఏదో కొద్ది కొద్దిగా చేసే ప్రయత్నాలు జరిగినా ప్రధానంగా ఇందులోనే రాణించింది. కనుక తెలుగు భాషను దేవభాషగా మార్చిన స్వామి సన్నిధానంలో తెలుగు భాషకు మాత్రమే పరిమితమైనటువంటి అవధాన ప్రదర్శన వారి ముందు చేసి వారికి అంకితం చేసి జన్మను ధన్యమనర్చుకోవాలనుకున్నాం. ఈ అవధానమంతా కూడా వారి పాదములకు నైవేద్యంగా అంకితంగా సమర్పించుకుంటూ ఉన్నాం.
3: తిరుపతి వెంకట కవుల శిష్యుడు పేలూరి శివరామశాస్త్రి గారు ఒక పద్యం చెప్పారండి. చివరకు నా కవిత్వమది చెల్లరే నాలుగు అక్షరాలుగా మివిలే రసంబులన్నిటను మేలి రసంబున కాలవాలము అయ్యవి ఎవి సత్యసాయి అనునట్టివి అయ్యవి కూడా రెండే మివిలే సాయి సాయి అని మిక్కిలి వర్ణములెల్ల చూర్ణములు.
1: అదే
3: శివరామశాస్త్రి.
4: దత్తపది అంశంలో కుందన వందన అని రెండు పదాలు ఉన్నాయి. నిజానికి అవి రెండు విడగొట్టకుండా కూడా కుందన శబ్దంతోనూ వందన శబ్దంతోనూ పూర్తి చేసేయచ్చు. కానీ ఆ రెండింటినీ ఎంతో అందంగా చక్కగా విరిచి చేయడమే కాకుండా గుండెయే సాయి అవుటయే అన్నము మొత్తం సావధానానికి అంతకి కూడా ప్రాణం లాంటిది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గుండె. అలాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాయిగా ఉంది అంటే మనం బతికున్నాము అంటే ఆయన వల్ల ఉన్నాము అని చెప్పడంలో ఉండేటటువంటి ఆ ఔచిత్యం ఎంతటితో చెప్పలేము. అలా పలికేము అంటే అది మన ప్రతిభా విశేషం వల్ల అని అనుకోవడం కంటే ఇలాంటి చోట వచ్చిన ఏ మాటైనా ఆ భగవద్వరేణ్యుల యొక్క గొప్పతనం వల్ల, వాళ్ళ యొక్క కారుణ్యం వల్ల, వాళ్ళ యొక్క ఆశీర్వచనాల వల్ల వచ్చింది. ఎంతో అందమైనటువంటి ఈ అవధానాన్ని నేను ఇవాళ ఆ ప్రసాద అవధానాన్ని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది.
5: శ్రీ విష్ణీశ్వర పద్మజాత ప్రముఖా శేషాంశ సంభూతు నిన్ శ్రీ విష్ణీశ్వర పద్మజాత ప్రముఖా శేషాంశ సంభూతు నిన్ యావద్విశ్వ వికాస పోషణ

0: మంగళ మహత్ స్వామివారి అనుశాసనంతో స్వామివారి కనుసన్నల్లో స్వామివారి కరుణాపూరిత నేత్ర ప్రసారం మన మీద ప్రశస్తూ ఉండగా గొప్ప అవధానం జరిగింది. అంతా కూడా మంగళం మహత్ మంగళం మహత్ మంగళం మహత్
1: సాయిరాం సాయిరాం సాయిరాం
0: మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.

ఇంతవరకు మీరు ప్రశాంత నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడివెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని ఆఖరి భాగాన్ని విన్నారు. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: ఈ హంగామా అంతా ఏమిటా అని ఆశ్చర్యపడకండి. మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజున మన మిత్రులంతా కలిసి హుషారుగా పుట్టినరోజు పండుగ జరుపుతున్నారు. మనందరికీ ఇది పెద్ద పండుగ రోజు.
1: వావ్, ఐ లవ్ పండుగలు. శ్రద్ధా, నీకు తెలుసా, పండుగలు మన సంస్కృతిలో ముఖ్యమైన భాగమట.
0: మన సంస్కృతిలోనే కాదు అంజలి, ప్రపంచంలోని అన్ని సంస్కృతుల వారు పండుగలు జరుపుకుంటారు. సనాతనమైన సంస్కృతి సాంప్రదాయాలున్న దేశం మనది. ఏ కార్యం జరుపుకున్నా శుభాన్ని, సర్వజనుల శ్రేయస్సును కోరుతూ వేద పఠనంతో ప్రారంభిస్తాం. మనం కూడా ఈనాటి కార్యక్రమాలను వేద పఠనంతో ఆరంభిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ మా సాయిరాం. మీరు రాత్రి వేళల్లో విశాలమైన ఆకాశం వైపు చూచినప్పుడు అన్ని వైపులా లక్షలాది నక్షత్రాలు మినుకు మినుకుమంటూ మీ దృష్టిని ఆకర్షించాయా? దిగంతాలకు వ్యాపించిన లోతైన మహాసముద్రాన్ని చూచినప్పుడు మీ ఒళ్లు పులకరించిందా? ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను, జీవనాధారమైన దట్టమైన అడవులను, నిరంతరం ప్రవహించే నదులను చూచి మీరు ఆశ్చర్యానికి లోను కాలేదు? ఈ అద్భుతాలను ఎవరు సృష్టించి ఉంటారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సృష్టి ఏ విధంగా మొదలైంది అని ప్రశ్నించారా? మహావిస్ఫోటం వల్ల అని అంటారు. నిజమే, ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు ఎంతో శ్రమతో పరిశోధనలు సలిపి మహావిస్ఫోటమే సృష్టికి కారణమని నిర్ధారణకు వచ్చారు. కానీ వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు, మునులు ఈ రహస్యాన్ని కనుగొన్నారని మీకు తెలుసా? దైవం స్వయంగా నిరంతర ధ్యానంలో ఉన్న ఋషులకు ఈ రహస్యాన్ని ప్రకటించారు. వారి నుండి ఈ సృష్టి రహస్యం నాసదీయ సూక్తమనే వేదమంత్రగానంగా వెలువడింది. సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదని, దైవ సంకల్పం వల్లనే అన్నీ సృష్టించబడ్డాయని ఈ సూక్తం చెబుతుంది. అదే దైవశక్తి మన ప్రేమైన స్వామిగా అవతరించి ఈ సృష్టి రహస్యాన్ని ప్రేమధార పేరిట విద్యార్థులకు రాసిన ఉత్తరంలో ప్రకటించడం మన అదృష్టమనే చెప్పాలి. నా వినోదానికై నా సంకల్ప బలంతో ఈ విశ్వాన్ని నేను సృష్టించాను. వెంటనే పర్వతాలు ఉద్భవించాయి, నదులు ప్రవహించాయి, భూమి, ఆకాశం, మహాసముద్రాలు, సూర్యచంద్రులు, ఎడారులు పుట్టుకొచ్చాయి. అంతవరకు నేనెవ్వరినో ఎవ్వరికీ ఎరుకలేదు. నా అస్తిత్వాన్ని ప్రకటించేందుకే ఈ సృష్టి జరిగింది అంటారు స్వామి. ఋగ్వేద సంహితలో 129వ సూక్తానికి చెందిన ఈ పవిత్రమైన నాసదీయ సూక్తాన్ని గానం చేసే చిన్న ప్రయత్నం మేము పుట్టపర్తి బాల వికాస్ చిన్నారులము చేస్తున్నాం. మా నోట ఈ సూక్తాన్ని పలికించమని భగవాన్ బాబావారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం.

0: వేద పఠనం వినిపించిన వారు పుట్టపర్తి బాల వికాస్ పిల్లలు. వారు సి యశ్వంత్ కుమార్, ఎన్ సాయి ఉద్ధవ్ వర్మ, కె రాహుల్ నాయక్, బి జతిన్, జి అవినాష్, పి రాకేష్, ఎస్ రాహుల్, ఎల్ విఘ్నేష్, పి సాహితేష్. బాగానే ఉంది కానీ మీరేంటో సంస్కృతి అని, సాంప్రదాయమని పెద్ద ఆరెందాల్లా మాట్లాడుతున్నారు. కాని అదేంటో మన శ్రోతల్లో బాలలందరికీ కూడా తెలియాలి కదా. నాకైతే సంస్కృతి అంటే ఏంటో తెలీదు, ఐ డోంట్ నో. ముందు సంస్కృతి అంటే ఏంటో చెప్పు
1: వివేక్. సంస్కృతి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పగలవారు మన స్వామి కన్నా ఎవరున్నారు? భగవాన్ శ్రీ సత్యసాయి సంస్కృతి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యమైనవి కొన్ని వినిపిస్తాను, విను.
2: ప్రేమ స్వరూపులారా, మానవుల దైనందిన జీవితంలో నైతిక ప్రవర్తన, మానవ జీవితములకు సంబంధించినటువంటి ఆచార విచారములు యందు దివ్యత్వము, ఆచార విచారములు యందు ఆదర్శవంతమైనటువంటి నడతలు, ఈ అన్నింటి యొక్క కలయికనే సంస్కృతి. ఇట్టి పవిత్ర సంస్కృతి యొక్క ప్రభావాన్ని, పవిత్రతను ఈనాటి విద్యార్థులు కాని విద్యార్థినీలు కాని గుర్తించటకు తగిన ప్రయత్నం చేయటం లేదు. సంస్కృతం, సంస్కృతి, సంస్కరణ, సంస్కారము, సాంఘిక ప్రవర్తన, ఇవన్నీ కూడాను పదములకు వేరువేరుగా గోచరించినప్పటికీ ఇవన్నీ కూడాను ఒక సం పూర్వక పిక్ ధాతువు నుండి పుట్టినటువంటివి. భారతీయ సంస్కృతి యందు అనేక విధములైనటువంటి యొక్క శ్రేయస్సు, పవిత్రత, దివ్యత్వము, ఆనందమయమైనటువంటి యొక్క సారములు కూడి ఉంటున్నది.
3: విజ్ఞానమే వ్యక్తి యొక్క తత్వమును వికసింపచేయుచని అందు. కాని కేవలము విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరం. మానవత గుణములను, మానవత ప్రవర్తనను వికసింపచేయినది కేవలం విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం అత్యవసరం. తత్సంకల్పము, తద్భావము, తద్గుణము అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉండాలి. మానవుని యొక్క ఆలోచనలు చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి. విద్యార్థుని యందు సమస్త జగత్తునందు కూడా సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి. సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం.
4: భారతీయుల యొక్క సాంప్రదాయము, భారతీయుల యొక్క సంస్కృతి దివ్యమైనటువంటి యొక్క దైవత్వమని విశ్వసిస్తూ వచ్చింది. దైవ స్వరూపము కానటువంటి ఈ జగత్తులో ఒక్కటి కూడాను లేదని కూడాను విశ్వసించినటువంటిది. రాయి మొదలు రక్తం వరకు, పచ్చిక మొదలు పారిజాతం వరకు, చీమ మొదలు ఏనుగు వరకు, పచ్చి మొదలు గుట్ట వరకు, చెట్టు మొదలు కొన్ని చామల వరకు కూడాను ఏకత్వాన్ని ప్రబోధించినటువంటిది, దివ్యత్వాన్ని విశ్వసించినటువంటిది, దైవత్వంగా ఆరాధించినటువంటిది. ప్రేమ అనేటువంటి దైవ సంపత్తిని కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితం కాకూడదని, సర్వ జీవులకు కూడా ఈ ప్రేమతత్వాన్ని పెంచాలని, పంచాలని కూడాను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి. భారతీయుల దృష్టి యందు సర్వ పదార్థములు కూడాను దైవస్వరూపములే. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి పదముల యొక్క అంతరార్థము ఈ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. మనం స్వార్థము, స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. ప్రేమ, సహన, సానుభూతులను పెంచుకోవాలి. సమజీవితాన్ని మనము సాధించాలి. అప్పుడే దేశం యొక్క శాంతి, విశ్వం యొక్క క్షేమము మనము ఆశించిన వారం కాని లేక సేవించిన వారం కాని కాగలం.
5: ఈనాడు లోకంలో జరిగేదంతా కూడాను వికృతమైనటువంటివే, వినాశమైనటువంటివే, విపరీతమైనటువంటివే, మానవునికి సహజమైనటువంటివి కాదు. ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి, మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది? మానవత్వంలో ఉన్నటువంటి దయాదాక్షిణ్యం ఎక్కడ పోయింది? ప్రేమ త్యాగములు ఎక్కడ పోయినాయి? అహింసా దయములు ఎక్కడ పోయినాయి? దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే. ఎక్కడ నీకు మంచి భావమున్నాయి, మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి, దయా ప్రేమను ఎక్కడ నీకున్నాయి? మనం దయా ప్రేమను పంచాలి. దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పచ్చు. కనుక దానవులకు దయ ఉండదు, మానవులకు దయనే ఉంటుండేది. దయతో ఎంతైనా మనం సాధించవచ్చు, ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చును.
6: కరుణ అనగా ఏదో ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో పాపం బాధపడుతున్నాడు అని అనుకున్నంత మాత్రం అది కరుణ కాదు. ఆ బాధను నివారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటమే కాకుండా సాధ్యమైనంత వరకును ఆ బాధను నివారించడానికి పూనుకోవాలి. ఈ ప్రయత్నములో తాను దీర్ఘకృషి చలిపినప్పుడే దీనికి కరుణ అని చెప్పవచ్చు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పునన్నా అన్నట్టుగా తాను చేసుకున్నటువంటిది తాను అనుభవిస్తున్నాడు, తాను అన్ని విధాలు కూడాను తానే చేతులారా చేసుకున్నాడు అనేటువంటి నిర్దయమైనటువంటి భావములు మనలో రాకూడదు. సంభవించినటువంటి బాధలను ప్రయత్నపూర్వకంగా మనము నివారణ చేసుకోవటానికి మనము తగినటువంటి కృషి చేయాలి. ఆడంబరముతో కూడినటువంటి చర్యలన్నీ కూడాను ఇది సాహస కార్యాలుగా ఉంటుంటాయి గాని, సాహస చర్యలుగా ఉంటుంటాయి గాని, ఇది కరుణకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు. సత్యసాయి సంస్థల యందు సాహస చర్యలు ఏమాత్రం కూడాను మనం ప్రదర్శించరాదు. హృదయానికి హృదయాన్ని అందించేటువంటి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి కరుణకు సరియైన అర్థము.
5: ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో గుణవంతుడు, ఎంతో తెలివితేటలు గలవారు, ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలవారు. ఆ పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించటం లేదు. హృదయం చాలా పరిశుద్ధమైనటువంటిది. ఈ పరిశుద్ధమైన హృదయం నందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థం ప్రవేశించుటకు వీలు కాదు. మొట్టమొదటి దయను పెంచుకోండి. 10 మంది యొక్క కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి. వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి. వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి. నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి. ఆ విధమైన త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు. కనుక ఒక నయా పైసా ఇచ్చి వాడికి సహాయం చేయండి. సర్వీస్ సేవ అత్యవసరం. ఈ సేవ యందు ఎట్టి భేదభావములకు అవకాశం అందించరాదు. కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా, దయాహృదయులైపోయి చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి. ఇప్పుడు మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి. గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటాడు. అలాంటి దానం చేయకండి. మీ దుర్గుణాలను పక్కకు నెట్టేసేయండి.
7: ప్రేమను పెంచుకోండి.
1: వివేక్, స్వామి సంస్కృతి గురించి ఏమన్నారో విన్నావు కదా? అందులో స్వామి సహానుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఎప్పుడు మన గురించి ఆలోచించుకోవడం కాదు, అందరి మంచి గురించి ఆలోచించాలి, ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయపడాలి అన్నారు.
8: అలా ఆలోచించడం, అలా నడుచుకోవడం మనకు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆ సహానుభూతే మన సంస్కృతి అన్నారు స్వామి.
9: ఆ విషయాలన్నీ అందరూ వివరంగా తెలుసుకోవాలనే మనం ఈరోజు సంస్కృతి మీద ప్రత్యేక కార్యక్రమాల్ని మన శ్రోతలకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల వార్షికోత్సవాల సందర్భంగా 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు స్వాగతం. తొలి రోజైన ఈరోజు సహానుభూతే సంస్కృతి పేరిట సాయిమాత పిల్లలే నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం.
9: ఓకే, అయితే ఈరోజు మన మొదటి కార్యక్రమం ఏంటి? దాన్ని ఎవరు సమర్పిస్తున్నారు చెప్తావా యశోధర్?
8: మనం ఇతరులకు ఎందుకు సాయం చేయాలి?
9: కార్యక్రమం ఏంటో చెప్పమంటే ప్రశ్నలు అడుగుతావేంటి?
8: అదే చెప్తున్నా. నెల్లూరు నుంచి వచ్చిన మన మిత్రుడు బి సోమశేఖర్ ఇతరులకు ఎందుకు సహాయం చెయ్యాలో చెప్తున్నాడు, విందామా?
10: ఓం శ్రీ సాయిరాం. ప్రేమస్వరూపులైన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మనం ఇతరులకు ఎందుకు సేవ చేయాలి? ఈ ప్రపంచమంతటా మరియు సమస్త ప్రాణులకు దైవమే ఆధారం. కనుక మనమంతా దైవాన్ని ప్రేమించి సేవ చేయాలి. అసలు సేవ అంటే ఎవరైనా నిస్సహాయ స్థితిలో, దీన పరిస్థితిలో, దుఃఖములలో, బాధలలో ఉన్నవారికి ప్రేమపూర్వకమైన ఆదరణ అందించడమే నిజమైన సేవ. సేవ మూలముననే నిజమైన శాంతి ఆనందము లభించును.

వా అని మన పెద్దలు పాడుతుంటే విన్నాను. అణువులో నిండిన పరమాత్మ ఇతరులలో లేడా? ఉన్నాడు. పైగా స్వామి ఏమి చెప్పారంటే, ఇతరులు ఇతరులు కాదయ్యా, ఈశ్వరుడేనయ్యా, పర్లు పర్లు కాదయ్యా, పరమాత్ముడేనయ్యా. తెర వెనక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. మనం చేయవలసిన పని అంతా ఒక్కటే. అది ఏమంటే,

0: సేవా చేయుటకే అన్న శ్రేష్ఠ భావంతో మెలుగుచుండిన మేలు కలుగు. పరమాత్మ ప్రేమస్వరూపులు. మన జీవిత ప్రయాణ గమ్యం భగవంతుని అనుగ్రహం పొందటయే. సేవ ప్రేమకు పరాకాష్ఠ. దీన దుఃఖితుల సేవకు అంకితమవ్వడం కంటే దైవ ప్రీతి భక్తి మరొకటి లేదు. భగవాన్ బాబావారు అనేక మార్లు సేవ చేసే విధానాన్ని అనేక విధాలుగా మనకు తెలిపి ఉన్నారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్తూ, యుద్ధ సమయంలో తనకు నియమించిన పనిని రథసారథిగా ఎంతో శ్రద్ధతో ప్రేమతో ఓర్పుతో శ్రీకృష్ణుడు సేవ చేసి ఉన్నాడని భగవాన్ బాబావారు చెప్పారు. ప్రతిరోజు యుద్ధమయ్యాక గాయపడిన గుర్రాలను కడిగి గాయాలకు మందు పూసి ఎంతో ఆదరంగా చూసేవాడు. నోరులేని మూగజీవుల పట్ల కూడా శ్రీకృష్ణుడు ఎంతో శ్రద్ధా ప్రేమను చూపించాడు. కదా, మరి మనం మన తోటి వారికి ఎంత సహాయం చేయాలి? చేస్తున్నామా? అంటే సంఘసేవకు మించిన సాధన లేదు. తోటి మానవుల కష్టసుఖాలు తెలుసుకోలేని మానవ జన్మ నిష్ఫలం. దైవముపై భక్తి, జీవులపై అనురక్తి, సేవపై ఆసక్తి అభివృద్ధి పరచుకోండి అని మన బాబా సెలవిచ్చి ఉన్నారు. పశుపక్షి మృగాదులు కూడా కర్మలు చేస్తాయి, కాని వాటి స్వార్థానికి చేస్తాయి. తన సహజ ప్రేమను పంచుతూ నిస్వార్థంగా సేవ చేయగల శక్తి ఒక్క మానవునికే ఉంది. మన జన్మను సార్థకం చేసుకోవాలంటే ఇతరుల సేవలోనే, మన ఆనందం కూడా ఇతరుల సేవలోనే ఉంటుంది. మనం చేసే సేవ లేక సహాయం ప్రభుత్వం నుంచి ప్రశంసలకు కీర్తి ప్రతిష్టలకు ఇతరులు మెచ్చుకుంటారని చేశామో, మొత్తం ఫలితం గోవింద తిత్తి బోడి నెత్తి బోడి. అలా కాకుండా మనం చేసే సేవలు సహాయాలు ఇతరుల క్షేమం కోరి ఆనందంగా చేశామా లేక ఆడంబరంగా చేశామా అని మనకు మనం ప్రశ్నించుకుంటే మనకు మనమే సాక్షి. సేవ చేయాలనే తపన ఆర్తి మనసులో ఉండాలి. దీనికి ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక అవ్వ ప్రతిరోజు రాత్రి వీధుల్లో తిరుగుతూ రాత్రిపూట చలిలో వణుకుతున్న వారికి దుప్పట్లు కప్పుతూ వచ్చేది. అవ్వ ఎప్పుడూ తలదించుకుని నడుస్తూ ఉండేది. కొంతమంది యువకులు దాన్ని గమనించి, అవ్వ ఎందుకు తలదించుకుని నడుస్తున్నారు? 10 మందికి సహాయం చేస్తున్నారు కదా అంటే అవ్వ చిరునవ్వుతో, ఆ భగవంతుడు సహస్రహస్తాలతో ఏమీ కోరకుండా ఈ ప్రపంచమంతటా అందరికీ సహాయం చేస్తున్నాడు, కాని నేను ఈ 2 చేతులతో కొంచెం కూడా సహాయం చేయలేకపోతున్నాను. అందుకే సిగ్గుతో తలదించుకుని నడుస్తూ ఉన్నాను. ఇలా ఉండాలి సేవా తత్పరత అంటే. మనకున్న శక్తి సామర్థ్యాలను సమస్తం తన్ మన్ ధన్లను శక్తి మేరకు అర్పిత భావనతో చేసిన వాడే మహాధనవంతుడు. ఈ జగన్నాటకంలో ఆ జగన్నాథుడు ఆడించే నాటకంలో ఆయన చెప్పిన పాత్రను జాగ్రత్తగా శిరసావహిస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మన జీవితం సుఖమయంగా ధన్యమవుతుంది. జై సాయిరాం.
1: మనం ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి అనే అంశం మీద నెల్లూరు నుంచి వచ్చిన బి సోమశేఖర్ ఎంతో చక్కగా వివరించారు.
2: ఎందుకు సహాయం చేయాలని మనం ఆలోచిస్తాం, కానీ ఎలా సహాయం చేయాలన్నది స్వామి ఆలోచన. స్వామిలో ఈ గుణం చిన్ననాటి నుంచే ఉండేది. ఎవరు ఆకలితో ఉన్నా స్వామికి అన్నం సహించేది కాదు. కొడుకు తినకుండా ఇతరులకు పెడుతున్నాడని తల్లి బాధపడినా స్వామి వినేవారు కాదు. తను తినకపోయినా పర్వాలేదని తన వంతు ఆహారాన్ని బీదలకు పంచేసేవారు.
3: అందరూ బాగుండాలని ఈ దయాగుణం ఉండడం వల్లే స్వామి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆ దయాగుణమే మనము కలిగి ఉండాలంటారు.
1: అలాంటి దయాగుణం కల ఒక అమ్మాయి గురించి ఒక నాటిక విందాం. స్వామి చెప్పిన చిన్న కథ ఆధారంగా రూపొందించిన దయగల హృదయమే దైవ మందిరం అనే నాటికను అనంతపురం బాలలు సమర్పిస్తున్నారు.
4: సాయి బంధువులందరికీ వందనాలు.
3: రేడియో సాయి శ్రోతలకు ఈనాటి కార్యక్రమానికి సాదర స్వాగతం. నేటి కార్యక్రమములో భాగంగా దయ యొక్క ప్రాధాన్యతను, గొప్పదనాన్ని, ఆచరణా విధానాన్ని మనందరకూ తెలియజేసే ప్రక్రియను తెలుసుకుందాం. ఇందులో భాగంగా అడవుల మాటున ఒక మారుమూల పల్లెటూరిలో రామయ్య, సీతమ్మ దంపతులకు ఏకైక కుమార్తె అయిన రాధ తన ఆచరణ ద్వారా దయ ప్రాముఖ్యతను చెప్పే నాటికలోని సంభాషణా క్రమాన్ని ఆలకిద్దాం.

0: రామయ్య, ఓ రామయ్య, ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇంకా పనిలోనికి బయలుదేరలేదేమిటి?
1: సోమయ్య, ఈ రోజు నేను పనిలోనికి రావటం లేదయ్యా.
0: అదేమిటి రామయ్య, ఎందుకని రావటం లేదు?
1: ఏం లేదు సోమయ్య, ఒక్కగానొక్క బిడ్డ మాకు, అది చదువుకుంటానని అంటోంది. వెళ్ళి స్కూల్లో చేర్పించి రావాలి ఈ రోజు.
0: రామయ్య, మన ఊరిలో స్కూలు లేదు కదా, పొరుగూరు పోవాలి. అది అడవిదారి దాటి ఆవలి వైపు ఊరిలోకి వెళ్ళాలి కదా.
1: తెలుసు సోమయ్య, అయినా మనలాంటి పల్లె వారికి ఏ అవసరమైనా ఈ అడవుల గుండా వెళ్లి రావటం అలవాటే కదా.
0: సరే రామయ్య, అలాగే కాని మరి నే వెళ్ళొస్తా?
1: ఆ అలాగే వెళ్ళిరా సోమయ్య.
2: నానా, బయలుదేరుదామా?
1: పదమ్మా రాధా, స్కూల్లో దిగబెట్టి వస్తాను. రేపటి నుండి నువ్వే వెళ్లి రావాలి, జాగ్రత్తమ్మా.
2: అలాగే నాన్నా. నాన్నా, ఈ దారిలో కనిపిస్తున్న ఆ ఇల్లు ఎవరిది? అడవి మధ్యలో కట్టుకున్నారేమిటి?
1: రాధా, అది ఇల్లు కాదమ్మా, దానిని సత్రం అంటారు.
2: సత్రమా? అంటే ఏమిటి నాన్నా?
1: అడవి మార్గం గుండా వెళ్లేవారికి మార్గ మధ్యమంలో విశ్రాంతి తీసుకోవడానికి, వారి అవసరాలు తీర్చుకోవడానికి కట్టించింది తల్లి.
2: అది ఎవరు కట్టించారు నాన్నా?
1: ఒక ధర్మాత్ముడు కట్టించాడమ్మా.
2: నాన్నా, ఇలా కట్టించటం వల్ల ఆయనకు ఏం వస్తుంది? ధనమా?
1: కాదమ్మా రాధా, పుణ్యం వస్తుంది.
2: పుణ్యం అంటే ఏమిటి నాన్నా?
1: పుణ్యమంటే దైవానికి సమీపంగా తీసుకువెళ్లేదమ్మా.
2: అర్థమయ్యేట్టు చెప్పు నాన్నా.
1: చూడమ్మా రాధా, అసక్తులని అస్వతంత్రులను చూచి జాలితో వారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారికి చేతనైన సాయం నిస్వార్థంగా చేయటాన్ని దయా అంటారమ్మా. అటువంటి దయా హృదయం కలిగి ఉన్న వారిని దైవం దగ్గర చేర్చుకుంటాడు తల్లి.
2: నాన్నా, అది ఎవరైనా చెయ్యొచ్చా?
1: చూడు తల్లి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతలో ఇతరులకు దీనులకు సాయం చేయడం, సేవ చేయడం చెయ్యాలమ్మా. మనుషులుగా అది మనకు భగవంతుడిచ్చిన వరం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక స్కూల్ వచ్చేసింది, లోపలికి వెళ్ళమ్మా.
2: అలాగే నాన్నా.
3: శ్రద్ధాశక్తులతో క్రమశిక్షణతో ప్రతిరోజు స్కూల్కి వెళ్లి వస్తున్నది రాధ. ఒక రోజున రాధకి స్నేహితురాలు గౌరీకి మధ్య జరిగిన సంభాషణ విందాం.
4: రాధా, రాధా, నీ స్నేహితులు వచ్చేశారమ్మా, బడికి టైం అవుతోంది, బయలుదేరమ్మా.
2: నేను రెడీ అమ్మా, స్కూల్కి వెళ్లి వస్తా.
4: మంచిది, క్షేమంగా వెళ్లిరా తల్లి.
2: రాధా, రాధా, త్వరగా రావే, మిగతా వాళ్ళందరూ వెళ్లిపోతున్నారు. వస్తున్నా గౌరీ.
5: అమ్మా, అమ్మా, అబ్బా, భగవంతుడా, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, రక్షించు అమ్మా, అమ్మా, అబ్బా.
6: అయ్యో, ఆ వృద్ధుడు నడవలేకుండా ఉన్నాడు, దీనికి చాలా బాధపడుతున్నాడే గౌరీ, ఏదైనా సాయం చేద్దామా?
2: రాధా, అవన్నీ మనకెందుకు, త్వరగా పోదాంరా.
6: గౌరీ, నువ్వు వెళ్ళిపో, నేను అతనికి ఏం కావాలో చూసి తరువాత వస్తాను.
2: నీ ఇష్టం, నేను వెళ్తున్నాను రాధా.
6: తాత, ఏమయ్యింది, నీకెవరూ లేరా?
5: ఆకలి, లేవలేకున్నాను. అబ్బా, అబ్బా, అమ్మా.
6: తాత, ఈ ఇడ్లీ తిని నీరు త్రాగు, కొంచెం బాధ తగ్గుతుంది.
5: మీ అమ్మ కడుపు చల్లగా పర్దిల్లు తల్లి.
6: తాత, నాకు స్కూల్ టైం అవుతోంది, మళ్ళీ సాయంత్రం కలుస్తాను.
5: మంచిదమ్మా, వెళ్ళిరా.
2: అయ్యాయా రాధా, నీ సేవలు ఎందుకే ఊరికే అన్ని నెత్తన వేసుకుంటావు?
6: గౌరీ, అలా అనకు, దయ యొక్క గొప్పతనం తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు.
2: అలాగా, ఏది చెప్పు వింటా.
6: పూర్వం శివి చక్రవర్తి అని ఒక మహావ్యక్తి ఉండేవారట. ఎవరికి ఏ కష్టం లేకుండా ప్రజలందరినీ కన్న బిడ్డలుగా పరిపాలించేవారట.
2: రాధా, ప్రజలందరినీనా?
6: ప్రజలనే కాదు గౌరీ, జీవ జంతువులన్నిటినీ ప్రేమతో బిడ్డలలాగా చూసేవాడట. ఒక రోజున ఒక పావురాన్ని ఒక డేగ తరుముకుంటూ వస్తుందిట. ఆ పావురం ప్రాణభయంతో శిబిచక్రవర్తి వెనుక దాకుందిట. అంతేకాదు, రక్షించండి మహారాజా అంటూ ప్రార్థించిందిట.
7: ఆ చక్రవర్తికి పక్షుల భాష కూడా తెలుసా రాధా?
6: శిబి చక్రవర్తి ధర్మ పరిపాలకుడు, ఆయనకు అన్ని భాషలు తెలుసు గౌరీ.
7: ఓహో, మరి అప్పుడు ఏం చేశాడు ఆయన?
6: అప్పుడు శిబి చక్రవర్తి డేగను ఆపి, నువ్వు పావురాన్ని చంపడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు డేగ, అది నా ఆహారం, ఆహారం లేకపోతే ఆకలితో నేను చచ్చిపోతాను. ఆ పాపం నీకు సంక్రమించటం న్యాయమా? కాబట్టి నా ఆహారమైన పావురాన్ని నాకిచ్చేయి అని అడిగింది డేగ.
7: మరి పావురాన్ని ఇచ్చేశాడా శిబి చక్రవర్తి?
6: ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడటం కంటే పవిత్రమైన కార్యం వేరొకటి లేదు అని ధర్మసూక్ష్మం తెలిసిన చక్రవర్తి పావురం బరువుతో సమానమైన మాంసాన్ని తన తొడ నుండి కోసి డేగ ఆకలి తీరేందుకు ఇచ్చేశాడు. ఆయన ధర్మనిరతికి దయాహృదయానికి సంతసించి డేగ రూపంలో పావురం రూపంలో ఉండి ఆయనను పరీక్షించడానికి వచ్చిన ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆ చక్రవర్తిని హరి వద్దకు తీసుకువెళ్లారు.
7: రాధా, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసే?
6: మా అమ్మా నాన్న నాకు ఎప్పుడు దయ గురించి చెబుతారు. మనిషిగా పుట్టి దయ లేకపోతే తల్లిదండ్రులకు బాధ కలిగించిన వారమవుతామని చెబుతారు.
7: ఏంటి, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారమా?
6: అవును గౌరీ, ఆ పద్యం కూడా నేర్పించారు నాకు.
7: ఏది చెప్పవా రాధా?

0: రాధా, మీ అమ్మ నాన్న నీకు అలా చెప్తున్నారు, చాలా బాగుంది. కానీ ఆలస్యంగా ఇంటికి వెళితే మా అమ్మ కొడుతుంది. రోజు నీకు ఆ సత్రంలో వృద్ధుడికి సేవ చేసి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో. నేను త్వరగా ఇంటికి వెళతాను రాధా.
1: సరే, అలాగే గౌరీ.
0: నేను వెళ్ళొస్తాను రాధా.
1: అలాగే గౌరీ.
2: చీకటి పడినా ఇంటికి చేరలేదని కూతురు కోసం గుమ్మం వద్దే ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటుంది సీతమ్మ. ఇంతలో రాధా ఇల్లు చేరుతుంది.
3: రాధా, ఏమిటమ్మా ఇవాళ ఇంత ఆలస్యమైంది?
1: అమ్మా, నేను స్కూలుకు వెళ్లే దారిలో అడవిలో ఒక సత్రం ఉంది. అక్కడ దీనావస్థలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. అతనికి నడిచే శక్తి లేకుండా కృశించిపోయి రోగంతో బాధపడుతున్నారు. రోజు అతనికి ఆహారం నీరు అందించి సేవ చేసి వస్తున్నానమ్మా. ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అమ్మా, నేను చేసేది మంచి పనే కదా?
3: అవునమ్మా రాధా, నువ్వు చేసేది 100% మంచి పనే. మానవ సేవే మాధవ సేవ అని ఎందరూ ఆచరించి నిరూపించారు. నువ్వు ఆ బాటలో నడుస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
1: అమ్మా, అలా మానవ సేవను ఆచరించిన వారి గురించి నాకు చెప్పమ్మా.
3: పూర్వం భరద్వాజ వంశంలో రంతిదేవుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన దీనులకు, ఆర్తులకు, అడిగిన వారికి, అడగలేని వారికి కూడా ఎంతో దయతో తన వద్ద ఉన్నవన్నీ ఇస్తూ ఉండేవారు. అలా ఇవ్వగా ఇవ్వగా కొన్నాళ్లకి ఆయన వద్ద ఉన్నవన్నీ అయిపోయి నిరాధారుడిగా నిలిచాడు. అయినా ఆ మహారాజులోని దయాగుణం మాత్రం అలాగే నిలిచి ఉంది.
1: తరువాత ఏమైందమ్మా?
3: ఆ మహారాజు 48 రోజులు అన్నం నీరు లేకుండా చాలా నీరసించిపోయాడు. ఆ సమయంలో ఆయనకు కొద్దిగా నెయ్యి, పాయసం, కొంచెం నీరు లభించాయి. అది భగవంతుడి ప్రసాదముగా భావించి తినబోతుండగా ఒక బ్రాహ్మణుడు ఆకలితో వర్తించాడు. ఆ రాజు తన వద్ద ఉన్న ఆహారంలో నుంచి సగభాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. మిగిలిన పదార్థాన్ని తినబోతుండగా ఇంకొక వ్యక్తి వచ్చి ఆకలి అని అడిగాడు. అప్పుడు తన వద్ద ఉన్న దానిలో సగమిచ్చేశాడు మళ్ళీ.
1: అయ్యో పాపం, మరి ఆ రాజుకు ఏమీ మిగలలేదా అమ్మా?
3: అదేనమ్మా, ఆకలి అని అడిగిన వారికి పెట్టడమే దయ కదా. మిగిలిన 4వ వంతు తినబోతుండగా కొన్ని కుక్కల గుంపుతో ఇంకొక వ్యక్తి వచ్చి ఆకలి తీర్చమని అడిగాడు. అప్పుడు ఆ రాజు మిగిలిన పదార్థాన్నంతా ఆ వ్యక్తికిచ్చి తృప్తిపరిచి పంపాడు.
1: అన్ని రోజులుగా తినకుండా ఉన్నా తనకేమీ ఉంచుకోలేదమ్మా ఆ రాజు.
3: అవునమ్మా, చివరికి తనకి ప్రాప్తం ఎంత ఉంటే అంత అని తన వద్ద ఉన్న నీటిని త్రాగి కడుపు నింపుకుందామని అనుకున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి దాహంతో నోరు పిడచకట్టుకుపోతోంది, కొంచెం నీరు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టమని ఆ రాజును కోరాడు.
1: అయ్యో పాపం, నీరు కూడా తాగనివ్వరా అమ్మా?
3: దానికి ఆ రాజు కొంచెం కూడా బాధపడకుండా సంతోషంగా ఆ నీటిని ఆ వ్యక్తికిచ్చి త్రాగించాడు. ఆయన ధర్మబుద్ధికి, దయాగుణానికి సంతసించి దేవతలందరూ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఇతరుల బాధల్లో, కష్టాలల్లో ఉపశమనం కలిగించే శక్తిని, అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు. ఆ తృప్తి నాకు చాలు, ఇంకే వరాలు కోరనని ఆ రాజు వినయంగా బదులిచ్చాడు. రాజు నిస్వార్థ సేవాగుణానికి మెచ్చి సాక్షాత్తు వైకుంఠంలోనే ఉండేలాగా దేవతలు వరమిచ్చారు.
1: ఎంత గొప్ప మహానుభావులమ్మా! అటువంటి వారు పుణ్యజీవులు, ధన్యజీవులు.
2: కొన్ని రోజులు రాధా ఆ వృద్ధునికి ఆహార పానీయాలు అందిస్తూ సేవ చేసింది. కొన్నాళ్లకు అతను బాగా కోలుకున్నాడు.
1: తాత, ఇప్పుడు ఎలా ఉంది?
4: చూడమ్మాయి, నువ్వు నాకు ఇప్పుడు ఓపిక వచ్చింది. రోగం కూడా తగ్గుముఖం పట్టింది. నువ్వు చేసిన ఉపకారం, సేవ ఎప్పటికీ మర్చిపోలేను. అయితే నాకు ఒక విషయం నువ్వు చెప్పాలి ఇప్పుడు.
1: ఏమిటి తాత? అడగండి, నాకు తెలిసిన విషయమైతే తప్పకుండా చెబుతాను.
4: చూడమ్మాయి, నువ్వు నాకు 10 రోజులుగా ఆహారం నీరు వేలకు ఇచ్చి సేవ చేస్తున్నావు. ఈ విషయము మీ ఇంట్లో పెద్దవాళ్లకు తెలుసా?
1: తెలుసు తాత. మా అమ్మా నాన్న నాకు చిన్నప్పటి నుండి దయాగుణం గురించి ఎన్నో కథలు చెప్పి పెంచారు. నేనిలా చేయటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు తాత.
4: మరి అయితే మీరు చాలా పేదవారని విన్నాను. నువ్వు పస్తు ఉండి నీ ఆహారం గాని నాకు ఇచ్చేస్తున్నావా ఏమిటి?
1: లేదు తాత, నేను అలా చెయ్యటం లేదు.
4: అయితే నీ దగ్గర అంతధనం ఎక్కడిది? దొంగతనం చేస్తున్నావా నా కోసం?
1: అటువంటి చెడ్డగుణం నాకు లేదు తాత, ఎప్పటికీ రాదు తాత.
4: అలాంటప్పుడు ఆ ఆహారం నీరు ఎక్కడివి నీకు? నాకు నిజం తెలియాలి.
1: తాత, మేము పేదవాళ్ళం, మా వద్ద డబ్బులు లేవు. అందుకు నేనే స్వయంగా డబ్బు సంపాదించి ఆ పదార్థాలను తెస్తున్నాను.
4: ఇంత చిన్నదానివి ఎలా సంపాదిస్తున్నావు తల్లి?
1: తాత, నేను వచ్చే దారిలో రేగుపల్ల చెట్టు ఉంది. ఆ పళ్ళను బాగా ఏరి మూట కట్టుకుని బాల బాలికలకు అమ్మి డబ్బు సంపాదించాను. ఆ డబ్బు నా స్వార్జితం, దానితో మీకు ఆహార పదార్థాలు తెచ్చిపెట్టాను.
4: నీ శక్తి సామర్థ్యాలకు త్యాగబుద్ధికి చాలా సంతోషంగా ఉందమ్మాయి. నీకు ఈ గుణం ఎలా వచ్చింది తల్లి?
1: ఈ విషయాలన్నీ మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుండి బోధించారు. మనది బీద కుటుంబమే కాని మనకన్నా దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అని చెబుతూ ఉంటారు. వారు చెప్పిన మాటను ఈ విధంగా సార్థకం చేసుకునే అవకాశం దొరికింది తాత.
4: భగవంతుడా, నేను రోగిష్ఠిని, నా కాలం తీరిపోయే సమయం వచ్చింది. నేను ఏ విధంగాను సమాజానికి గాని ఎవరికి గాని సహాయం చెయ్యలేను. నేనేమీ కోరను, కాని ఆ బిడ్డకు వారి తల్లిదండ్రులకు ఆయురారోగ్యములను శక్తి సామర్థ్యములను ప్రసాదించి వారిని దేశానికి సమాజానికి ఉపకారం చేసేటట్లు అనుగ్రహించు తండ్రి. ఆ అమ్మాయి ఎట్టి ప్రతిఫలాన్ని కోరకుండా నాకు సేవ చేసింది. దైవానుగ్రహానికి తప్పక పాత్రురాలు కాగలదు.
5: ఒక పెద్ద మనిషి ధనం మూటతో ఆ పల్లెకి వచ్చి రాధ ఇంటి కోసం వెతుకుతున్నాడు.
2: ఏమండి, ప్రతిదినము నాకు ఆహార పానీయాలు అందించి నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిల్లు ఇదేనా?
6: అయ్యా, తమరెవరో, ఇదే ఆ ఇల్లు, లోపలికి రండి, కూర్చోండి బాబు.
3: మంచినీరు తీసుకోండి బాబు.
2: అమ్మా, నేను మీ అమ్మాయి శక్తి సామర్థ్యాలు దయాగుణం పరీక్షించడానికి ఒక రోగిలా నటించాను. మీ అమ్మాయి చాలా పవిత్రమైన హృదయము గలది. ఆమె భవిష్యత్తులో అన్ని సుఖ సంతోషాలు అందుకోవాలని సంకల్పించి ఆమె అభివృద్ధికి కావాల్సినంత ధనాన్ని తెచ్చాను. స్వీకరించండమ్మా.
6: స్వామి, మాకు ఇంత ధనమును తీసుకునే అర్హత లేదు. మా శక్తికి మించిన ధనం మాకక్కర్లేదు. అట్టి ధనము ప్రమాదాన్ని చేకూరుస్తుంది స్వామి.
3: అంతేకాదు స్వామి, అశాంతిని అందిస్తుంది, అహంకారమును పెంచుతుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. దయచేసి మీ ధనాన్ని మీ వద్దే ఉంచుకోండి.
1: అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు?
6: అరే, ఇంతసేపు ఇక్కడున్న పెద్ద మనిషి ఏమైనట్లు?
3: అయ్యో, ఆయన ధనమూటను కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్లు?
1: అమ్మా నాన్న, ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వచ్చింది ఎవరో మహనీయులు కాదమ్మా, దైవమే ఆ రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తోంది.
6: నిజమమ్మా రాజా, నీ దయాగుణాన్ని మెచ్చి ఆ దేవుడే స్వయంగా వచ్చినట్టుంది.
1: ఇంకేం రామయ్య, ఇంక నీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే, చాలా దడవంతుడువైనావు.
6: సోమయ్య, ఎంత మాటన్నావు, ఆ ధనం మాది కాదు, భగవంతుడు దీనులకు రోగులకు సహాయం అందించే నిమిత్తమిస్తాడు. ఈ సొమ్ము మొత్తము వారి కొరకే వినియోగిస్తాము సోమయ్య.
3: నిజమండి, అందరిలోనూ అంతటా ఉండేది ఒక్క దేవుడే, దైవత్వం ఒక్కటే. ఈ విశ్వాసాన్ని అందరికీ తెలియజెప్పాలి.
5: అమ్మా రాధా, మొత్తానికి దయ ప్రేమ వలననే దైవానుగ్రహాన్ని పొందవచ్చు అన్న సత్యాన్ని నీ ఆచరణతో నిరూపించావు. మీ కుటుంబము ఈ గ్రామానికి ఆదర్శమును ఆచరణ ద్వారా అందించారు. ఇంకా అందరము ఈ బాటలోనే నడుస్తాము.
7: అవును, అందరూ ఈ బాటలోనే నడుద్దాం. స్వామి చెప్పిన చిన్న కథ ఆధారంగా అనంతపురం బాలలు సమర్పించిన దయగల హృదయమే దైవ మందిరం అనే నాటిక విన్నారు. ఇందులో బి నవ్యశ్రీ, బి దివ్యశ్రీ, ఎం నేహ, ఎం వర్ష, ఎస్ నిషిత, ఎం నితిల ఇంకా వర్షిణి పాల్గొన్నారు. ఈ నాటికలో రాధ ఒక వృద్ధునికి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సాయం చేసింది. అలా నిస్వార్థంగా చేసే సేవే దైవానికి ప్రీతికరమైందని స్వామి అంటారు.
0: సాటి మనిషి పట్లే కాదు, సృష్టిలోని అన్ని జీవుల పట్ల సహానుభూతి ఉండాలంటారు భగవాన్. తన చిన్నతనంలో వినోదం కోసం కప్పలను హింసిస్తున్న పిల్లలను స్వామి అడ్డుకున్నారు. వారు తన మాటలు వినకపోవడం వల్ల ఆ కప్పలను పావురాలుగా మార్చేసి వాటిని కాపాడారు. బండ్ల పందాలు పెట్టి పశువులను హింసించకూడదని చెప్పి మాన్పించారు. క్రూర మృగమైన సింహానికి సహాయం చేసిన ఒక వ్యక్తి గురించి అనంతపురానికి చెందిన డి సర్వాని చెప్పే ఆండ్రోక్లస్ కథ ఇప్పుడు విందాం.
8: బానిసగా తన యజమానిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి తన బానిస జీవితం మీద విరక్తి కలిగింది. కాని బానిసలు పారిపోవటానికి ప్రయత్నించి పట్టుబడితే శిక్ష మరణదండని, ఇలా బ్రతికే కన్నా ఈ బానిస జీవితాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నించి సఫలం అయితే స్వతంత్రుడిగా బ్రతకచ్చు, లేదంటే మరణమే శరణ్యం అని నిశ్చయించుకుని ఆండ్రోక్లిస్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతనికి దారి తెన్ను తెలియకుండా పరిగెడుతూ పోసాగాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ అతను ఒక కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అంతగా వెలుగు కూడా లేదు. పక్షుల కూతలు, క్రూర మృగాల అరుపులతో భయం కులిపేలా ఉంది అక్కడి వాతావరణం. అలా అతను ఆ అరణ్యంలో దిక్కు తోచకుండా నడుస్తుండగా అకస్మాత్తుగా అతనికి ఒక సింహ గర్జన వినిపించింది. భయంతో అడుగులు పడక అతను చుట్టుప్రక్కల చూశాడు. అతనికి కొద్ది దూరంలోని ఒక చెట్టు కింద కూచోని గర్జన చేస్తున్న సింహం కనిపించింది. ఆండ్రోక్లిస్ పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది. అక్కడ నుంచి పారిపోవటానికి ఆండ్రోక్లిస్ పరుగు మొదలెట్టాడు. అయితే ఆ సింహం తనను తనుముకు రాకపోవటం గమనించిన ఆండ్రోక్లిస్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ సింహం చేసే గర్జనలు బాధ వినిపించింది ఆండ్రోక్లిస్ కి. ఆండ్రోక్లిస్ తన పరుగును ఆపి సింహం దగ్గరకు వెళ్లి చూద్దామని ధైర్యం చేసి వెనక్కి వచ్చాడు. ఆండ్రోక్లిస్ ని చూసిన సింహం నొప్పితో అరవసాగింది. అంతేకాదు, తన పంజాను పైకి ఎత్తి చూపించింది. ఆ సింహం పంజా నిండా రక్తపు మరకలతో బాగా వాచి ఉండటం గమనించాడు ఆండ్రోక్లిస్. జాగ్రత్తగా చూసినా అతనికి సింహం పంజాలో దిగిన ఒక పెద్ద తుమ్మముళ్ళు కనిపించింది. అది చూసి జాలిపడిన అతను జాగ్రత్తగా ఆ ముళ్ళును తీసేసి అక్కడున్న ఆకులతో పసర్లు చేసి పంజాకు రాశాడు. ఇలా కొంత సమయం గడిచాక ఆ సింహం లేచి నిలబడి నడవసాగింది. అంతేకాదు, తనకు సహాయపడిన ఆండ్రోక్లిస్ వైపు ఎంతో కృతజ్ఞతతో చూసి సాధు జంతువులాగా అతని చేతి దగ్గర కూర్చుంది. సింహం ముందు నడుస్తుండగా ఆండ్రోక్లిస్ దానిని అనుసరిస్తూ ఒక పెద్ద గుహను చేరుకున్నాడు. అది ఆ సింహం నివాస స్థలంగా గుర్తించాడు. ఆనాటి నుంచి ఆండ్రోక్లిస్ కూడా సింహంతో పాటు ఆ గుహలోనే ఉండసాగాడు. రోజు సింహం వేటకు వెళ్లి తనకు దొరికిన ఆహారంలో కొంత ఆండ్రోక్లిస్ కి ఇచ్చేది. ఈ విధంగా ఆండ్రోక్లిస్ సింహం కలిసి ఆ గుహలోనే నివసించసాగారు. ఇలా కొద్ది రోజులు గడిచాక వేటకై వచ్చిన ఆ రాజ్యపు సైనికులు సింహాన్ని ఆండ్రోక్లిస్ ని బంధించారు.

రాజుగారు సింహానికి ఆహారం ఇవ్వకుండా కొన్ని రోజులు ఉంచి ఆ తరువాత సింహానికి ఆండ్రోక్లిస్ కి పోరాటం ఏర్పాటు చేయమని, అప్పుడు సింహమే ఆండ్రోక్లిస్ ని చంపివేస్తుంది కనుక తమకు అతడిని చంపాల్సిన పని ఉండదని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారమే చేసి ఒకరోజు ఆండ్రోక్లిస్ ని ఒక మైదానంలో వదిలిపెట్టి అక్కడే బోనులో పెట్టిన సింహాన్ని కూడా అతని మీదకు వదిలివేశారు. ఆకలితో ఉన్న సింహం భయంకరంగా గర్జిస్తూ పరుగు పెడుతూ ఆండ్రోక్లిస్ వైపు రాసాగింది. అంత భీకరంగా వచ్చిన సింహం ఆండ్రోక్లిస్ ని చూడగానే తన గర్జనలు పరుగు ఆపేసి అతనికి మాలిమి అయిన జంతువులాగా అతని చుట్టూ తిరగసాగింది. ఇది చూసి ప్రజలే కాదు, రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాజుగారు ఆండ్రోక్లిస్ ని పిలిపించి అతను ఈ అసాధ్యాన్ని ఎలా సాధించాడో చెప్పమన్నాడు. ఆండ్రోక్లిస్ జరిగిన విషయమంతా వివరించాడు. క్రూర మృగంలో కూడా మార్పు తెచ్చిన ఆండ్రోక్లిస్ జాలి గుణానికి, చేసిన మేలును మరువని సింహం విధేయతకు సంతోషించిన రాజుగారు సింహాన్ని అడవిలో వదిలిపెట్టమని ఆదేశించి ఆండ్రోక్లిస్ ను స్వతంత్రునిగా ప్రకటించారు.

0: ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి, కృతజ్ఞత అనేది ఉత్తముల లక్షణం.
1: అనంతపురానికి చెందిన డి సర్వాణి వినిపించిన ఆండ్రోక్లాస్ కథ విన్నారు. బాగుంది కదా? శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతి సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. మరికొంతసేపట్లో సాయి కుల్వన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి. ప్రత్యక్ష ప్రసారం అనంతరం తిరిగి కలుసుకుందాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి భాగాన్ని మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆగస్టు 24వ తేదీన హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు తమ సేవా కార్యక్రమాలు ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక విశేష కార్యక్రమంలో భాగంగా శ్రీమతి రాజవరం ఉష, సిహెచ్ భువన స్వరజ, స్వరవాణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి శిష్య బృందం వారు ఆలపించిన కొన్ని గీతాలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. వాద్య సహకారం వైలిన్పై శ్రీ మురళీధర్, తబలాపై శ్రీ శ్రీనివాస్.

0: ప్రతి దేశమునందు కూడాను స్టాటిస్టిక్స్,
1: ఇన్ ఎవ్రీ కంట్రీ సబ్జెక్ట్స్ లైక్ స్టాటిస్టిక్స్,
0: అకౌంట్స్, మేనేజ్మెంట్, ప్రొడక్షన్, ఇవి సమానంగానే ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ కామన్ ఫర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఆల్ కంట్రీ.
0: అమెరికా దేశం, జపాన్ దేశం, ఇంకే విధమైనటువంటి యొక్క దేశాలు, ఇంగ్లాండ్ దేశ, అన్నింటి ఎందుకు ఈ నాలుగు కూడా సమానంగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ కామన్ whether it is management in America, management in Japan, management in England or in any other country.
0: Kani aa desham lopala aa desham yokka samskrutiki viluvalaku ekku avakasam andinchadam ledu.
1: But what is happening is that they are not giving equal importance for the values, human values of those countries.
0: Kani ee naadu mana institute lo దీనికి ప్రత్యేకమైనటువంటి కొన్ని విలువలను, సంస్కృతులను అభివృద్ధి గావించి నియమిస్తూ ఉన్నాం.
1: బట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీ హావ్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ వాల్యూస్ అండ్ ఎథాస్ ఇన్ మేనేజ్మెంట్.
0: ఇందులో ప్రధానమైనటువంటివి ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్.
1: వన్ ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఇండియన్ ethos and values,
0: Indian economics, environment.
1: Another important course is Indian economic environment.
0: Inte kaakunda personal management.
1: It is not merely that, the cultural management.
0: Organization values.
1: Organization of values.
0: Inte kaadu organization oka vidhamainatvanti behavior kuda untundali.
1: It is not merely that. One more course is organizational behavior.
0: Business communication kuda untunnayi.
1: It is not merely that, there is another course, business communications, introduced in management courses.
0: Personal development kuda untundali.
1: Personnel development and management also is introduced.
0: Human values kuda untundali.
1: Human values also are incorporated in the curriculum.
0: మన యొక్క ఇన్స్టిట్యూట్ లో వచ్చినటువంటి ఎంబీఏ లోపల ప్రత్యేకంగా ప్రతి సెమిస్టర్ ఎందు కూడాను హ్యూమన్ వాల్యూస్, ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్, ఇవి ప్రత్యేకమైనటువంటి రీతిగా ఉంటుంటాయి.
1: ఇన్ అవర్ ఎంబీఏ ప్రోగ్రామ్ ది ఇన్స్టిట్యూట్ వీ హావ్ ఇంట్రడ్యూస్డ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ సెమిస్టర్ అండ్ ఇట్ హస్ బీన్ గివెన్ ఏ డ్యూ ఇంపార్టెన్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఎన్నో ఎంబీఏలంతా కూడా స్థాపించారు.
1: ఇన్ ద వరల్డ్ టుడే యు హావ్ గాట్ MBA programs, so many in number.
0: Kani ee MBA loki arthalu kuda veri veri ga untunnayi.
1: There is a different meaning also given to this MBA program.
0: Mana yokka viluvalaku, mana yokka samskrutiki MBA aneetundi dantlo Master of Business Administration antaru. Idi deeniki sariyina peru kaadu.
1: The MBA name, the label that is given, is not proper for the values and the course content and the curriculum of our MBA program.
0: Manadan lopala inka konni konni chotla anta kuda MMS ani kuda pettaru.
1: In certain other places they have given the name as MMS,
0: Master Management Science annaru.
1: Master of Management Science they call it.
0: Kani maadi moodu kuda nu MM le undali.
1: But what we should have is all the three letters must be MMM.
0: Master Management Man.
1: You should have Master Management Man.
0: Idi sariyainatundiga untadi. Appude ee jagattulo ye vidhamainatundi yokka vyaparam jariginappudikini, ye vidhamainatundi yokka vastuvulu utpatti jaragavalsinappudikini manamu sincere ga hrudayapurvakanga vicharamaina hrudayamto neethi nijayathilato deenni abhivruddhi gavinchi Bharatadesam yokka keerthini జగత్ వ్యాప్తి గావించి ఈ యొక్క విద్యార్థులు వాళ్ళు సమాజములకు తగినటువంటి ఉపకారం గావించాలని నేను ఆశిస్తూ నేను నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: When we have such a name as MMM, to whatever activity, field of activity be it, it would be appropriate, and by having such a proper name and by introducing proper values and ethos, Swami hopes that the students would get a good name.
0: ఇప్పుడు మేనేజ్మెంట్ విద్యార్థులందరూ కూడాను అప్పుడప్పుడు వారికి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు ఏ దేశం యొక్క మేనేజ్మెంట్ అయినా కానీ ప్రపంచంలో ఎన్నో దేశములు ఉంటున్నాయి. కానీ ఆ దేశంలో అనేటువంటి ఒకటి రెండు కాదు, కొన్ని వేల దేశములంతా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అంతా చేస్తే. ఇందులో ప్రధానమైనటువంటి 200 దేశాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క ఏ మేనేజ్మెంట్ అయినా కానీ నన్ను అడగండి, నేను చెప్పుకుంటాను. వారమునకు ఒక పర్యాయమైన సండే టైం ఈ పిల్లలంతా ఉంటారు, ఒక్కొక్కదిన కలిస్తే ఈ మేనేజ్మెంట్ లో వచ్చేటువంటి ఈ హ్యూమన్ వాల్యూస్, ఈ విధమైనటువంటి ఒక ఎథాస్ వాల్యూస్ ఏ విధంగా ఉంటుందని ప్రశ్నిస్తే చక్కగా మీకు అరటిపండు వల్సి అందించినట్టుగా నేను సులభంగా అందించి మీ సమస్యను దూరం చేస్తాను.
1: దేర్ ఆర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇఫ్ యు టేక్ స్మాల్ కంట్రీస్ దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ దెమ్. దేర్ ఆర్ ఇఫ్ యు టేక్ సైజబుల్ కంట్రీస్ దేర్ ఆర్ 200 ఆఫ్ దెమ్. MBA programs are practiced in all the 200 countries. But if you really want to understand what management program is as practiced in these 200 countries, the students of MBA program of our institute should ask Swami about the details. Swami will personally explain all those things in a very clear, easy and simple, lucid way.
0: మీరు అనుకోవచ్చును, స్వామికి ఈ మేనేజ్మెంట్ విషయాలు ఎట్లా తెలుస్తుంది, ఒక ఆధ్యాత్మిక కదా అనుకోని. ఒక్కటి కాదు, అవేర్నెస్ ఈ సాయి.
1: వన్స్ ఇన్ ఎ వీక్ ది స్టూడెంట్స్ కెన్ మీట్ స్వామి అండ్ గివ్ దేర్ డిఫికల్టీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ లూసిడ్ వే. స్వామి విల్ ఎక్స్ప్లెయిన్ యూస్ ది హ్యూమన్ నితాస్ ఎట్సెట్రా. యు మే గెట్ ఎ డౌట్, వెల్ హౌ డస్ స్వామి నో అబౌట్ ద మేనేజ్మెంట్. స్వామి మే బి నోయింగ్ అబౌట్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఎట్సెట్రా, బట్ దిస్ ఇస్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్. స్వామి ఈజ్ అవేర్నెస్ ఇట్సెల్ఫ్. హీ ఈజ్ అవేర్నెస్.
2: जब भी मुड़कर देखता हूँ गुजरे हुए जमाने को, एहसास होता है कितना आसान कर दिया तूने उन अफसानों को.
3: हजारों माताओं का प्यार दिया, परम पिता सा दिया आशीर्वाद, समर्पित गुरु सा ज्ञान दिया, परम सखा बनकर टूटते हौसलों को संभाल लिया.
2: अगर आपका सहारा न होता ओ साई, अगर आपका सहारा न होता ओ साईं, न जाने कहां कहां भटक रहे होते. इस बेदर्द जमाने के तूफानों में न जाने घुट घुट कर कहां तड़प रहे होते.
3: हर संकट में, हर सुख में, जिंदगी के हर चौराहे पर हम दौड़ कर आएंगे साईं, तेरे ही पावन चरणों पर, तेरे ही पावन चरणों पर.
2: जमाना चाहे कितना भी जख्म दे दे, जमाना चाहे कितना भी जख्म दे दे, जमाने की ये रंजिशें हमारा कुछ बिगाड़ नहीं सकती. तेरे तसव्वुर के सिवा इस दिल की कोई और आरजू हो नहीं सकती, कोई और आरजू हो नहीं सकती.
3: स्वामी तुम ही हो हमारी अंतिम सांस,
2: तुम ही हो मंजिल, तुम ही हो आस.
3: सदा रहो, सदा रहो, सदा रहो हमारे दिल के पास.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

प्रभु हे गिरिधारी।

राधिकते।

裏にかけるさ。

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. స్వామి దివ్యోపన్యాసాల పరంపర ప్రేమామృతం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం ప్రపంచంలో చూసే మంచి చెడులు దేనిపైన ఆధారపడి ఉంటాయి? ఈ ప్రపంచంలో ఏది నిత్యం, ఏది అనిత్యం? ఈ సత్యాలను తెలుసుకోవాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1996 సెప్టెంబర్ 9 తేదీన భక్తులకు ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని వినాలి. ఆ ఉపన్యాసం ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం, విని ఆనందించండి.
1: సాధు జనులను చూచి

ఇది చాలా తప్పు. ఈ సముద్రము నీలరంగుతో లేదు, ఆకాశము నీలవర్ణము కాదు, అత్యంత దూరముగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది. సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీలరంగుగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు, అది తెల్లని రంగుగానే ఉంటుంది. కల్పితమైనటువంటి వర్ణనలు అందులో ఏమాత్రము కనిపించవు. అదే విధంగానే మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసముల పైన, మన యొక్క భావముల పైన, మన సంకల్పముల పైన ఆధారపడి ఉంటుండాలి. నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు, నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు. నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి, కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం, కానీ కరెంటు మనకు కనిపించటం లేదు. ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు. అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి, కానీ ఆత్మతత్వము కనిపించదు. దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి. శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు. చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు. ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు. ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది. అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడీ వచ్చాడు. తల్లి కన్నులు మూసే పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు. కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడీ ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు. సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు. సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు? సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము? సన్యాసి సర్వ ఆశలు వదలటమే సన్యాసము. కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు. తల్లి అయినా సరియే, తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు. విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది. మొట్టమొదట సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజాహోమం చేస్తారు. విరిజాహోమం ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు. రూపం మాత్రం పూర్వపు రూపం పోయింది. పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది. దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నాగు ఆనందమో, రూపానందమో, ఇంకొక ఆనందమో, ఆనందమో, ఆనందమో, అంత ఆనందములే. కానీ వారిలో కించిత్తైన ఆనందం ఉండదు. అది ఏ విరిజాహోమము అని తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు. అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ? కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో, ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది, సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు. స్వామి వెళ్ళుతున్నాడని తెలిసి చాలామంది భక్తులు అనేక ప్రాంతం నుంచి నాతో 200 మంది వచ్చారు. పవిత్ర హృదయుడు, పవిత్రమైన దంపతులు వారిద్దరూ. ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపుడు. అందరూ కూర్చుంటే రామకృష్ణ
అమర్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాళ్ళందరికీ త్రాగడానికి. వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు. ఒక మాట చెప్పాడు ఆయన ధైర్యం. ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు. అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడాను ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని. అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి. ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు. ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు. రాజకీయంగా నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ. చీఫ్ డివోటీ, నాకింకా అంత భక్తి రాలేదు. అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు. తిరిగి శంకర్ల వారు ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకారణ సంస్కారం చేయాలి. ఎవ్వరూ అక్కడ రాలేదు. ఈ నమ్మూర్తి ప్రార్థనలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు. ఎందుకంటే ధర్మ విరుద్ధమైనటువంటి దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యుడు. విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే, తన దొడ్డు లోపలనే ఉంతటివి అక్కడే బుక్ చేశాడు. ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు. ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు. కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు. అంత కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి. ఎందుకంటే ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ ఈ విధంగా శంకర్ల వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు. ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స కలిగింది. దారి నడుచుకుంటూ పోతున్నాడు. కాశీకంతా నడుచుకునే పోవాలి. డే అండ్ నైట్. ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు. నీటి పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిలు పోసి కిరసన ఆయిలు, దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు. ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు. అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే, ఈనాటి యువకులైనటువంటి బాలబాలికలు, కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండాలి, కానీ నిజమైనటువంటి ఆత్మను ఎవరు కూడాను విచారించటం లేదు. మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని వరిస్తున్నారు. దేహం యొక్క సౌందర్యాలు చూస్తున్నారు, ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇది సరి అయినటువంటిది కాదు. ఇది మానవుడిగా పుట్టి క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ. ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే. ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే. కట్టగడపటికి కాలిపోయే శరీరం లే. యవ్వనం ఎత్తలో ఉంటుంటాది. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి యొక్క పాసింగ్ క్లౌడ్స్ యవ్వనం అని అక్కడ ఒక విధమైనటువంటి యొక్క శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు. అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి. శరీర దృష్టి అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి. ఇది అంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరంలో, దీని అందసందములంతా కూడా ఎక్కడ ఉంటున్నది? ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి. ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు. ఆ అబ్బాయికి 22 సంవత్సరాలు వచ్చింది. తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి, నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు, నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు. కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు. దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు. ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు. అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది. కానీ కుమారుణ్ణి బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది. సరే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని
మనసు కొంతవరకు బాధ కలిగింది. నోటితో అన్నాడు మాత్రమే కాని కాన్షియన్స్ తృప్తి కాలేదు. ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు. ఈ అరణ్యంలో నిహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు. పోతున్నాడు గుర్రం పైన, కింద నది, నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు. ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా పోతుండదు ఆ అమ్మాయి, అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు మగవారి ముఖం చూడకూడదు, నా జీవితం అంతా ఇక్కడ నువ్వు కన్యగానే జీవించాలి, నా జీవితం అంతా ఇక్కడ నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది. ఏ సేవలు చేసినా కానీ దైవమునికి చేయాలి కానీ మరొకరికి సేవ చేయకూడదు అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు. నది స్లోపు, నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది. అది ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు. ప్రారంభమైంది వ్యాధి. ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి. వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు. తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు, ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను, ఆ అమ్మాయిని నేను వివాహం ఆడాలి. అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంతా ఎంక్వైరీ చేశాడు. ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె. ఆ వ్యాపారి కూడా ఆమె ఏకైక పుత్రిక. అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు. ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడుగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు. కానీ బిడ్డకు చెప్పలేదు. ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు, చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు. ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగు పైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు. ప్రతి దినము పొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది అది టెంపరేచర్. ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను, రాజుకు ఏ విధంగా చెప్పాలి అన్నారు. వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకని చెప్పండి అని. ఈ వార్తను చెప్పేటప్పటికీ రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు. ఈ వార్త తండ్రికి తెరిచి చాలా బాధపడుతున్నాడు. ఏ నిమిషంలో ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు. సాయంకాలం తిరిగి గ్యాంజెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది. ఓ భగవంతుడా, నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా, రాజుకు అసంతృప్తి కాకుండా, నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాలు నాకు అందించమని చెప్పి ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది. కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు. దీనికి సరైన ఉపాయం తెలగాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది. నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది. అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాను. సరే ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారుడు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. సరే ఈ వార్తను రాజుకు పంపించాడు, చాలా సంతోషించాడు. ఆనాటి నుండి ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పరిగెట్టి ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది. ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది. 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి. ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి. ఈమె కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి. ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది. 8 దినములు జరిగిపోయింది. ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది. అది కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది. పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు. సరే తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఇంకా చూస్తున్నాడు చాతక పచ్చుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని. ఈ అమ్మాయి దిగింది,
ఆమెను ఇద్దరు చెలికత్తెను పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు, ఇంకా 8 మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు. చూచాడు రాజకుమారుడు, నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది, ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి, ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని, కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు. ఆమె చేతులు జోడించి, ఆ కన్య రాజకుమార, మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు, మొట్టమొదటి మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు, ఇగో నా అందం అంతా ఆ 8 వెసల్స్ లో ఉంటుందని, ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకు, తరువాత నన్ను వివాహం ఆడండి, ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకును నేను అందచందంగా కనిపించాను, మలమూత్రం మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందని, నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది, ఈ మలమూత్రంలే నా అందము, భావించినావు దీని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి. శంకరుల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు. ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు, ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది. తాను కూడా అనుకున్నాడు, చీ నిజం, దేహం ఏమిటిది, పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు, శతవర్షముల దాకా మితము చెప్పిది గాని నమ్మరాదా మాట నెమ్మనమున, బాల్యమందు లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదిమియందు ఊరనో అడవినో బుద్ధపద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. బాడీ లేక వాటర్ బబుల్, మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ, దీన్ని అనుసరిస్తూ పోతుండదు ఈ బాడీ. ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయారు. దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు, ఎవరికి నీ సన్యాసం బోధించలేదు, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు. తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు. ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు. దీని అద్వైతం ఏమిటి, బాలబాలికలారా, మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు, మీరు సినిమాలు చూస్తున్నారు, ఇందులోనే ఉంటున్నది అద్వైతము. చక్కగా వివరిస్తున్నాడు, మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్. కానీ ఆ స్క్రీన్ ను ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు, కానీ మీరు వెయిట్ చేస్తున్నారు. దేనికి వెయిట్ చేస్తున్నారు, బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు. బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు. వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా, లేదు, తిరిగి పోతున్నాయి. పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా, తిరిగి వస్తున్నాయి. కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి. కానీ స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు. అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మిథ్య అనగా జగత్, జా గత్ రావటం పోవటం రావటం పోవటం, ఇదే జగత్. కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, అది జగత్. బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది, కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు. బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు. మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు, సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు. అంతా కూడా విష్ణుమయమే, అంతా దైవమయమే. అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు. కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు, సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు, జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు. అది నిజమా, ఇది నిజమా, అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్. బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, పునరపి జనన.

దివ్యాత్మ స్వరూపులారా. సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థమునకు కొన్ని రంగులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ రంగులు ఆ పదార్థమునకు సహజమని భావిస్తున్నాము. కాదు కాదు, అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం. ఆకాశమును చూస్తే బ్లూ కలర్గా ఉంటుండాలి, నీలరంగుగా ఉంటుండాలి. సముద్రమును చూస్తే నీలరంగులుగా ఉంటుండాలి. కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం.

ఇవంతా కూడాను మిథ్యమే. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము. కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము. అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్. దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు. స్క్రీన్ ఉంటుండది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి. అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు. ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది? స్క్రీన్ ఆ బొమ్మలతోనే కలిసి ఉంది. స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుండాలి ఈ స్క్రీన్. ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుండాలి. శాశ్వతమైనటువంటి ఈశ్వరత్వము అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుండాలి. అది ఏ సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు. స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు. కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుండాలి. కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు. ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటిది ఉంటుండాలి. అది ఏ ఆత్మతత్వము? ఈశావాస్యం ఇదం జగత్. అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది? ఆత్మ ఒక్కటే. అదే స్క్రీన్. ఆ స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళుతున్నాయి. ఆ స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు. కనుక అదంతా సత్యమైనటువంటిది. ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు. ఈ జగత్ అంతా ఒక స్క్రీనే. ఇందులో పుట్టేది, చచ్చేది, ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు. కానీ ప్రతి బొమ్మ ఎందుకు ఈ స్క్రీన్ కూడా లీనమై ఉంటుండాలి. స్క్రీనే లేకపోతే బొమ్మలే మనకు ఉండవు. కనుక అద్వైతం అనగా ఏమిటి? మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి. అది స్క్రీన్. జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము. ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది. కనుకనే ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు. సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని. కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది. ఆ ఏకత్వం అనేది ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుండాలి. దానినే బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణువు అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్నే అల్లా అన్నారు, దానే ఉల్లా అన్నారు. అనేక రకములుగా పెట్టుకు వచ్చారు. ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే. ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు, పెట్టింది కూడా కాదు. కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితుల కంతరకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు. ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు. అందరూ ఉంటున్నారు కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు. అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే. అది ఏ ప్రాణశక్తి? ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు. ఏమిటి ఆ ప్రాణశక్తి? గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు, గాలి విడిచాడు,
1: అదే
0: ప్రాణశక్తి. ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి. దట్ హం నేను, అదే నేను, అదే ఆత్మ. సోహం అదే హంస గాయత్రి అన్నారు. హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము. దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్పి చెప్తూ వచ్చారు. కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు. ఎడం వైపున వదులుతున్నాడు, హం. ఈ రెండు కూడాను ఈడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది. ఈడా పింగళ, పూరకము రేచకము మధ్యలో నిలిపినటువంటిది కుంభకము. కనుకనే కుంభకము రేచకము పూరకమని ప్రాణాయామం కింద చెప్తున్నారు. ఈ ప్రాణాయామ సంబంధమైనటువంటి సాధనే ఆత్మ సంబంధమైన సాధనలు. యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు. పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము. తీసుకోవటము, ఇంకా రేచకము వదలటము. ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము. ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు. కనుక నేను దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు. అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగ అని పేరు పెట్టారు. ప్రయాగం అనగా ఏమి? యమున గంగ సరస్వతి, సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని. ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి? భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి. గంగా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకరుల వారు. యమున ఇది ఒక విధమైన ఉపాసన కింద పెట్టాడు. యమున అనగా జమున, జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు. జ్ఞానము అదే సరస్వతి, అది కనిపించేటువంటి కాదు, అంతర్వాహిని. కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటది. కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్లో ఏ కారులోనో ఏ దీంట్లోనో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు. కనుకనే 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని త్రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.

0: తీర్ అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నాడు? మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్ హే మన్ చెలురేమన్
1: కొత్త వెళ్ళిపో గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: ఏ మన్ గంగా యమునా తీర్ చెలురేమన్ అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి. ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది. అందరూ అంగీకరిస్తూ వచ్చారు. ఆ సమయం లోపల గురు గోవిందుడు అనగా గౌడపాదుడు తిరిగి తాను కాశీకి వచ్చాడు. తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంత శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది. అక్కడ కొంతవరకు శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది. ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు. మధ్య మార్గంలో ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు. ఆ సమయం లోపల తన భార్య, పండితుని భార్య, మొన్న చెప్పాను ఉభయ భారతి, ఆమె గొప్ప వేదాంతురాలు. కట్టగరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది. ఆమె భర్తనే ఓడిపోయాడు. ఇప్పుడు సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకరుల వారు పట్టుబట్టాడు. ఆ ఉభయ భారత్ చెప్పింది, శంకర నీకు సర్వధర్మంలో తెలుసును, నేను అర్ధాంగి, ఆ బాడీలో హాఫ్ బాడీ నేను, నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది, నన్ను ఓడించుకున్నప్పుడు సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది. సరే వాదించమన్నాడు శంకరుడు. ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది. శంకరుల వారికి తెలియదు. అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు. ప్రయాణం అవుతూ పోతున్నాడు. ఆ రాజ్యంలో కాశీరాజు మరణించాడు. మరణించేటప్పటికీ కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు. ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము, ఆ దేహంలో ప్రవేశించాడు. ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది, రాజుగారి దేహంలో ప్రవేశించాడు. రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు. కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకరులే. రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు. కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు. తన కాన్షియన్స్ కూడా తాను అంగీకరించలేదు. అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు. ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. అక్కడ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలం. ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్పవాళ్లు. ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు. కేకేయ రాజు అనగా కైక తండ్రి కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు. ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్లు తెరవలేదు. పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు, ప్రార్థనలు సలుపుతున్నారు, వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణం అంతా కూడా పఠిస్తున్నారు, కానీ ఏమి తెరవలేదు. కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అనేటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది. శంకర్ల వారు చాలా గొప్పవారే, అతను ఇప్పుడు ఆచార్యుడు, అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అనిపోయినారు. ప్రతి ఒక్కటి ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు, ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది. ఆ మాలిన్యాన్ని తాను తరంగొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు. అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు. ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేశాడు. నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించిన దోషమే, ఈ దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అకడ తపస్సు చేస్తూ 12వ దినం తలుపు తెరుచుకుంది. చూశారా, శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిచ్చుకున్నారు. అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం. ఎందుకంటే అది కూడా ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి అనగా ఆత్మభావంతో ప్రేమించటము, ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: కనుకనే దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ. ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమనే గాడ్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది, ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయింది. వేద శాస్త్రంబులను నేర్పగలిగి ఉన్న, పద్య గద్యంబులను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు. ఈ వేదము ఇతిహాసము పురాణములు ఇవి కాదు ప్రధానములు. ఏమి చేసినా అది మంచిదే, అది ఏ పవిత్రము, అది ఏ దివ్యత్వము, ఇది ఏ ఆత్మతత్వం. కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు, అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి. ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. కట్టగలప్పటికి ఇంకాను ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు. మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రతి దినము కూడాను పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు, గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు. అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల, ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడాను అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదచ్చితే అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు. 5 దినాలు జరిగింది. 6వ దినము ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది. అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు, బాబు ఇంకో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు. కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు, రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ 1 దినం చెప్పాడు. కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు. మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంత విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు. పండితుని దగ్గరికి వెళ్ళాడు. పండిత, రేపటి దినం మా కుమారుడిని పంపిస్తున్నాను, తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి, ఈ ప్రాపంచికంపై ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు. మీ ఒక్క కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా? అప్పుడు చెప్పారు శెట్టి గారు, మీరు 6 దినాలు విన్నారు, ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో. ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా? రాదు రాదు రాదు. జన్మ జన్మాంతర సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతుంది, సులభంగా తెగేటువంటిది కాదు. కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు. అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే. ఇప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి కూతురు తోమితే చాలు. నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కలుగుతూనే ఉండాలి. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి. అది ఆ విధమైనటువంటి బోధన చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలిసినా? పూర్వం చెప్పాను, తిన్న అన్నం కక్కిన తరువాత ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి. ట్రై అనుకుంటే డ్రై అయిపోతుంది. మస్ట్ డూ మీకోసమే. ఈ జగత్తునందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు, ఈ జగత్తునందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు. ఎంత ఆదాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది. దైవం ఒక్కరిని మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది. అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు, అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము. అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి. అది ఆ డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, చాలా పట్టుదలతో పట్టాలంటే దానికి తగినటువంటి ఒక ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు. కనుక ఒక్కతూరి వదలనా వదిలిపెట్టింది అయిపోయింది. అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు. సత్యం సత్యం సత్యం. కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనూ ఉపకారం చేస్తూ వచ్చింది. ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
0: నడుచుకోవాలి.
1: కేవలం వాక్తో మనం ఓదించినంత మాత్రమే చాలదు,
0: శరీరంతో
1: దాన్ని ఆరాధన చెయ్యాలి, మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం?
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది. దైవం సత్యం, జ్ఞానం సత్యం,
0: విష్ణు
1: అంత అనిత్యం. కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1996 సెప్టెంబర్ 9 తేదీన భక్తులకు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మనలోని భావాలు, ఆలోచనల్ని బట్టే మనకి ప్రపంచంలో మంచి చెడ్డలు కనిపిస్తాయి. ప్రపంచమనే ఈ రంగస్థలం మీద భగవంతుడు నిత్యమైన తెరలాంటివాడు, జీవులు తెరపై వచ్చిపోయే బొమ్మల్లాంటివాళ్లు అన్నారు భగవాన్ బాబా. ఆ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలని స్వామి ప్రబోధించారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: విశ్వాసమే మన శ్వాసగా భావించాలి. ఇట్టి దివ్యమైన విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తమై నిరంతరము దేవుడున్నాడయా, ఉన్నాడయా, దేవుడున్నాడయా అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వము ఎరిగినవాడు బ్రహ్మగా మారిపోతాడు. కనుక ఉన్నాడు ఉన్నాడు అంటే తాదాత్మ్యభావాన్ని పొంది సాక్షాత్కారాన్ని అందుకుంటాడు. ఈ విశ్వాసమునకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ మనము వెనకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి. దీనివల్ల నిజమైన ఆత్మశక్తిని మనము సాధిస్తాము, ఆనందాన్ని అనుభవిస్తాము, దేశానికి ఆనందాన్ని అందిస్తాము. అంతేకాని ప్రతిక్షణం దేవుడు ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అనే సంశయాలతో ఉంటే సంశయాత్మా వినశ్యతి అన్నట్లవుతుంది మన పరిస్థితి. సంశయములతో జీవితమును నాశనము చేసుకొనకూడదు. ఈ సంశయమున్నవాడు సర్వవిధములా అధముడైపోతాడు. ఏ ఒక్క విషయమునకైనను ఒక శక్తిని మనము అనుభవించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? పంతొమ్మిది డిసెంబర్ 12వ తేదీని స్వామి వెంకటగిరి చేరవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చిత్తూరు జిల్లాలలో సంచార కార్యక్రమ సందర్భంలో ఒకరోజు ముందుగానే వెంకటగిరి చేరారు. ఆ రోజు ఉదయం 8 గంటలకే కేరళలో పడమటి వైపున్న కాలికట్ నగరానికి 28 మైళ్ల దూరంలో మంజేరి అను పట్టణములో వృత్తి విద్యాలయంలో ప్రధాన పర్యవేక్షకులైన యు రామ్మోహన్ రావు గారు తన ఇంటి వద్ద స్వామి దర్శనమిచ్చారని తెలియజేశారు. వెంకటగిరిని చేరి మంజేరీకి సూటిగా స్వామి పయనించినను 600 మైళ్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది. ఒకే సమయమున స్వామి పరస్పరం మిక్కిలి దూరదేశాల్లో కనపడ్డారంటే మానవులకు మనకు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. బాబా లీలలు మానవులకు అగోచరములు. ఈ విషయాన్ని గూర్చి రామ్మోహన్ రావు గారు ఇలా తెలిపారు. నా కుమార్తెయు భార్యయు నేనును ఇంటిలో ఉన్నాము. ఎవరో సాధువు వచ్చి ఉన్నాడని మా పనిమ్మాయి మాకు తెలిపింది. వాకిలి కడుకు వెళ్లి చూస్తే సత్యసాయిబాబాగారే. హరివోం శాంతి శాంతి శాంతి అని స్వామి ఆశీర్వదించారు. సాష్టాంగ నమస్కారానంతరం స్వామి ఇంటిలోకి వచ్చారు. పూజాగృహమందు ఇతర దైవపటములతో పాటు స్వామి ఫొటో కూడా ఉండేది. పూజాగృహంలో స్వామి కూర్చున్నారు. వారి బిడ్డయైన శైలజ యొక్క భక్తికి మెచ్చి తాను వచ్చానని స్వామి చెప్తూ భజన మరియు ప్రవచనము జరుగును కాన భక్తులను పిలిపించమని ఆజ్ఞ ఇచ్చారు. భక్తులందరూ వేంచేశారు. ఎంతో భక్తితో భజనను కీర్తనలను పాడారు. స్వామి రామ్మోహన్ రావు గారితో అరవములోనూ, ఆయన భార్యతో కన్నడంలోనూ, ఇతరులతో మిశ్రమ భాషలోనూ సంభాషించారు. శంఖమాలను సృష్టించి తన ఫొటోను మాలతో అలంకరించి స్వామి వాళ్లని ఆశీర్వదించారు. ఫిబ్రవరి 25వ తేదీన బెంగుళూరులో నాగపూజ చేయడానికి రామ్మోహన్ రావు గారి తండ్రి నిశ్చయించుకున్నారని స్వామి వారితో చెప్పారు. ఆ విషయం చెబుతూ స్వామి తనకి ప్రీతికరమైన గురువారపు పూజ జరిపినందున నాగపూజ చేయవలసిన అవసరం లేదు, నాగదోషము గురువారపు పూజ వలన హరించింది, ఇంకే భయమూ లేదని చెప్పమని చెప్పారు. అల్పాహారము స్వీకరించిన తర్వాత కాళహస్తిలో తన కొరకు భక్తులు వేచి ఉన్నారని చెప్తూ స్వామి వాకిలి దాటి అదృశ్యమయ్యారు. ఇది రామ్మోహన్ రావు గారు చెప్పిన సంఘటన. స్వామి ఆకస్మిక దర్శనానికి వాళ్లకి పరమానందం కలిగింది. కాని క్షణములలో స్వామి అదృశ్యమైనందున ఆశ్చర్యమూ కలిగింది. ఇదెట్టి మహిమయో అని విస్మయం చెందారు. ఇంత మాత్రమే కాదు, ఆయన మరికొన్ని అంశములు కూడా విశదీకరించారు. డిసెంబర్ 24వ తేదీ గురువారము సెలవు దినమైనందున వారి కుమార్తె శైలజ మ్యాంగళూరులో ఉండుట చేత ఒంటరిగా గడపవలసి వచ్చిన కదా అని భావించి వారి స్నేహితుల ఇళ్లకు వెళ్లి సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఇంట్లోని దీపాలన్నీ వెలుగుతుండడం చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంటి నుండి వెళ్లేటప్పుడు స్విచ్లు ఆపుట మర్చిపోయారేమోనని వారి భార్య అన్నారు. పరిశీలించగా వేసిన తాళాలు వేసినట్లే భద్రంగా ఉన్నాయి. ఇల్లు తాళం తీసి లోపలికి ప్రవేశించి చూడగా వస్తువులన్నీ భద్రముగానే ఉన్నాయి, దీపములు మాత్రం వెలుగుతున్నాయి. పూజాగృహమందు స్వామి కూర్చునున్నారు. మేము స్వామికి పాదాభివందనం చేశాము. భయపడితిరా అని కన్నడంలో స్వామి వారిని ప్రశ్నించారు. లేదని, మిక్కిలి ఆనందమైందని స్వామికి వారు తెలిపారు. ఒంటరిగా ఉందిరే అని నేను వచ్చాను, భజన చేయండి, శైలజ ఉండిన ఎంత సంతోషముతో భజనలో పాల్గొనునో అని చెప్పుచూ స్వామి స్వయంగా కొన్ని కీర్తనలను పాడారు. రాత్రి భోజనమైన తర్వాత స్వామి వారితో మాట్లాడి శయనించారు.
మరునాటి ఉదయం స్వామి స్నానం చేసి కాఫీ తీసుకున్న పిమ్మెట ప్రకృతి మూలసూత్రముల గురించియు భక్తిని గూర్చియు స్వామి వివరించారు. ఆ సమయంలో హఠాత్తుగా స్వామి చేతిలో రుద్రాక్షమాల గోచరించింది. సంధ్యావందన సమయాలందు మాలను కంఠమున ధరించి ఉండాలని చెప్తూ ఆశీర్వాదముతో రుద్రాక్షమాలను రామ్మోహనరావు గారికి వేసి స్వామి సంధ్యావందనానంతరం ఆ మాలను స్వామి పటానికి వేయవలసిందని ఆజ్ఞాపించారు. అల్పాహారము తీసుకున్న పిమ్మట పుష్పమాలలతో పటములను అలంకరించి పూజాగృహాన భజన ప్రారంభించారు. స్వామి వచ్చారని తెలిసిన భక్తులందరూ వచ్చేశారు. తమిళ మలయాళ మిశ్రమ భాషలలో భక్తిని గురించి ప్రసంగించి భక్తులందరికీ ప్రత్యేక దర్శనమిచ్చి కోరికలను తీర్చారు స్వామి. 12 గంటలకి మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాన్ని స్వామి స్వయంగా భక్తులకి పంచిపెట్టారు. 1/2 కిలో ఖర్జూర పళ్లని 150 మంది భక్తులకు పంచారు. ఆహా, ఏమి ఆశ్చర్యము! మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం 4:30 గంటలకు టీ తీసుకుని భక్తులు వేచి ఉన్నారని చెబుతూ స్వామి వాళ్లందరినీ ఆశీర్వదించి 5 గంటలకు బయలుదేరి మళ్లీ వెళ్లి అదృశ్యమైపోయారు. బాధలలో ఉన్నవారికి సహాయం చేయుటకై స్వామి సూక్ష్మ శరీరముతో దూరదేశాలకు వెళ్లి కొంతకాలానికి తిరిగి వచ్చిచుండునుగాని 1-2 రోజులు ఎక్కడనూ లేరు. అట్లుండెననుట నమ్మదగిన అంశమే, శాస్త్రరీత్యా నిరూపించుటకు సాధ్యము కాని విషయం. రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయాలను ధృవపరుస్తూ తన స్నేహితుడైన పీకే పణిక్కర్కును, కేరళలోని పిఏ మీనన్ గారికి కూడా కస్తూరి గారు ఈ విషయాలను చక్కగా వివరించి సత్యము తెలుపుతూ విపులముగా ఉత్తరము రాయమని కోరారు. కస్తూరి గారు రాసిన ఉత్తరాన్ని చదివిన వెంటనే పణిక్కర్ గారు, మీనన్ గారు రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్లి వివరములు విచారించి జాబు రాసి పంపించారు. ఆ జాబులోని వివరాలివి: 13వ తేదీన స్వామి పసుపచ్చ రోప్ని ధరించి వాళ్ళింటికి వచ్చారు. పాదరక్షలు విడిచి పూజాగృహములోనికి వెళ్లి నా స్వస్థలమునకు పోవుచున్నానని స్వామి చెప్పారు. రుద్రాక్షమాలను స్వామి ఫొటోకు వేయుటను అక్కడ ఉన్నవారు చూశారు. స్వామి వచ్చి వెళ్లినది మొదలు ఆ చిత్రము నుంచి విభూతి రాల్తోంది. ఆ పటమునందలి స్వామి ముఖము దివ్య కాంతితో ప్రకాశిస్తోంది. ఆ దివ్య విభూతిని భక్తులకు పంచిపెడుతున్నాము అని రామ్మోహన్ రావు గారి దంపతులు వారికి నీ విభూతినిచ్చి తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి రామ్మోహన్ రావు గారి దంపతులు షిరిడీబాబా భక్తులు. వారెన్నడూ ప్రశాంతి నిలయముకు వచ్చి ఉండలేదు. 7 సంవత్సరాల క్రితం సత్యసాయిబాబా పటము వాళ్లకి లభించగా తమ పూజాగృహములో ఆ పటాన్ని పెట్టుకున్నారట. తమ ఇంటికి స్వామి వచ్చినప్పుడు పూజాగృహంలో గోడకి తగిలించున్న ఆ బాబా పటం కిందనే గోడ కానుకుని స్వామి కూర్చున్నారట. సత్యసాయిబాబాను చూచుట అదే మొదటి పర్యాయమని ఆ దంపతులు మీనన్ గారికి, పణిక్కర్ గారికి చెప్పారు. పిదప సత్యం శివం సుందరం గ్రంథాన్ని స్నేహితుల దగ్గర్నుంచి తెచ్చుకుని చదివారట. బహుశా స్వామి కాలికట్లోని భక్తులను చూడటానికి వచ్చి హఠాత్తుగా తమకు దర్శనమిచ్చి అనుగ్రహించి వెళ్లారని వారు తలచారు. స్వామితో రామ్మోహన్ రావు గారి భార్య తన కష్టములను గూర్చి చెప్పగా, సుఖదుఃఖములు మానవులందరికీ సమానములే,

రామ్మోహన్ రావు గారి కుమార్తె శైలజ స్వామిని భజన కీర్తనల పుస్తకాన్ని ఇవ్వమని అడగగా స్వామి మలయాళ భాష భజన గ్రంథములు పాల్ఘాట్ మీనను ప్రశాంతి నిలయానికి తెచ్చి ఇచ్చారని, ఆ భజన గ్రంథాల్లో ఒకదాన్ని ఆమెకు ఇస్తానని చెప్పి హస్తచాలనముతో పుస్తకాన్ని తెప్పించి ఆమెకు ఇచ్చారు. అచ్చట ఉన్నవాళ్లందరూ ఆ విషయాన్ని గమనించారు. ఆ గ్రంథమును కూడా మేము చూశాము అని కస్తూరి గారికి వ్రాసిన ఉత్తరములో మీనన్ గారు, పణిక్కర్ గారు పేర్కొన్నారు. రామ్మోహన్ రావు గారి కుమార్తె శైలజకు పాదమందు చీడ ఉండెనని పటము దగ్గర భక్తితో ప్రార్థింపగా ఆ వ్యాధి పూర్తిగా నెమ్మదైనందున స్వామి పట్ల ఆమెకు పూర్తి నమ్మకం కలిగిందని చెప్పారు. భక్తులను భజనకు పిలిపింపుమని స్వామి చెప్పగా స్వామిని విడిచి వెళ్లడానికి ఇష్టం లేక తాను కాపురముండు ఇంటి యజమాని

తలయూరు మూసాదును అతని 5 ఏండ్ల కుమార్తెను పిలిచి భక్తులను పిలుచుకురమ్మని చెప్పారట. అంతట మూసాద్ మలయాళ పత్రిక మాతృభూమి సంపాదకుడైన కీర్తిశేషులు మాధవన్ నాయర్ గారి భార్యను, ఆమె చెల్లెల్ని పిలుచుకుని వచ్చారట. మూసాద్ తన కాలి వ్యాధి నివృత్తికై ఏదైనా మూలిక నొసగమని స్వామిని అడగగా, రామ్మోహన్ రావు గారి భార్య ఇచ్చిన పటము నుండి రాలు విభూతి ప్రసాదమే కాలికి రుద్దుకొనుచుండిన వ్యాధి నశించునని మూసాద్ గారికి స్వామి చెప్పారట. కీర్తిశేషులు మాధవన్ నాయర్ గారి భార్యకు మధుమేహ వ్యాధి ఉంది. ఆమె అన్నము తినలేకపోవచ్చున్నారు. రావుగారిని ఖాళీ గ్లాసు తెమ్మని స్వామి ఆ గ్లాసును తన చేతిలోనికి తీసుకున్న వెంటనే ఆ గ్లాసు గులాబీ రంగు గ్లాసుగా మారిపోయింది. ఆ గ్లాసులో విభూతి తీర్థము దినమునకు 3 సార్లు తీసుకోమని, తర్వాత అన్నము తినగలరని స్వామి చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో ఒకతనికి స్వామి అందు నమ్మకము లేదు. అతనిని బాబా గమనించి రామ్మోహన్ రావు గారిని కత్తెరను తీసుకురమ్మని, ఆ కత్తెరను ఆ నమ్మకం లేని వ్యక్తికిచ్చి తన తల వెంట్రుకలను ఒకదాన్ని కత్తిరించియమని అడిగారట స్వామి. అతను ఎంత ప్రయత్నించిననూ సాధ్యం కాలేదుట. మంచి పెద్ద కత్తిరితో కత్తిరింప ప్రయత్నించినను కత్తిరింపజాలనందున సిగ్గుపడి మారు మాట్లాడక అతడు తల వంచుకుని వెళ్లిపోయాడు. భజన సమయంలో స్వామి పాడుతూ భక్తుల చేత పాడించారట. ఓ భగవాన్ పాహి పాహి గజానన, శివ శివ శివ, ఓంకారా ప్రియ సాయిరామ అను భజనలను పాడించారట. శ్రీ మీనన్ గారు, పణిక్కర్ గారును స్వామి సృష్టించి ఇచ్చిన శంఖమాలను స్వయంగా చూచితిమని, అవి కన్యాకుమారిలో లభించు శంఖమాలను పోలి ఉన్నాయని, ఆ శంఖులు మిరియాల గింజంత ప్రమాణములో తెల్ల రంగుతో దానిపై గోధుమ రంగు చుక్కలను కలిగి ఉన్నాయని, ఆ మాలలో 108 శంఖాలున్నాయని తెలిపారు. ఆ శంఖమాల చుట్టూ విభూతి దట్టముగా ఉండుట కూడా స్వయముగా చూశామని తెలిపారు. రుద్రాక్షమాలను కూడా చూచితిమని, బంగారముతో రుద్రాక్షమాలను కట్టేంతవరకు తన పటమునకే ఆ మాల వేయవలసినదని స్వామి ఆజ్ఞాపించారని కస్తూరిగారికి వ్రాసిన లేఖలో వ్రాశారు. హస్తము నుండి విలువైన నీరు త్రాగు గిన్నెను సృష్టించి స్వామి రామ్మోహన్ రావు గారి కూతురు శైలజకు బహుకరించారట. జరీ అంచులు గల సింధూర వర్ణపు పట్టు వస్త్రమును శైలజకు బహుకరించి దానిని ఆమెకు జాకెట్టుగా కుట్టింపమని రావుగారితో చెప్పారట. కాళహస్తిలో తన కోసం భక్తులు వేచి ఉన్నారని చెబుతూ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ఇల్లుని విడిచి అదృశ్యమయ్యారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 2వసారి గురువారము వాళ్లు లేనప్పుడు ఇంటి తలుపులు తాళం వేసుండగా స్వామి వచ్చి పూజాగృహమును ప్రవేశించారు. ఆ రోజు స్వామి ఖర్జూర పండ్లని ప్రసాదముగా పెక్కుమంది భక్తులకు పంచి ఇచ్చారని తెలిపారు. వంటగదిలోనికి వెళ్లి స్వామి అక్కడ వాళ్లు తయారు చేస్తున్న ఖీరును చేయవద్దని చెప్పి, తీపి పదార్థములు తనకు ఇష్టం లేదని కూడా తెలిపారట. ఇరువురికి తయారు చేసిన ఖీరు 6గురికి సరిపోనట్లుగా చేశారట. భోజనానంతరము విశ్రమించినప్పుడు గది తలుపు సందు నుంచి స్వామి ఏమి చేస్తున్నారో చూడదలచి రామ్మోహన్ రావు గారు తొంగి చూశారట. స్వామి పవళింపక పడకపై కూర్చుని సమాధి స్థితిలో ఉండినట్లు రావుగారు చూశానని మీనన్ గారికి తెలిపారు. మరుసటి ఉదయమున స్నానము అల్పాహారము చేసి మధ్యాహ్న భోజన విందుకు వంట తయారు చేయుటకు రావుగారి భార్య ప్రయత్నించుచుండగా వద్దని వారించి మామూలు భోజనమే తయారు చేయమని చెప్పారట. తర్వాత షిరిడీ సాయిబాబాను గూర్చి, సుబ్రహ్మణ్య స్వామిని గూర్చి తెలుపుచూ, పలుసటి బంగారు రేకుపై గోటితో మయూర వాహనారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమును తీర్చిన రేకుని చుట్ట చుట్టి బంగారు తాయెత్తులో బిగించుకుని మెడలో ధరింపుమని రామ్మోహన్ రావు గారి భార్య చేతికిచ్చారట స్వామి. ఇచ్చేటప్పుడు హాస్యముగా, నా దగ్గర బంగారు లేదు, ఏమి చేయగలను అని స్వామి అన్నారట. సత్యసాయినాథుడు చిత్ర విచిత్ర మహిమలలో ఇట్టి పరమాద్భుతమైనట్టియు సత్యమైనట్టియు నటనా విశేషములకు తార్కాణమే ఈ మహిమ.
అని వారు రాసిన లేఖలో కస్తూరిగారితో పేర్కొన్నారు. అనేక మంది భక్తులకు స్వప్నములో స్వామి దర్శనమిచ్చి ఓదారుస్తూ, సలహాలనిస్తూ, బోధిస్తూ, సంస్కరిస్తూ ఉండేవారు. తాను సంకల్పించినప్పుడే భక్తులు తనను స్వప్నములో కాంచగలుగుదురని పలుమార్లు స్వామి చెప్పేవారు. ఒక జీవిత భీమా ఉన్నతాధికారి స్వప్నములో స్వామి దర్శనమిచ్చి, ఆఫీసు వారిచే దగ్ధము కావింపబడినని చెప్పబడిన ఒక ముఖ్యమైన రికార్డును అది సురక్షితముగానే ఉన్నదని స్వామి చెప్పారు. పోస్టు మాస్టర్ దగ్గరకు ఆ అధికారి వెళ్లి స్వప్న విషయమును చెప్పి ఆ పత్రమును పోస్టు మాస్టరు నుంచి గ్రహించారు. ఎంత విచిత్రమో! పాపం ఆ భక్తుడిచ్చట నుంచి వెళ్లునప్పుడు స్వప్నములోనైనా దర్శనమివ్వమని స్వామిని కోరారు. తప్పక నేనతనికి దర్శనమివ్వవలను. పై గురువారము నీ కొడుకు కలలో కనిపించదనని అతనితో చెప్పుము. మీ స్వప్నములలో గడిచిన రాత్రి నేను కనిపించాను కదా, మీరు నన్ను చూడలేదా అని అడిగారట స్వామి. అంతేకాకుండా స్వప్నములలో భక్తులకు ఆధ్యాత్మిక సాధన గురించి కూడా ఉపదేశించేవారు. కొందరిని ఆశీర్వదించేవారు. భజన కీర్తనలను స్వప్నములో నేర్పించి ప్రశాంతి నిలయమునకు వచ్చినప్పుడు భజనలో వారిని ఆ కీర్తనల్ని పాడమని ఆదేశించేవారు. అలాగే నోటిలో, చెవిలో, కళ్లలో దేహమందలి పుండ్లను కూడా స్వామి స్వప్నంలోనే బాగుపరిచేవారు. రాత్రిపూట బాధతో పడుకొని పగలు సుఖముగా మేల్కొనేవారు. అప్పుడప్పుడు స్వామి పరధ్యానములో ఇలాంటి విషయాలు అనడం కస్తూరిగారు వినేవారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాము.

ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయని తెలియచెప్పి న్యూటన్ ఆదర్శం అనే కథ ద్వారా ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. న్యూటన్ గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త. భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు న్యూటన్. నిరంతరం తన పరిశోధనాంశానికి సంబంధించిన ఆలోచనలోనే నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం, ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు. న్యూటన్ ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు. అతను తలుపు వేసుకుని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గర చేరి మ్యావ్ మ్యావ్ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రం నుండి లోపలికి వచ్చి పోతూ ఉండేది. అది అరవటం మానేసింది. న్యూటన్కు ఎంతో తృప్తి కలిగింది. కొంతకాలానికి ఆ పిల్లికి రెండు పిల్లలు పుట్టాయి. న్యూటన్ వడ్రంగిని పిలిపించి మరో రెండు రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి రెండు రంధ్రాలు దేనికి అని అడిగాడు. అప్పుడు న్యూటన్, ఇన్నాళ్లు ఒకే పెద్ద పిల్లి ఉండేది, ఇప్పుడు దానికి రెండు పిల్లలు పుట్టాయి, వాటి కోసం మరో రెండు కన్నాలు కావాలి కదా అన్నాడు. ఏమిటండి, ఉన్న ఒక రంధ్రంలో నుండే ఆ రెండు పిల్లలు దొరవచ్చు, ఒకదాని తర్వాత మరొకటి వెళ్తాయి అంతే అన్నాడు. అప్పుడు న్యూటన్ అనుకున్నాడు, వడ్రంగికి ఉన్న తెలివి నాకు లేకపోయింది, నేనీవేళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను అని. ఎంత విజ్ఞానికైనా ఒక్కొక్కసారి సామాన్య విషయం తెలియకపోవచ్చు, స్ఫురించకపోవచ్చు. విద్య విజ్ఞానం ఉండినంత మాత్రాన చాలదు. నిత్య జీవితానికి కామన్ సెన్స్ చాలా అవసరం. విద్యావంతులమని విరవేగరాదు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇదే ఈ కథలోని నీతి.

24వ నామం. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః. దీనికి మామూలుగా మనందరం చదువుకునేటప్పుడు అవతారమూర్తి నిజమే కదా, అవతారం ఇచ్చి వచ్చాడు కదా, అదే ఈ నామం తాలూకు అర్థం. అంతేకాదు అవా తార, అవా అంటే కిందికి, తార అంటే నక్షత్రం. నక్షత్రమండలం అంత దూరంలో ఉన్న పరమేశ్వరుడు మానవ రూపంలో కిందికి దిగి వచ్చాడు. స్వామి చెప్తారు, కర్మబంధం వల్ల పుట్టారు మీరు, నా అంతట నేను నిశ్చయించుకుని వచ్చాను. నేను నువ్వు ముందుకెళ్తున్నావు, మీదికెళ్లాలి నువ్వు, నేను కిందకొచ్చాను మీకోసం. ఇందులో ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి మీకు. శ్రీవారు ఒక భక్తుడికి షిర్ది బాబా పెండెంట్ ఇచ్చారు. కాస్త వయసు నిండింది కనుక నేను కూడా చెప్పొచ్చు, నాకు కూడా రక్ష కింద ఇచ్చారు ఒకటి, నా భార్య ద్వారా పంపించారు. అది ఒక్కటే నేను వేసుకుని ఎప్పుడు అది లేకుండా ఎక్కడికెళ్ళను. అది ఎప్పుడు నా తండ్రి వేసిన యజ్ఞోపవీతం, మా బంగారు తండ్రి వేసిన ఆ రక్ష, ఈ రెండు నేను ఉంచుకుంటాను. ఆ రక్ష షిర్ది బాబా ప్రతిమ, వెనకాతల శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. ఆ రక్షలో కిందన టిపిఎస్ అని మూడు ముక్కలున్నాయి. టిపిఎస్ అజ్ఞానంలో కొందరు అనుకుంటారు ఆ పెండెంట్ చేసిన వాడి పేరై ఉంటుంది అనుకుంటారు. నేను చూసుకున్నాను టిపిఎస్ ఉంది, నేను అలాంటివి చూడను, అది వేసుకుని ఆనందించడం తప్ప. ఓసారి సనాతన సారథిలో రాశారు, ఒక బాబుకి ఇలాంటి రక్షించారట, ఎవరో అమెరికా అబ్బాయో ఏ ఇంగ్లండ్ అబ్బాయికో ఇస్తే శ్రీవారిని అడిగాట, స్వామి స్వామి కిందన టిపిఎస్ అని ఉంది, దాని అర్థమేంటి స్వామి అని అడిగాట. టిపిఎస్ అంటే తార పుట్టపర్తి సత్య అన్నారు స్వామి. తారా పుట్టపర్తి సత్య, శ్రోతలు నా ఆనందాన్ని పంచుకుంటారని చెప్తున్నాను. పుట్టపర్తిలో దిగివచ్చిన సత్యమే, జగత్తంతా నిండి ఉండిన సత్యమే తారగా దిగివచ్చింది. తార పుట్టపర్తి సత్య, తార అంటే దిగివచ్చేస్తుంది, దిగివచ్చిన నక్షత్ర మండలం నుంచి వచ్చిన దిగివచ్చినటువంటి మహాశక్తి, ఆ శక్తి పేరు సత్య. శక్తికి పేరు సత్యం ఏంటి? ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపుడి తాలూకా సృష్టి అంతా వ్యాపించి ఉన్న సత్యం కిందకొచ్చింది. ఎక్కడొచ్చింది స్వామి? పుట్టుపర్తిలో వచ్చింది. స్వామి ఎన్నేళ్ల కిందటో నువ్వన్న ఆ తారా పుట్టుపర్తి సత్య ఈరోజు పనికొచ్చింది కదా తండ్రి అని చాలా ఆనందించుకున్నాను. 24వ నామం ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః. దయచేసి భక్తులందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, అవతారమూర్తి అవతారమూర్తి అనడం కాదు, స్వామి మా కోసం నువ్వు వచ్చావు, మేమేం చేయాలి, నిన్ను ఎలా ప్రేమించాలి, నీ మాట ఎలా వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తను మన కోసం కిందకి దిగి వచ్చారు కనుక. 25వ నామం ఓం శ్రీ సాయి సర్వ భయ నివారిణే నమః. ఏ భయం ఉన్నా శ్రీవారితో చెప్పడం నేర్చుకుంటే అది పోక తప్పదు. శ్రీవారిని ప్రార్థిస్తూ వారు చేసిన ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి భయ నివారణ మీ అందరికీ చెప్పాలి. 1967 నుంచి 2001 వరకు 34 సంవత్సరాలు విదేశాలలో ఉద్యోగం వేసి ఆ ఉద్యోగాన్ని ఎన్నాళ్లుండాలో నిర్ణయించి అలా కాపాడుతున్న నా స్వామి ఒకసారి ఇచ్చిన వరం గురించి మీకు చెప్తున్నాను. 1981, 1982, 1983 ఈ 3 సంవత్సరాలు విమానం ఎక్కితే చాలా విచిత్రమైన భయం వేసేది. ఆ భయాలు ఎలాంటివో శ్రోతలకు చెప్పకూడదు,
ఎందుకంటే అది మీరు మనసులో పెట్టుకుని ఆ భయం మీరు పొందొచ్చు. అలా చెప్పకూడదు. కానీ విపరీతమైన భయం, విమానంలో కూర్చోగానే భయం, కూర్చోగానే భయం. 1984లో మహాదృష్టమైనటువంటి ఒక రోజున వారు లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని ఏవేవో చెప్పారు. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఈ 108 నామాల్లో ఎన్నోసార్లు మనం ముచ్చటించుకుందాం. ఏ నామానికి అనుగుణంగా ఏం చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు మొదటి గదిలో అందరితోటి మాట్లాడేశాక వెనకాతల గదికి ఒక్కొక్కళ్ళని పిలుస్తారు కదా శ్రీవారు. నా వరుస వచ్చాక లోపలికి పిలిస్తే నేను దగ్గర కూర్చుని, స్వామి ఒక్క విషయం చెప్పాలి స్వామి అంటే, చెప్పమ్మా అన్నారు. స్వామి విమానంలోకి ఎక్కగానే భయం వేస్తుంది స్వామి. ఇదేంటి స్వామి అంటే, ఏ భయం ఉండదు స్వామిని తలుచుకో అనేశారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏవేవో మాట్లాడారు, బయటకు వచ్చేసాం. మనసు నిండా హత్తుకున్నది ఏంటి, స్వామిని తలుచుకుంటే భయం అన్నది లేదు. ఆ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి బాంబే వెళ్లి అక్కడి నుంచి జర్మనీ మీదుగా అమెరికా వెళ్ళాలి. చూడండి ఆ భగవంతుడి తాలూకా కృప ఎలా ఉంటుందో. ఆ రోజు నక్షత్రం గాని, ఆ రోజు తిథి గాని, ఆ రోజు టైంకు ఉన్నటువంటి గండాలు గాని నేనేం చూసుకోలేదు. హాయిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను. పక్కన ఎవరో ఏవోవో మాట్లాడుతూ ఆ రోజు తిథి గురించి ఏదో మాట్లాడాడు. ఆ తిథి బాలే 13వ తారీఖు ఆ రోజు శుక్రవారం. చాలా మంది పాశ్చాత్యులకి ఫ్రైడే 13 అంటే భయం. 13వ తారీఖు శుక్రవారము, దుష్ట తిథి, దుష్ట నక్షత్రము, అన్నీ దుష్టమే. కాని నేను, స్వామి ఎంత చక్కగా మాట్లాడేవు, స్వామి నిన్ను తలుచుకుంటే భయమే ఉండదన్నావు కదా. శ్రోతలు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమసత్యం. ఆ క్షణం నుంచి ఎన్ని విమానాలెక్కినా నాకు భయం అన్నది లేదు. స్వామిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు. స్వామిని తలుచుకో అన్నారు కదా, స్వామిని తలవక్కర్లేదు. ఆ స్వామి తాలూకా మాటలో ఉన్నటువంటి శక్తిని భక్తులు మర్చిపోకూడదు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఏమిటో మాట్లాడేశారనుకుంటారు స్వామి, ఏదో చెప్పేశారనుకుంటారు స్వామి. కాదు కాదు కాదు, వారి మాటకి తిరుగులేదు. వారి మాట ఒక మంత్రం, వారి మాట ఒక శక్తియుక్తమైనటువంటి మాట, దానికి తిరుగులేదు. స్వామివారిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు నేను, భయం అన్నది పోయింది. ఓం శ్రీ సాయి సర్వ భయ నివారణే నమః. ఈ భయం ఆ భయం కాదు, సర్వ భయాలు పోగొడతారు బంగారు తండ్రి. అయ్యయ్యో కొంచెం తింటే కడుపు నొప్పి వస్తుంది, అయినా దీని గురించి స్వామికి చెప్పడం ఎందుకు, అలా అనుకోకూడదు. ఏ భయమైనా సరే, చిన్న భయమైనా పెద్ద భయమైనా ఏ భయమైనా, స్వామి నువ్వు చూసుకో స్వామి, నేను అశక్తుణ్ణి. ఎందుకంటే ఇవన్నీ స్వామి ఎందుకు పెట్టారు, ఎన్నో కోట్ల సార్లు మనం స్వామిని తలుచుకుంటామని అంతకంటే లేదు. వారికి కావలసిందల్లా, ఎన్నోసార్లు చెప్పారు కలియుగంలో నామస్మరణ అన్నారు. నేనంటాను కలియుగంలో నానామస్మరణ అంటాను. వారు నానామస్మరణ అనరు, నామస్మరణ చేసుకుంటారు. ఆ భజనలో కూడా రాముడు కృష్ణుడు అల్లా అన్నీ వస్తాయి. కానీ నిజమైన భక్తుడికి ఒకటే ఒక్క నామం, సాయినామం, సర్వభయ నివారణే నమః. సుప్రీం పవర్ అంటాం ఇంగ్లీష్లో. సుప్రీం పవర్ అంటే ఆ శక్తికి మించిన శక్తి లేదు. ఆ శక్తి అయినటువంటి నా స్వామికి, అన్ని రకాల భయాలు పోగొట్టేటటువంటి నా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటున్నాను. 26వ నామం ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. చూడండి మనందరం కూడా, ముఖ్యంగా ఉపనయన అర్హత ఉన్న ప్రతి వాళ్ళు సంధ్యావందనం తదుపరి నమస్కారం పెట్టుకుంటారు దేవతలకి.
ఆ నమస్కారం పెట్టుకునేటప్పుడు, మాట వరుసకి నే నమస్కారం పెట్టుకునేటప్పుడు, భార్గవ వహితహవ్య సావేదస త్రయారుషేయ వాధుల సగోత్రోద్భవస్య అని నా పేరు చెప్పుకుని నమస్కారం పెట్టుకుంటాను. పుట్టుక అన్నది ఉంటే ఇంటి పేరు తప్పదు, గోత్రం తప్పదు, సూత్రం తప్పదు. అది మనకి వర్తించినట్టుగా శ్రీవారికి వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. ఆపస్తంభ సూత్రుడు అంటే ధర్మస్వరూపుడు. ధర్మసూత్రాలు మనం అందరం చదువుకోవాలి. శ్రీవారు చెప్పింది ధర్మం. ఆపస్తంభ సూత్రుడు అని శ్రీవారిని ఎందుకు అనుకోవాలంటే గోత్రం సూత్రమని కాదు, ధర్మస్వరూపుడైన శ్రీవారు ఏ మాట చెప్పినా అది ధర్మము. ఎవరో అడిగారు ఒకసారి, మీరు స్వామి దగ్గర ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడుదో అవన్నీ ఎలా తెలుసుకుంటారు? నాకు తెలిసినంత మట్టుకు వారు చెయ్యి అంటే అది ధర్మం, వారు చెయ్యకు అంటే అది అధర్మం, వారు చెప్పు అంటే అది మంచి, నువ్వు చెప్పకు అంటే ఊరుకోవడమే మంచి. వారి తత్వంలో ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమ చూపెట్టడానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయి. ఆ పరికరాల్లో ఒకటి ధర్మం. ఎప్పుడు 1968 దసరా మహోన్నతమైనటువంటి ఉపన్యాసంలో మనందరికీ జ్ఞాపకం ఉండే ఉపన్యాసం అది. ఆ ఉపన్యాసంలో ప్రారంభంలో యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య సృజాత్మానం తదామ్యహం అని అని స్టార్ట్ చేసి అని ప్రారంభించి మనందరినీ పునీతుల్ని చేయడానికి ఆ ధర్మోద్ధరణ కోసమే నేను వచ్చాను అని శ్రీవారు వెల్లడించారు. ఆపస్తంభ సూత్రుడంటే ఏ ధర్మమైతే శ్రీవారు చెబితేనే ధర్మం అవుతుందో ఆ ధర్మము మాకు చెప్పడానికి వచ్చినటువంటి స్వామి నీకు నమస్కారము. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చేసుకోవాలి. ఒక మహానుభావుడు, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి విజ్ఞానవేత్త శాస్త్రవేత్త, ఆయన చాలా రోజులు స్వామి దగ్గర ఉండేవారు. ఆయన ఒకసారి 2-3 కుటుంబాల వాళ్ళు కలిసి ఆయన చుట్టూ కూర్చునుంటే స్వామితో ఉన్న క్షణాల గురించి మాట్లాడుతూ మాకు చెప్పారు. ఆయనకొక సందేహం వచ్చిందిట, ఈ శాస్త్రవేత్తకి సందేహం వచ్చింది. వచ్చి స్వామివారిని అడిగారట. దాని తాలూకా నేపథ్యం ఏంటంటే స్వామి ఆ రోజు రామాయణం మీద ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసానంతరం ఈ శాస్త్రవేత్త స్వామిని అడిగారు, స్వామి ఒక్క మాట అడగాలి స్వామి. అడుగు బంగారు అన్నారు స్వామి. అంటే ఈయన అడిగారు, స్వామి పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతారం రామచంద్రుడిది, అలాంటి శ్రీరామచంద్రుడు ఏదో ఒక చాకలివాడు అన్నాడని సీతమ్మని అది ఏమన్నా ధర్మమా స్వామి అని అడిగితే స్వామి అన్నారట, చూడు తండ్రి, రామౌ విగ్రహ ధర్మః, శ్రీరాముడు ఏం చేస్తాడో అది ధర్మం. శ్రీరాముడికి ధర్మం వేరే లేదు. అది వారు చెప్పిన వీరీతిగానే ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః అంటే నా ఉద్దేశంలో స్వామి నువ్వు నన్ను ఏది చెయ్యమంటావో అది ధర్మము, ఏది చెయ్యవద్దంటావో అది అధర్మము. ఇది చాలాసార్లు భక్తులకి సందేహాలు వస్తుంటాయి. నాకు చెప్పారు స్వామి కానీ ఇది ధర్మశాస్త్ర ప్రకారం వద్దు, అది పెట్టుకోకండి, స్వామి మీకు చెప్పింది మీరు చేయండి. ధర్మశాస్త్రం కోసం పోతే స్వామి దగ్గరకు రావద్దు, ధర్మశాస్త్రం అనుభవించుకోండి. స్వామి ఎందుకు చెప్పారో మనకు తెలియదు. ఇప్పుడు చేదు అయినటువంటి ఒక మాతృ సృష్టించి ఒక అబ్బాయికి ఇచ్చారనుకోండి, వాణ్ణి తినమన్నారు, మన అందరం చేదు తింటే మనకు కడుపు పడుతుంది. ఆ పిల్లడు కోసం ఇచ్చింది ఏదో ఒక కారణం వల్ల ఇచ్చారు. అంచేత స్వామి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ధర్మస్వరూపుడు, ప్రపంచమందరికీ పనికొచ్చేవి చెప్తారు, అది మనం పాటించాలి. ఎప్పుడూ మర్చిపోకండి, స్వామి ఏ ఉపన్యాసంలో ఏది చెప్పినా ధర్మస్వరూపుడుగా మాట్లాడుతున్నారు, అది మనకి
త్రికరణ శుద్ధిగా పాటించవలసిన అవసరం ఉంది. అది ఒక్కటే ధర్మం కాదు. ఇంటర్వ్యూ రూమ్ లో ప్రత్యేకంగా ఏదన్నా చెప్పినప్పుడు అది మీ ఒక్కరికే ధర్మము, అది మళ్లీ తీసుకెళ్లి ప్రపంచమందరికీ ఉద్బోధించకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అవతారంతో మనం నడుచుకున్నప్పుడు. మనకి చెప్పింది మనకే. చూడు పర్వాలేదు, ఈ విషయాన్ని కొంచెం ఇక్కడ రాసుకో అని స్వామి చెప్పారనుకోండి, అందరికీ వెళ్లి విషయం రాసుకోండి అంటే వాళ్ళందరూ గోడ పెట్టేస్తారు. ఏది ఎందుకు మనిషికి చెప్పారో శ్రీవారు, అది వారి కోసం. ప్రపంచం కోసం శ్రీవారు చెప్పేది ఉపన్యాసాల్లో చెప్తారు. అందుకే నేను చాలా మందికి నా మిత్రులకు చెప్తుంటాను, శ్రీవారు ఉపన్యసించేటప్పుడు ధర్మస్వరూపుడు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రేమస్వరూపుడు. అక్కడ ఎన్నెన్నో కన్సెషన్లు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ రూమ్ లో, ఆ కన్సెషన్స్ అన్ని పట్టుకుని పబ్లిక్ గా ఉపన్యాసాల్లో భగవంతుడి కన్సెషన్స్ ఇస్తాడు అని మాత్రం ఎవరు చెప్పకూడదు. 27వ నామం చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ నామంలో ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. అభయం అంటే భక్తవత్సలుడికి అభయప్రదాయుడికి చిన్న తేడా ఉంది. భక్తవత్సలుడంటే ఏమనుకున్నాము, అమ్మ పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి వెళ్లి రక్షిస్తుంది. అభయప్రదం అంటే అడగాలి, స్వామి స్వామి అని అడగాలి, ఆ చూస్తాన్లే, అది అభయప్రదుడు. ఇందులో ఇందులో తేడాలన్నవి లేవు. భక్తవత్సలుడుగా మనకి తెలియకపోయినా వచ్చి రక్షిస్తాడు, అభయప్రదాయుడుగా మన చేత అడిగించి మనకు కావలసింది చూపెడతాడు, దారి చూపెడతాడు. ఈ అభయప్రదం అన్నది మనకు చాలా విచిత్రమైన అభయం ఎలా ఇస్తారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఒక గవర్నర్ గారో ఒక రాష్ట్రపతితో ఒక ముఖ్యమంత్రో వచ్చినప్పుడు చాలా ముందును కూర్చోబెడతారు, స్వామి మాట్లాడతారు, నాలాటి మామూలు భక్తుడికి అంత అటెన్షన్ స్వామి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఒకవేళ ఎంత దృష్టి తగులుతుందో చూసారా, ఎవడా వీడు అనుకుంటారు అందరూ, విచిత్రంగా దృష్టి తగులుతుంది. ఆ దృష్టి కూడా తగలకుండా చూసేటటువంటి స్వామి అభయప్రదుడు. ఎవరితో ఎలా మెలగాలి అన్నది ఆయనకి తేడాలున్నాయని కాదు, మన మంచి కోసమే అలా చేస్తారు. ఎందుకంటే ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, భక్తులందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వారికి తేడాలు లేవు, వారికి మనందరి మంచి కావాలి. ఒక ముఖ్యమంత్రి గారికి 10 నిమిషాలు టైం ఇచ్చి 20 నిమిషాలు అటెన్షన్ ఇచ్చి ఏదన్నా మాట్లాడితే ఒక రాష్ట్రం అంతా పెద్దదవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గనక మాట్లాడారు స్వామి, ఆయనకి దృష్టి ఏం తగలదు. అది ఏదో మామూలుగా పాఠాలు చెప్పుకునేవాడితోటి రోజు 10 మాటలు మాట్లాడారనుకోండి, చాలా దృష్టి తగిలే అవకాశం ఉంది. వారిష్టం అది తగులుతుందో తగలదో. అంచేత ఎక్కడ ఎంత చేస్తే పిల్లడు బాగుంటాడు, వాడికి ఏ దృష్టి తగలకుండా ఉంటుంది, వాడికి నాకు ఉన్న బంధం ఇంకా స్థిరపడుతుంది అని ఆలోచించేది అభయప్రదాయకుడు. అభయప్రదాయకుడు ఆ బంగారు తండ్రి సర్వకాల సర్వావస్థలయందు ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా, ఎక్కడి నుంచి నమస్కరించుకున్నా, స్వామి ఇది ఇప్పుడు నాకున్న బాధ అని చెప్పుకుంటే రెస్పాండ్ చేసేది ఆ స్వామి. అభయప్రదం అంటే పుత్రం తీసుకుంటేనే అభయప్రదుడు, తీసుకోపోతే కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. పూజ గదుల్లో మన ఇంటిలో శ్రీవారితో మాట్లాడుకుని ఎన్నో విధాలుగా ఎన్నో లాభాలు పొందుతూ ఎంతో హాయిని అనుభవించే భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ లక్షణము ఈ అవతారమూర్తిలో ఉంది కనుక అభయప్రదుడు అని పిలుచుకుంటున్నాం. ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. 27 నామాలయ్యాయి, 28వ నామం ప్రారంభిస్తాం. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీరామచంద్రుడికి
కృష్ణ పరమాత్మకి తల్లి, తండ్రి, పెంచేవాళ్లు, స్నేహితులు అందరూ ఎలా ఉన్నారో అలాగే ఓ ఇంటి పేరు, ఓ గోత్రం అవి ఉన్నాయి కదా. మన స్వామి రత్నాకరం ఇంటి పేరు గల వంశంలో జన్మించారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంటి పేరుని, భారద్వాజ గోత్రాన్ని ఎంపిక చేసుకున్నారు శ్రీవారు. ముందుగా నిశ్చయించుకున్నటువంటి ఇంటి పేరది. అయితే చాలా మంది కనిపిస్తుంది స్వామి నమస్కారం, స్వామి నమస్కారం, స్వామి నమస్కారం అని 108 సార్లు అనుకుంటే పోలేదా? స్వామికి గోత్రం ఏమిటి, స్వామికి ఇంటి పేరేంటి? అలా కాదు. మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్వామితోటి సఖ్యభావం కూడా కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే మీ పేరేం పేరు అని అడుగుతారు, ఏ ఊరు అని అడుగుతారు. ఊరు కొంచెం అడిగిన ఆయన ఊరు మీ ఊరు దగ్గరైందనుకోండి, మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు. ఫలానా వీధిలో ఉంటారు, వీధి కూడా కొంచెం దగ్గర అవుతుంది అనుకోండి, మీ ఇంటి పేరు అని అడుగుతారు. ఎందుకంటే ఇంకా దగ్గర అవచ్చా. రైల్లో కలిసిన వాళ్ళవండి, విమానంలో కలిసిన వాళ్ళవనండి, బస్సులో కలిసిన వాళ్ళవనండి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏది ప్రారంభం? మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ అక్కడ అక్కడితో ఊరుకోరు. తమ పేరేం పేరు, తమరు ఏ ఊర్లో ఉంటారు, ఆ ఊరు మా ఊరు ఒకటే. ఆ సన్నిహితత్వం రావడానికి మనం ఇంటి పేర్లు, పేర్లు, నాన్న పేర్లు, గోత్రాలు ఇవన్నీ తెలుసుకుంటాం. ఇదంతా సన్నిహితత్వం పెంచుకుందుకి. అందుకే ఈ అష్టోత్తర శతనామ రచయిత శ్రీవారి తాలూకా ఇంటి పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే స్వామి శరీరంతో కిందకి దిగి వచ్చిన నా స్వామివి కనుక ఇంకా నీకు దగ్గర అవ్వాలనుంది. అందుకని సాయి నీకు నమస్కారం, సాయి నీకు నమస్కారం 108 సార్లు అనుకునే కంటే ఎన్ని విభూతులు నీకున్నాయో, ఎన్ని రకాల రక్షణ నువ్వు ఇవ్వగలవో అవన్నీ తలుచుకుని ఇంకా ఇంకా ఇంకా దగ్గర అవుతాను స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అష్టోత్తర శతనామం చదివేటప్పుడు, స్వామివారి అష్టోత్తర శతనామం చదివేటప్పుడు సర్వసాధారణంగా పొద్దున్న పూజలో ఉదయం తీసుకునేటటువంటి అల్పాహారానికి కాలం అయిపోయేటప్పుడు గడగడ గడగడ 108 సార్లు చదువుతాం, తప్పులేదు, చదవడంలో తప్పులేదు. కాని ఎప్పుడైనా సరదాకేనాను ఈ నామాలు, అమ్మో రత్నాకర వంశోద్భవాయ నమః, అవును స్వామి రత్నాకర వంశంలో పుట్టావు, అందుకే మేము రత్నాకర కుల దీపిక అని భజన కూడా చేసుకుంటుంటాం జ్ఞాపకం పెట్టుకుందికి. అంతకంటేం లేదు, వారి ఇంటి పేరు ఏ ఇంటి పేరైనా వారు వారే, వారు భగవంతుడే, వారు పరమాత్మే. మనకి సన్నిహితత్వం పెంచుకున్న కోసం ఈ నామాన్ని, నా స్వామి నాకెంతో దగ్గర. ఎంత దగ్గర అంటే వారి గోత్రం నాకు తెలుసు, వారి ఇంటి పేరు నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు ఈశ్వరమ్మగారు అది నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకంటే కీర్తించుకోవడం కోసం, తన్ని దగ్గరగా తెచ్చుకుందు కోసం. అంతేగాని మరో కారణం దీంట్లో లేదు. 29వ నామం, ఓం శ్రీ సాయి సిద్ధి సాయి అభేద శక్త్యావతారాయ నమః. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను అర్థాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు. సిద్ధిలో ఉన్న ఏ అవతారమైతే ఉండేదో అదే అవతారము పర్తిలో వచ్చింది అని అర్థం చెప్తుంటారు. దీంట్లో చాలా గొప్ప విశేషం ఏంటంటే సిద్ధి సాయికి, పర్తి సాయికి
మూలము ఒకటే, అందులో భేదం లేదు. సిద్ధిసాయి అభేద శక్తి అవతారాయ నమః. ఒక ఆది విరాట్టైన శక్తి ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి వలనైతే నామరూపాలు తెచ్చుకుంటాడో అవతార పురుషుడు, ఆ అభేదమైన నామరహితమైన రూపరహితమైన పరమాత్మ ఏదైతే శక్తిగా వెలుగుతూ ఉంటుందో అదే పరమాత్మ. సిద్ధిలో పుట్టాడు, భక్తిలో పుట్టాడు, రెండింటికి భేదం లేదు. ఇది ఈ నామం తాలూకా అంతరార్థం. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. రెండు అవతారాలకి మూలము ఆది విరాట్టు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నామ రూప రహితమైన ఆ ప్రేమతత్వమే కారణము. కొందరి మీద ప్రేమతో సిద్ధిలో వచ్చారు, ఎంతో మంది ప్రేమతో పర్తిలో వచ్చారు, ఇంకెంతో మంది ప్రేమతో ప్రేమ అనేది పేరులోనే పెట్టుకుని వస్తానని కూడా మనకి శ్రీవారు చెప్పారు. 30వ నామం. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. స్వామికి ఈశ్వరుడికి సత్యానికి జగత్తుకి ఉన్న సంబంధమంతా ప్రతి శివరాత్రి నాడు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి లింగోద్భవ కాలంలో శివలింగాన్ని తీసి భక్తులందరికీ చూపెట్టి ఏమి దాంట్లో అంతరార్థాన్ని ఇమిడ్చారంటే, శుభములిచ్చేటటువంటి శంకరుడు నేను సృష్టించిన ఈశ్వర లింగంలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీ అందరిలోనూ ఉన్నాడు అని చెప్తున్నారు శ్రీవారు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నామంలో మనందరికీ ఇమిడి ఉన్నటువంటి ఒక సూచన కూడా ఉంది. భక్తుడు కూడా అందరికీ శుభాన్ని కోరేటటువంటి ఆలోచనలు పెట్టుకుని అందరికీ శుభం చేయాలి, అందరికీ శుభం చేయాలి, ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా, ఆడా మొగ భేదం లేకుండా, జాతి మత భేదం లేకుండా, ఎక్కడ వీలైతే అక్కడ నేను శుభం చేయాలి స్వామి అని భక్తుడు అనుకుంటే, తను కూడా కొంచెం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని శంకరుడికి దగ్గరవుతాడు. శంకరాయ నమః అంటే నిత్యం శుభం ఇచ్చేవాడు శంకరుడు, నిత్యం 24 గంటలు శుభాన్ని చేకూర్చేవాడు శంకరుడు. ఆ శుభం ఏ కష్టమైనా పడి మీ అందరికీ ఆనందమిస్తాను, మీ అందరికీ శుభమిస్తాను అన్న స్వామి తాలూకా తత్వాన్ని ఏడాదికి ఒకసారి చూపెట్టడానికి లింగోద్భవ కాలాన్ని మనసులో పెట్టుకున్నారు స్వామి. నీకోసం నేను కష్టపడ్డానికి వచ్చాను. మనందరికీ సర్వసాధారణంగా మనం సుఖపడుతున్నప్పుడు అవతలవాడితో సుఖం పంచుకోవడానికి సిద్ధపడతాం, అవతలవాడి సుఖం కోసం మనం కష్టపడం. అంటే సర్వసాధారణంగా చెప్తున్నాను, మన మానవ నైజం ఏంటంటే మనం కష్టపడిపోయి అవతల వాళ్ళకి సుఖం చేయాలనేటువంటి అంత తాపత్రయం ఉండదు. కాని స్వామి భక్తులలో చాలా మంది చూడండి, ముఖ్యంగా సేవాదళ్ళలో చూడండి, ఆ సేవాదళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళకి దర్శనం కూడా ఉందో లేదో తెలీదు, వాళ్ళకి ప్రసాదాలు అందుతున్నాయో లేదో తెలీదు, వాళ్ళకిచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ మన సుఖం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, మిగిలిన భక్తుల సుఖం కోసం వారు కష్టపడుతున్నారు. వారు కూడా శంకరులే. స్వామి ఒకసారి చెప్పారు, సేవకుడు కాంది నాయకుడు కాలేడు, కింకరుడు కాంది శంకరుడు కాలేదు అన్నారు. దాని అర్థం ఏంటంటే అందరికీ శుభం చేయాలి అని నిండుగా మనసు నిండుగా మనం తాపత్రయం పడి కష్టపడి కష్టాలు పడాలి. నేను అప్పుడప్పుడు మా విద్యార్థులకు చెప్పేవాడిని, యూనివర్సిటీలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు చెప్పేవాడిని, పూర్వకాలంలో కష్టపడండి అంటే చాలు, ఎందుకంటే చదువుకుందుకే వచ్చారు వాళ్ళు, చదువుకునేవారు కనుక కొంచెం కష్టపడండి బాబు అంటే సరిపోయేది. ఈ రోజుల్లో
చాలా విపరీతమైనటువంటి అనేక రకాలుగా మనసుని ఆకట్టుకునేటువంటి ఆకర్షణలు ఎక్కువైపోయాయి కనుక నేను చదువుకునే పిల్లలకి మీరు టార్చర్ చేసుకు చదవాలంటాను, మీరు బాధపడి చదవాలంటాను. ఎందుకంటే అంత బాధపడితే గాని దాని మీద మనసు ఉండదు. మనసుని అటుపక్క ఇటుపక్క తిప్పేవి ఎన్నో రకరకాల ఆకర్షణలు వచ్చేసిన రోజులు ఇవి. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎవరికన్నా ఏదన్నా మంచి చేయాలంటే ఎంతో కొంత త్యాగ బుద్ధి అలవాటు చేసుకోవాలి, ఎంతో కొంత మనం కష్టపడ్డ నేర్చుకోవాలి. స్వామి పెట్టిన సేవాదళ వారు నిజంగా శంకరుడు వారి తాలూకా ప్రతిరూపాలు అనిపిస్తుంది. ఎందుకు శంకరుడు తను కష్టపడి తను విభూతి చల్లుకుని తను బట్టలు ఎక్కువ కట్టుకోకుండా తను పాములన్నీ వేసుకుని తను విషాన్ని మింగేసి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈశ్వరుడు మన కోసమని జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి దేవుడు ఎక్కడా లేడు. ఈశ్వరుడు, శివుడు, గరళకంఠుడు అంటాం. మన్ని రక్షించడం కోసం విషాన్ని కూడా మింగాడు. మనకి కనిపించి బాధ పెట్టకుండా పావును కూడా ధరించుకున్నాడు. మనకెక్కడ బట్టలుండవో అని బట్టలు తగ్గించుకున్నాడు. ఇన్ని బాధలు పడ్డ దేవుడు మనందరికీ శుభం చేస్తున్నాడు. అంటే శ్రీవారు ఈ నామంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సుఖపడుతూ కొంచెం త్యాగం చేస్తావు, మంచిదే, తప్పులేదు. కాని అవసరమైతే నువ్వు కష్టపడి కూడా అవతల వాళ్లకి సుఖం కలగజేయాలి. నేను ఎంత కష్టపడతానో ఆ లింగోద్భవ కాలంలో చూడండి. మనం చాలాసార్లు చూస్తాం, స్వామి పూర్వకాలంలో అయితే ఎంత కష్టపడిపోయేవారో, ఈ పెదిమీల కొసలి నుంచి రక్తం కూడా వచ్చేది ఒక్కొక్కప్పుడు. అంత కష్టం ఎందుకు పడుతున్నారు? మన ఆనందం కోసం శ్రీవారు కష్టపడుతున్నారు. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. వారే శ్రీవారు, వారే పరబ్రహ్మ స్వరూపుడు, వారే ఈశ్వరుడు, వారే శివశక్తి స్వరూపుడు, అన్నీ వారే. కాని కొంచెం శివుడి తాలూకా తత్వం ఎక్కువ మనకి చూపెడుతూ ఉంటారు, అమ్మ తత్వం కూడా మనకి ఎక్కువ చూపెడుతూ ఉంటారు. ఈ రెండు స్వరూపాలు ఏకంగా ఉండి, ఇటు శివతత్వం అంటే మనకు శుభం ఇవ్వడం, అటు అమ్మతత్వం అంటే ప్రేమ వెదజల్లడం, ఈ రెండు మిళితమైనటువంటి ఆ స్వామికి నా నమస్కారాలు.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తేట తెలుగులో అనుగ్రహించే దివ్యోపన్యాసాలను ప్రత్యక్షంగా వింటూ అందులోని పద్య గేయ వచన కవితామృత ధారలను తనివి తీరా ఆస్వాదించగలగటం తెలుగుబిడ్డ చేసుకున్న అదృష్టం, తెలుగు గడ్డ నోచిన నోముల ఫలం. ఇది తెలుగు జాతికి అవతార పురుషుడు ప్రసాదించిన గొప్ప వెలుగు. మధురమైన భాష మంజుల గళముతో భక్తకోటి హృదిని భర్తిచేయు. సూటిమాటలు పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఉప్పుమీర. ఇలా ప్రతి పద్యం అత్యంత హృద్యం. అలతి అలతి పదాలలో అనల్పార్థం దాగి ఉండే స్వామి పద్యసూక్తుల శక్తి అనంతం. హృదయాన్ని పలకరించి పులకరింపచేసే పదలాలిత్యాన్ని ఈ పద్యసూక్తులలో మనం గమనించవచ్చు. స్వామి పద్యసూక్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న సాయి పద్యరత్నాలు జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ మరొకమారు సాయి పద్యరత్నాలు, జ్ఞానకాంతి కిరణాలు స్వామి పద్యాల ఆధారంగా రూపొందించిన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ గణేష్,
1: మీ స్వప్న.
0: మరి మనం స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఖండాఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి అన్నదాన్ని మరొకసారి స్వామి దివ్యగళంలో వింటూ ఈనాటి భాగంలోకి వెళ్దామా?
1: తప్పకుండా గణేష్.

అఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి అన్నదాన్ని మరొకసారి స్వామి దివ్యగళంలో వింటూ ఈనాటి భాగంలోకి వెళ్దామా.

0: గణేష్, ఈనాటి భాగంలో మనం సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపించిన దివ్యభూమి అని భరతభూమి గురించి స్వామి ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఇందులోని మహనీయుల గురించి, ధీశక్తి చూపించిన గొప్పవారి గురించి అందరి గురించి మాట్లాడుకునే అవకాశం లేకపోయినా ఒకరిద్దరి గురించి మాట్లాడుకుందాం.
1: ఎంతో మంది వాగ్గేయకారులు ప్రపంచానికి అందించింది ఈ భరతభూమి.
0: అవును,
1: మానవుల్ని భక్తి మార్గంలో నడిపించడానికి, భగవంతుడిపై ఆ అనురక్తిని కలిగించడానికి ఈ వాగ్గేయకారుల యొక్క పాటలు, వారి సాహిత్యం ఎంతో ఉపయోగపడి భగవంతుడికి చేరువు చేసింది. మరి ఆ మార్గాన్ని మనందరికీ చూపించిన వారిలో మొట్టమొదటి ముగ్గురు వాళ్లు త్యాగరాజస్వామివారు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి. ఈ త్రయం, ఈ కర్ణాటక త్రయం, వీళ్ల ముగ్గురు కూడా సౌత్ ఇండియాలో ఎంతో పేరుగాంచినటువంటి వాగ్గేయకారులు. మనం నార్త్ వైపుకి వెళ్తే ఈ మహారాష్ట్ర ఆ దేశాల్లో మనకి ఈ సంత్లు, నామదేవ్ కానివ్వండి, జ్ఞాన్దేవ్ కానివ్వండి, తుకారాం, వీళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల పంథాల్లో ఆ విఠలుణ్ణి కొనియాడుతూ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక పదం వైపు వారి గానాల ద్వారా, వారి సంకీర్తనల ద్వారా ప్రపంచాన్ని భగవంతుడికి చేరువు చేశారు. మీరాబాయి గురించి, తుకారాం గురించి, రామదాసు గురించి, త్యాగరాజు గురించి స్వామి చెప్పనటువంటి సందర్భం లేదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్లు ఏ విధమైనటువంటి భావంతో ఆ పాటలు పాడారో అనేది విద్యార్థులకు కూడా స్వామి నేర్పించి వాళ్ళని పాడేటట్టు చేశారు.
0: అంతే కదా గణేష్, స్వామి ఎన్నోసార్లు చెప్తారు, నన్ను కాపాడరా అని భగవంతుడిని ప్రార్థిస్తే అన్న మాట కన్నా ఆ త్యాగరాజు పాటలోని పాడితే వెంటనే భగవంతుడు పరిగెట్టుకుంటూ వస్తాడు. ఎక్కడైతే ఆ కీర్తనం జరుగుతుందో అక్కడే నా పర్మనెంట్ అడ్రస్ అని కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు. సంగీతం అన్న పదం వింటేనే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. మరి ఆ సంగీతాన్ని, ఆ భావాన్ని వాళ్ళు ప్రపంచానికి అందించిన గొప్ప మహాత్ములు త్యాగరాజు మొదలైన వారు.
1: మన భారతదేశంలోనే ఆ పేరులోనే భావరాగతాళ సమ్మిళితమైనది భారతదేశం అని చెప్పగానే చెప్పారు. మరి ఆ భావంతో, ఆ రాగంతో, తాళంతో పాడితే తప్పక భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే యుగ యుగాల నుంచి భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి భూమిలో అవతారం దాలుస్తున్నాడని ఏమాత్రం మనం సందేహపడిన అవసరం లేదు. మరి ఈ త్యాగరాజస్వామి వారి ఆ భక్తి గురించి స్వామి ఎన్నో రకాలైనటువంటి కీర్తనల గురించి చెప్తారు. గుణనామ సంకీర్తన, భావనామ సంకీర్తన, ఇలాగా త్యాగరాజస్వామి వారిని గుణనామ సంకీర్తన చేయడంలో ప్రముఖులుగా స్వామి చెప్తారన్నమాట. అంటే భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఉండగా తను దాంట్లో లీనమవుతూ ఆ గుణగణాలు తనలో అలవర్చుకుంటూ చివరిగా భగవంతునితో ఆ సాహిత్యం ఏర్పరచుకోవడం అనేది ఈ గుణనామ సంకీర్తన యొక్క ముఖ్యోద్దేశం అన్నమాట. ఆ కోవకు చెందిన వారు త్యాగరాజస్వామి వారు. వారి గురించి స్వామి చెప్పినటువంటి ఒక అంశం మనం ఇప్పుడు విందాం.
0: అలాగే గణేష్.
2: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు. కాని అతను తంజావూరు

ఎటువంటి మహానుభావులు ఉంటున్నారు. అందరికీ నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు. ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు. అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా. చూచాడు దాన్ని. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు. లేదన్నాడు అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా. కాని గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు. ఇతని దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటాదని అతను తరుముకుంటూ వచ్చారు. పల్లకీని మోసేటువంటి వాళ్ళు చెప్పారు, స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు, మనల్ని చంపేస్తారా ఏమిటో అన్నారు. మనకెందుకురా భయము, మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు. ధనమున్న వాడికి భయము, గుణమున్న వాడికి భయమేమిటింది, మనలో గుణమే గాని ధనం లేదు, భయపడకండి అన్నారు. కొంతసేపట్టు ఆ పరిగెత్తు వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు. రక్షించు రక్షించు రక్షించమని ప్రార్థించారు. ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని, ఎందుకోసం రక్షించాలి, మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు. రాముడు ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు. ముందు వెనక ఇరు ప్రక్కల తోడై, ఓ స్వామి ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నావా రామా, నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను. ఆ దొంగలు చెప్పడం వల్ల తాను గుర్తించుకుంటూ వచ్చాడు, తనలోందే ఉంటున్నాడు. అలాంటి మహనీయుడు కూడాను ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు. అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఈ ఉపన్యాసంలో స్వామి త్యాగరాజ స్వామి గారి గురించి చెప్తూ మొట్టమొదట ఎలాగా ఆ సభని సంబోధించారో, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటే ఆ విశాల స్వభావం అక్కడే మనకి కనిపిస్తుంది. ఆ సంగీతంలో అంత విద్వత్తు ఉన్నప్పటికీ కూడా నాకన్నా చాలా పెద్దవాళ్లు ఈ సభలో కూర్చున్నారు అన్న భావన కలగటం అనేది ఆయన వినయ విధేయతలకి ఆయన భక్తి తత్పరతకి ఒక తార్కాణం అని చెప్పొచ్చు.
2: చాలా బాగుంది. మనం అనుకున్నట్టు ఆ సంగీతానికి వెనక సాహిత్యం ఏదైతే ఉందో దానివల్లే ఆ సంగీతానికి కూడా అంత అందం వస్తుంది, అర్థం కూడా చేకూరుతుంది. ఇలాంటి సాహిత్యాన్ని కూడా ప్రపంచానికి అందించిన మహానుభావులు మన భారతదేశంలో పుట్టారు, ఎందరో ఉన్నారు. అందులో మచ్చుగ్గా మనం రవీంద్రనాథ్ ట్యాగూర్ తీసుకుందాం. ఎందుకంటే మన భారతీయ జాతీయ గీతమైన జనగణమనని మనకు అందించిన మహనీయులు వారు. ఈయన 1861లోని పుట్టి 1941 వరకు ఉండి ఎన్నో మహత్తర కార్యాలను నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అన్ని దేశాలలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. గీతాంజలి అనే కావ్యాన్ని రాసి అందులో నోబెల్ బహుమతిని కూడా అందుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చెప్పుకుంటారు. 1913లో ఆయన నోబెల్ బహుమతిని గీతాంజలి కావ్యానికి లభించింది. అలాగే విశ్వకవి అనే బిరుదు కూడా ఆయనకి లభించింది. మరి ప్రపంచ సాహిత్యంలోనే అది ఎంతో గొప్ప రచన అని కూడా ఆ గీతాంజలి కావ్యానికి దక్కింది. అసలు అందులో ఏం రాశారంటే గణేష్, ఆయన ఇవన్నీ కూడా బెంగాల్లో ఆయన రచనలన్నింటిలో నుంచి కూడా కొన్ని కొన్ని తీసుకుని ఇంగ్లీష్లోని వాటిని ఒక సంకలనం చేసి పెట్టి దానికి గీతాంజలి అని పెట్టారనమాట. అందులో ఆయన ఏం చెప్పారంటే, అంటే ముఖ్యమైన సారాంశం మొత్తం గీతాంజలిలో ఏంటి అంటే, మానవుణ్ణి కొంగదీసే నిరాశ నిస్పృహల్ని మొత్తం సృష్టిని కూడా ప్రేమభావంతో మనం ఎదుర్కోవచ్చు, ఆ ప్రేమభావంతో మనం చేసినప్పుడు వీటివేటికి తావు ఉండదు అన్నదాన్ని ఆయన ఎంతో నొక్కి వక్కాణించి అందులో చెప్పారు. అంతేకాకుండా శ్రమ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు, దానివల్ల జీవితంలో ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి. మనం ఏ చూసుకున్నా సరే అన్నింటికీ మూలం ప్రేమను మనం చెప్పుకుంటున్నాం, దాన్నే ప్రపంచవ్యాప్తంగా అందరి చేత మెప్పు పొందిన కావ్యంలో కూడా అందుకే మెప్పు పొందిందేమో అనిపిస్తుంది కూడా. అలాగా ఆయన గీతాంజలిని ప్రపంచానికి అందించి ప్రపంచ ప్రఖ్యాతిని గాంచారు.
1: మరి ఇంతటితోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆగలేదు. ఆయన ఎన్నో నవలలు, నాటకాలు, అదే కాకుండా ఆయనలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి 70వ సంవత్సరంలో ఆయన చిత్రకళలో చాలా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుని దాంట్లో ప్రావీణ్యం సాధించి 2000 చిత్రాలు ఆయన చిత్రించారన్నమాట. అంటే ఎంత వింతైన విషయం, మనం జ్ఞానం సముపార్జించడానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ గాని ఒక టైం లిమిట్ గాని ఏవి మనకి అడ్డం రావు అని ఈయన ప్రతిభ మనకి చూపిస్తుందన్నమాట. ఈ 2000 చిత్రాలు ఏవైతే ఆయన చిత్రించారో వాటిల్ని లండన్, ప్యారిస్, న్యూయార్క్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రదేశాల్లో వీటిని ప్రదర్శింపజేశారు.
2: అలాగే ఈయన రవీంద్ర సంగీతం అనే ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పరిచారు కదా భారతీయ సంగీతంలోని. ఇలా ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిలోనే ఇన్ని టాలెంట్లు ఉండి అవి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడ్డాయి, అటువంటి వారు మన భారతీయులని చెప్పుకోవడం మనకి ఎంతో గర్వకారణం కదా గణేష్. మరి తర్వాత చూసుకుంటే శాస్త్రీయ విద్యలు, స్వామి చెప్పినట్టు స్పిరిచువాలిటీతో పాటు ఈ సైన్స్ కూడా భారతదేశంలోనే పుట్టింది, భారతదేశమే ప్రపంచానికి అందించింది అన్నింటినీ అని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మనం ఇంతవరకు చాలా భాగాల్లో వాటి గురించి చెప్పుకున్నాము. ముఖ్యంగా వరాహమిహిరుడు గురించి మనం చెప్పుకుందాం ఇవాళ.
1: తప్పకుండా.
2: ఈయన 505వ సంవత్సరంలో పుట్టారు, 587వ సంవత్సరం వరకు వారి జీవితాన్ని సాగించారు. ఈయన ఒక శాస్త్రంలో కాదు, ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త, ఎన్నో రకాలుగా ఆయన ప్రతిభను చూపించి మన భారతదేశానికి ప్రపంచానికి కూడా ఎన్నో అందించారు.
1: అంటే ఇప్పట్లో ఒక శాస్త్రం ఒక సబ్జెక్ట్ చదవడానికే మనం
2: కష్టపడిపోతాం,
1: స్పెషలైజేషన్ తీసుకుని కష్టపడుతుంటే ఈయన ఇన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యతను సంపాదించారంటే నిజంగా అది ఆయన గొప్పతనానికి ఒక నిదర్శనం.
2: ఈయన ఉజ్జయినిలోని విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు గణేష్. ఆ తర్వాత చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉండే నవరత్నాల్లో ఒకరు వరాహమీనుడు చెప్పబడతారు. ఈయన జ్యోతిష శాస్త్రం ఎంత బాగా ఈయనకు వచ్చు అంటే, మామూలుగా ఈయన పేరు మిహిరుడే, వరాహం అన్నది యాడ్ చేయబడింత.
1: అది చాలా వింతగా ఉంది,
2: నాకు అలాగే అనిపించింది. దానికి కూడా ఒక గాథ ఉన్నది, అదేంటో తెలుసుకుందాం.
1: తప్పకుండా చెప్పు.
2: ఆయన ఈ విక్రమాదిత్యులు వారి కుమారుడికి జ్యోతిష్యం చూసి ఆయన దీని ప్రకారం చెప్తారన్నమాట, పలానా రోజున పలానా టైంకి ఒక వరాహం ద్వారా మీ కుమారుడు మృతి చెందుతాడు అని. ఆ విషయం తెలిసిన రాజుగారు ఎవరైనా సరే తెలిసిన తర్వాత జాగ్రత్త పడతాం. అబ్బాయిని ఎంతో జాగ్రత్తగా ఒక రూమ్ లో పెట్టి ఎక్కడ బయటికి వెళ్ళనివ్వకుండా ఆ వరాహం రాకుండా ఎన్నో ఏర్పాట్లు చేశారు. కానీ మిహిరుడు ఏదైతే సమయం చెప్పాడో అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక వరాహం రావడం, ఈ పిల్లల్ని చంపడం జరుగుతుందన్నమాట. అప్పుడు అంటే కొడుకు చనిపోయిన బాధ ఉన్నప్పటికీ ఇంతటి గొప్ప జ్యోతిష శాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి తన ఆస్థానం ఉన్నందుకు ఎంతో గర్వించి ఆయనకి వరాహం యొక్క దీంతో సన్మానించి వరాహమిహిరుడు అనే నామాన్ని కూడా అందించారన్నమాట. అంతటి గొప్ప జ్యోతిష శాస్త్రం తెలిసిన ఆయన. అలాగే వాస్తు ప్రకరణాలు కూడా ఎన్నో ఇచ్చేశారు ఆయన. వృక్ష ఆయుర్వేదాన్ని కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది, అందరికీ అందించడం కూడా జరిగింది. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఖగోళ శాస్త్రం, ఈ గ్రహాల సంచారం గురించి తెలుస్తుంది. వాటి వల్ల భూమి మీద ప్రాణులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అంతేకాకుండా తోకచుక్కల్లో రకాలను కూడా ఈయన ఎన్నో వివరించారట.
1: ఆయన ట్రిగ్నోమెట్రీలో ఎంత రీసెర్చ్ చేశారంటే ఆయన చేసినటువంటి స్టడీస్ ఆధారంగా మనం ప్రస్తుతం ట్రిగ్నోమెట్రీలో వాడే ఈక్వేషన్స్, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ కాస్ 2x బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్, ఇలాంటి ఈక్వేషన్స్ ఎన్నో ఆయన ద్వారా మనకి అందించబడ్డాయి.
2: అంతేకాకుండా ఈయన భౌతిక శాస్త్రంలోని కాంతి కిరణాల రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ గురించి కూడా చెప్పారట. అంటే ఇన్ని శాస్త్రాలని ఆయన అధ్యయనం చేసి వాటి యొక్క నాలెడ్జ్ అందిస్తే ఆయన అందించిన పరిశోధన ఆధారంగా కూడా ఇవన్నీ కూడా తర్వాత కనిపెట్టబడ్డాయి. ముఖ్యంగా ఆయన చేసిన అధ్యాయం ఒకటి ఏంటంటే దకార్గాళ అధ్యాయం.
1: చాలా వింతగా ఉంది ఆ పేరు.
2: చాలా వింతగా ఉన్నది కానీ అది ఎంతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గణేష్.
1: చెప్పక.
2: అదేంటంటే భూమిలోని రకాన్ని బట్టి ఆ భూమి ఎలాంటిదో చూసి ఆ మట్టి రకాన్ని బట్టి నీరు ఎంత లోతులో అక్కడ అందుతుందో చెప్పేవారట. అంటే అది ఏ లోపలికి ఏం పంపించకుండానే ఆ పై పైన ఉన్న భూమి తత్వాన్ని బట్టి అక్కడ నీటి యొక్క లోతును చెప్పగలిగేటటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన పరిశోధనలో ఏం చెప్పారంటే మనిషి శరీరంలో ఎలా అయితే రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుందో అలాగే భూమి లోపల కూడా జలనాడులున్నాయట. ఆ జలనాడుల్లో జలం ప్రవహిస్తూ ఉన్నది అన్నదాన్ని ఆయన కనిపెట్టి దాన్ని అందించారు. అంతేకాకుండా అది గుర్తించడానికి ఎక్కడెక్కడ ఎలా ప్రవాహం జరుగుతున్నదో, ఇక్కడ ఏ ప్రవాహం ఉన్నది, ఎలా వెళ్తున్నది, ఎటు వెళ్తున్నది, ఎటువంటి నీరు ఉన్నది అని చెప్పడానికి ఆ భూమిపై ఉండే చెట్లు పుట్టలు మనకు ఉపయోగపడతాయట. అంటే ఎలాంటి చెట్లు ఉన్నాయో దాన్ని బట్టి అక్కడ ఏ రకమైన నీరున్నది. అంతేకాకుండా ఆ పరిశోధనల వల్లే ఆ కింద భూమిలో ఎటువంటి లోహాలు ఉన్నాయో కూడా చెప్పబడతాయట. అంటే ఈ చెట్లు ఆకులని పరిశీలించి వాటిని బట్టి అక్కడ ఖనిజ సంపత్ని కూడా అంచనా వేయొచ్చు అని ఈయన పరిశోధనలు తెలిపారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ పరిశోధనలు చేసిన పరిశోధనల నుంచి శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా కనుక్కుంటూ ఇంకా ఫర్దర్ గా మనకి అవి ఎలా ఉపయోగపడతాయో అన్నది చూస్తున్నారు.
1: అంటే ప్రపంచానికి ఇంత విజ్ఞానాన్ని అందించినటువంటి ఒకే ఒక్క మహనీయుడిని గురించి మనం కొంచెం తెలుసుకుంటున్నాము. మరి ఇంకా ఇలాగా మన సంస్కృతి సాంప్రదాయం మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు.
2: అవును, ముఖ్యంగా మనం శాస్త్రంలో తీసుకుంటే ఆయుర్వేద శాస్త్రం భారతదేశంలో ఎంతో ప్రముఖమైనది. మనిషికి వచ్చే ఎన్నో రుగ్మతలకు ఆ ఔషధాలని మన వాళ్లు చెట్ల మూలికల ద్వారా మనకి లభించేటటువంటి ఎన్నో మన చుట్టుపక్కల ఉండే వృక్షాల నుంచే తీసుకుని చిన్న చిన్న చెట్ల నుంచి కూడా తీసుకుని ఔషధాలను తయారు చేస్తారు. అసలు ఇప్పుడు మనం చూసే ఈ సర్జరీలు గాని ఏవి తీసుకున్నా సరే ఇవన్నింటికీ మూలం ముందే కనిపెట్టారు మన పూర్వీకులు భారతీయులు. అందులో సుశ్రుతుడు చాలా గొప్పవాడు, అందరికీ ఎంతో సుపరిచితులు కూడా. ఎందుకంటే ఎన్నో దేశాల వాళ్లు ఆయన విద్వత్తుని, ఆయన పరిశోధనల్ని గ్రహించి వాటిని ఉపయోగించుకుని ఆ సైన్స్ ను కూడా ఫర్దర్ గా డెవలప్ చేశారు. ఈయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన ఆయుర్వేద శాస్త్ర చికిత్సుడు, అంతేకాకుండా అధ్యాపకుడు కూడాను. వారణాసిలో జన్మించారు వీరు. ఈయన సుశ్రుత సంహిత అని సంస్కృతంలో మొత్తం ఈ ఆయుర్వేదం గురించి, ఆ ఔషధాల గురించి, అన్నింటి గురించి, ఆ శస్త్రచికిత్స ఎలా చేయాలి, ఏ పరికరాలు దేనికి ఉపయోగపడతాయి అన్న విషయాలను కూడా ఈయన అన్ని అందులోని
1: కూలంకషంగా
2: వివరించారు. అందులోని ఈయన ఏంటంటే, స్పెషలిస్ట్ ఏదైనా ఒక భాగం శరీరం నుంచి వేరు చేయబడితే ప్రమాదవశాత్తు, దాన్ని ఎలాగ మళ్ళా అతికించి అది పనిచేసట్టు చేయగల అటువంటి విద్యను కూడా ఆయన నేర్చుకుని మన తర్వాత తరాలకు అందించారన్నమాట.
1: దీన్నే శల్య చికిత్స అంటారేమో కదా.
2: అలాగే 2000లో ఒక బ్రిటన్ లోని ఒక వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితా తయారు చేసింట. అందులోని లిస్ట్ చేశారు ఎవరెవరు ప్రపంచానికి ఏం అందించారని. వారు మొట్టమొదట ఈ ఆచార్య సుశ్రుత అని చెప్పి ఈయన ఫోటో పెట్టి ఆయన అందించిన వాటి నుంచే మొత్తం వైద్యం అంతా కూడా ఎలాగా ఎవాల్వ్ అయ్యిందనేది చెప్పారనమాట. మనం ఇప్పుడు ఏదైతే సిజేరియన్ ఆపరేషన్ చూస్తున్నాం కదా గణేష్, అంటే నార్మల్ డెలివరీ అవ్వనప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, లోపల పిల్ల పరిస్థితి అంటే పేగు చుట్టుకున్నా, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోని పూర్వం ఆ పిల్ల లోపల చనిపోవడం గాని, దానివల్ల తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేది. అలాంటి దానిలోంచి ఈ సిజేరియన్ అంటే తల్లి గర్భానికి ఒక గంటు పెట్టి బిడ్డని బయటకు తీసి తల్లి పిల్లల్ని జాగ్రత్తగా చేయగలిగినటువంటి సిజేరియన్ ని కూడా కనిపెట్టింది మన సుశ్రుత గారే. అంతేకాకుండా ఈయన కిడ్నీ స్టోన్స్ ను తొలగించడంలో నిపుణులట, అది ఆయుర్వేదం ద్వారానే. ఎముకలు విరిగిపోతే వాటిని అతికించడంలోని, అలాగే మన క్యాటరాక్ట్ ని తొలగించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఆధునిక వైద్యం ఉన్నదో దీనంతటికీ మూలం సుశ్రుతులు అందించిన పరిశోధనలు. ఆయన ఆ రోజుల్లోనే అవన్నీ చేసి చూపించారనమాట. అంతేకాకుండా ఆయన ఆయుర్వేదానికి ఈ శస్త్రచికిత్సను జోడించారు.
1: ఆయుర్వేదానికి శస్త్రచికిత్స
2: అంటే ఔషధాలతో తీసుకుని నయం చేసిన దానికి ఈ శస్త్రచికిత్సను జోడించి పరిపూర్ణంగా మనిషి ఆరోగ్యవంతుని చేయడం ఎలాగా అన్న అధ్యయనం చేశారు ఆయన. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా
1: శల్య చికిత్స గురించి, తగిన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి అదే ప్లేస్ లో అతికించడం, దీంట్లో ఆయన నిష్ణాతులు అయ్యారన్నమాట.
2: అంతేకాకుండా ఆయన 120 రకాల వైద్య పరికరాలని ఉపయోగించారు ఆ రోజుల్లో. వాటన్నింటినీ కూడా ఎలా తయారు చేసేవారంటే, జంతువుల రోమాల నుంచి, రకరకాల వృక్షాల వాటిల నుంచి, లోహంతో చేసినవి, ఇవన్నీ ఏవేవి ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆయన సుశ్రుత సంహితలోని మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మనందరం ఇప్పుడు ఎంతో చక్కగా ఏదైనా బాధ వస్తే వెంటనే పర్వాలేదు ఆపరేషన్ రెడీ అయిపోతున్నాం, ఎందుకంటే ముందు మనకి ఎనస్థీషియా
1: చేస్తారు
2: ఆయన అనుకునేవారు. అంతకుముందు అది లేకుండా ఆ పెయిన్ లోనే వాళ్ళని కట్ చేసి దాన్ని సూచర్స్ వేయడం అవి ఏవైనా చేసేవారు అనమాట. ఇది చాలా అమానుషం, ఒక మనిషి అలా బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టి చేయడం అని చెప్పి ఆ మత్తుని, ఈ ఎనస్థీషియాని కూడా కనుక్కున్నది ఆయనే. కాబట్టి ఈ ప్రక్రియను కూడా ఎనస్థీషియా ఇచ్చి మనం ఇలాగా ఆపరేషన్ చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు అన్నది కూడా ఆయనే కనిపెట్టారట. అంతేకాకుండా మనం ఈ రోజులో చూస్తున్నాం ప్లాస్టిక్ సర్జరీలు, చాలా మంది అంటే అందం కావలసిన వాళ్ళు చేసుకోవడం ఒక ఎత్తు, ప్రమాదవశాత్తు అగ్నిలోని కాలిపోయినా లేకపోతే యాక్సిడెంట్ లోని ఏదైనా గాయమైనప్పుడు కూడా ఆ అవయవాల్ని చెక్క చేసి మళ్ళా పూర్వంలాగా తయారు చేసేటువంటి ప్లాస్టిక్ సర్జరీని మొట్టమొదట ఈయనే చేశారట. దానికి ఒక నిజమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తి అడవిలోని వెళ్తూ ఉంటే ప్రమాదవశాత్తు ఆయన ముక్కు తెగిపోతుంది. ఆయన ముక్కు పట్టుకుని పరిగెడతా అనమాట, నొప్పి, ఆ ముక్కు పట్టుకుని పరిగెట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఈ సుశ్రుతుడి యొక్క ఆశ్రమంలోకి వస్తారు. వచ్చినప్పుడు సుశ్రుతుడు ముందుగా ఆయన్ని చక్కగా నీకేం పర్వాలేదు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి చక్కటి నీళ్లతోటి అదంతా కడిగి ఆయనకి ఒక మత్తు పదార్థం అంటే ఆయనకి నొప్పి తెలియకుండా దాన్ని అందించి దవడలో ఉన్న ఆ మజిల్ తీసి ఆ ముక్కు చుట్టూ దాన్ని వేసి అతికించి కుట్టి ఒక 2 రోజుల పాటు ఆయన దగ్గరే ఉంచుకుని అన్ని ఇచ్చి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆయనకి తొందరగా నయమవుతుందో చెప్పి అంటే స్వామి చెప్తారు కదా వైద్యంతో పాటు పథ్యం చాలా ముఖ్యమని, అలా ఏం తినాలో కూడా ఆయన నిర్దేశించి ఆ యథావిధిగా ఆ ముక్కు అతికించడం జరిగిందనమాట. ఆ రకంగా ఆయన ప్లాస్టిక్ సర్జరీని కూడా కనిపెట్టారు. ఇంతేకాకుండా ఈయన సుశ్రుత సంహితలో ఏం చెప్పారంటే వైద్యుడు ఎలా ఉండాలి అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉల్లాసంగా తర్వాత నీకేమి జరగదు అన్న భరోసా ఇస్తూ పూర్తి చేతనంతో ఉండి ఆ వైద్యాన్ని అందించాలని ఆయన ఎన్నో రకాలు చెప్పారన్నమాట.
1: మరి ఈ కోవకు ఈ వైద్య శాస్త్రంలో నిపుణులైనటువంటి మరొక మహానుభావుడు చరకుడు. ఈ చరకుడు చరక సంహిత అనేటటువంటి ఒక శాస్త్రాన్ని కూడా రాసిచ్చారు ప్రపంచానికి. మనం ఇందాక గురువుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, గురువు, దాంతోపాటు చరకుడు అనే ఒక పేరు కూడా గురువుకి ఇవ్వబడింది. అంటే తన జ్ఞానాన్ని, తను సంపాదించుకున్నటువంటి విద్వత్తుని నలుదిశలకి వెళ్లి వాళ్లకి అందించేటటువంటి ప్రక్రియ చేసేవాడు చరకుడు. మరి ఈ చరకుడు తన విజ్ఞానాన్ని, ఈ వైద్య శాస్త్రాన్ని ఎలా ఉపయోగించారంటే మారుమూల ఉండేటటువంటి గ్రామాలకు వెళ్లి అక్కడ ఎవరైతే బాధలో ఉన్నారో వారికి వైద్యం చేస్తూ ఈయనకి తెలిసినటువంటి ఈ చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా వాళ్లకి ఉపశమనం కలిగించేవారంట.
2: వైద్య రంగానికి, వైద్య శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే మన చరకుడు వెన్నెముక లాంటి వాటి గణేష్.
1: అవును,
2: అంటే అంతటి అధ్యయనం చేసి అంత పరిశోధన చేసి వైద్య శాస్త్రానికి ఎంతో సహకరించారు వాళ్ళు.
1: మరి ఇంతేకాదు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ చరక సంహిత ఏదైతే ఉందో దాన్ని టిబెట్ వాళ్లు అనువదించి వాళ్లు ప్రస్తుతం దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రపంచానికి మన భారతీయులు ఈ వైద్య శాస్త్రంలో చేసినటువంటి సేవ ఎంతో అమోఘమైనదని మనం ఇప్పుడు గుర్తిస్తున్నాము. ఈ విజ్ఞాన శాస్త్రంలో భారతదేశం ఎంత ముందంజ వేసింది, అది కూడా వేదకాలం నుంచి ఎలాగా ఇది డెవలప్ చేసుకునేది అనేది స్వామి మాటల్లో మనం విందాం.
2: తప్పకుండా.
0: ఇంతే కాదు, మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్, కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 కనిపెట్టారు. కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు. దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? లిలిత్. కనిపెట్టాడు కానీ కట్టగల కింద పడి మరణించాడు. 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదట కనిపెట్టినటువంటి వాడు శివరాం బాపు చీతటర్జీ, బాంబే ఉన్నటువంటి వాడు. అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు. అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రణా అనేటువంటి అతను అనేక విధములు సహాయం చేశాడు. కనుక 1895 లోపలనే భారతీయుడు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని. ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటిది. రోమన్ లాంగ్వేజ్ లోపల కూడాను ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది. ఈ విధంగా విచారణ చేసి చూస్తే అన్నింటియందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధ స్వల్పలేకపోతూ వచ్చారు. ఇంకా వైద్య శాస్త్రం నందు భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు. అస్త్రశస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడాను కనిపెట్టాడు. అనగా ఈనాటి ఆపరేషన్లు అన్ని కూడాను ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు. ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి. ధర్మో రక్షతి రక్షితః, అదియే జగత్తును రక్షించేటువంటిది. ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు. న్యాయ శాస్త్రమును గౌతముడు కనిపెట్టాడు. ఇంకా ఆర్థిక శాస్త్రమును చాణక్యుడు కనిపెట్టాడు. ఇంకనూ అనేక విధములైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమును కూడాను ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి. ఈ ఆర్థిక శాస్త్రం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఉడిదుడుకులు బయలుదేరాయి. కానీ దాన్ని అన్నింటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి. ఈ చాణక్యుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది. ఈ యొక్క చాణక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడాను సకల విద్యలు కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి. ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకునలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు. అన్ని శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: స్వామి ఇంత వివరంగా మన వైజ్ఞానిక శాస్త్రం వేదకాలం నుంచి ఎలాగ అభివృద్ధి చెందింది, అప్పుడే ఎంత ప్రావీణ్యతను పొందింది అనేది వివరంగా చెప్పారు స్వామి.
2: అవును గణేష్,
1: ఈ వైమానిక శాస్త్రం గురించి స్వామి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టే ముందు కూడా మన భారతదేశీయుడైన శివకర్ బాపూజీ తల్పడే, ఆయన ముంబై, ఆయన 1864 నుంచి 1916 వరకు ఆయన జీవించారు. ఆయన మరుత్సక అనేటటువంటి ఏరోప్లేన్ ని కనిపెట్టారు. అది కూడా ఎలా కనిపెట్టారంటే, ఆయన సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ స్కాలర్ అనమాట, వేదాల్లో విమాన శాస్త్రం నుంచి ఆయన రీసెర్చ్ చేసి ఈ మరుత్సక అనేటటువంటి ప్లేన్ ని ఆయన డెవలప్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఈ మరుత్సక అనేటటువంటి విమానంలో ఈ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఆయన చనిపోతారంట. ఆ విమానం ఏదైతే, ఆ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ల ఫ్యామిలీ వాళ్లు, ఆయన వారసులు బ్రిటిష్ కి అమ్మివేస్తారు. అంటే భారతదేశంలో ప్రతిదీ ప్రారంభించారు అనేటటువంటిది ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలాగ ఏ రంగంలో తీసుకున్నా వైజ్ఞానిక శాస్త్రంలో ప్రతి రంగంలో భారతీయులే మొట్టమొదటగా అన్ని చేశారనేది స్వామి ఎంతో చక్కగా మనకి వివరించారు. మరి ఈ భాగం ఇంతటితో మనం ముగించుకుని వచ్చే భాగంలో చివరి అంశమైనటువంటి చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననం ఉంది గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొకమారు స్వామి మధురగళంలో ఈ ఖండఖండాంతర ఖ్యాతినార్జించిన పద్యం విని ఈనాటి ఈ భాగాన్ని ముగించి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది మీ గణేష్,
2: మీ స్వప్న,
1: సాయిరాం.
2: సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం హ్యాపీ సాయి ఇయర్. అందులోని ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: ಕಾಲಾತೀತ ಲೀಲಾಮೂರ್ತಿ, ಕಲಿಯುಗ ಚಕ್ರವರ್ತಿ, ತ್ರಿಭುವನ ವಂದಿತ ದಿವ್ಯ ಕೀರ್ತಿ, ದಿಗಂತ ವ್ಯಾಪ್ತ ತೇಜೋದೀಪ್ತಿ అయిన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరానికి స్వామి విద్యార్థులంతా స్వామి దివ్య సమక్షానికి చేరారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు స్వామి ప్రేమను పొంది తమ జీవితాలని పావనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు సాయిమాతపై వారికున్న ప్రేమను కృతజ్ఞతను తెలుపుకోవడానికి ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. అలాగే ఈరోజు కూడా ఎంతో మంది విద్యార్థులు స్వామి దివ్య సన్నిధికి చేరి స్వామితో గడిపినటువంటి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా స్వామి మారరు. స్వామి ప్రేమకున్న ఆకర్షణ ఎన్నటికీ మారదు, తగ్గదు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. నూతన సంవత్సర శుభ సమయంలో శ్రోతలందరికీ ప్రేమతో అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా కాలాయ నమః అనే అంశాన్ని మీకిప్పుడు అందించడానికొచ్చింది మీ సాయి స్వప్న. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి గౌరీ గారు వచ్చారు. సాయిరామ్ అండి.
1: సాయిరామ్ స్వప్న, స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్.
0: గౌరీ గారు, స్వామి సమక్షంలో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం, ఈ 2019లో స్వామి మనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇంతటి భాగ్యం మనం పొందాము. మరి నూతన సంవత్సరం అంటే మనందరం కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో ఊహలతో, ఆశలతో ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడతాం కూడా. మరి అందంగా, ఆనందంగా మన జీవితాన్ని మలుచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, అలాగే ప్రతిరోజు మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే స్వప్న, మనము ఈ న్యూ ఇయర్ డే రోజు మనం సంవత్సరం గురించి మాట్లాడుకోవటం,
0: మరి ఎలా గడుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సద్భక్తులందరూ చేరి భగవంతుడా ఎనుచు చెవులకింపుగా నుతి చేయు దినము, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి నున్న దినము, దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము, మహనీయులెవరైనా మన కడకు ఏతించి చెలిమి బాబా కథల్ చెప్పు దినము, భావమున భక్తి గూర్చి సౌభాగ్య దినము దినము కాని తక్కినవన్నీ దినములగునే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అని ఎంతో చక్కగా ఏ రోజు మనం సుదినమో, ప్రతి దినాన్ని సుదినం ఎలా చేసుకోవాలో ఎంతో చక్కగా స్వామి ఇందులో వర్ణించారు. మరి ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ మన ప్రతి రోజుని ఎలా గడుపుకోవాలి, ఎలాగా ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలో ఈనాటి అంశంలో చూద్దామండి.
1: అట్లాగే స్వప్న, మనం ముందుగా సంవత్సరం అంటే ఏమిటి, సంవత్సరం మన జీవితానికి ఎలా ముడిపడి ఉంది అనేది మనం చూద్దాం.
0: తప్పకుండా.
1: సంవత్సరము అనగానే మనకి దాంట్లో ఉన్నటువంటి 12 నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఇలా అన్ని కలిస్తే సంవత్సరము అని తెలుస్తుంది.
0: అవును.
1: అంతేకాకుండా ప్రతి నిమిషం కూడాను చాలా విలువైనది, కొత్తది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి నిమిషం మనం కొత్తదిగానే మనం భావించుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఋతువులున్నాయి, 6 ఋతువులు, 6 రకాలైనటువంటి ప్రకృతి మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. అట్లా మన జీవితం చూసుకుంటే ఈ షడ్భావ వికారాలున్నాయి. అవేంటంటే అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, వినశ్యతే. అంటే అస్థి అంటే మన ఉనికి, పుట్టటము, పెరగటము, అలాగే పరిణామం మార్పు చెందటము, అట్లాగే అపక్షయతే
0: క్షీణించిపోవటం,
1: వినశ్యతే నశించిపోవటం. ఇలా ఈ రెండు చూస్తూ ఉంటే మనకి ఈ సంవత్సరానికి, జీవితానికి, మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని మనకు బాగా అర్థమవుతుంది.
0: అవునండి. అంతేకాకుండా ఈ కాలం అంటే నథింగ్ బట్ సంవత్సరం. ఇవన్నీ కూడా పేర్లు వేరు గాని అవి చేసే పనులు ఒకటేనని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. మరి జీవితంలో ఈ కాలం ఎంత ఇంపార్టెంట్ అసలు మనిషి జీవితంలో అన్నది చూసుకుంటే, దాన్ని కాలం మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే.
0: కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజా, కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః అంటూ ఎంతో చక్కగా చెప్పారు. ఇందులోని కాలం ఏం చేయగలదు అంటే కాలమే అన్ని చేస్తుంది అని. కాలః పచతి భూతాని, అన్ని తనలోని డైజెస్ట్ చేసేసుకోగలదు, అన్ని తనలో కల్పించుకునే శక్తి గలదన్నమాట. కాలః సంహరతే ప్రజాః, కాలం ఈ ప్రజల్ని జీవుల్ని సంహరించుతుంది. అంటే ఈ కాలంలో పుడుతున్న జీవులు కాలంలోనే తిరిగి కలిసిపోతాయి, కాలంలోనే తిరిగి నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కాలః సుప్తేషు జాగర్తి, మనందరం పడుకున్నా మనందరం రెస్ట్ తీసుకున్నా కాలం మట్టుకు జాగ్రత్తలోనే ఉంటుంది. దానికి అంటే పాజ్ అని గాని ఆగడం అంటూ గాని నిద్రపోవడం అంటూ గాని ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటూ. కాలోహి దురతిక్రమ, అంతేకాదు దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు, దానికి లోబడే మనందరం ఉన్నాము, లోబడే నడుచుకోవాలి గాని దాన్ని అతిక్రమించి మనం ఏమీ సాధించలేం చెయ్యలేం కూడా అంటూ కాలం యొక్క ఇంపార్టెన్స్ ఇంతలాగా చెప్తున్నారు ఇక్కడ.
1: అయితే అందుకనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, కాలం ఎవరికోసం ఆగదు.
0: అవును,
1: మనము కొన్ని పనులు చేయగానే విశ్రాంతి కోరుకుంటాం, కానీ కాలం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటం అనేది ఉండదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది.
0: అవును,
1: మనము మన రోజువారీ మాటల్లో కూడాను కాలం గురించిన ప్రస్తావనలు ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాలం కలిసి రావాలంటుంటాము, కాలం కలిసి వస్తే లాభాలు పొందాడు అంటుంటాము, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడుతున్నాడు పుట్టాడు అంటుంటాము. ఇట్లా అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది అని కూడా వదిలిపెడుతుంటాం.
0: అంటే అంతే కదా, ఇంకా ఏదైనా మనం సంపాదించుకుని ఇంకా టైం రాలేదురా నీకు, ఆ టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని కూడా అంటాం.
1: అంటే ఇట్లా కాలంతో ముడిపడి మనం మన జీవితం కూడా ఉన్నదని అర్థమవుతుంది. అయితే ఈ కాలంతో మనం మన జీవితం ఎప్పుడు అసలు మొదలు పెట్టాము అనే చూస్తే,
0: కాలంకి మనకి ఎలా సంబంధం ఏర్పడింది,
1: ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి అని చూస్తే సరిగ్గా మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది అని మనకు అర్థమవుతుంది.
0: తెలుస్తుంది
1: అంటే మనం ఎప్పుడు పుట్టాము అనగానే మన డేటు నిమిషాలతో సహా సెకండ్లతో సహా నోట్ చేసి పెట్టుకుంటారు మన కాలచక్రం రాయటం కోసం. అప్పటి నుంచి మనకి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం కోహం కోహం అంటూ పుట్టి జన్మను సార్థకం చేసుకుని సోహమని జీవన్ముక్తులం కావాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సి.
0: అదే స్వామి అంటారు కదా, కోహం కోహం నేనెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ ఏమి తెలియకుండా భూమి మీద పడ్డాను ఏడుస్తూ కోహం కోహం ఏడుస్తాము, కానీ అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి,
1: మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గమనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి.
0: మరి ఈ చక్కటి విషయాన్ని మనకి కబీర్దాస్ గారు మంచి దోహాలు చెప్పారండి, అదేంటో ఒకసారి చూద్దాం. జబ్ హమ్ పైదా హుయే జగ్ హసే హమ్ రోయే, ఏసీ కర్ణీ కర్చల్ హమ్ హసే జగ్ రోయే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనం ఎవరైనా ఇంట్లో నీ చంటి పిల్ల పుట్టి ఎవరైనా పుట్టారని ఎంతో ఆనందిస్తాం, కానీ ఆ పుట్టిన పిల్ల కేర్ కేర్ మనం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటే మనం ఏడుస్తున్నాం, ఎందుకు వచ్చేమో తెలియదు, ఎక్కడి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి, అప్పుడు భావం వ్యక్తం పరచుకోలేదు. కానీ నువ్వు ఎలా బతకాలి అంటే నువ్వు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు వెళ్ళిపోతున్నావని ప్రపంచం ఏడవాలి, అలా నువ్వు బతకాలి అని. ఎంత చక్కగా ఇప్పుడు అనుకున్నట్టు మన జీవితం యొక్క సార్థకత ఎలా అంటే నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాని వాల్యూ తెలిసినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోగలం. ఇప్పుడు డైమండ్ అని తెలిస్తే దాన్ని బీరువాలో పెడతాం, అదే రాయి అంటే బయటపడేస్తాం. కాబట్టి మన మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, దాని విలువ తెలుసుకుంటేనే మనం సార్థకం చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, మీరు ఇందాక చెప్పినట్టు షడ్భావ వికారాలు ఉన్నాయి, పుట్టడం పెరగడం ఈ మార్పులన్నిటితో కూడిన దేనికి, ఈ శరీరానికే కదా. ఈ శరీరంతో చేసుకుంటూ ఈ శరీరమే నేను, ఈ కష్టం సుఖం వస్తున్నాయి, ఆ మనసు ఈ మనసే నేను అని మనం దీన్ని పరిమితం చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళా తిరిగి పుడుతున్నాము, తిరిగి చనిపోతున్నాం, ఈ పునరప జననం పునరప మరణం ఈ కాలచక్రంలో కొట్టుకుంటున్నాం. దీని నుంచి బయటపడగలిగింది ఒక్క మానవ శరీరానికే, ఈ మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మళ్లీ మళ్లీ పుట్టకుండా మనం అదే ఈ మారే శరీరంలోని మారకుండా ఈ శరీరాన్ని మనని నడిపిస్తున్న భగవత్ తత్వం ఏదైతే మనలో ఉందో అదే మనం అని తెలుసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క సార్థకత. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ వింటుంటే చాలా అంటే వెరీ టఫ్ సబ్జెక్ట్ లో ఉంది, మనకేం అర్థం అవటం లేదు. ఇవి మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సులభంగా చెప్పడానికి మన స్వామి ఉన్నారు, ఎంతో చక్కగా ఒక గడియారం ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేశారండి. మనం ఈ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటున్న దాన్ని
1: కన్ఫ్యూజన్ లేకుండా
0: ఆ గడియారం ఇన్స్టెన్స్ ఏం చెప్తుందంటే, స్వామి మీరు గడియారం తీసుకుంటే అందులో ఏంటుంటాయి, మూడు ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటి, 60 సార్లు తిరిగినప్పటికీ నిమిషాల ముళ్ళు ఒకసారి కదులుతుంది. అలాగే నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగినప్పటికీ గంటల ముళ్ళు 1 గంటకి, అంటే అందులో 12వ వంతు ఒక కదులుతుంది. ఈ సెకండ్ల ముళ్ళుని సత్కర్మలుగా అనుకోమన్నారు. మన జీవితంలోని మన సత్కర్మలు ఇన్ని చేస్తే, అంటే 60 సార్లు అంటే అన్ని సార్లు ఎక్కువ సార్లు తిరిగినప్పుడు ఏంటవుతుంది, నిమిషాల ముళ్ళునేమోని చిత్తశుద్ధి, అదే భావశుద్ధి అని చెప్పారు. ఇంత సత్కర్మలు చేస్తూ ఉంటే కొంచెం భావసిద్ధి కలుగుతుంది. మరి ఈ భావసిద్ధి కలగ్గా కలగ అంత తిరిగితే అప్పుడు ఏంటవుతుంది, జ్ఞాన సిద్ధి, భావశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి అయిన తర్వాత ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి సెకండ్ ముళ్ళంటే సత్కర్మలు, నెక్స్ట్ వాటి వల్ల ప్యూరిటీ వస్తుంది, శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల జ్ఞాన సిద్ధి అని ఎంతో చక్కగా చెప్పారు. ఇక్కడ చూస్తే సత్కర్మలు ఎన్నో జరుగుతాయి, అంటే కనిపిస్తుంటుంది సెకండ్ ముళ్ళు కలవడం స్పీడ్ గా, కానీ ఆ జ్ఞానసిద్ధి జరిగిందా జరగలేదు మన కంటికి కనిపించదు. కానీ ఆ జ్ఞానసిద్ధి కొంచెం కలగాలి అన్నా కూడా ఎన్నో సత్కర్మలు చేస్తూ రావాలి, ఎంతో పవిత్రం చేసుకుంటే మన హృదయాన్ని ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని చూస్తే అసలు ఆ సెంటర్ పాయింట్ చూడండి, ఈ మూడు ముళ్ళు బాగా తిరగాలి అన్నా, గడియారం బాగా పనిచేయాలి అన్నా, వాటిని అంటిపెట్టుకుని ఎక్కడున్నాయి, సెంటర్ పాయింట్ లోని ఆ మూడు అక్కడే ఆధారం చేసుకుని ఉన్నాయి, కానీ వేరువేరుగా తిరుగుతున్నాయి. అలా ఆ సెంటర్ పాయింట్ మన జీవితంలో ఎలా ఉండాలి అంటే భగవంతుడు అయి ఉండాలట. ఏ కర్మలు చేస్తున్నాయి, ఇప్పుడు సత్కర్మలు అంటే చేత్తో చేసేది లేకపోతే ఎవరికి సాయం చేసేది, ఇదే మనం సత్కర్మ అనుకుంటున్నాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే అన్ని ఇంద్రియాలతో, నువ్వు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చర్మంతో నువ్వు స్పర్శ ద్వారా ఫీల్ అయ్యేది, కోరుకుని ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చెయ్యాలి అంటే చేతు దానం చేస్తేనే మంచి కాదు, కళ్ళతో మంచి చూపులు ఉండాలి. ఇలా ఈ అన్ని ఇంద్రియాల ద్వారా చేసిన సత్కర్మలు ఇంకా ఈజీగా చెప్పేశారు గౌరీ గారు స్వామి ఏంటంటే ఆ సెంటర్ స్వామిని పెట్టుకోమన్నారు. నువ్వు స్వామి ఆధారంగా, స్వామి బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తుంటో అన్ని సత్కర్మలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్కర్మలు చేస్తుంటో ఆటోమేటిక్ గా స్వామి బేస్ తో చిత్తశుద్ధి వచ్చేస్తుంది అని. ఇదే మనం చక్కగా స్వామి ఏం చెప్పారంటే ఈ కర్మయోగం భక్తి యోగం అని కూడా చెప్పారు. ఈ కర్మల్ని మనం ఎప్పుడైతే భగవంతుడు ఆధారంగా చేసుకుంటూ వస్తున్నామో మామూలు కర్మ కూడా కర్మ యోగంగా మారిపోతుంటారు. అలాగే ఈ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు అది ఉపాసన స్టేజ్, అంటే భక్తిలోకి వెళ్తాం. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడి మీద మనకి ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దానివల్ల ఆరాధన, రకరకాలుగా మనం భగవంతుని ఆరాధిస్తూ పోతుంటాం. ఇదే మనం భక్తి అంటాము. అది భగవంతుడి అంటే భక్తి అంటే నాకు ఈ కోరిక కావాలని కాకుండా భగవంతుడి ఆధారంగా మన సెంటర్ పాయింట్ మర్చిపోకుండా ఈ మూడు ముళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ ఉండాలన్నమాట. ఆ భగవంతుడి కోసం చేసే ఆ ఆరాధన అంతా కూడా అవుతుంది, ఇది భక్తి యోగం అయిపోతుంది అన్నారు. అలాగే చివరికి ఈ భక్తి యోగం మనం చేయగా చేయగా చేయగా పరిపక్వత చెంది ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అది భగవంతుడి జ్ఞానం అంటే మిగతా జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం, భగవంతుడి జ్ఞానం పొందినప్పుడు అదేంటవుతుంది, జ్ఞాన యోగం కింద అయిపోతుంది అన్నారు. కాబట్టి వీటన్నింటికి కూడా సత్కర్మలే కారణం, దాన్ని మనం బేస్ చేసుకొని చేయాల్సింది, భగవంతుని ఆధారంగా చేసుకోవాలి అని.
1: అవును స్వప్న, బాగుంది, మీ గడియారం గురించి చాలా బాగా చెప్పారు. అయితే మనం రోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు కర్మ గురించి, కర్మమున పుట్టు జంతువు కర్మము వలె వృద్ధి పొంది కర్మమున చనున్, కర్మమి నరునకు దైవము కర్మమి సుఖ దుఃఖములకు కారణమిలలో అన్నారు స్వామి. అంటే కర్మలోనే పుడతాం, కర్మలోనే పెరుగుతాం, కర్మలోనే నశిస్తాం. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలకి కూడాను మనం చేసే కర్మలే కారణము అని ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి. కర్మమే నరునకు దైవము అన్నారు స్వామి. చెప్తారు నువ్వు ఏ దేవతకి నమస్కరించు నమస్కరించకపో, తస్మయ నమ కర్మణి అని అనుకోమనన్నారు స్వామి. తెల్లారు లేస్తూ మనం పని మొదలుపెట్టే ముందరే, మన కర్మ మొదలుపెట్టే ముందరే మార్నింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి, కర్మదేవతకు నమస్కరించుకొని, ఓ కర్మదేవత మన చేత అన్ని మంచి పనులే చేయించు, సత్కర్మలే చేయించు అని చెప్పి ఆమెకు నమస్కరించుకొని మన దైనందినం మొదలు పెట్టుకోమని అన్నారు. అలాగే ఆ ఎరుక కలిగి ఉండాలి రోజంతా కూడాను, మనం సత్కర్మలు చెయ్యాలి అన్నటువంటి కాన్షియస్ మనకి కలిగి ఉండాలి. అలాగే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందర మళ్ళీ మనం థ్యాంక్స్ గివింగ్ మనం మర్చిపోకూడదు,
0: అది కూడా కర్మదేవత,
1: కర్మదేవతకే మనం మంచి పనులు నా చేత చేయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకొని పడుకోవాలి. ఇలా మన జీవితాన్ని కనుక మనం నడిపించుకుంటుంటే మనం తప్పకుండా సత్కర్మలు చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పారు గౌరీ గారు. ఇలాగా ఈ కర్మదేవతలకి నమస్కరించుకుంటూ, కాలానికి నమస్కరించుకుంటూ కూడా మనం పనులు చెయ్యాలి అని. ఎందుకంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు మన పుట్టుకి కర్మలే కారణం. మనం ఏమోని ఏదైతే జీవితంలో పొందాలనుకుంటున్నామో అవి పొందలేకపోవచ్చు, మంచి చెయ్యాలనుకున్నా చేయలేకపోవచ్చు. ఎందుకు ఇలా అవుతున్నది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న వాటి అవే మన ఇప్పుడు నడిపిస్తాయి అంటూ స్వామి ఒకటి చక్కటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఒకసారి విందాం.
1: అట్లాగే

తల్లి గర్భముండి జన్మించినప్పుడు కంఠమాలల ఓమి కానరావు మంచి ముక్క

గోమేధికపు మాల కూడలేదు, లజ్జాల మాలలు వంద గుంకగలేదు, పచ్చల కొండలు పొదకలేదు. కలదు కలదు కలదు కలదు అందరి కంఠమందు, కలదు కలదొక్క మాల అందరి కంఠమందు. పూర్వజన్మాల కర్మను పొందుబరచి మంచి

0: ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం,
0: అసలు ఎప్పుడు మనం రిమైండ్ చేస్తూ ఉండేది, అది మనకు కనిపించట్లేదు తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాము. అవే మనం లీడ్ చేస్తాయని తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేసుకోవాలి మన తర్వాత రోజుల కోసం అని తెలుస్తుంటుంది. మనం ఎప్పుడు బాధపడినప్పుడు అనుకుంటుంటాం అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని. ఒకసారి మన కస్తూరి గారి వాళ్ళ కుమార్తె పద్మమ్మ గారు స్వామిని ఎలాగో అడిగారు, ఎన్నో కష్టాలు కుటుంబంలో పడుతున్నప్పుడు స్వామి ఎందుకు ఇవి అని, ఇంత కష్టాలు ఎలా అని. అప్పుడు స్వామి చెప్పారు, పద్మమ్మ నువ్వు అద్దం ముందు నించుని ఆడేవనుకో ఏమవుతుంది అని అడిగారట. అంటే అద్దంలో నేను ఆడినట్టు కనిపిస్తుంది స్వామి అన్నారట. అంటే మరి చూడు, అప్పుడు ఆడేవు ఇప్పుడు కనిపిస్తున్నది అన్నట. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పూర్వం మనం చేసుకున్న వాటిని మనం ఇప్పుడు తెచ్చుకొని వచ్చాము, వాటిని అనుభవిస్తున్నాం. అంటే తయారు చేసుకుని క్యారీర్ తెచ్చాం, ఇప్పుడు దాన్నే తినాలన్నమాట,
1: వేరేది దొరకదు. సరే, ఇప్పుడు కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఈ కర్మలు కాలానికి చూస్తే ఈ కర్మలు చేసేటప్పుడంతా కూడా కాలమే నడుస్తూ ఉంటుంది కదా. అయితే ఈ కాలం అందరికీ కూడా సమానమే, మీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. అయితే ఈ కాలాన్ని ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం, అక్కడే మన జీవితాలకి రకరకాల జీవితాలు ఎందుకు ఇన్ని రకాల మార్పులు ఒకటే టైంకి అంటే మనం చేసుకునే కర్మలు, మనం చేసుకునేటటువంటి సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామనే దాని మీదనే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే మనం ఒకసారి భజగోవింద శ్లోకం గనక శంకరాచార్యుల వారు చెప్పింది చూడండి, తరుణస్థా బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్థావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త. అంటే బాల్యమంతానేమో క్రీడల మీద ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది, తరుణస్థావత్ యవ్వనమంతా కూడాను సంపాదన మీద
0: రకరకాల
1: ఆకర్షణల మీద ఆసక్తితో చూపుంటాము. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింతాసక్తులు మొదలవుతాయి, చింతలు ఒకటి చేశాము, చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని, చెయ్యలేకపోయినవి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో చెయ్యలేకుండగానే జీవితం గడిచిపోయింది అనుకుంటూ చింతిస్తాం. పరమే బ్రహ్మణి కోపిన సక్తగా, అసలు భగవంతుని మీద, భగవంతుని గురించి ఆలోచించడం గాని ఆయన గురించి ఏమన్నా చింతించడం గాని ఎప్పుడు మనం చేయకుండానే
0: తినడం పనులు చేసుకోవడంలో గడిచిపోతుంది.
1: ఇట్లా అసలు టైం కూడా ఉండనట్టుగా అయిపోతుంది మంచి పనులకి. మనకి మన జీవితకాలం చూసుకుంటే అసలు 100 సంవత్సరాలు ఉన్నది, కాకపోతే ఈ 100 సంవత్సరాలలో సగం జీవితం నిద్రపోతా అంట మనం. అందులో సగంలో సగము మన మన కోసం, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళని సెటిల్ చేసుకోవటం కోసం గాను సంపాదించుకోవటంలో మనం పడిపోతుంటాం. చాలా కొంచెం భాగం మాత్రమే మనం ఏదైనా పుణ్యకార్యం చేద్దామని, తీర్థయాత్రలకు పోదామని, ఒక వ్రతము ఉజ్జాపనలు ఏవో చేసుకుందామని, ఇలాంటి దానాలు ధర్మాలకి ఉపయోగించుకుంటుంటాం. అంటే ఇలా చూసుకుంటూనే జీవితం అయిపోతుంటుంది. అందుకనే స్వామి బాల వికాస్ అనేది పెట్టి ఏం నేర్చుకోవాలో చిన్నప్పుడే నేర్చుకోవాలి అని, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పారు.
0: గౌరీ గారు ఈ విషయం మీరు చెప్తూ ఉంటే ఒక భక్తుడు స్వామిని ఒకసారి అడిగిన విషయం గుర్తొస్తున్నది. అంటే మనం ఎలాగా ఆలోచనలోని మన పనుల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతున్నది అనిపిస్తుంది. ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చారట. వచ్చి స్వామి 30లో, ఆయనకి 30 సంవత్సరాల్లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చి, స్వామి నేను ప్రపంచాన్ని మార్చాలి ఎలాగైనా, కాబట్టి మీరు నాకు శక్తిని బుద్ధిని అనుగ్రహించండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను. సరే స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. 10-15 సంవత్సరాలు అయింది, కొంచెం రియలైజ్ అయినట్టున్నారు. మళ్ళా స్వామి దగ్గరికి 40లో వచ్చానమాట. స్వామి ప్రపంచం మార్చడం పక్కన పెట్టండి, మా పిల్లల్ని, భార్యని, నా కుటుంబంలో వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళు మంచి వాళ్ళగా తయారు చేసేయాలి స్వామి, మీరు ఎలాగే నన్ను అనుగ్రహించాలి. స్వామి మళ్ళా నవ్వుతూ బ్లెస్ చేశారు. స్వామి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో 10-15 సంవత్సరాలు అయింది, 60లో పడ్డారనమాట ఆయన. అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అన్నారు, ఏం బంగారు అంటే వీళ్ళందరినీ మార్చడం కాదు స్వామి, నన్ను నేను ఎలా మార్చుకోవాలో ఆ బుద్ధిని శక్తిని ఇవ్వండి, నన్ను నేను మార్చుకుంటాం. అంటే 60 సంవత్సరాల్లో నేను బుద్ధి తెచ్చుకున్న శక్తి ఉండాలి కదా అక్కడ నీకు మారడానికి. కాబట్టి మీరు ఇవన్నీ
1: చెప్తున్నారు కదా స్వామి, చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం బాల వికాస్ ద్వారా బోధించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు పెద్ద ఎత్తున కొద్దీ అవన్నీ నేర్చుకొని బుర్రలో పెట్టుకుని చక్కటి జీవితాలు వాళ్ళు గడుపుతారు అనేది మనకి చెప్తుంది.
0: మనం ఈ ఆత్మ అని చెప్పుకుంటుంటే జ్ఞానం అని చెప్పుకుంటుంటే లిజనర్స్ కే కాదు మనకు కూడా అబ్బాయి ఇది ఏంటి ఇంత టఫ్ సబ్జెక్ట్ ఏంటి న్యూ ఇయర్ తో పాటు జ్ఞానం జ్ఞానం మొదలుపెట్టి అనుకుంటాం గానీ స్వామి ఏం చెప్పారంటే ఒకసారి మన ప్రశాంత్ నిలయం హాస్టల్ ఓపెనింగ్ అయిన తర్వాత స్వామి ప్రతిరోజు హాస్టల్కి వెళ్లేవాట. స్వామి వస్తున్నారంటే ఎంత సరదా వాళ్ళందరికీను పెట్టి స్వామి రాగానే ప్రతిరోజు మైక్ తెమ్మనివాట ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఇటు వార్డెన్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు అప్పుడే జాయిన్ అయ్యారు హాస్టల్ కొత్తది, స్వామి మాట్లాడుతున్నారు రోజు వస్తుందంటే పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారు మొదలు పెట్టేవారు. అలా 10 రోజులైంది 15 రోజులైంది 16 రోజులు మళ్ళా స్వామి వస్తుందంటే వార్డెన్ గారి గుండెలో బెంగ పట్టుకుంటా అదేంటి స్వామి ఏంటంటే 15 రోజులు కూడా స్వామి ఏంటంటే మైక్ తెమ్మని చెప్పి రోజు ఆత్మ అంటే ఏంటి మీరేంటి పంచకోశాలేంటి అంత జ్ఞానం కర్మ ఏంటి భక్తి ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. పిల్లలు అప్పుడే 16-17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆత్మ తత్వం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు బోరింగ్ గా ఉంది వాళ్ళకి ఎక్కటం లేదు. ఇంకా అలా గడుస్తుంటే స్వామి రాగానే ఈయన బెంగ పట్టుకుంది వీళ్ళని ఎలా డీల్ చేయాలి స్వామికి చెప్పలేరు పిల్లలకి చెప్పలేరు ఆయన. స్వామి వస్తానంటే ఈసారి ఆయన బెంగ పట్టుకుని స్వామి అంటే వస్తూనే మైక్ తిండట స్వామి అంటే పిల్లలు తేతే నేను ఇవాళ కూడా పిల్లలతో మాట్లాడతానన్నట. అది కాదు స్వామి రోజు ఆత్మ ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటుంటే పిల్లలకి పాపం అర్థం అవుతుంది అంటే ఓ అలా అనుకుంటున్నారా సరేలే మైక్ తెప్పించన్నట. మైక్ తెప్పించి పెట్టాక మళ్ళా మొదలుపెట్టి అవునరా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే 3 సార్లు అంటే 6 సార్లు తింటూనే ఉంటారు తిన్నది అరిగిపోతుంటే మళ్ళీ తింటూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి మీరు ఎన్ని కిలోలు బియ్యం ఎన్ని క్వింటాలు బియ్యం తిన్నారా ఎంత తింటున్నారు ఎంత చేస్తున్నారు మీకు విసుగొచ్చిందా విసుగు రాలేదు ఇన్నిసార్లు తిన్నా మీకు విసుగు రాలేదు కానీ ఆత్మతత్వం అంటుంటే మీ స్టోరీ మీకు చెప్పి మీ తత్వం తెలుసుకోండి అంటే మీకు విసుగొస్తున్నది ఇది బుర్రలోకి ఎక్కట్లేదా మీకు నచ్చినా నచ్చకపోయినా నేను వస్తూనే ఉంటాను నేను వచ్చింది ఇది మీకు చెప్పడం కోసమే అని చెప్పాట అని చెప్పి మీరు నచ్చి చేసినంత వరకు కూడా నేను తోస్తూనే ఉంటాను ఆ తర్వాత మీ అంతటి మీరుగా చేసి తీరుతారు అందుకే నేను మిమ్మల్ని నా దీంట్లోకి రప్పించుకున్నాను అని చెప్పారు. ఇంకో సందర్భంలో కూడా గౌరీ గారు స్వామి చెప్పారనమాట లెక్చరర్స్ అందరికీ స్వామి గైడెన్స్ ఇస్తూ ఈ జ్ఞానం గురించి చెప్తూ మీరు ఇలాగా డీల్ చేయాలి పిల్లల్ని అన్ని చెప్తూ ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళారు మీకు ఏం డౌట్స్ ఉన్నాయని అన్ని స్వామి ఇలాగే తెలుసుకోవడం మరి కష్టంగా ఉందంటే ఈ జ్ఞానం అందరికీ ఉన్నది కాకపోతే ఒక్క ఇంకో చిన్నది ఉన్న దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారు అన్నట్టు. ఏంటి స్వామి అంటే మరపు మీకు ఈ విషయం మీరు ఇందాలన్నట్టు బాల వికాసులు చెప్పుకుంటున్నాము ఎన్నోసార్లు వందల సార్లు స్వామి చెప్పిన మనం విన్నాము తర్వాత ఇంట్లో వింటాం బయట వింటాం కానీ ఎందుకు మీరు చేయలేకపోతుందంటే దాన్ని మర్చిపోతున్నారు ఇంకా దాన్ని మర్చిపోయి నాకు ఇంకా టైం ఉన్నది తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు పరీక్షిత్ స్వామి చెప్తూ అన్నారనమాట ఎప్పుడైతే పరీక్షిత్ ఒక వారం రోజులే నీకున్నది పాము కాటవలు చనిపోతావు అన్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాడు నేనేంటి అనుభవించాలి ఆనందించాలని ఆలోచించలేదు అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది దీన్ని 7 రోజులు నేను ఎలా సార్థక చేసుకోవాలని. అలాగా పరీక్షిత్కి 7 రోజులు తెలిసింది కాబట్టి పాపం వెంటనే మొదలు పెట్టేశాడు. మనం ఏంటంటే ఫర్ ఎవర్ ఉంటాం అనుకుంటున్న భావనలు ఉన్నాం కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు ఆ కోహం అన్నది ఎప్పుడు ఏడ్చి ఉంటాము కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు మనం ఆలోచించకుండానే రోజులు గడిచిపోతున్నాయి. స్వామి ఇది చెప్తూ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గడియారం ముల్లోని మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ క్లాక్ పెట్టారు కాబట్టి ప్రతిదీ చేస్తూ మనం
1: సర్వకర్మలు
0: కూడా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళీ వెనక్కి వద్దాం ఎలా పొందగలము అంటే సత్కర్మల ద్వారానే పొందాలి అని కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ స్వామికే అర్పించేసి భగవత్ ప్రీతి చేద్దాం అని ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అదే కలుగుతుంది.
1: సర్వకర్మ ప్రీత్యర్థం భగవత్ ప్రీత్యర్థం అంటే మా పర్తియాత్ర మొట్టమొదటి పర్తియాత్ర గుర్తుకొచ్చింది స్వప్న నాకు
0: చెప్పండి.
1: 1998 కన్నా బిఫోర్ మేమందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వామి దగ్గరికి రావటం కొన్ని 13-14 బస్సులలో పడి వచ్చాం అందరమును. వస్తే స్వామి ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చుట్టూ తక్కుర్చో పెట్టుకుని ఎన్నో విషయాలు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ప్రత్యేకం స్త్రీల వైపు తిరిగి అమ్మ మీరేమి గ్రామాలు పట్టణాలు ఉద్ధరించిన అవసరం లేదు మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి మీరు పనులు చేసుకునేటప్పుడు ఎలా ఆధ్యాత్మికతను దాంట్లో జోడించుకోవాలి అనేది చెప్తాను అని మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఇల్లు ఊడ్చినప్పుడు నా శరీరము నా మానసిక స్థితి కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రపడాలి అనుకోవాలి. అట్లాగే కూరగాయలు తరుగుతుంటారు నా పాపకర్మలన్నీ ఇలా తరిగిపోస్తున్నాను అని అనుకుంటూ తరగండి. అట్లాగే రొట్టెలు ఒత్తుకుంటూ పెద్ద చిన్న బిళ్ళని విశాలంగా చేస్తుంటాం అట్లా మన విశాల హృదయం మన హృదయాన్ని కూడా విశాలంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ మీరు పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద ఉండి దాని తాలూకు సత్కర్మలు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని.
0: అసలు
1: ఎంత సులభంగాను ఆడవాళ్ల వైపు తిరిగి ఎంత బాగా చెప్పారు, నాకు ఈ రోజుకి కూడా అది కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది సుప్న.
0: చాలా బాగుందండి, ఎంతో చక్కగా మనం ఈ రోజు కాలాయ నమః అని ఈ కాలంలోని ఎటువంటి కర్మల ద్వారా మనం జీవితాన్ని సాగించాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం,
1: తప్ప
0: పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: అలాగే సుప్న. పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి, ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద ఉండి దాని

0: మంచి పాట విన్నాం కదా స్వప్న.
1: అవునండి, మన టాపిక్ రిలేటెడ్ గానే ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేస్తున్నారు.
0: ఈ పాట తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రసారాలలో భాగంగా కాలాయన మహ అనే అంశానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. మనము కర్మల గురించి మాట్లాడుకున్నాం, కాలం గురించి మాట్లాడుకున్నాము. అయితే భగవంతుణ్ణి గుర్తించాలంటే కాలాతీతుడైనటువంటి అతని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అటువంటి శక్తివంతమైన కాలం కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వేదాలు కాలకాల ప్రపన్నానం అని ఆయన్ని కీర్తించాయి. అంటే భగవత్స్వరూపమైన స్వామి గురించి భగవత్ తత్వం మనం తెలుసుకోవాలంటే కష్టం. కాబట్టి స్వామి మాటల్లోనే మనం విందాం.
1: భగవత్ స్వరూపం కాలం గురించి స్వామి ఏం చెప్పారు,
0: ఏం చెప్పారు
1: తెలుసుకుందాం.
2: ప్రేమ స్వరూపుడైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాం. కాలమే భగవత్ స్వరూపుడు. దీన్ని పురస్కరించుకుని కాలాయన మహ కాలకాలాయన మహ కాల ప్రమాయన మహ కాలాతీతాయన మహ కాల స్వరూపాయన మహ కాల

0: అంత కాలమే. కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసి కాయాన్ని విశ్వసిస్తావా? కాయం అనిత్యమైనటువంటిది, కాలంతోనే పెరుగుతుంది అది, కాలంతోనే తరిగిపోతుంది.
1: గౌరీ గారు ఎంతో చక్కగా స్వామి చెప్తున్నారు, ఈ కాలం ఎంత తొందరగా
2: కరిగిపోతుంది,
1: మన జీవితం కూడా కరిగిపోతున్నదని. మరి మనం ఇలా ఎన్నో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే ఆనందంగా ఉండకూడదని కాదు, కానీ ఎలాంటి కర్మలు చేసుకుని ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చూడాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కర్మలే మనని బంధిస్తున్నాయి, కర్మల ద్వారానే మళ్ళీ తిరిగి తిరిగి మనం వస్తున్నాం అనుకున్నాం. మరి ఇలా కాకుండా మనం దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అంటే కర్మలు చేయడం మానేయాలా కదా? ఏమో ఇవి చేస్తున్నాం కాబట్టి బంధించబడుతున్నాము, చెయ్యడం మానేస్తే బాగుండంటే అలా కాదు, కర్మలు చేయాలి. చేయడం కోసమే పుట్టాం. ఈవెన్ భగవంతుడు కూడా కర్మలు చేయాల్సిన అవసరం లేకపోయినా పుట్టి ఆయన కర్మలు చేసి చూపించారు. మరి ఎలా చెయ్యాలి కర్మలు అంటే మనకి గీతాచార్యుడు చెప్తున్నారన్నమాట, కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత అనామయం. అంటే కర్మలు చెయ్యి, కాకపోతే ఆ కర్మల మీద ఆసక్తి పెంచుకోకు, అంటే కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాము, ఏ పని చూసుకున్నా సరే ఒక పుణ్యం రావడం కోసం, పాపానికి భయపడతాం ఎందుకు, ఏదైనా చెడ్డ పని చేస్తే దీనివల్ల పాపం వస్తుంది, నరకం కలుతాను, అక్కడ ఏదో బాధలు అనుభవిస్తాను, లేకపోతే ఇందాకలు చెప్పుకున్నట్టు సుఖం దుఃఖం అన్నీ కూడా కర్మల వల్ల వస్తాయి కాబట్టి చెడ్డ చేస్తే నాకు కష్టం వస్తుంది, మంచి చేస్తే వస్తుందని. ఇప్పుడు ఏంటవుతూ ఉంటుంది, మంచి ఎక్కువ చేస్తున్నాం అనుకోండి మన బ్యాలెన్స్ షీట్ లోనే అది పెరుగుతూ వస్తుంది, తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటే అది కట్ అవుతూ ఉంటుంది. అలా ఈ బ్యాలెన్స్ షీట్ లో ఎగుడు దిగుడు ఉన్నంత కాలం అది అనుభవించడానికి తిరిగి మనం జన్మించాలి, మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. మళ్ళా మనం పుట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి, పుణ్యం వైపు జీరో ఉండాలి, పాపం వైపు జీరో ఉండాలన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పుణ్యం కూడా సంఖ్యలేంట బంధమేంట, అంటే సంఖ్యలేదైనా మనం బంధిస్తుంది, అది బంగారు సంఖ్యలైనా బంధిస్తుంది, ఇనప సంఖ్యలైనా బంధిస్తుంది. అలా పుణ్యం మనకు బంగారు సంఖ్యలో మెరుస్తూ ఉంటుంది ఆహా అనుకోవడమే గానీ అది మన కదలనివ్వదు, బంధిస్తుంది. అలాగే ఈ పుణ్యానికి పాపానికి ఆసక్తి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా ఫలాసక్తి లేకుండా మనం చేసుకున్నప్పుడు ఈ జన్మ బంధాల నుంచి మనం విముక్తి పొంది ఆ పరమ పదమైన ముక్తిని పొందగలం, లేదా భగవత్ తత్వం మనమేని తెలుసుకోగలమని.
2: అది సరే గాని కర్మ ఫలితం విడిచిపెట్టాలి, త్యాగం చెయ్యాలి అంటే అదేమన్నా కాయో పండో కాదు కదా స్వప్న, ఇది ఏమన్నా వదిలిపెడతానికి ఫిజికల్ గా మనం అది ఎట్లా వదిలిపెడతా అని చెప్పు, అసలుకి అది ఎంత కష్టం ఉంటుంది.
1: నిజమేనండి, మనం చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఆచరించాలి, ఎలా విడిచిపెట్టాలంటే స్వామి చెప్తారు దాని మీద ఆసక్తి లేకుండా, ఆశించకుండా భగవత్ అర్పిత భావంతో చెయ్యాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను కష్టపడి చెయ్యాలి, అన్ని చేసి నీకు అర్పించాలి అని,
2: అంటే రిజల్ట్ గురించి ఎదురు చూడాలి
1: అని అనిపిస్తుంది. కానీ స్వామి పోనీ, అప్పుడు స్వామి నాచే చేయిస్తున్నారు అర్పిత భావంతో, రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించాలి అని. ఇంకా కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే చక్కగా మనం ఎలాగ పాటించాలో ప్రతి అవతారంలోని భగవంతుడే వచ్చి ఇలా చెయ్యండరా అని తను చేసి చూపించేస్తున్నారు అనమాట. అందుకే దానికి కూడా మనకి ఒక మంచి భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదను వర్తతే. కాబట్టి ఈ అవతార పురుషులు శ్రేష్ఠులు వచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మనకు చేసి చూపిస్తారు. దానివల్ల మనం క్లియర్ గా వాళ్ళ పాత ఏదైతే వాళ్ళు చేశారో అందులో చేసుకుంటూ పోతే ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళని ఒకసారి రిఫరెన్స్ చేసుకుని ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారని చూసుకుని అలా ముందుకు సాగిపోతే ఈ కర్మలు బంధాలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తరించిపోతాము అని చెప్తున్నారు అన్నమాట.
2: అందుకే కదా స్వప్న స్వామి చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఆయన జీవితం చూస్తూ మనం నేర్చుకుంటే చాలు, ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎన్ని సత్కర్మలు చేయాలి అనేది ఆయన జీవితాన్ని చూస్తూ మనం చక్కగా నేర్చేసుకోవచ్చు. అట్లా స్వామి ఎన్నో సులభమైనటువంటి మార్గాలు కూడా ఆయన జీవితంలో మనకి చేసి చూపించి చెప్తూ వచ్చారు.
1: అవును, ఏది ఆశించకుండా కూడా స్వామి ఎలాగ
2: చేయాలి అనేది చూపించారు. అన్ని మనము ఇక్కడ చెప్పుకోలేం కానీ కనీసం ఒక రెండు విషయాల గురించి మనం ఆయన చేసి చూపించినవి బాగా మనం మాట్లాడుకుందాం స్వప్న. అసలు ఫస్ట్ స్వామిని చూడంగానే మనకి ఏమిటి మనం గ్రహిస్తాము అంటే ఆయన నిరాడంబర జీవితాన్ని, ఎంత సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ అనేది మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. ఆయన నిరాడంబర జీవితం, ఉన్నతమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన చూడంగానే మనకు మొట్టమొదట స్ఫురిస్తుంది.
1: ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండ్ మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మన జీవితాన్ని ఎంతో సాఫీగా అయిపోతుంది, ఆనందంగా కూడా చేయొచ్చు. మరి ముందు అసలు సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరత అంటే ఏంటి, హై థింకింగ్ అంటే ఏంటో చూద్దాం అండి. మన మహాత్మా గాంధీ గారు ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫోకసింగ్ ఆన్ నీడ్ రాదర్ దాన్ గ్రీడ్ అన్నారు. అంటే ఎప్పుడైతే మనం అవసరాలకి పరిమితం చేసుకుంటామో అది నిరాడంబరం. ఆశలకు పోకుండా అవసరాలకి మనం మన ఆలోచనల్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటే దానికి అంతం అన్నది లేదన్నమాట. అలాగే మన కోరికలను తగ్గించుకుంటూ అవసరాలతో జీవించినప్పుడు, అదే మీరు ఇందాక చెప్పినట్టు స్వామి లైఫ్ లో తీసుకుంటే ఈ ప్రతిదీ కూడా ఎంత సింపుల్ గా జీవించారు. ఆ స్వామి లైఫ్ తీసుకుంటే స్వామి ఉన్న రూమ్ గానీ, స్వామి వేసుకున్న బట్టలు గానీ, స్వామి నివసించే ఏది తీసుకున్నా కూడా చాలా సింపుల్. తర్వాత ఎంతో ఆదర్శంగా కూడా ఉన్నారు. మరి హై థింకింగ్ అన్నది ఎలా వస్తుంది అంటే, నేను నాది ఎంతసేపు మనం చూస్తే ఉదయం లేచింది దగ్గర నుంచి కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంటే అంతా కూడా మన కోసం, నాకేం కావాలి నేనేం చెయ్యాలి నా వాళ్ల కోసం, నేను నాది చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప మనం బయటికి రావటం లేదు. ఎప్పుడైతే ఆ పరిధిని పెంచుకుంటూ మనం పక్క వాళ్ల కోసం సమాజం కోసం కూడా మన ఆలోచనలు మన పనులు చేసుకుంటూ వెళ్తామో అదే హై థింకింగ్ అవుతుందని. ఇంకో రకంగా చూస్తే హై థింకింగ్ అన్నది మనం ఈ దేహాత్మ భావంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇదే, అందుకే కదా నేను నాది వస్తున్నది. ఇప్పుడు నా తండ్రి అంటే ఏంటి, ఈ శరీరంతో తండ్రి వచ్చారు, నా పిల్లలు అంటే ఈ శరీరంతోనే వాళ్ళకి బంధం. కాబట్టి ఆ నేను నాది నుంచి బయటకు వచ్చి దాన్ని దూరంగా చూసి మనం చేయగలిగితే అదే హై థింకింగ్ అని చెప్పారు. కాబట్టి స్వామే మనకి దానికి ఆదర్శం, ఎంత చక్కగా తను జీవితంలో అన్ని చేసి చూపించారు.
2: స్వప్న, ఇప్పుడు స్వామి భారతీయ సంస్కృతి గురించి ఎన్నో సార్లు స్వామి డిస్కోర్సులు ఇవ్వటం మనం చూస్తుంటాము. అందులో చాలా స్పెసిఫిక్ గా బాగా చెప్పింది ఒకటి సంఘటన చెప్తా మీకు. 1975 లో ఢిల్లీలో March 31st విజ్ఞాన్ భవన్ లో ఒక స్వామి బాల వికాస్ టీచర్స్ కి స్టూడెంట్స్ ని కూర్చోపెట్టుకుని అక్కడ చెప్పారు, భారతీయ సంస్కృతి గురించి చెప్పారు. అప్పుడు అసలు ఏమి ఉండాలి పిల్లలకి, వినయం, విధేయత, నిబద్ధత, ఐకమత్యం, ఇలా ఇవి గనక నేర్చుకుంటే సమాజంలో అరిష్టాలనేవి దూరం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధనార్జన కన్నా, పోటీతత్వం కన్నా, మనులు మాణిక్యాలు పదవులు పేరు ప్రతిష్టల కన్నా నిరాడంబర జీవితం శ్రేష్టం అని చాలా నొక్కి ఒక్కాణించారు. అంతేకాకుండా ఇవన్నీ గనక పెద్దలు ఆచరించినట్లయితే, సింపుల్ గా సిన్సియర్ గా అట్లా ఇవి ఆచరిస్తూ సింపుల్ లివింగ్ గనక ఉంచుకుంటే పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చక్కగా వాళ్ళ జీవితాలను ఎంత బాగా పండించుకుంటారు అనేది కూడా ఆ రోజున బాగా చెప్పడం జరిగింది.
1: మనం పిల్లలకి ఏ ఆస్తులు ఇస్తున్నామో, ఏ ఐశ్వర్యాన్ని ఇస్తున్నామో చూస్తున్నాం తప్ప ఎంత మంచి గుణాలు, ఎంత మంచి ఆలోచన విధానాన్ని అందించాలి అన్నది ఇప్పుడు స్వామి ఎంత చక్కగానో చెప్పారు.
2: స్వామి ఎప్పుడు చెప్తుంటారు, గొప్పగా బతకక్కర్లేదు మంచిగా బతకండి, గొప్పవాళ్ళు అవనవసరం లేదు మంచి పిల్లలుగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.
1: నిజంగా ఇలా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ నాకు స్మరణకు వచ్చింది మన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారండి. అసలు ఎంత నిరాడంబరత, అసలు స్వార్థం అనేది ఆమెకి లేదేమో. అలాంటి మారుమూరు పల్లెలో ఉన్నావిడ నేను నా పిల్లలను కాకుండా ఎప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాట. ఎప్పుడు తన పిల్లలు చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వీధిలో పిల్లలందరినీ చేరదీసి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ శుభ్రత గురించి, వాళ్ళ ఆహారం విషయంలోని ఎలా ఆలోచించాలి ప్రతిదీ చెప్పేవాట. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న స్త్రీలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి వాళ్లతో మాట్లాడడం, వాళ్ళని ఓదార్చడం, అన్ని చేస్తూ అన్ని రకాలుగా చేయడం. మీరు ఇందాక చెప్పినట్టు ఆ నిరాడంబరంగా ఆవిడ గలుపుతూ
2: చెప్పినా తక్కువే ఆమె గురించి
1: ఉత్తమంగా ఎలా ఆలోచించాలంటే చూడండి, స్వామి ఆవిడని అడిగినప్పుడు ఏం కావాలమ్మా గృహం అమ్మాయి అంటే, స్వామి నాకు వడ్డానం చేయించండి, మనకి ఇల్లు లేవు, బంగ్లా కట్టించండి, నాకు 4 కార్లు అటు ఇటు తిరగడం ఇవ్వండి. అడగలేదు పాపం ఆవిడ. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి చాలా దూరం వెళ్తున్నారు, 5వ ఫామ్ అయిపోయిన తర్వాత, 5వ క్లాస్ తర్వాత స్కూల్ లేదు, చిన్న స్కూల్ ఏదైనా పెట్టండి స్వామి, పిల్లలు అంత దూరం నడిచి వెళ్లలేకపోతున్నారు అని. తర్వాత ఆ స్త్రీలకి వైద్య సదుపాయం ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, చిన్న హాస్పిటల్ పెట్టి ఒక్క డాక్టర్ వాళ్ళని చూడడానికి పెట్టండి అని. ఆ ఎంత ఉన్నతమైన ఆలోచన మనం ఈ రోజు ఎంత దాన్ని అనుభవిస్తున్నాం అండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ విద్యా విధానాన్ని గాని, స్వామి యూనివర్సిటీని గాని, స్వామి కట్టిన ఆసుపత్రులు గాని, ఇవన్నీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంత ఉపయోగంగా అయ్యాయి అంటే దీని వెనకాతల ఆవిడ ఆదర్శవంతమైన ఆలోచన, తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించింది. కాబట్టి ఇంత స్వామి గాని ఈశ్వరమ్మ గారు గాని వీళ్ళని జస్ట్ ఫాలో అయితే మనం సరిపోతుంది.
2: చాలు చాలు. అసలు స్వామి కూడా అంతే, చిన్న పని పెద్ద పని అనకుండా ఎన్నో స్వామి తన జీవితంలో చేస్తూ అట్లా మనకి చూపించారు. అట్లాంటిది ఒక సంఘటన మీకు గుర్తుకొస్తుంది చెప్తాను స్వప్న.
1: చెప్పండి.
2: డాక్టర్ పద్మనాభం గారంటూ మొట్టమొదటి వారు మొట్టమొదటి అఖండ భజన ఏర్పాటు చేసుకుంటూ స్వామికి చెప్తారు. అంటే స్వామి మంచిది బంగారు చెయ్యండి అని చెప్పి నేను కూడా వస్తాను అంటారు.
1: బెంగళూరులో
2: జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడాను ఆ అఖండ భజన ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు గమనించుకుంటే స్వామి ఎక్కడా కనిపించలేకుండా అయితే స్వామి ఎటు వెళ్లారు ఏంటి అనుకుంటూ అందరూ చూస్తే స్వామి వీధి వరండాలో చెప్పులన్నీ కుప్పగా ఉన్నటువంటి చెప్పులని జతలు చేసి గోడవారగా చక్కగా పేర్చి పెడుతున్నారు. అందరూ నిశ్చేష్టులయ్యి అవాక్కైపోయి ఏమిటి స్వామి చెప్పులు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటే మీరందరూ మీ మీ పనులలో బిజీగా ఉన్నారు కదా, నాకు చేతనైన పని నేను చేస్తాను అని చెప్పని ఆయన పని చేస్తున్నందుకు ఇది కూడా ఒక పని, నేను ఏ పనైనా చెయ్యొచ్చు మనం అందరం కూడాను అన్నది అందరికీ మనకి ఒక సందేశంగాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి ఎంతో అసలు ఏమిటి స్వామి ఏమిటి ఆయన భగవంతుడు ఏమిటి ఈ పనులు చేయటం ఏమిటి అనేది మనకి ఎంత ఆశ్చర్యం కలిగింది.
1: మనకి కొంచెం ఆస్తిపాస్తులు కొంచెం అందం కొంచెం ఇది ఉంటేనే మనకి ఎంతో నేనెందుకు చెయ్యాలి అని మనం అలా ఉంటాం. స్వామి భగవంతుడి సాక్షాత్తు వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి.
2: ఇంకొకటి కూడా ఉన్నది, స్వామి ఒకసారి కొంతమంది వీఐపీలని భోజనానికి పిలుస్తారు. పిల్లలందరికీ తలా ఒక పని వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే స్వామి పనులు ఎలా చేస్తున్నారు చూసుకుంటూ వస్తే ఒక వాష్ బేసిన్ లో నీళ్లు సరిగా పోక స్టక్ అయి ఉంటే స్వామి ఎటు చూడరు ఎవరిని పిలవరు, చెయ్యి పెట్టి అదంతా క్లీన్ చేసేసి ఆ వాష్ బేసిన్ నీట్ గా సర్దేసేసి తుడిచేసి కామ్ గా అక్కడి నుంచి మిగతా పనులు చేసుకుంటూ చాలా క్యాజువల్ గా ఉంటారనమాట. పిల్లలందరూ కూడా ఎంత నిశ్చేష్టులు అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో మనం వదిలేసిన పని స్వామి చేస్తున్నారని. కానీ స్వామి ఎక్కడా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కానీ నేను చేశాను అని చెప్పుకోవటం, మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమి జరగదు. అంటే తను చేసి చూపించడమే తప్ప ఎప్పుడు కూడా ముందు చెప్పటము అనేది స్వామి ఎప్పుడు మనకు చూపించలేదు.
1: చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది. ఆ ఉన్నతంగా ఆలోచించడం వల్ల ఏంటవుతుంది అన్నది మనం కస్తూరి గారి జీవితం చూద్దాం. మనం ఏ సాధన చేసినా మనం ఎన్ని నేర్చుకున్న జీవితంలో ఆనందంగా ఉండటం కోసం, అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని తట్టుకోవడం అది ఆనందం. అంటే అదే శాశ్వతంగా మనం పెర్మనెంట్ గా మనని మనం మలుచుకునే విధానంలోని ఇంపార్టెంట్ది. మరి కస్తూరి గారి జీవితం చూసుకుంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అన్ని చేసుకుని స్వామి కోరిక మేరకు స్వామి పిలిపించుకున్నారు. పిలిపించుకుని మరి సత్యం శివం సుందరం ఆయన 6-7 భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి మనకి ఆ స్వామి చరిత్రని అందించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే స్వామి దగ్గర ఆ జీవితంలో భౌతికమైన కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా ఆనందంగా ఉన్నారు. అది హై థింకింగ్ అంటే. అది ఎలాంటిదంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు కస్తూరి గారు 80ల్లో ఉన్నారు, వయసు అయింది. పెద్ద కుమారుడైన మూర్తి గారికి 60 సంవత్సరాలు అప్పుడు. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతారనమాట. అందరూ టెన్షన్ పడతారు ఎలాగని స్వామి విభూతి పంపిస్తారు. ఆ కస్తూరి గారి అబ్బాయి కూడా ఎంతో ఉన్నత, అంటే ఆయన కూడా హై థింకింగే, స్వామి నన్ను కాపాడండి అని అడగలేట, నాకు ఈ శరీరానికి ఏది మంచిదో ఏది అదే స్వామి చేస్తారని హ్యాపీగా సాయిరాం చెప్పుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళట. మళ్ళా వస్తానో రానో స్వామి నాకు ఇచ్చిన భాగ్యం చాలా అదృష్టవంతుండి అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లో వెళ్ళారట. అక్కడ మరి థియేటర్ లోంచి ఆయన వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం ఇది బెంగళూరులో జరిగితే స్వామి కస్తూరి గారు పుట్టపర్తిలో ఉన్నారు. విషయం చెప్పి కస్తూరి గారు ఇలాగా మీ అబ్బాయి చనిపోయారండి అంటే ఆయన మనందరం కో ప్యాసింజర్స్, ఆయన స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు, మన స్టేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు దిగుతా ఉన్నారట. అసలు పుత్రశోకం అంటే వాళ్ళు చిన్నది ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము, అలాంటి మన కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు అన్నదాన్ని అంతలా ఎలా తీసుకోగలిగారు, అంత మానసిక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం వల్లే వస్తుంది అంటూ అంతేకాట స్వామి పంపించారు వెళ్ళు దహన క్రియలన్నీ చేసుకొని రాని. ఆయనకు అక్కడ చితి పేరుస్తుంటే ఈయన అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అని భగవంతుడు నీకు మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకెళ్లాలి అని ఆ సోల్ అలా డిపార్ట్ అవ్వని ప్రే చేశారట. ఇంత హై థింకింగ్ రావాలి అంటే ఎంతటి సత్కర్మలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది.
2: అసలు అన్నిటికన్నా గర్భశోకమే ఎక్కువ అసలుకి, అటువంటిది దాన్ని ఆయన ఓవర్కమ్ అవటం చాలా గొప్పగా ఉంది. ఆయనే కాకుండా కస్తూరి గారి జీవితం తర్వాత మనము రామబ్రహ్మం గారి జీవితం కూడా అంతే ఉదాత్తమైనటువంటి జీవితం. ఆయన కూడా చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, అంతేకాక మంచి బంధుకోటి ఉన్నది ఆయనకు అందరికీ. కానీ అవన్నీ పక్కకు పెట్టి భగవంతుడే కావాలి అనుకుని బృందావనంకి వచ్చి బృందావనం కేర్ టేకర్ గా 3 దశాబ్దాల పాటు ఆయన స్వామి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. ఆయన నిరాడంబరత మనకి తెలియాలంటే ఇంకా బాగా మల్లికేశ్వరన్ సార్ చెప్పినటువంటి ఆడియో క్లిప్ విందాం స్వప్న,
1: తప్పకుండా
2: మనకి ఇంకా బాగా అర్థమవుతుంది.
1: తప్పకుండా.
3: స్వామిని వచ్చింది ఒక మాట, మేము స్వామి మనకి అది నేర్పించాలని అనుకున్నారని అనుకుంటా. రామబ్రహ్మం ఇస్ ఆల్సో ఈక్వల్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఆల్వేస్ ఈక్వల్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటీ ఆయన, ఆయన ఏం సిగ్గులేదు స్వామి ఉంది. స్వామి అన్ని అనుకుంటే ఎందుకు సిగ్గుండాలి? ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, నాకు ఇంకా కావాలని చేస్తాం, ఆ బ్యారియర్ చాలా మంది క్రాస్ చేయలేదు. కానీ రామబ్రహ్మం అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్ని అట్లా, ఎందుకంటే అన్ని స్వామియే నాకు, ఆయన ముందరనే అన్ని చేసుకోవాలి అని. రామబ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు, స్వామి సడన్ గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని బయట పైన పడుకోటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను, ఒక 5 బాయ్స్ అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్ ఉంది సమ్మర్ లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్ గా స్వామి వచ్చేశారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావన డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్డి ఇది చేసి, అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్ గా వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇష్టం, ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్ స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్ గా వచ్చేసారు స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ సమ్మర్, అందుకోసం బనియన్లు వేసుకుని. సో స్వామి చాలా ప్రేమతో రండిరా పాద నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్ లో బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకుని పోయారు. రామబ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్ లో ఉన్నారు, స్వామి ఫీల్డ్స్ అని చూసుకుంటానికి. ఆయన పరిగెత్తు వస్తున్నాడు, స్వామి మాట పంపించేసారు కింద, రామబ్రహ్మం పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్, స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నర్, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది, ఛాన్స్. ఆయనకేమంటే స్వామి బెడ్రూమ్ వెళ్లిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్కి వెళ్తారు, పాస్ సేవ చేస్తారు, ఒక 30-45 మినిట్స్
4: లోపల ఉండి
3: మాట్లాడతారు, తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క.
4: అది
3: లేదు, అది ఇండికేషన్ అంతే, అది సో దట్ క్లోజ్ స్వామి. ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే, స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో, ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో ఎక్కడ ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపత్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపత్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదన్నీ ఆ రూల్స్ అన్ని ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్ గా పైకి పోవచ్చు. అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో
4: చేశారు,
3: సేమ్ షెడ్యూల్, ఇంకొకటి నో టెన్షన్. అక్కడంటే ఈ పని ఆ పని ఈ పని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ పుట్టపత్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్ని అలౌడ్ ఆయనకి. రామబ్రహ్మం సడన్ గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని. ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించారు, ఇది మందిరం అనుకున్నారా లేంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెఫరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కిల్ నాకు గుర్తుపెట్టండి ఆ ఇన్సిడెంట్.
4: తప్పకుండా.
3: అట్లా సో ఒక రోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక 2 రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్ గా అందరూ ఎంత గ్రేట్ గా ఉంటే కూడా ఈ మదమాచర్యాలు ఈ ఈగో ఇదన్నీ తప్ప కొంచెం ఉంటుంది. హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో
4: ఇన్సిగ్నిఫికెంట్
3: కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్ గా తెలుగులో పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు, మనం ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది అట్లా చూసినప్పుడు గ్రేట్ యాక్టర్ ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామిని బట్టి. అట్లా నీవా నిన్న చూడటానికి ఆ అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరది మా అవుట్ ఆఫ్ ఫామ్ కాసంటే హేట్ చేస్తాము, కానీ రామ్ బ్రహ్మం అట్లా కాదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్ల ఎట్లా అయిందంటే అదన్నీ మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి అట్లనే తాతగారు. మేము వీస్తుకాలి
4: తాతగారు
3: తాత అదని ఏం లేదులే స్వామి చూసుకుంటారులే, మీ తప్పు ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి ఎప్పుడు దడ్డే పుట్టపర్తికి మళ్ళీ వెళ్తారు. ఇది చాలా కోపం వచ్చేసింది దేవుడి పైన
4: రామబ్రహ్మం గారు
3: ఏం చెప్పకుండా పోతే ఏమిటి ఏమవుతుంది, అన్ని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు. 10 డేస్ దగ్గర వస్తే అట్లా అట్లా అంత ఘోరంగా ట్రీట్మెంట్. అదే అంత ప్రేమమైన దేవుడు సమ్ టైమ్స్ ఈ డిస్బిహేవ్స్, నిజంగా చెప్తాను. ఆ వేదన అది నేను ఆ మాట తప్పు డిస్బిహేవ్ లేదు, మన ఈ ట్యూనింగ్స్ బట్ ఆ పీరియడ్ అందరూ వెళ్ళింటాం, ఎవ్రీ వన్ కూడా వండర్ గా ఉంది. ఆ సమయం నిజంగా టార్చర్, ఎంత టార్చర్ అంటే దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు, వర్స్ట్ టార్చర్. మీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యూ మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆర్ నెగ్లెక్ట్ టు మై గాడ్ పా, అంత అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీసింహం గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్, నేను చెప్పాను కదా 2 glorious days ఇన్ మై లైఫ్,
4: దిస్ ఇస్ సెకండ్ వన్.
3: సెకండ్ వన్ అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే టిల్ మై డెత్ ఈ నేను ఈ దేహం వదిలినప్పుడు ఈ ఇది అనుకుంటే అదే చాలు, మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో, ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీసింహ గారిని కింద పిలిచి నేను వెళ్ళిపోతాను చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు ఏడుస్తున్నారు. 76 years old man ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు, నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్పా, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్ బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు. నేను కింద నేను చెప్పాను కదా సీక్రెటే అంత బాగా చెప్పారు అని, ఫుల్ బల్జింగ్ వాటర్ నీళ్లు ఎప్పుడు కావాలంటే ఈ బ్రేక్ అట్లా వాస్ కంట్రోలింగ్ అంటే. కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చా అని కనుకో. స్వామి కూడా హర్ట్ కింద చేయని చెప్పింది, స్వామి డైలీ పైకి రావచ్చా కనుకుంటున్నారంటే ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చని చెప్పు. డైలీ ఆయనతో భోజనం చేయవచ్చాను కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసి స్వామి భోజనం చేయొచ్చు. డైలీ పాత సేవ చేయవచ్చా అని కనుకో. లక్ష్మీసింహ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లింగ్, నైట్ డైలీ స్వామి రూమ్ కు వచ్చి పాత సేవ చేయవచ్చా, లాస్ట్ కనుకో, లేదంటే నేను రాను వెళ్ళిపోతాను చెప్పు. ఫుల్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో, యూ కెన్ సీ దట్ డివోషన్ హార్ట్ దట్ ప్యాంగ్, అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్ని చేయవచ్చు, ఏమేమి కావాలో అన్ని చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్, హార్డ్లీ 5 fellows పెడతారు, పైకి ఎక్కుతున్నాడు. స్వామి చూసి ఓ ఆయన అదే మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి, ఆ భూమి వేరే రామభూమం, నో కంట్రోల్, వాళ్ళకి మా ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా, నేను పర్మిషన్ ఇచ్చానా పడుకోటానికి, మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా, వెయ్యి తల్లి వెయ్యి తల్లి అని చెప్తారే ఇదే వెయ్యి తల్లియా. బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఏమి ఆవేశం, ఏడిపోతావు ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఓకేదే అట్లా కాదు రామ్ బ్రహ్మం, అట్లా కాదు రామ్ బ్రహ్మం, అట్లా కాదు రామ్ బ్రహ్మం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా ఎట్లా సృష్టించి చూసింటారు, ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి, ఇంత విభూతి ప్యాక్ అన్ని అప్లై చేసి అట్లా కాదు రామ్ అన్ని. స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది అది తెలుసు స్వామి, దట్స్ ఆల్ నౌ ఐస్ ఇస్ బ్రోకన్. క్రైట్ క్రైట్ క్రైట్ క్రైట్, అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు, ఎవరు స్వామి తట్లు మాట్లాడటానికి వచ్చు, పైకి డైలీ రావచ్చా, లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు చెప్పడానికి వీలవుతుందా, పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలు అవుతుంది. అంత పరమభక్తి, అంత పరమభక్తి రామబ్రహ్మం గారు.
1: అసలు గౌరీ గారు రామబ్రహ్మం గారి నుంచి వింటూ ఉంటే మనం అందరం భగవంతుడు అంటే భయం పెట్టుకుంటాం తప్ప భగవంతుడు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రీతి పెంచుకోవాలి అని స్వామి ఎప్పుడూ చెప్పింది. రామబ్రహ్మం గారి ఇన్సిడెంట్ వింటుంటే తెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుడితో మనం అలా మాట్లాడగలిగారు చేయగలిగారు అంత ఆర్తి ఎలా వచ్చిందంటే ఆయన సత్కర్మల ద్వారానే ఆ ప్యూరిటీ ద్వారానే సాధించారని మనం చెప్పుకోవచ్చు.
2: అంత అనుబంధం పెంచుకున్నారు స్వామితో.
1: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నిమిషాలముల్లో ప్యూరిటీ రావాలంటే సత్కర్మలు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుడితోటి ఆ బంధం కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ స్వామి దగ్గరగా ఉండి ఆశ్రమ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారు, అవి చాలా ఈజీ అవుతుంది. అదే మనం సొసైటీలో మనలాంటి వాళ్ళకి ఎంత కష్టమో అందులోని ప్రజెంట్ టైమ్స్ లోని ఇవన్నీ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఎక్కడ పనికొస్తాయి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్వామి భక్తులు స్వామి విద్యార్థులు స్వామి చెప్పిన మార్గంలో స్వామి నడిచి చూపించిన మార్గంలో నడుస్తున్నారనడానికి ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.
2: చెప్పండి.
1: స్వామి స్టూడెంట్ అయిన గుణరంజన్ గురించి చెప్పుకోవాలండి. ఈయన స్వామి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని బయటికి వెళ్లి మనం బతుకుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నారు. కానీ ఎంత సింపుల్ గా బతుకుతున్నారంటే ఆయనకి రెండే జత బట్టలు. ఆయన ఎన్నో రకాల విధి నిర్వహణ చేసుకుని ఇప్పుడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ని తను రన్ చేసుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద వేసుకున్న బట్ట తప్ప బ్యాగ్లు ఇంకో జత ఉంటుంది.
2: ఎంతో ఆశ్చర్యంగా ఉంది.
1: ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటే మనకు అసాధ్యం దుసాధ్యం అనుకుంటున్నవి ఆయన జీవితం వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మా ఆయన అకౌంట్స్ అన్నింటిలో కూడా ట్యాక్సెస్ వీటన్నింటిలో కూడా ఎంతో పారదర్శకత, స్వామి చెప్పిన నీతి నియమాలని పాటించడం. అంతేకాకుండా ఆయన చెప్పుకోవడానికి రెసిడెన్స్ అడ్రస్ ఏమీ లేదుట, ఆఫీస్ లోనే ఉంటూ అంటే మనం కొంచెం సంపాదిస్తే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని 2 ఇళ్ళు 4 సైట్లు కొనేస్తున్నాం, తర్వాత ఏంటవుతుందని. ఇంత సంపాదించుకున్నా ఆయన పేరు మీద ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా అంత నిస్వార్థంగా తను చేయాల్సిన పని అలా సింపుల్ లివింగ్ గా బతుకుతున్నారు. ఇంకా హై థింకింగ్ అంటే ఒకసారి ఆయన వాళ్ళ క్లయింట్స్ తో పాటు ఒక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందనమాట. అక్కడికి ఆయన నడుస్తూ వెళ్తున్నారు, ఇద్దరును వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నతను తుమ్మడం జరిగిందనమాట. ఆ తుమ్ముతున్నప్పుడు ఆ ఫ్లమ్ అంతా ఈ షర్ట్ మీద పడింది. అయితే ఈ పక్కన అయ్యో ఏమనుకుంటారు అంటే పడిపోయి ఎలా రియాక్ట్ అయ్యో ఈయనకి తెలియలేదు. ఈ గుణరంజన్ గారి ఫేస్ లో ఏ మార్పు లేట, అంటే నీళ్లు తుళ్ళినా మనం కొంచెం కళ్ళు ఇలా అవుతుంది మొహం ఇలా అవుతుంది అలా కూడా లేదు. ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన్ని తిరిగి ఇచ్చేసి వాష్రూమ్కి వెళ్లి ఆయన అది క్లీన్ చేసుకుని ఆ వెళ్లిన పని చూసుకుని వెనక్కి వచ్చేసారు. డే ఎంత గడిచిపోయింది, పక్కనున్న అబ్బాయి అనుకుంటున్నారు ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అంటే ఎంత సమభావం చూడండి. ఇందాక మనం కస్తూరి గారు చూసాము, వీళ్ళందరూ ఈ సమత్వం ఎలా వచ్చింది అంటే ఆ సింపుల్ లివింగ్ ఈ ఉన్నతంగా ఆలోచించడం వల్లే అని. సమత్వం యోగం ఉచ్యతే అన్నట్టు అదే యోగంగా అయిపోతుంది. ఈ సమభావంతో చేసిన ప్రతి కర్మ కర్మయోగం అయిపోతుంది. ఈ యోగం ద్వారానే మనం ఈ జీవితంలోని జ్ఞాన ప్రాప్తి గాని మన సార్థకత లభిస్తుంది అని అనిపిస్తుంది.
2: బాగుంది స్వప్న. మనం సింపుల్ లివింగ్ గురించి హై థింకింగ్ గురించి చాలా రకాలైనటువంటి వ్యక్తుల గురించి సంఘటనల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా రెండో విషయానికి వద్దాము. గాడ్ ఫస్ట్ సొసైటీ నెక్స్ట్ ఐ లాస్ట్, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
1: అదే సేవ అని స్వామి ఈజీగా చెప్పేశారు కదా, భగవంతుణ్ణి జయంగా పెట్టుకుని అందరినీ సేవిస్తూ నిన్ను నువ్వు లాస్ట్ చేసుకో, అంటే మన గురించి కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అదే సేవ అయిపోతుంది అని స్వామి చెప్పారు.
2: కానీ మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం కదా స్వప్న. మన గురించి, మన కుటుంబం గురించి, తర్వాత సొసైటీ గురించి, సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఆలోచించి, ఎప్పుడన్నా మనకు తీరుబడిగా ఉన్నది వాళ్ళ భజనకు ఏం చేయడానికి ఏం లేదు భజనకు పోదామా లేకపోతే నారాయణ సేవకు పోదామా ఇవాళ సండే ఏం పని,
1: ప్రయారిటీస్
2: అట్లా లాస్ట్ కి భగవత్ కార్యాలకి మనం పెడతాము. సో అట్లా కాకుండా మనం ఒక స్వామి చేసి చూపించినటువంటి ఒక సంఘటన చెప్తాను స్వప్న. ఇప్పుడు మీకు స్వామి గోదావరి జిల్లాలకి వాటర్ ఇవ్వటం జరుగుతుంది, అందరికీ తెలుసు కదా, 2005 సంవత్సరంలో జరిగింది. అయితే ఆ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడాను స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటానికి కులవంత హాల్కి వస్తారు. అందరూ దర్శనానికి కూర్చుంటారు, స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే ముందరే స్వామి నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు. అసలు వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, విన్న చదివిన మనం కూడా అట్లాగే అయిపోతుంది. అట్లా స్వామి తను చేసి చూపిస్తారన్నమాట. ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి, ఒక అవకాశం మనకి దొరికింది సేవ చేయటానికి అన్నప్పుడు నేను చేస్తున్నాను అని కాకుండా ఈ అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు, మనం ఇది చేసి కృతకృత్యులం కావాలి, భగవంతుడికి ప్రీతి చెయ్యాలి అని మనం అనుకోవాలి.
1: అంటే సేవ పక్క వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకోవాలని స్వామి చెప్పినట్టు స్వామి అది ఆచరించి చూపించారండి. ఇవన్నీ కూడా బాగా ఇంకా అంటే మన ఒంట్లో ఓపుకుంది, మన చేతిలో డబ్బులున్నాయి, అప్పుడు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మనకు బాగాలేనప్పుడు ఏంటనిపిస్తుంది, మన ఇళ్ళ ఎలా బయటికి రావాలి, మన గురించి మనకు ఆలోచన ఉంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచన వెళ్ళదు. అదే మనం ఏదైనా ఫైనాన్షియల్ గా లేని పరిస్థితిలో కూడా నేను ఇందులోంచి ఎలా నిలదొక్కుని నిలబడాలనుకుంటాను తప్ప ఆ పరిస్థితిలో కూడా పక్కవాడికి నేను ఎలా సర్వీస్ చేయాలని థాట్ రావడం చాలా కష్టం. కానీ అది కూడా స్వామి మనకి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ ఊరికినే స్వామి చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ చూస్తే అసలు మన కళ్ళలో నీళ్లు వస్తుందండి. స్వామి అప్పుడు పడిపోయి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కి సర్జరీకి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారనమాట. ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి దగ్గర పనిచేసిన రుచిర్ సార్ ఉన్నారనమాట. స్వామి లోపలికి వెళ్తూ ఉంటే ఆయన నుంచుంటే అమ్మకి చెప్పు నేను హాస్పిటల్ నుంచి రాగానే ఇంటర్వ్యూ ఇస్తాను చెప్పి నేను అన్ని చూసుకుంటాను ఏం కాబట్టి అంటే పాపం ఆవిడకి ఏదో స్వామి చెప్పారు వాళ్ళ కష్టం తీరుస్తాను అన్నారు. కానీ ఈలోపు ఈయన హాస్పిటలైజ్ అవ్వడం వెళ్తున్నారు సర్జరీకి, ఆ పెయిన్ లో కూడా ఆవిడకి ఇచ్చిన మాట ఆవిడ్ని ఓదార్చి నేను చూసుకుంటాను ఏం పర్వాలేదని చెప్పు అంటే, అంటే భగవంతుడు అయినప్పటికీ మానవ శరీరంలో ఉన్నారు, ఆ నొప్పి అన్నది ఉంటుంది, ఆ బాధలోనే ఉన్నారు స్వామి కూడా. మరి ఇంతకన్నా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, నేర్పించడానికి ఇంకెవరు వస్తారు, ఇంతటి చక్కటి భగవంతుడు ఏ కాలంలో కూడా దొరుకుంటారండి.
2: ప్రతి క్షణం పరుల కోసం
1: అంతే. మరి ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇంత కష్టమైన జ్ఞానం అన్నాం, కర్మ అన్నాం, భక్తి అన్నాం, వీటన్నింటినీ ఈజీగా చెప్పేశారు. నిస్వార్థంగా భగవంతుని సెంటర్ చెప్పుకున్నాం కదా, దాని భగవంతుడు ఆధారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు అని. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం ఈనాటి కాలాయ నమః ముగించుకుందామండి. ఒకసారి స్వామి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నాయి. అప్పట్లో పుట్టినరోజు సంబరాలంటే ఎన్ని లక్షల్లో మంది వస్తారు, అన్ని సేవలు జరుగుతున్నాయి. ఓ రోజు స్వామి దర్శనంకి వస్తుంటే కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది బాగా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతూ స్వామికి కూడా ఆ స్మెల్ వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. పాపం అందరూ ఇన్ఛార్జెస్ చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా గాబరా అవుతున్నారు. స్వామి వరకు విషయం వెళ్ళిందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈలోపు ఏం చేయాలి ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళా ట్యాంక్ దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచిస్తున్నారు. ఈలోపు సడన్ గా ఎవరో బ్లూ స్కార్ఫ్ వేసుకున్న ఒక సేవదల్ ఆ సెప్టిక్ ట్యాంక్ లో దూకేశారు. వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదు ఏంటవుతున్నదని. వెళ్లి ఎక్కడైతే అదంతా మూసుకుపోయిందో వాటిలోంచి అవన్నీ ఆ చెత్తంతా తీసి ఆ ఫ్లో బాగున్నట్టు చేసి ఈయన మళ్ళా పైకి తీయడం జరిగిందనమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. అసలు మనం వాసనే పీల్చలేకపోతున్నారు ఎక్కడ, ఎంతో దూరంగా ఉన్నవాళ్లే. అలాంటిది అందులోకి దూకి ఆయన అది క్లియర్ చేసి బయటకు వచ్చారనమాట. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి చాలా చాలా ఆనందించారు. ఆ తర్వాత సేవ అయిన తర్వాత అందరం ఎదురు చూసేది పాద నమస్కారం ఇచ్చేవారు. సేవే మహద్భాగ్యం, సేవ తర్వాత స్వామి ఇచ్చే పాద నమస్కారం అనుగ్రహ భాగ్యాలు ఇంకా బాగుంటాయి. మరి పాద నమస్కారం ఇవ్వడానికి కూర్చోండి, స్వామి ఎంతో ఆనందంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చి ఆయన వేలికి పెడుతూ నీకు ఇంకో జన్మ లేదురా అని చెప్పారట. ఎంత ఆనందం స్వామి కళ్ళల్లోని. అంటే చూడండి, మనం ఇంత కొట్టుకుంటున్నాం ఈ జ్ఞానం రావాలంటే, శుద్ధి అవ్వాలి అంటే, కర్మ చెయ్యాలంటే, ఇంత దాన్ని సింపుల్ గా అక్కడ ఏం చేయాలంటే మనం అంటూ లేకుండా భగవంతుడి కోసం అదే ఒక ఆలోచనతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు తరించిపోతావు. ఇంతకు మించిన నిదర్శనం ఉదాహరణలు ఉండవు.
2: పరులు పరులు కాదయ్యా, పరమాత్మను తెలుసుకో అని. పరుల కోసం చేస్తున్నామని అనుకోవద్దు, పరమాత్మ కోసం చేస్తున్నామని ప్రతి పని అనుకోవాలి అని.
1: మరి ఇలా మనం కర్మలు చేసుకుంటే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం.
2: అసలు ఈ సేవలో పాల్గొంటే మనం కూడా ఎంత మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చంటే మనలో ఉన్న అహంకారం అంతా పోతుంది ఫస్ట్. అంతేకాకుండా ప్రతి వారిలో కూడాను మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం, మళ్ళీ వాళ్లతో మధురంగా ప్రేమగా మాట్లాడగలుగుతాం. అంతేకాకుండాను భగవంతుణ్ణి చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది.
1: అంతేనండి.
2: కాబట్టి ఈ సేవనే జీవిత పరమావధిగా చేసుకుని మనం అందరం కూడాను ఈ 2019 నుంచి, అంటే ఇప్పటి వరకు చేయలేదని కాదు, ఇప్పటి నుంచి ఇంకా పునరంకితమయ్యి మనము ఇంకా బాగా సేవలు చేసుకుంటూ తరించాలి, భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడికి ప్రీతి కలిగే పనులు చెయ్యాలి, భద్రంగా మాట్లాడాలి అని.
1: ఇవి మన శంకర్ల వారు చెప్పినట్టు ముక్తి అంటే ఇప్పుడు చచ్చిపోయి వచ్చేది కాదు, జీవన్ముక్తి అన్నారు. అంటే బతికుండగా మనం దాన్ని అనుభవించాలి. ఇవి ఇవి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ముక్తిలో తర్వాత ఏంటవుతుంది మనకు తెలియదు, కానీ ఈ సేవ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా తరించచ్చని స్వామి చెప్పారు. కాబట్టి కాలాయ నమః, ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని మనం ఈ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో స్వామి మనకి ఎంతో చక్కగా ఇన్ని విషయాల ద్వారా చెప్పారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకుందాం గౌరీ గారు, న్యూ ఇయర్ రోజు స్వామి మనకిచ్చిన 2019 గిఫ్ట్ ఏంటి అంటే గడియారం. సో ఆ గడియారాన్ని గుర్తుంచుకుని సెంటర్ గాడ్ సెంట్రిక్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు సత్ప్రవర్తన ద్వారా చిత్తశుద్ది చేసుకుని దాని ద్వారా జ్ఞానసిద్ధి పొందుదాము, ఎంతో ఆనందాన్ని అనుభవిద్దాం. దీనికి స్వామి మనందరికీ అనుగ్రహ ఆశీస్సులను కురిపించి మన నడిపించమని కోరుకుందాం.
2: అట్లాగే ఈ గడియారాన్ని ఒక పంచాక్షరి లాగా
1: గుర్తు చేసుకుంటూ
2: జపించుకుంటూ ఈ 2019 ని మనం చక్కగా ఈజీగా గడిపేద్దాం. సాయిరాం.
1: ఈ అవకాశం ఇచ్చిన స్వామికి వేల వేల
2: వేల వేల
1: కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాము.

0: స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రుడారైన పెంపుడు ఏనుగు సాయిగీత 2007 మే 22న స్వామిలో ఐక్యమైంది. ఈ సందర్భంగా రేడియో సాయి ఆ భక్త శిరోమణి జీవితంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం మీకు అందిస్తున్నాం.
1: గత 20 సంవత్సరాలుగా సాయిగీత సంరక్షకునిగా ఉండిన శ్రీ పెద్దరెడ్డి గారి అనుభవాలను కొన్ని తెలుసుకుందాము. శ్రీ పెద్దరెడ్డి గారు సుమారు 2 దశాబ్దాలకు పైగా సాయిగీతను పెంచి పోషించి ఆలనా పాలనా చూస్తూ దానిని జీవితాంతం సంరక్షించారు. ఆయన గొప్ప సాయి భక్తుడు, కర్మయోగి. ఆయన ప్రశాంతి నిలయంలో స్థిరపడి 35 సంవత్సరాలకు పైగా స్వామి చెప్పిన పనులెన్నో శ్రద్ధా భక్తులతో చేస్తుండేవారు. వారు ఎంఎస్సీ ఫిజిక్స్ లో పట్టభద్రులై స్వామి కాలేజీలోనూ, గ్రంథాలయం, ప్లానిటోరియం మరియు క్యాంటీన్లోనూ అనేక సేవలందిస్తూ సాయిగీతకు కూడా ప్రత్యేక సంరక్షకుడయ్యారు. పెద్దరెడ్డి గారితో సాయిగీత కూడా ఎంతో గౌరవం, వాత్సల్యం కలిగి ఉండేది. సాయిగీత తన ఆలోచనలను, భావాలను పెద్దరెడ్డి గారితో పంచుకుంటూ ఉండేది. వారు కూడా సాయిగీత సంభాషణలోని అంతరంగ ఉద్దేశాన్ని, సంజ్ఞలను బట్టి దాని భావాలను ఇట్టే గ్రహించగలిగేవారు. శ్రీ పెద్దరెడ్డి గారు సాయిగీత జీవితంలో జరిగిన విశేషాలు, అరుదైన అనుభవాలు ఆ సాయి భక్తురాలి పవిత్ర జీవన యాత్రలో ఆఖరి 3 రోజులలోని ప్రత్యేక సంఘటనలతో సహా ఇలా వివరిస్తున్నారు. సాయిగీత స్వామి పెంచుకున్న మామూలు జంతువు కాదు, నిస్సంశయంగా అది ఒక మహాత్మురాలు. స్వామి సాన్నిహిత్యాన్ని అనుభవించి ఆనందించటానికి వచ్చిన ఒక పవిత్ర ఆత్మ. సాయిగీత ప్రతిదినం స్నానానంతరం తన నుదుటిపై విభూతితో త్రిపుండ్రకము తీర్చిదిద్దే వరకు ఎదురు చూసేది. ఈ త్రిపుండ్రకం అనగా నుదుటిన 3 విభూతి రేఖలు ధరించటమన్నమాట. ఇవి సాధారణంగా శివభక్తులు ధరించే విభూతి రేఖలు. అంతేకాదు, నొసట విభూతి రేఖలు తీర్చిదిద్దిన పిమ్మట నోరు తెరిచి విభూతి ముద్ద నోటిలో పెట్టమని కోరేది. సాధారణ ఏనుగు ఏది ఈ విధంగా విభూతి తినదు. అయితే సాయిగీతకు మాత్రం విభూతి ప్రసాదం తినటమంటే మిక్కిలి ప్రీతికరమైన, పవిత్రమైన దినచర్య. తన జాతి జీవుల నుంచే కాక ఇతర భక్తగణం నుంచి కూడా ప్రత్యేకతను సంతరించుకున్న అతి ముఖ్యమైన వాస్తవం సాయిగీత విషయంలో మరొకటుంది. అదియే శాంతిగా ఉండటం. సాయిగీత ప్రశాంతతను ప్రగాఢంగా ప్రేమించేది. తాను నివసించే ప్రదేశం ఎల్లప్పుడూ ఆశ్రమం వలె ప్రశాంతంగా ఉండాలని భావించేది. తన గేటు వద్ద నుండే భక్తులు, సేవాదళ వ్యక్తులు ఎవరైనా ఎప్పుడైనా పిగ్గరగా మాట్లాడుతూ గోల చేస్తుంటే దగ్గరలోని మొక్కలు, తుప్పలు పీకి తనదైన శైలిలో వారిపైకి విసిరి నిశ్శబ్దంగా ఉండాలని సూచించేది. ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంలో పూర్తి క్రమశిక్షణ పాటించేది సాయిగీత. ఎప్పుడూ తొందరపడటం కాని, ప్రశాంతతకు భంగం కలిగించటం కాని, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాని, భయపెట్టడం కాని చేసేది కాదు. సాయిగీత లక్ష్యం మాత్రం ఒక్కటే. యోగి పుంగవుని వలె తన ప్రియాతి ప్రియమైన దైవం తప్ప మరే ఇతర సహచర్యాన్ని అభిలషించేది కాదు. చాలా సంవత్సరాల క్రితం మాట, సాయిగీత ఒక బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం ధరించటానికి అడవికి పంపగా మగ ఏనుగుని ఒకదానిని కూడా తన దగ్గరకు రానివ్వలేదన్న నిజం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఒకనాడు సాయిగీతను గొలుసులతో కట్టి లారీలో బలవంతంగా అడవికి తీసుకువెళ్లారు. కాని అది మగ ఏనుగుని దరిదాపులకు రానీయకుండా బిగ్గరగా అరిచింది. కేకలు పెట్టి అక్కడి నుండి పరుగులు తీసి పారిపోయింది. గొలుసులు తెంపుకుని, పాదాలు రక్తం ఓడుతూ బృందావం చేరుకుని రాత్రివేళ ఆశ్రమం తలుపులు తట్టింది. పక్కగదిలో పడుకున్న బృందావన ఆశ్రమం సంరక్షకుడు రామబ్రహ్మం చాలా భయపడ్డాడు. అతడు ఒక్క పరుగున స్వామి వద్దకు వెళ్లి, నక్సలైట్లు వచ్చినట్లున్నారు స్వామి అంటూ భయపడుతూ చెప్పాడు. స్వామి అప్పుడు, నక్సలైట్లు కాదు, ఎవరూ కాదు అంటూ గీతా అని పిలిచారు. అప్పుడు సాయి గీత కూడా పెద్ద ఘీంకారంతో నేనే స్వామి అనే జవాబు ఇచ్చింది. అంత దూరం నుండి అడవిలో ఒంటరిగా కాళ్ళీడ్చుకుంటూ రాత్రంతా ప్రయాణించి శరీరమంతా గాయాలతో ఆ బడుగుజీవి బృందావన్ చెంతకు చేరుకుంది. సాయి గీత కృతనిశ్చయం అత్తిది. అసమానమైన మనో సంకల్పంతో ఏక లక్ష్యంతో జీవించింది సాయి గీత. సాయి గీత శుద్ధ బ్రహ్మచారిణి, పరిపూర్ణ యోగిని అని స్వామి ఒకసారి ప్రస్తుతించారు. సాయి గీతలోని ఈ పరమ పవిత్రతయే దానికి ఒక అందమైన ఆభరణం. ప్రారంభంలో రోజుకు 4-5 పర్యాయాలు సాయి గీతను చూస్తూ గడిపిన స్వామి కాలం గడిచిన కొద్దీ ముఖ్యమైన పండుగ దినాలలో మాత్రమే, అంటే 2-3 నెలలకు ఒకసారి చూసినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమానుబంధాలు చెక్కుచెదరలేదు. సాయి గీత ఒంటరిగా ఉన్నప్పుడు తన నోటిని తొండాన్ని కదిలిస్తూ ఉండేది. దాహం కోసం కాని ఆహారం కోసం కాని అలా చేస్తోందేమోనని చూసిన వారు అనుకోవచ్చు, కాని గీత మాత్రం ప్రతి క్షణం ఏదో స్మరిస్తున్నట్లే ఉండేది. కొన్నాళ్ల క్రితం సాయి గీత సంరక్షణ కోసం మరొక కొత్త వ్యక్తి కూడా వచ్చాడు. మొదట్లో సాయి గీత అతనిని ససమీర అంగీకరించలేదు. స్వామి ఆ కొత్త వ్యక్తిని స్వయంగా దీవించే వరకు అతనిని తిరస్కరిస్తూనే వచ్చింది. ఇది తెలుసుకున్న స్వామి ఆ కొత్త వ్యక్తికి విభూతి సృష్టించి ఇచ్చారు. ఇదంతా సాయి గీత ప్రత్యక్షంగా చూడనప్పటికీ ఆ రోజు నుండే ఆ కొత్త వ్యక్తిని తన దగ్గరకు రానిచ్చింది. తన కొత్త సంరక్షకుణ్ణి స్వామి దీవించి పంపినట్లు ఎంత తెలివిగా గ్రహించిందో కదా ఆ పవిత్ర మూగజీవి. ఎంత విచిత్రమో, సీతమ్మ తల్లి హనుమంతునకు ఒక అందమైన ముత్యాలహారం ఇవ్వగా ఒక ముత్యంలో కూడా రామనామం పలుకటం లేదని హనుమంతుడు ఆ ముత్యాలహారాన్ని తిరస్కరిస్తాడు. అలాగే సాయి గీత కూడా సాయి భగవానుని దీవెనలు పొందిన వస్తువులనే కోరుకునేది. స్వామి కొడైకెనాల్ వెళ్లిన రోజున జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇంకా పెద్దరెడ్డి ఇలా వివరించారు. మున్ముందు జరగబోయేది సాయి గీతకు తెలిసేది. 2007 April 26 తేదీన స్వామి కొడైకెనాల్ బయలుదేరినప్పుడు రోడ్డు మీద స్వామి కారును సాయి గీత ఆపివేసింది. స్వామి తనను ఎంతగానో దీవించారు, ఆశీస్సులు అందించారు. అయినా ఆ ఆనందం సాయి గీతకు తృప్తినీయలేదు. స్వామి కారు ముందుకు సాగగానే సాయి గీత స్వామి నిర్గమనాన్ని గమనిస్తూ ఎంతో బాధగా 3-4 పర్యాయాలు పెద్ద పెట్టున గీంకరించింది. స్వామి కొడైకెనాల్ వెడుతున్నారని, కొన్నాళ్లపాటు అక్కడే ఉంటారని సాయి గీత ఎంతో చక్కగా గ్రహించుకుంది. దానిని ఆ స్థితిలో ఓదార్చటానికి నాకు చాలా సమయం పట్టింది. ప్రతి సంవత్సరం స్వామి కొడైకెనాల్ నుండి బృందావన్ వెళ్లేవారు, ఆ తరువాతే పుట్టపర్తి వచ్చేవారు. కాని ఈ సంవత్సరం వేలాది మంది భక్తులు బృందావన్ రమ్మని అర్థించిన కొడైకెనాల్లో మరికొన్నాళ్లు ఉండాలని అక్కడ భక్తులు ప్రార్థించినా స్వామి ఆకస్మికంగా పుట్టపర్తి తిరిగి వచ్చేశారు. గీతకు స్వామి అంత చక్కగా ఆశీస్సులు అందించినా May 18 తేదీన తిరిగి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి ముఖంపై చిరునవ్వు సుమంతైనా లేదు. సాయి గీతను రెప్పపాటు లేకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యం నాకెందుకో విచారకరంగా అనిపించింది. ఏ కారణం నాకు అవగతం కాలేదు అంటూ పెద్దరెడ్డి ఇంకా ఇలా వివరించారు. ఇంతకుముందు తన కోసం కట్టించిన అందమైన సరికొత్త కాంక్రీట్ భవనంలోకి వెళ్లటానికి సాయి గీత నిరాకరించేది. ఎన్నో అలంకారాలతో అందమైన రంగులతో తీర్చిదిద్దబడిన ఆ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్వామి అక్కడే కూర్చుని ఉన్నారు. అయినా సాయి గీత లోపలికి అడుగు పెట్టలేదు. అంకుశంతో మందలించినప్పుడే లోపలికి అయిష్టంగా అడుగు పెట్టింది. నాకిప్పుడు ఆలోచిస్తే ముందు అందులోనే కదా తన సమాధి అని గ్రహించిందా అనిపిస్తుంది. సాయి గీత తన అభిప్రాయాలన్నింటినీ నాకు చక్కగా అర్థమయ్యేటట్లు వివరించేది. ఇతరులతో మాత్రం మామూలు ఏనుగువలే ప్రవర్తించేది. నా వద్ద ఉన్న సహాయకుని ప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు జరిగినదంతా చెప్పుకునేది. అప్పుడు అదంతా నిజమేనా అని వివరించగా గీతను కొట్టానని అతడు నేరం ఒప్పుకునేవాడు. మానవాకారంలో లేదు కాని తన కష్టసుఖాలు హావభావాలు నాతో స్నేహపూర్వకంగా పంచుకునేది. ఇంకా పెద్దరెడ్డి సాయి గీత చివరి రోజులను ఇలా వివరిస్తూ వచ్చారు. తుదిశ్వాస విడవటానికి 15 రోజుల ముందు నుంచే సాయి గీత దీక్ష పట్టినట్లు ప్రవర్తించేది. తిండి సంగతి పట్టించుకోలేదు. ఎల్లవేళలా నేను తన పక్కనే ఉండాలని చూసేది. సాయి గీత అంతిమ దినములకు ముందుగా అంటే మే 20వ తేదీన తన కాళ్లకు కట్టిన గొలుసును తెంచుకుని అర్ధరాత్రి వేళ తోటలోకి వెళ్లి ఇసుకలో ఆటలాడసాగింది. మరునాడు ఆ తెగిన గొలుసును అతికించి సాయి గీత కాళ్లకు బంధించటం జరిగింది. మే 21వ తేదీన 2వసారి బంధాన్ని మళ్లీ తెంచుకుంది. ఉదయం 8 గంటలకు నేను వచ్చి చూసేసరికి క్రితం రోజులాగానే ఇసుకలో ఆడుకుంటూ ఉంది. చివరి రోజుల్లో తిండి మానేసింది. ఎంతో బతమాలగా కొద్దిగా రాగి ముద్ద తినేది. అందువల్ల అది చాలా నీరసంగా ఉండేది. వైద్యులను పిలిపించి తగిన వైద్యం చేయించిన పరిస్థితిలో మార్పు రావటం లేదు. ఈ లోకం నుంచి నిష్క్రమించటానికి ముందు రోజు సాయి గీత ఎడమకాలు బాధిస్తున్నట్లు గమనించాను. బాధగా కుంటుతోంది. రాయి కాని పుల్లగాని ప్రమాదవశాత్తు గుచ్చుకుని ఉండవచ్చునని అనుకున్నాను. భరించరాని బాధతో కుదురుగా ఉండలేకపోతోంది. ఉదయం 8 గంటలకు నేను వచ్చి చూసేసరికి క్రితం రోజులాగానే ఇసుకలో ఆడుకుంటూ ఉంది. చివరి రోజుల్లో తిండి మానేసింది. ఎంతో బతిమాలగా

ఉండలేకపోతోంది. ఇదివరలోలాగా ఒక్కచోట నిలకడగా ఉండటం లేదు. మే నెల 22వ తేదీ అతి దురదృష్టకరమైన ఆ చివరి రోజు ఉదయం 8:30 గంటలకు నేవొచ్చి సాయి గీతను స్నానానికి తీసుకుని వెళ్లాను. స్నానం చేసేటప్పుడు కూడా గీత మామూలుగానే అనిపించింది. కాని నేను సాయి గీతపై నీళ్లు పోస్తుంటే బాధతో ముందు ఉన్న ఎడమకాలు పైకి ఎత్తింది. మామూలుగా కాలు ఎత్తమంటే కొంతసేపు అలాగే ఎత్తి ఉంచేది. ఆ నొప్పి పోగొట్టే ఉద్దేశంతో కాలికి ఏమైందో చూద్దామని కాలు ఎత్తమని అడిగినప్పుడు అది అలా చేయలేకపోతోంది. ఇలా 4-5 సార్లు జరిగింది. చివరకు సాయి గీత పెద్ద కుదుపుతో కూలబడిపోయింది. అప్పుడు నేను కంగారుగా దాని పాదం క్రింద పరీక్ష చేసి చూశాను. అక్కడ ఏమీ లేదు, రాయి లేదు, పుల్లా లేదు, పుండూ లేదు. బహుశా నేను ఇంకా వెళ్లిపోతున్నాను అని నాతో తన బాధను చెప్పుకుందా అని నాకు అనిపించినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. గత 6 మాసాలుగా సాయి గీత నేలపై కూర్చోవటం కాని పడుకోవటం కాని చేయడం లేదు. రాత్రి సమయంలో కూడా నిలబడి నిద్రపోతోంది లేదా గోడ నానుకొని కొనుకు తీస్తోంది. అలాంటిది చాలా కాలం తరువాత ఇలా ఆకస్మికంగా చతికిలబడింది. పైకి లేవటానికి ప్రయత్నించింది కాని అవయవాలు సహకరించలేదు. సాయి గీతను లేపి నిలబెట్టటానికి క్రేన్ కోసం కబురు పెట్టాము. దురదృష్టవశాత్తు ఆ సమీపంలో ఒక్క క్రేన్ కూడా అందుబాటులో లేకపోయింది. క్రేన్ రావటానికి కొంత సమయం పట్టింది. దైవ సహాయం ఎందుకు లభించలేదని ఎవరైనా ఆశ్చర్యపడవచ్చు. స్వామి ప్రియాతి ప్రియమైన భక్తురాలికి ఇన్ని ఆటంకాలా? మనకు అర్థం కాదు కాని ఏది ఎలా జరిగినా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుందనేది అక్షర సత్యం. ఏదైనా ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కడకు సంపూర్ణంగా అవగతమవుతుంది. సాయి గీత విషయంలో కూడా అలాగే జరిగింది. సాయి గీత 12 గంటల వరకు లేవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. అప్పటికీ పూర్తిగా అలసిపోయింది. గత 7.5 కాలంగా వంగని కాళ్లు విపరీతంగా బాధ పెట్టాయి. ఇంత కష్టాన్ని తనలో తాను నిశ్శబ్దంగా ఓర్చుకుంటున్నట్లు గమనిస్తున్నాను. నోరు విప్పకుండా బాధ భరించింది. వైద్యులు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చారు. శక్తి కోసం కొన్ని సీసాల సెలైన్లు ఎక్కించారు. ఏది సాయి గీత పరిస్థితిని మెరుగుపరచలేదు. నెమ్మదిగా తల వాల్చటం మొదలుపెట్టింది. శ్వాస కూడా మందగించింది. ఈ స్థితిలో సాయి గీత గంటపాటు కొట్టుమిట్టాడింది. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో ప్రశాంతంగా ఈ ప్రపంచానికి వేడుకోలు పలికింది. సాయి గీత హృదయ స్పందన ఆగిపోయిన విషం లాంటి విషయాన్ని స్వామికి వెంటనే తెలియపరిచాము. స్వామి ఎలా స్పందించారో మాకైతే తెలియదు కాని రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వామి తన వంటగదిలో ప్రత్యేకంగా తయారు చేయించిన పాయసాన్ని సాయి గీతకు తినిపించమని పంపించారు. అసలే భరించరాని బాధతో ఉన్న నా మనసుకు ప్రాణం లేని గీతకు ఈ ప్రసాదం ఎలా తినిపించాలి అనుకుంటూ స్వామి చెప్పినట్లే సాయి స్మరణ చేస్తూ సాయి గీత నోటిలో పాయసం పోశాము. ఆ పాయస ప్రసాదమంతా కింద పడకుండా సాయి గీత గొంతులోకి దిగిపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. 6 మాసాల క్రితం స్వామి నిర్మించిన కొత్త భవంతి లోపల స్వామి ఆజ్ఞ మేరకు రాత్రంతా పెద్ద గొయ్యి తవ్వారు. మర్నాడు ఉదయం 7:30 స్వామి అక్కడకు వచ్చినప్పుడు తన దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయానని పెద్దరెడ్డి ఎంతో బాధగా ఆ తరువాత జరిగిన కార్యక్రమాన్ని కూడా ఇలా వివరించారు. స్వామిని చూసిన వెంటనే సాయి గీతను లెమ్మనండి స్వామి అంటూ బిగ్గరగా ఏడ్చేశాను. స్వామి కారు అద్దాన్ని కిందకి దించి నా చేయి పట్టుకున్నారు. స్వామి కూడా ఉద్వేగంగానే ఉన్నారు. మా ఉభయలకు ఆ బాధలోని బరువు ఒకే విధంగా పంచుకున్నట్లుగా ఉంది. స్వామి సాయి గీత దగ్గరకు వెళ్లారు. విభూతి తీసి సాయి గీత తలపైన అద్దారు. స్వామి తన వేళ్లతో సాయి గీత తలను నొక్కుతూ తొండాన్ని నిమురుతూ ముఖంపై ఇతర అవయవాల మీద

ఎత్తి అలముతూ 2 నిమిషాల సేపు అలాగే ఉన్నారు. ఆ పిమ్మట స్వామి వేళ్లు ప్రేమతో సాయిగీత కన్నులపై కదలాడాయి. సాయిగీత కన్నులు తెరవమని స్వామి నన్ను ఆదేశించారు. నేను సాయిగీత కన్నులను తెరిచాను. ఆ సన్నివేశం సాయిగీత స్వామిని కడసారిగా కన్నులారా చూచినట్లు అనిపించింది. సాయిగీత చనిపోయి 15 గంటలైనా దాని శరీరం మరణించిన శరీరంలాగా లేదు. ప్రశాంతంగా నిద్రపోతోందా అనిపించింది మాకు. సాయిగీతపై పట్టు వస్త్రాలు కప్పడానికై నన్ను మందిరానికి రమ్మని, ఆ వస్త్రాలు సాయిగీతపై ఎలా కప్పాలో కూడా స్వయంగా స్వామి వివరించి చెప్పారు. ఇంకా మిగతా వస్తువులు కూడా సాయిగీతతోనే సమాధిలో ఉంచాలని స్వామి సూచించారు. స్వామి ఉత్తర్వుల మేరకు సాయిగీత సమాధిలో అడుగున మందంగా ఇసుకపరచబడింది. దానిపై కొబ్బరి ఆకులు, ఆపై అరటి ఆకులు పరిచారు. అది ఎక్కువ ఇష్టంగా తినే మొక్కలు, పచ్చగడ్డి కూడా ఆ ఆకులపై అమర్చారు. అంతేకాక కొన్ని బస్తాల బియ్యం కూడా ఆ పైన పరిచారు. ఆపై పుష్పాలు, పసుపు, సింధూరంతో అలంకరించారు. స్వామి ఆజ్ఞ మేరకు అంతా పూర్తి అయిన వెంటనే మందిరానికి వెళ్లారు. స్వామి అప్పుడు నాతో సాయిగీత ఆభరణాల పెట్టెను తెరవమన్నారు. కొన్ని ఆభరణాలు, వస్త్రాలు నాకు ఇస్తూ సాయిగీతకు స్నానం చేయించి కొత్త బట్టలు, నగలు అలంకరించండి, నేను కూడా అక్కడికి వస్తాను అన్నారు. మర్నాడు ఉదయం 10:45 గంటలకు స్వామి రానే వచ్చారు. 6,000 కిలోల బరువున్న సాయిగీత భారీ కాయాన్ని క్రేన్ సహాయంతో ఎత్తి ఆ ఆవరణలోని నూతన భవనంలో త్రవ్విన సమాధిలో ఉంచటానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి కారులో కూర్చుని జరుగుతున్న పనిని పరిశీలిస్తున్నారు. స్వామి వచ్చి అప్పటికే 1 గంట అయింది. మండు వేసవి తాపం అక్కడ చేరిన వారి శక్తిని చెమట రూపంలో కార్చివేస్తోంది. పెద్దరెడ్డి స్వామి వద్దకు వెళ్లి, స్వామి, ఇక్కడ చాలా వేడిగా ఉంది, కార్యక్రమం మొదలవ్వటానికి చాలా సమయం పడుతుంది, మీరు మందిరానికి వెళ్ళండి స్వామి అంటూ అర్థించాడు. స్వామి వెంటనే, లేదు, ఈ పని అంతా చేయించే పెడతాను అన్నారు. ఆ తరువాత పెద్ద క్రేన్ సాయంతో సాయిగీతను సమాధిలో ఉంచగలిగారు. ఉద్వేగభరిత నేత్రాలతో అత్యంత ప్రియమైన తన భక్తురాలిని కడసారిగా చూసి స్వామి మరొక్కసారి సాయిగీతకు తన దీవెనలు అందించారు. మరింత పసుపు, సింధూరం సాయిగీత కాయంపై ఉంచారు. ఎన్నో పూలదండలు ఆ శరీరంపై ఉంచారు. స్వామి ఆజ్ఞ మేరకు ట్రస్టులోని సీనియర్ సభ్యులు పెద్ద పూలమాలను సాయిగీతకు అలంకరించారు. అంతా పూర్తి చేసిన తరువాతే స్వామి మందిరానికి తిరిగి వెళ్లారు. ఒకసారి పెద్దరెడ్డిని స్వామి పిలిచి, సాయిగీతకు ఒక అందమైన, శాశ్వతమైన భవనం నిర్మించాలని చెప్పారు. స్వామి మాటలలో శాశ్వతమైన అంటే సమాధి అని మాత్రం తను అర్థం చేసుకోలేకపోయానని శ్రీ పెద్దరెడ్డి ఎంతో బాధతో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. భగవాన్ 108 నామాలలో ఒక పంక్తిలో స్వామిని ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః అని స్తుతిస్తారు కదా, అనగా తన భక్తుని ఆధీనంలో ఉన్న స్వామికి నమస్కారం అని అర్థం. పవిత్ర ప్రేమకు గల శక్తి చాలా గొప్పది. హనుమంతుడు మరియు మీరాబాయి భక్తి వలె సాయిగీత భక్తి కూడా అంతటి అసమానమైనదని సాయిగీత నిరూపించింది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా సంపూర్ణ శరణాగతి అయిన జటాయువుకు తన ఓడినే ఆశ్రయంగా ఇవ్వటమే కాక ఆ జటాయువునకు శ్రీరాముడే స్వయంగా ఉత్తరక్రియలు నిర్వహించారు. స్వామి కూడా సాయిగీతను తన ఆత్మీయ ప్రాణిగా భావించారు. సాయిగీత సమాధి సమయంలో ప్రతి క్షణం, ప్రతి కార్యాన్ని స్వామియే స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు, సాయిగీతను సమాధి చేసిన తరువాత 11వ రోజున కూడా తిరిగి సమాధి వద్దకు వెళ్లి సమాధిపై అరటిపళ్లు, రాగి ముద్దలు, మిఠాయిలు సమర్పించాలని పెద్దరెడ్డికి చెప్పారు.
పేదలకు అవి అన్ని పంచిపెట్టాలని, గోకులంలో గోవులకు కూడా తినిపించమని చెప్పారు. సాయిగీత ఇంకా లేదు అనే విషాద వార్త ప్రపంచంలో నలుమూలలా ఉన్న సాయి భక్తులకు క్షణాలలో వ్యాపించింది. ఊహించని విషయమవటంతో అది తెలుసుకున్న సాయి భక్తులు ఒక హఠాత్ పరిణామానికి గురి అయినారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఆత్మీయమైన దానిని పోగొట్టుకున్నట్లు తెలియని బాధని అనుభవించారు. స్వామి మనస్సునే కాదు, ప్రతి సాయి భక్తుని ఆదరాభిమానాలను పొందిన పుణ్యజీవి మన సాయిగీత. ప్రపంచమంతటా సాయి కుటుంబ సభ్యులు సాయిగీతకు ప్రేమతో నిండిన నివాళులు అర్పించారు. కేరళ నుండి కాశ్మీర్ వరకు ప్రత్యేక సాయి ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించి సాయిగీతకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో సాయి యువత సాయిగీత మృతి చెందిన 11వ రోజున పేదలకు అన్నదానం చేశారు. మలేషియాలో చిన్నపిల్లల కార్యక్రమం నిర్వహించి సాయిగీత ప్రత్యేకతను వారికి తెలిపారు. ఖటార్ లో బాల వికాస్ విద్యార్థులు సాయిగీతకు నివాళులు అర్పించగా, కెనడాలో సత్యసాయి స్కూల్ విద్యార్థులు సాయిగీత స్మృత్యర్థం ఆకర్షణీయమైన చిత్తరువులు చిత్రీకరించారు. కాలిఫోర్నియా నుండి క్యాన్బెర్రా వరకు లక్షలాది మంది సాయి భక్తుల హృదయాలలో ఒక్క పలుకు పలుకకుండానే చెదిరిపోని ఆత్మీయ ముద్రను వేసుకుంది మన సాయిగీత. ఒకసారి యూనివర్సిటీలో విద్యార్థుల కోసం స్వామి చేసిన ప్రసంగంలో సాయిగీత గురించి ప్రస్తావిస్తూ స్వామి ఇలా అన్నారు, నా పట్ల సాయిగీతకు గల ప్రగాఢమైన ప్రేమను గురించి మీరు ఒకసారి తలుచుకోండి, ఎప్పుడూ గుర్తుంచుకోండి, అటువంటి పవిత్రమైన ఉన్నతమైన భావాలను పొందుపరుచుకోండి, అప్పుడు నేను మిమ్ములను కూడా నా సామీప్యమునకు చేర్చుకుంటాను, ఇంతకు మించి మీరేమీ చేయనక్కరలేదు అన్నారు. సాయిగీత కథ, దానితో స్వామికి గల ప్రేమ బంధం, భగవద్గీత అంత పవిత్రమైనది అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే స్వామిని ప్రేమించటం తప్ప ఇంకేమీ తెలియని ఆ పవిత్ర జీవి యొక్క జీవిత చరిత్ర సాయి భక్తులందరికీ భగవద్గీత వంటిది. స్వామి మానవులమైన మనందరినీ సాయిగీతను చూసి నిస్వార్థ భక్తిని నేర్చుకోమంటున్నారంటే మనం ఇంకా ఎంత పురోగతి సాధించాలో అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా సాయిగీతకు ప్రసాదించిన మనోవికాసాన్ని మనకు కూడా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. ఎందుకంటే మానవులకు శాశ్వత శాంతిని ఆనందాన్ని పొందేటట్లు చేయటమే కదా శ్రీ సత్యసాయినాథుని

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం హ్యాపీ సాయి ఇయర్. అందులోని ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: కాలాతీత లీలామూర్తి, కలియుగ చక్రవర్తి, త్రిభువన వందిత దివ్య కీర్తి, దిగంత వ్యాప్త తేజోదీప్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరానికి స్వామి విద్యార్థులంతా స్వామి దివ్య సమక్షానికి చేరారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు స్వామి ప్రేమను పొంది తమ జీవితాలని పావనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు సాయిమాతపై వారికున్న ప్రేమను, కృతజ్ఞతను తెలుపుకోవడానికి ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. అలాగే ఈరోజు కూడా ఎంతో మంది విద్యార్థులు స్వామి దివ్య సన్నిధికి చేరి స్వామితో గడిపినటువంటి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా స్వామి మారరు. స్వామి ప్రేమకున్న ఆకర్షణ ఎన్నటికీ మారదు, తగ్గదు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. నూతన సంవత్సర శుభ సమయంలో శ్రోతలందరికీ ప్రేమతో అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా కాలాయ నమః అనే అంశాన్ని మీకిప్పుడు అందించడానికొచ్చింది మీ సాయి స్వప్న. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి గౌరీ గారు వచ్చారు. సాయిరామ్ అండి.
1: సాయిరామ్ స్వప్న, స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్.
0: గౌరీ గారు, స్వామి సమక్షంలో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం, ఈ 2019లో స్వామి మనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇంతటి భాగ్యం మనం పొందాము. మరి నూతన సంవత్సరం అంటే మనందరం కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో ఊహలతో, ఆశలతో ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడతాం కూడా. మరి అందంగా, ఆనందంగా మన జీవితాన్ని మలుచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, అలాగే ప్రతిరోజు మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే స్వప్న, మనము ఈ న్యూ ఇయర్ డే రోజు మనం సంవత్సరం గురించి మాట్లాడుకోవటం,
0: మరి ఎలా గడుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సద్భక్తులందరూ చేరి భగవంతుడా ఎనుచు చెవులకింపుగా నుతి చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి నున్న దినము. దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకు ఏతించి చెలిమి బాబా కథల్ చెప్పు దినము. భావమున భక్తి గూర్చి సౌభాగ్య దినము దినము కాని తక్కినవన్నీ దినములగునే. ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అని ఎంతో చక్కగా ఏ రోజు మనం సుదినమో, ప్రతి దినాన్ని సుదినం ఎలా చేసుకోవాలో ఎంతో చక్కగా స్వామి ఇందులో వర్ణించారు. మరి ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ మన ప్రతిరోజుని ఎలా గడుపుకోవాలి, ఎలాగా ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలో ఈనాటి అంశంలో చూద్దామండి.
1: అట్లాగే స్వప్న, మనం ముందుగా సంవత్సరం అంటే ఏమిటి, సంవత్సరం మన జీవితానికి ఎలా ముడిపడి ఉంది అనేది మనం చూద్దాం.
0: తప్పకుండా.
1: సంవత్సరము అనగానే మనకి దాంట్లో ఉన్నటువంటి 12 నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇలా అన్ని కలిస్తే సంవత్సరము అని తెలుస్తుంది.
0: అవును.
1: అంతేకాకుండా ప్రతి నిమిషం కూడాను చాలా విలువైనది, కొత్తది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి నిమిషం మనం కొత్తదిగానే మనం భావించుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఋతువులున్నాయి, 6 ఋతువులు, 6 రకాలైనటువంటి ప్రకృతి మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. అట్లా మన జీవితం చూసుకుంటే ఈ షడ్భావ వికారాలున్నాయి. అవేంటంటే అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, వినశ్యతే. అంటే అస్థి అంటే మన ఉనికి, పుట్టటము, పెరగటము, అలాగే పరిణామం మార్పు చెందటము, అట్లాగే అపక్షయతే
0: క్షీణించిపోవటం,
1: వినశ్యతే నశించిపోవటం. ఇలా ఈ రెండు చూస్తూ ఉంటే మనకి ఈ సంవత్సరానికి, జీవితానికి, మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని మనకు బాగా అర్థమవుతుంది.
0: అవునండి. అంతేకాకుండా ఈ కాలం అంటే నథింగ్ బట్ సంవత్సరం. ఇవన్నీ కూడా పేర్లు వేరు గాని అవి చేసే పనులు ఒకటేనని మనకి అర్థమవుతున్నది. మరి జీవితంలో ఈ కాలం ఎంత ఇంపార్టెంట్ అసలు మనిషి జీవితంలో అన్నది చూసుకుంటే, దాన్ని కాలం మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజా, కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః అంటూ ఎంతో చక్కగా చెప్పారు. ఇందులోని కాలం ఏం చేయగలదు అంటే కాలమే అన్ని చేస్తుంది అని. కాలః పచతి భూతాని, అన్ని తనలోని డైజెస్ట్ చేసేసుకోగలదు, అన్ని తనలో కల్పించుకునే శక్తి గలదన్నమాట. కాలః సంహరతే ప్రజాః, కాలం ఈ ప్రజల్ని జీవుల్ని సంహరించుతుంది. అంటే ఈ కాలంలో పుడుతున్న జీవులు కాలంలోనే తిరిగి కలిసిపోతాయి, కాలంలోనే తిరిగి నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కాలః సుప్తేషు జాగర్తి, మనందరం పడుకున్నా మనందరం రెస్ట్ తీసుకున్నా కాలం మట్టుకు జాగ్రత్తలోనే ఉంటుంది. దానికి అంటే పాజ్ అని గాని ఆగడం అంటూ గాని నిద్రపోవడం అంటూ గాని ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటూ. కాలోహి దురతిక్రమ, అంతేకాదు దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు, దానికి లోబడే మనందరం ఉన్నాము, లోబడే నడుచుకోవాలి గాని దాన్ని అతిక్రమించి మనం ఏమీ సాధించలేం చెయ్యలేం కూడా అంటూ కాలం యొక్క ఇంపార్టెన్స్ ఇంతలాగా చెప్తున్నారు ఇక్కడ.
1: అయితే అందుకనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, కాలం ఎవరికోసం ఆగదు.
0: అవును,
1: మనము కొన్ని పనులు చేయగానే విశ్రాంతి కోరుకుంటాం, కానీ కాలం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటం అనేది ఉండదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది.
0: అవును,
1: మనము మన రోజువారీ మాటల్లో కూడాను కాలం గురించిన ప్రస్తావనలు ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాలం కలిసి రావాలంటుంటాము, కాలం కలిసి వస్తే లాభాలు పొందాడు అంటుంటాము, కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుడుతున్నాడు పుట్టాడు అంటుంటాము, ఇట్లా అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది అని కూడా వదిలిపెడుతుంటాం.
0: అంటే అంతే కదా, ఇంకా ఏదైనా మనం సంపాదించుకుని ఇంకా టైం రాలేదురా నీకు, ఆ టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని కూడా అంటాం.
1: అంటే ఇట్లా కాలంతో ముడిపడి మనం మన జీవితం కూడా ఉన్నదని అర్థమవుతుంది. అయితే ఈ కాలంతో మనం మన జీవితం ఎప్పుడు అసలు మొదలు పెట్టాము అనే చూస్తే,
0: కాలంకి మనకి ఎలా సంబంధం ఏర్పడింది,
1: ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి అని చూస్తే సరిగ్గా మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది అని మనకు అర్థమవుతుంది.
0: తెలుస్తుంది
1: అంటే మనం ఎప్పుడు పుట్టాము అనగానే మన డేటు నిమిషాలతో సహా సెకండ్లతో సహా నోట్ చేసి పెట్టుకుంటారు మన కాలచక్రం రాయటం కోసం. అప్పటి నుంచి మనకి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం కోహం కోహం అంటూ పుట్టి జన్మను సార్థకం చేసుకుని సోహమని జీవన్ముక్తులం కావాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సి.
0: అదే స్వామి అంటారు కదా, కోహం కోహం నేనెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చేమో తెలియదు, ఎందుకు వచ్చేమో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ ఏమి తెలియకుండా భూమి మీద పడ్డాను ఏడుస్తూ కోహం కోహం ఏడుస్తాము, కానీ అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి,
1: మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గమనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి.
0: మరి ఈ చక్కటి విషయాన్ని మనకి కబీర్ దాస్ గారు మంచి దోహాలు చెప్పారండి, అదేంటో ఒకసారి చూద్దాం. జబ్ హమ్ పైదా హుయే జగ్ హసే హమ్ రోయే, ఏసీ కర్ణీ కర్చల్ హమ్ హసే జగ్ రోయే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనం ఎవరైనా ఇంట్లో నీ చంటి పిల్ల పుట్టి ఎవరైనా పుట్టారని ఎంతో ఆనందిస్తాం, కానీ ఆ పుట్టిన పిల్ల కేర్ కేర్ మనం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటే మనం ఏడుస్తున్నాం, ఎందుకు వచ్చేమో తెలియదు, ఎక్కడి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి, అప్పుడు భావం వ్యక్తం పరచుకోలేదు. కానీ నువ్వు ఎలా బతకాలి అంటే నువ్వు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు వెళ్ళిపోతున్నావని ప్రపంచం ఏడవాలి, అలా నువ్వు బతకాలి అని. ఎంత చక్కగా ఇప్పుడు అనుకున్నట్టు మన జీవితం యొక్క సార్థకత ఎలా అంటే నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాని వాల్యూ తెలిసినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోగలం. ఇప్పుడు డైమండ్ అని తెలిస్తే దాన్ని బీరువాలో పెడతాం, అదే రాయి అంటే బయటపడేస్తాం. కాబట్టి మన మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, దాని విలువ తెలుసుకుంటేనే మనం సార్థకం చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, మీరు ఇందాక చెప్పినట్టు షడ్భావ వికారాలు ఉన్నాయి, పుట్టడం పెరగడం ఈ మార్పులన్నిటితో కూడిన దేనికి, ఈ శరీరానికే కదా. ఈ శరీరంతో చేసుకుంటూ ఈ శరీరమే నేను, ఈ కష్టం సుఖం వస్తున్నాయి, ఆ మనసు, ఈ మనసే నేను అని మనం దీన్ని పరిమితం చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళా తిరిగి పుడుతున్నాము, తిరిగి చనిపోతున్నాం, ఈ పునరప జననం పునరప మరణం ఈ కాలచక్రంలో కొట్టుకుంటున్నాం. దీని నుంచి బయటపడగలిగింది ఒక్క మానవ శరీరానికే, ఈ మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మళ్లీ మళ్లీ పుట్టకుండా మనం అదే ఈ మారే శరీరంలోని మారకుండా ఈ శరీరాన్ని మనని నడిపిస్తున్న భగవత్ తత్వం ఏదైతే మనలో ఉందో అదే మనం అని తెలుసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క సార్థకత. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ వింటుంటే చాలా అంటే వెరీ టఫ్ సబ్జెక్ట్ లో ఉంది, మనకేం అర్థం అవటం లేదు. ఇవి మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సులభంగా చెప్పడానికి మన స్వామి ఉన్నారు, ఎంతో చక్కగా ఒక గడియారం ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేశారండి. మనం ఈ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటున్న దాన్ని
1: కన్ఫ్యూజన్ లేకుండా
0: ఆ గడియారం ఇన్స్టెన్స్ ఏం చెప్తుందంటే, స్వామి మీరు గడియారం తీసుకుంటే అందులో ఏంటుంటాయి, మూడు ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటి, 60 సార్లు తిరిగినప్పటికీ నిమిషాల ముళ్ళు ఒకసారి కదులుతుంది. అలాగే నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగినప్పటికీ గంటల ముళ్ళు 1 గంటకి, అంటే అందులో 12వ వంతు ఒక కదులుతుంది. ఈ సెకండ్ల ముళ్ళుని సత్కర్మలుగా అనుకోమన్నారు. మన జీవితంలోని మన సత్కర్మలు ఇన్ని చేస్తే, అంటే 60 సార్లు అంటే అన్ని సార్లు ఎక్కువ సార్లు తిరిగినప్పుడు ఏంటవుతుంది, నిమిషాల ముళ్ళునేమోని చిత్తశుద్ధి, అదే భావశుద్ధి అని చెప్పారు. ఇంత సత్కర్మలు చేస్తూ ఉంటే కొంచెం భావసిద్ధి కలుగుతుంది. మరి ఈ భావసిద్ధి కలగ్గా కలగా అంత తిరిగితే అప్పుడు ఏంటవుతుంది, జ్ఞాన సిద్ధి, భావశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి అయిన తర్వాత ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి సెకండ్ ముళ్ళంటే సత్కర్మలు, నెక్స్ట్ వాటి వల్ల ప్యూరిటీ వస్తుంది, శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల జ్ఞాన సిద్ధి అని ఎంతో చక్కగా చెప్పారు. ఇక్కడ చూస్తే సత్కర్మలు ఎన్నో జరుగుతాయి, అంటే కనిపిస్తుంటుంది సెకండ్ ముళ్ళు కలవడం స్పీడ్ గా, కానీ ఆ జ్ఞానసిద్ధి జరిగిందా జరగలేదు మన కంటికి కనిపించదు. కానీ ఆ జ్ఞానసిద్ధి కొంచెం కలగాలి అన్నా కూడా ఎన్నో సత్కర్మలు చేస్తూ రావాలి, ఎంతో పవిత్రం చేసుకుంటే మన హృదయాన్ని ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని చూస్తే అసలు ఆ సెంటర్ పాయింట్ చూడండి, ఈ మూడు ముళ్ళు బాగా తిరగాలి అన్నా, గడియారం బాగా పనిచేయాలి అన్నా, వాటిని అంటి పెట్టుకుని ఎక్కడున్నాయి, సెంటర్ పాయింట్ లోని ఆ మూడు అక్కడే ఆధారం చేసుకుని ఉన్నాయి, కానీ వేరువేరుగా తిరుగుతున్నాయి. అలా ఆ సెంటర్ పాయింట్ మన జీవితంలో ఎలా ఉండాలి అంటే భగవంతుడు అయి ఉండాలట. ఏ కర్మలు చేస్తున్నాయి, ఇప్పుడు సత్కర్మలు అంటే చేత్తో చేసేది లేకపోతే ఎవరికి సాయం చేసేది, ఇదే మనం సత్కర్మ అనుకుంటున్నాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే అన్ని ఇంద్రియాలతో, నువ్వు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చర్మంతో నువ్వు స్పర్శ ద్వారా ఫీల్ అయ్యేది, కోరుకుని ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చెయ్యాలి అంటే చేతు దానం చేస్తేనే మంచి కాదు, కళ్ళతో మంచి చూపులు ఉండాలి. ఇలా ఈ అన్ని ఇంద్రియాల ద్వారా చేసిన సత్కర్మలు ఇంకా ఈజీగా చెప్పేశారు గౌరీ గారు స్వామి ఏంటంటే ఆ సెంటర్ స్వామిని పెట్టుకోమన్నారు. నువ్వు స్వామి ఆధారంగా స్వామి బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తుంటో అన్ని సత్కర్మలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్కర్మలు చేస్తుంటో ఆటోమేటిక్ గా స్వామి బేస్ తో చిత్తశుద్ధి వచ్చేస్తుంది అని. ఇదే మనం చక్కగా స్వామి ఏం చెప్పారంటే ఈ కర్మయోగం భక్తి యోగం అని కూడా చెప్పారు. ఈ కర్మల్ని మనం ఎప్పుడైతే భగవంతుడు ఆధారంగా చేసుకుంటూ వస్తున్నామో మామూలు కర్మ కూడా కర్మ యోగంగా మారిపోతుంటారు. అలాగే ఈ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు అది ఉపాసన స్టేజ్, అంటే భక్తిలోకి వెళ్తాం. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడి మీద మనకి ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దానివల్ల ఆరాధన, రకరకాలుగా మనం భగవంతుని ఆరాధిస్తూ పోతుంటాం. ఇదే మనం భక్తి అంటాము. అది భగవంతుడి అంటే భక్తి అంటే నాకు ఈ కోరిక కావాలని కాకుండా భగవంతుడి ఆధారంగా మనం సెంటర్ పాయింట్ మర్చిపోకుండా ఈ మూడు ముళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ ఉండాలన్నమాట. ఆ భగవంతుడి కోసం చేసే ఆ ఆరాధన అంతా కూడా అవుతుంది, ఇది భక్తి యోగం అయిపోతుంది అన్నారు. అలాగే చివరికి ఈ భక్తి యోగం మనం చేయగా చేయగా చేయగా పరిపక్వత చెంది ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అది భగవంతుడి జ్ఞానం అంటే మిగతా జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం, భగవంతుడి జ్ఞానం పొందినప్పుడు అదేంటవుతుంది, జ్ఞాన యోగం కింద అయిపోతుంది అన్నారు. కాబట్టి వీటన్నింటికి కూడా సత్కర్మలే కారణం, దాన్ని మనం బేస్ చేసుకుని చేయాల్సింది, భగవంతుని ఆధారంగా చేసుకోవాలి అని.
1: అవును స్వప్న, బాగుంది, మీ గడియారం గురించి చాలా బాగా చెప్పారు. అయితే మనం రోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు కర్మ గురించి, కర్మమున పుట్టు జంతువు కర్మము వలె వృద్ధి పొంది కర్మమున చనున్, కర్మమి నరునకు దైవము కర్మమి సుఖ దుఃఖములకు కారణమిలలో అన్నారు స్వామి. అంటే కర్మలోనే పుడతాం, కర్మలోనే పెరుగుతాం, కర్మలోనే నశిస్తాం. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలకి కూడాను మనం చేసే కర్మలే కారణము అని ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి. కర్మమే నరునకు దైవము అన్నారు స్వామి. చెప్తారు నువ్వు ఏ దేవతకి నమస్కరించు నమస్కరించకపో, తస్మయ నమ కర్మణి అని అనుకోమనన్నారు స్వామి. తెల్లారు లేస్తూ మనం పని మొదలుపెట్టే ముందరే, మన కర్మ మొదలుపెట్టే ముందరే మార్నింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి, కర్మదేవతకు నమస్కరించుకొని, ఓ కర్మదేవత మన చేత అన్ని మంచి పనులే చేయించు, సత్కర్మలే చేయించు అని చెప్పి ఆమెకు నమస్కరించుకొని మన దైనందినం మొదలు పెట్టుకోమనన్నారు. అలాగే ఆ ఎరుక కలిగి ఉండాలి రోజంతా కూడాను, మనం సత్కర్మలు చెయ్యాలి అన్నటువంటి కాన్షియస్ మనకి కలిగి ఉండాలి. అలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందర మళ్ళీ మనం థ్యాంక్స్ గివింగ్ మళ్ళీ మర్చిపోకూడదు,
0: అది కూడా కర్మదేవత,
1: కర్మదేవతకే మన మంచి పనులు నా చేత చేయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకొని పడుకోవాలి. ఇలా మన జీవితాన్ని కనుక మనం నడిపించుకుంటుంటే మనం తప్పకుండా సత్కర్మలు చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పారు గౌరీ గారు. ఇలాగా ఈ కర్మదేవతలకి నమస్కరించుకుంటూ, కాలానికి నమస్కరించుకుంటూ కూడా మనం పనులు చెయ్యాలి అని. ఎందుకంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు మన పుట్టుకి కర్మలే కారణం. మనం ఏమో ఏదైతే జీవితంలో పొందాలనుకుంటున్నామో అవి పొందలేకపోవచ్చు, మంచి చెయ్యాలనుకున్నా చేయలేకపోవచ్చు. ఎందుకు ఇలా అవుతున్నది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న వాటి అవే మన ఇప్పుడు నడిపిస్తాయి అంటూ స్వామి ఒకటి చక్కటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఒకసారి విందాం.
1: అట్లాగే

తల్లి గర్భముండి జన్మించినప్పుడు కంఠమాలల ఓమి కానరావు మంచి ముద్ద

భూమికపు మాల కూడలేదు, లజ్జాల మాలలు వంద గుంకగలేదు, పచ్చల కొండలు పొదకలేదు. కలదు కలదు కలదు కలదు అందరి కంఠమందు, కలదు కలదొక్క మాల అందరి కంఠమందు. పూర్వజన్మాల కర్మను పొందుబరచి మంచి

0: ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం.
0: అసలు ఎప్పుడు మనం రిమైండ్ చేస్తూ ఉండేది, అది మనకు కనిపించట్లేదు తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాము. అవే మనం లీడ్ చేస్తాయని తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేసుకోవాలి మన తర్వాత రోజుల కోసం అని తెలుస్తుంటుంది. మనం ఎప్పుడు బాధపడినప్పుడు అనుకుంటుంటాం అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని. ఒకసారి మన కస్తూరి గారి వాళ్ళ కుమార్తె పద్మమ్మ గారు స్వామిని ఎలాగో అడిగారు, ఎన్నో కష్టాలు కుటుంబంలో పడుతున్నప్పుడు స్వామి ఎందుకు ఇవి అని, ఇంత కష్టాలు ఎలా అని. అప్పుడు స్వామి చెప్పారు, పద్మమ్మ నువ్వు అద్దం ముందు నించుని ఆడేవనుకో ఏమవుతుంది అని అడిగారట. అంటే అద్దంలో నేను ఆడినట్టు కనిపిస్తుంది స్వామి అన్నారట. అంటే మరి చూడు, అప్పుడు ఆడేవు ఇప్పుడు కనిపిస్తున్నది అన్నట. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పూర్వం మనం చేసుకున్న వాటిని మనం ఇప్పుడు తెచ్చుకొని వచ్చాము, వాటిని అనుభవిస్తున్నాం. అంటే తయారు చేసుకుని క్యారీర్ తెచ్చాం, ఇప్పుడు దాన్నే తినాలన్నమాట,
1: వేరేది దొరకదు. సరే, ఇప్పుడు కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ కర్మలు కాలానికి చూస్తే, ఈ కర్మలు చేసేటప్పుడు అంతా కూడా కాలమే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ కాలం అందరికీ కూడా సమానమే, మీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. అయితే ఈ కాలాన్ని, ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం? అక్కడే మన జీవితాలకి రకరకాల జీవితాలు, ఎందుకు ఇన్ని రకాల మార్పులు ఒకటే టైంకి అంటే, మనం చేసుకునే కర్మలు, మనం చేసుకునేటటువంటి సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామనే దాని మీదనే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే మనం ఒకసారి భజగోవింద శ్లోకం గనక శంకరాచార్యుల వారు చెప్పింది చూడండి, తరుణస్థా బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. అంటే బాల్యమంతానేమో క్రీడల మీద ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది, తరుణస్థావత్ యవ్వనమంతా కూడాను సంపాదన మీద
0: రకరకాల
1: ఆకర్షణల మీద ఆసక్తితో చూపుంటాము. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింతాసక్తులు మొదలవుతాయి. చింతలు, ఒకటి చేశాము, చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని, చెయ్యలేకపోయినవి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో చెయ్యలేకుండగానే జీవితం గడిచిపోయింది అనుకుంటూ చింతిస్తాం. పరమే బ్రహ్మని కోపిన సక్తగా, అసలు భగవంతుని మీద, భగవంతుని గురించి ఆలోచించడం గాని ఆయన గురించి ఏమన్నా చింతించడం గాని ఎప్పుడు మనం చేయకుండానే
0: తినడం పనులు చేసుకోవడంలో గడిచిపోతుంది.
1: ఇట్లా అసలు టైం కూడా ఉండనట్టుగా అయిపోతుంది మంచి పనులకి. మనకి మన జీవితకాలం చూసుకుంటే అసలు 100 సంవత్సరాలు ఉన్నది. కాకపోతే ఈ 100 సంవత్సరాలలో సగం జీవితం నిద్రపోతా అంట మనం. అందులో సగంలో సగము మన మన కోసం, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళని సెటిల్ చేసుకోవటం కోసం గాను సంపాదించుకోవటంలో మనం పడిపోతుంటాం. చాలా కొంచెం భాగం మాత్రమే మనం ఏదైనా పుణ్యకార్యం చేద్దామని, తీర్థయాత్రలకు పోదామని, ఒక వ్రతము ఉజ్జాపనలు ఏవో చేసుకుందామని, ఇలాంటి దానాలు ధర్మాలకి ఉపయోగించుకుంటుంటాం. అంటే ఇలా చూసుకుంటూనే జీవితం అయిపోతుంటుంది. అందుకనే స్వామి బాల వికాస్ అనేది పెట్టి ఏం నేర్చుకోవాలో చిన్నప్పుడే నేర్చుకోవాలి అని, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పారు.
0: గౌరీ గారు ఈ విషయం మీరు చెప్తూ ఉంటే ఒక భక్తుడు స్వామిని ఒకసారి అడిగిన విషయం గుర్తొస్తున్నది. అంటే మనం ఎలాగ ఆలోచనలోని మన పనుల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతున్నది అనిపిస్తుంది. ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చారట. వచ్చి స్వామి 30లో, ఆయనకి 30 సంవత్సరాల్లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చి, స్వామి నేను ప్రపంచాన్ని మార్చాలి ఎలాగైనా, కాబట్టి మీరు నాకు శక్తిని బుద్ధిని అనుగ్రహించండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను. సరే స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. 10-15 సంవత్సరాలు అయింది, కొంచెం రియలైజ్ అయినట్టున్నారు. మళ్ళా స్వామి దగ్గరికి 40లో వచ్చానమాట. స్వామి ప్రపంచం మార్చడం పక్కన పెట్టండి, మా పిల్లల్ని, భార్యని, నా కుటుంబంలో వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళు మంచి వాళ్ళుగా తయారు చేసేయాలి స్వామి, మీరు ఎలాగే నన్ను అనుగ్రహించాలి. స్వామి మళ్ళా నవ్వుతూ బ్లెస్ చేశారు. స్వామి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో 10-15 సంవత్సరాలు అయింది, 60లో పడ్డారనమాట ఆయన. అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అన్నారు, ఏం బంగారు అంటే, వీళ్ళందరినీ మార్చడం కాదు స్వామి, నన్ను నేను ఎలా మార్చుకోవాలో ఆ బుద్ధిని శక్తిని ఇవ్వండి, నన్ను నేను మార్చుకుంటాం. అంటే 60 సంవత్సరాల్లో నేను బుద్ధి తెచ్చుకున్న శక్తి ఉండాలి కదా అక్కడ నీకు మారడానికి. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తున్నట్టునే
1: కదా స్వామి, చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం బాల వికాస్ ద్వారా బోధించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు పెద్ద ఎత్తున కొద్దీ అవన్నీ నేర్చుకొని బుర్రలో పెట్టుకుని చక్కటి జీవితాలు వాళ్ళు గడుపుతారు అనేది మనకు చెప్తుంది.
0: మనం ఈ ఆత్మ అని చెప్పుకుంటుంటే, జ్ఞానం అని చెప్పుకుంటుంటే లిజనర్స్ కే కాదు మనకు కూడా, అబ్బా ఇది ఏంటి ఇంత టఫ్ సబ్జెక్ట్ ఏంటి, న్యూ ఇయర్ తో పాటు జ్ఞానం జ్ఞానం మొదలుపెట్టి అనుకుంటాం. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి మన ప్రశాంత్ నిలయం హాస్టల్ ఓపెనింగ్ అయిన తర్వాత స్వామి ప్రతిరోజు హాస్టల్కి వెళ్లేవాట. స్వామి వస్తున్నారంటే ఎంత సరదా వాళ్ళందరికీను పెట్టి, స్వామి రాగానే ప్రతిరోజు మైక్ తెమ్మనివాట ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఇటు వార్డెన్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు అప్పుడే జాయిన్ అయ్యారు హాస్టల్ కొత్తది, స్వామి మాట్లాడుతున్నారు రోజు వస్తున్నారంటే పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారు మొదలు పెట్టేవారు. అలా 10 రోజులైంది, 15 రోజులైంది, 16 రోజులు మళ్ళా స్వామి వస్తానంటే వార్డెన్ గారి గుండెలో బెంగ పట్టుకుంటా, అదేంటి స్వామి ఏంటంటే 15 రోజులు కూడా స్వామి ఏంటంటే మైకి తెమ్మని చెప్పి రోజు ఆత్మ అంటే ఏంటి, మీరేంటి, పంచకోశాలేంటి, అంత జ్ఞానం, కర్మ ఏంటి, భక్తి ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. పిల్లలు అప్పుడే 16-17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆత్మ తత్వం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు బోరింగ్ గా ఉంది, వాళ్ళకి ఎక్కటం లేదు. ఇంకా అలా గడుస్తుంటే స్వామి రాగానే ఈయన బెంగ పట్టుకుంది, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, స్వామికి చెప్పలేరు పిల్లలకి చెప్పలేరు. ఆయన స్వామి వస్తానంటే ఈసారి ఆయన బెంగ పట్టుకుని స్వామి అంటే వస్తూనే మైక్ తిండంట, ఆ స్వామి అంటే పిల్లలు తేతే నేను ఇవాళ కూడా పిల్లలతో మాట్లాడతానన్నట. అది కాదు స్వామి, రోజు ఆత్మ ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటుంటే పిల్లలకి పాపం అర్థం అవుతుంది. అంటే ఓ అలా అనుకుంటున్నారా, సరేలే మైక్ తెప్పించన్నట. మైక్ తెప్పించి పెట్టాక మళ్ళా మొదలుపెట్టి, అవునరా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే 3 సార్లు అంటే 6 సార్లు తింటూనే ఉంటారు, తిన్నది అరిగిపోతుంటే మళ్ళీ తింటూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి మీరు ఎన్ని కిలోలు బియ్యం, ఎన్ని క్వింటాలు బియ్యం తిన్నారా, ఎంత తింటున్నారు, ఎంత చేస్తున్నారు, మీకు విసుగొచ్చిందా, విసుగు రాలేదు, ఇన్నిసార్లు తిన్నా మీకు విసుగు రాలేదు. కానీ ఆత్మతత్వం అంటుంటే మీ స్టోరీ మీకు చెప్పి మీ తత్వం తెలుసుకుంటానంటే మీకు విసుగొస్తున్నది, ఇది బుర్రలోకి ఎక్కట్లేదా, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను వస్తూనే ఉంటాను, నేను వచ్చింది ఇది మీకు చెప్పడం కోసమే అని చెప్పాట అని చెప్పి, మీరు నచ్చి చేసినంత వరకు కూడా నేను తోస్తూనే ఉంటాను, ఆ తర్వాత మీ అంతటి మీరుగా చేసి తీరుతారు, అందుకే నేను మిమ్మల్ని నా దీంట్లోకి రప్పించుకున్నాను అని చెప్పారు. ఇంకో సందర్భంలో కూడా గౌరీ గారు స్వామి చెప్పారనమాట, లెక్చరర్స్ అందరికీ స్వామి గైడెన్స్ ఇస్తూ ఈ జ్ఞానం గురించి చెప్తూ మీరు ఇలాగా డీల్ చేయాలి పిల్లల్ని అన్ని చెప్తూ ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయని అన్ని స్వామి ఇలాగే తెలుసుకోవడం మరి కష్టంగా ఉందంటే, ఈ జ్ఞానం అందరికీ ఉన్నది, కాకపోతే ఒక్క ఇంకో చిన్నది ఉన్న దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారన్నట్టు. ఏంటి స్వామి అంటే మరపు, మీకు ఈ విషయం మీరు ఇందాలన్నట్టు బాలవికాసులు చెప్పుకుంటున్నాము, ఎన్నోసార్లు వందల సార్లు స్వామి చెప్పిన మనం విన్నాము, తర్వాత ఇంట్లో వింటాం బయట వింటాం, కానీ ఎందుకు మీరు చేయలేకపోతుందంటే దాన్ని మర్చిపోతున్నారు. ఇంకా దాన్ని మర్చిపోయి నాకు ఇంకా టైం ఉన్నది, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు పరీక్షిత్ స్వామి చెప్తూ అన్నారనమాట, ఎప్పుడైతే పరీక్షిత్ ఒక వారం రోజులే నీకున్నది పాము కాట వల్ల చనిపోతావు అన్నప్పుడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు నేనేంటి అనుభవించాలి ఆనందించాలి ఆలోచించలేదు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీన్ని 7 రోజులు నేను ఎలా సార్థక చేసుకోవాలి అని. అలాగా పరీక్షిత్కి 7 రోజులు తెలిసింది కాబట్టి పాపం వెంటనే మొదలు పెట్టేశాడు. మనం ఏంటంటే ఫర్ ఎవర్ ఉంటాం అనుకుంటున్న భావనలు ఉన్నాం కాబట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ఆ కోహం అన్నది ఎప్పుడు ఏడ్చి ఉంటాము, కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు మనం ఆలోచించకుండానే రోజులు గడిచిపోతున్నాయి. స్వామి ఇది చెప్తూ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గడియారం ముల్లోని మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ క్లాక్ పెట్టారు కాబట్టి, ప్రతిదీ చేస్తూ మనం
1: సర్వకర్మలు
0: కూడా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళీ వెనక్కి వద్దాం, ఎలా పొందగలము అంటే సత్కర్మల ద్వారానే పొందాలి అని. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ స్వామికే అర్పించేసి భగవత్ ప్రీత్యర్థం అని ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అదే కలుగుతుంది.
1: సర్వకర్మ ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం అంటే మా పర్తియాత్ర, మొట్టమొదటి పర్తియాత్ర గుర్తుకొచ్చింది స్వప్న నాకు.
0: చెప్పండి.
1: 1998 కన్నా బిఫోర్ మేమందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వామి దగ్గరికి రావటం కొన్ని 13-14 బస్సులలో పడి వచ్చాం అందరమును. వస్తే స్వామి ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చుట్టూ తక్కుర్చో పెట్టుకుని ఎన్నో విషయాలు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ప్రత్యేకం స్త్రీల వైపు తిరిగి, అమ్మ మీరేమి గ్రామాలు పట్టణాలు ఉద్ధరించిన అవసరం లేదు, మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి, మీరు పనులు చేసుకునేటప్పుడు ఎలా ఆధ్యాత్మికతను దాంట్లో జోడించుకోవాలి అనేది చెప్తాను అని, మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు, ఇల్లు ఊడ్చినప్పుడు నా శరీరము నా మానసిక స్థితి కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి, ఇలా శుభ్రపడాలి అనుకోవాలి, అట్లాగే కూరగాయలు తరుగుతుంటారు, నా పాపకర్మలన్నీ ఇలా తరిగిపోస్తున్నాను అని అనుకుంటూ తరగండి, అట్లాగే రొట్టెలు ఒత్తుకుంటూ పెద్ద చిన్న బిళ్ళని విశాలంగా చేస్తుంటాం, అట్లా మన విశాల హృదయం మన హృదయాన్ని కూడా విశాలంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ మీరు పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి, ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద ఉండి దాని తాలూకు సత్కర్మలు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని.
0: అసలు
1: ఎంత సులభంగాను ఆడవాళ్ల వైపు తిరిగి ఎంత బాగా చెప్పారు, నాకు ఈ రోజుకి కూడా అది కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది సుఖన.
0: చాలా బాగుందండి, ఎంతో చక్కగా మనం ఈ రోజు కాలాయ నమః అని ఈ కాలంలోని ఎటువంటి కర్మల ద్వారా మనం జీవితాన్ని సాగించాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం,
1: తప్ప
0: పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: అట్లాగే సుఖన.

0: మంచి పాట విన్నాం కదా స్వప్న.
1: అవునండి, మన టాపిక్ రిలేటెడ్ గానే ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేస్తున్నారు.
0: ఈ పాట తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రసారాలలో భాగంగా కాలాయన మహ అనే అంశానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. మనము కర్మల గురించి మాట్లాడుకున్నాం, కాలం గురించి మాట్లాడుకున్నాము. అయితే భగవంతుణ్ణి గుర్తించాలంటే కాలాతీతుడైనటువంటి అతని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అటువంటి శక్తివంతమైన కాలం కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వేదాలు కాలకాల ప్రపన్నానా అని ఆయన్ని కీర్తించాయి. అంటే భగవత్స్వరూపమైన స్వామి గురించి భగవత్ తత్వం మనం తెలుసుకోవాలంటే కష్టం, కాబట్టి స్వామి మాటల్లోనే మనం విందాం.
1: భగవత్ స్వరూపం కాలం గురించి స్వామి ఏం చెప్పారు,
0: ఏం చెప్పారు
1: తెలుసుకుందాం.
2: ప్రేమ స్వరూపుడు కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాం. కాలమే భగవత్ స్వరూపుడు, దీన్ని పురస్కరించుకుని కాలాయన మహా, కాలకాలాయన మహా, కాల ప్రమాయన మహా, కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమిత అంత కాలమే. కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసి కాయాన్ని విశ్వసిస్తావా? కాయం అనిత్యమైనటువంటిది, కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
1: గౌరీ గారు ఎంతో చక్కగా స్వామి చెప్తున్నారు, ఈ కాలం ఎంత తొందరగా
0: కరిగిపోతుంది,
1: మన జీవితం కూడా కరిగిపోతున్నదని. మరి మనం ఇలా ఎన్నో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే ఆనందంగా ఉండకూడదని కాదు, కానీ ఎలాంటి కర్మలు చేసుకుని ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చూడాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కర్మలే మనని బంధిస్తున్నాయి, కర్మల ద్వారానే మళ్ళీ తిరిగి తిరిగి మనం వస్తున్నాం అనుకున్నాం. మరి ఇలా కాకుండా మనం దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అంటే కర్మలు చేయడం మానేయాలా కదా? ఏమో ఇవి చేస్తున్నాం కాబట్టి బంధించబడుతున్నాము, చెయ్యడం మానేస్తే బాగుండంటే అలా కాదు, కర్మలు చేయాలి. చేయడం కోసమే పుట్టాం. ఈవెన్ భగవంతుడు కూడా కర్మలు చేయాల్సిన అవసరం లేకపోయినా పుట్టి ఆయన కర్మలు చేసి చూపించారు. మరి ఎలా చెయ్యాలి కర్మలు అంటే మనకి గీతాచార్యుడు చెప్తున్నారనమాట, కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత అనామయం. అంటే కర్మలు చెయ్యి, కాకపోతే ఆ కర్మల మీద ఆసక్తి పెంచుకోకు, అంటే కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాము, ఏ పని చూసుకున్నా సరే ఒక పుణ్యం రావడం కోసం, పాపానికి భయపడతాం ఎందుకు, ఏదైనా చెడ్డ పని చేస్తే దీనివల్ల పాపం వస్తుంది, నరకం కలుతాను, అక్కడ ఏదో బాధలు అనుభవిస్తాను, లేకపోతే ఇందాకలు చెప్పుకున్నట్టు సుఖం దుఃఖం అన్నీ కూడా కర్మల వల్ల వస్తాయి, కాబట్టి చెడ్డ చేస్తే నాకు కష్టం వస్తుంది, మంచి చేస్తే వస్తుందని. ఇప్పుడు ఏంటవుతూ ఉంటుంది, మంచి ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, మన బ్యాలెన్స్ షీట్ లో అది పెరుగుతూ వస్తుంది, తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటే అది కట్ అవుతూ ఉంటుంది. అలా ఈ బ్యాలెన్స్ షీట్ లో ఎగుడు దిగుడు ఉన్నంత కాలం అది అనుభవించడానికి తిరిగి మనం జన్మించాలి, మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. మళ్ళా మనం పుట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి, పుణ్యం వైపు జీరో ఉండాలి, పాపం వైపు జీరో ఉండాలన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పుణ్యం కూడా సంఖ్యలేంట బంధమేంట, అంటే సంఖ్యలేదైనా మనం బంధిస్తుంది, అది బంగారు సంఖ్యలైనా బంధిస్తుంది, ఇనప సంఖ్యలైనా బంధిస్తుంది. అలా పుణ్యం మనకు బంగారు సంఖ్యలో మెరుస్తూ ఉంటుంది ఆహా అనుకోవడమే గానీ అది మన కదలనివ్వదు, బంధిస్తుంది. అలాగే ఈ పుణ్యానికి పాపానికి ఆసక్తి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా ఫలాసక్తి లేకుండా మనం చేసుకున్నప్పుడు ఈ జన్మ బంధాల నుంచి మనం విముక్తి పొంది ఆ పరమ పదమైన ముక్తిని పొందగలం, లేదా భగవత్ తత్వం మనమేని తెలుసుకోగలమని.
0: అది సరే, గాని కర్మ ఫలితం విడిచిపెట్టాలి, త్యాగం చెయ్యాలి అంటే అదేమన్నా కాయో పండో కాదు కదా స్వప్న, ఇది ఏమన్నా వదిలిపెడతానికి ఫిజికల్ గా మనం అది ఎట్లా వదిలిపెడతా అని చెప్పు, అసలుకి అది ఎంత కష్టం ఉంటుంది.
1: నిజమేనండి, మనం ఇది చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఆచరించాలి, ఎలా విడిచిపెట్టాలంటే స్వామి చెప్తారు దాని మీద ఆసక్తి లేకుండా, ఆశించకుండా భగవత్ అర్పిత భావంతో చెయ్యాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను కష్టపడి చెయ్యాలి, అన్ని చేసి నీకు అర్పించాలా అని,
0: అంటే రిజల్ట్ గురించి ఎదురు చూడాలి
1: అని అనిపిస్తుంది. కానీ స్వామి పోనీ, అప్పుడు స్వామి నాచే చేయిస్తున్నారు అర్పిత భావంతో, రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించాలి అని. ఇంకా కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే చక్కగా మనం ఎలాగ పాటించాలో ప్రతి అవతారంలోని భగవంతుడే వచ్చి ఇలా చెయ్యండి రా అని తను చేసి చూపించేస్తున్నారు అనమాట. అందుకే దానికి కూడా మనకి ఒక మంచి భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదను వర్తతే. కాబట్టి ఈ అవతార పురుషులు శ్రేష్ఠులు వచ్చి ఏం చేస్తారు అంటే, వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మనకు చేసి చూపిస్తారు. దానివల్ల మనం క్లియర్ గా వాళ్ళ పాత ఏదైతే వాళ్ళు చేశారో అందులో చేసుకుంటూ పోతే ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళని ఒకసారి రిఫరెన్స్ చేసుకుని ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారని చూసుకుని అలా ముందుకు సాగిపోతే ఈ కర్మలు బంధాలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తరించిపోతాము అని చెప్తున్నారు అన్నమాట.
0: అందుకే కదా స్వప్న స్వామి చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఆయన జీవితం చూస్తూ మనం నేర్చుకుంటే చాలు, ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎన్ని సత్కర్మలు చేయాలి అనేది ఆయన జీవితాన్ని చూస్తూ మనం చక్కగా నేర్చేసుకోవచ్చు. అట్లా స్వామి ఎన్నో సులభమైనటువంటి మార్గాలు కూడా ఆయన జీవితంలో మనకి చేసి చూపించి చెప్తూ వచ్చారు.
1: అవును, ఏది ఆశించకుండా కూడా స్వామి ఎలాగ
0: చేయాలి అనేది చూపించారు. అన్ని మనము ఇక్కడ చెప్పుకోలేం కానీ కనీసం ఒక రెండు విషయాల గురించి మనం ఆయన చేసి చూపించినవి బాగా మనం మాట్లాడుకుందాం స్వప్న. అసలు ఫస్ట్ స్వామిని చూడంగానే మనకి ఏమిటి మనం గ్రహిస్తాము అంటే, ఆయన నిరాడంబర జీవితాన్ని, ఎంత సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ అనేది మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. ఆయన నిరాడంబర జీవితం, ఉన్నతమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన చూడంగానే మనకు మొట్టమొదట స్ఫురిస్తుంది.
1: ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండ్ మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మన జీవితం ఎంతో సాఫీగా అయిపోతుంది, ఆనందంగా కూడా చేయొచ్చు. మరి ముందు అసలు సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరత అంటే ఏంటి, హై థింకింగ్ అంటే ఏంటో చూద్దామండి. మన మహాత్మా గాంధీ గారు ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫోకసింగ్ ఆన్ నీడ్ రాదర్ దాన్ గ్రీడ్ అన్నారు. అంటే ఎప్పుడైతే మనం అవసరాలకి పరిమితం చేసుకుంటామో అది నిరాడంబరం. ఆశలకు పోకుండా అవసరాలకి మనం మనని ఆలోచనల్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటే దానికి అంతం అన్నది లేదన్నమాట. అలాగే మన కోరికలను తగ్గించుకుంటూ అవసరాలతో జీవించినప్పుడు, అదే మీరు ఇందాక చెప్పినట్టు స్వామి లైఫ్ లో తీసుకుంటే ఈ ప్రతిదీ కూడా ఎంత సింపుల్ గా జీవించారు. స్వామి లైఫ్ తీసుకుంటే స్వామి ఉన్న రూమ్ గానీ, స్వామి వేసుకున్న బట్టలు గానీ, స్వామి నివసించే ఏది తీసుకున్నా కూడా చాలా సింపుల్, తర్వాత ఎంతో ఆదర్శంగా కూడా ఉన్నారు. మరి ఈ హై థింకింగ్ అన్నది ఎలా వస్తుంది అంటే, నేను నాది ఎంతసేపు మనం చూస్తే ఉదయం లేచింది దగ్గర నుంచి కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంటే అంతా కూడా మన కోసం, నాకేం కావాలి నేనేం చెయ్యాలి నా వాళ్ల కోసం, నేను నాది చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప మనం బయటికి రావటం లేదు. ఎప్పుడైతే ఆ పరిధిని పెంచుకుంటూ మనం పక్క వాళ్ల కోసం సమాజం కోసం కూడా మన ఆలోచనలు మన పనులు చేసుకుంటూ వెళ్తామో అదే హై థింకింగ్ అవుతుందని. ఇంకో రకంగా చూస్తే హై థింకింగ్ అన్నది మనం ఈ దేహాత్మ భావంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇదే, అందుకే కదా నేను నాది వస్తున్నది. ఇప్పుడు నా తండ్రి అంటే ఏంటి, ఈ శరీరంతో తండ్రి వచ్చాడు, నా పిల్లలు అంటే ఈ శరీరంతోనే వాళ్ళకి బంధం. కాబట్టి ఆ నేను నాది నుంచి బయటకు వచ్చి దాన్ని దూరంగా చూసి మనం చేయగలిగితే అదే హై థింకింగ్ అని చెప్పారు. కాబట్టి స్వామే మనకి దానికి ఆదర్శం, ఎంత చక్కగా తను జీవితంలో అన్ని చేసి చూపించారు.
0: స్వప్న ఇప్పుడు స్వామి భారతీయ సంస్కృతి గురించి ఎన్నో సార్లు స్వామి డిస్కోర్సులు ఇవ్వటం మనం చూస్తుంటాము. అందులో చాలా స్పెసిఫిక్ గా బాగా చెప్పింది ఒకటి సంఘటన చెప్తా మీకు. 1975 లో ఢిల్లీలో March 31st విజ్ఞాన్ భవన్ లో ఒక స్వామి బాల వికాస్ టీచర్స్ కి స్టూడెంట్స్ ని కూర్చోపెట్టుకుని అక్కడ చెప్పారు, భారతీయ సంస్కృతి గురించి చెప్పారు. అప్పుడు అసలు ఏం ఉండాలి పిల్లలకి, వినయం, విధేయత, నిబద్ధత, ఐకమత్యం, ఇలా ఇవి గనక నేర్చుకుంటే సమాజంలో అరిష్టాలనేవి దూరం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధనార్జన కన్నా, పోటీతత్వం కన్నా, మనులు మాణిక్యాలు పదవులు పేరు ప్రతిష్టల కన్నా నిరాడంబర జీవితం శ్రేష్టం అని చాలా నొక్కి ఒక్కాణించారు. అంతేకాకుండా ఇవన్నీ గనక పెద్దలు ఆచరించినట్లయితే, సింపుల్ గా సిన్సియర్ గా అట్లా ఇవి ఆచరిస్తూ సింపుల్ లివింగ్ గనక ఉంచుకుంటే పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చక్కగా వాళ్ళ జీవితాన్ని ఎంత బాగా పండించుకుంటారు అనేది కూడా ఆ రోజున బాగా చెప్పడం జరిగింది.
1: మనం పిల్లలకి ఏ ఆస్తులు ఇస్తున్నాము, ఏ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం చూస్తున్నాం తప్ప ఎంత మంచి గుణాలు, ఎంత మంచి ఆలోచన విధానాన్ని అందించాలి అన్నది ఇప్పుడు స్వామి ఎంత చక్కగానో చెప్పారు.
0: స్వామి ఎప్పుడు చెప్తుంటారు, గొప్పగా బతకక్కర్లేదు మంచిగా బతకండి, గొప్పవాళ్ళు అవనవసరం లేదు మంచి పిల్లలుగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.
1: ఇలా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ నాకు స్మరణకు వచ్చింది మన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారండి. అసలు ఎంత నిరాడంబరత, అసలు స్వార్థం అనేది ఆమెకి లేదేమో. అలాంటి మారుమూరు పల్లెలో ఉన్న ఆవిడ, నేను నా పిల్లలను కాకుండా ఎప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాట. ఎప్పుడు తన పిల్లలు చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వీధిలో పిల్లలందరినీ చేరదీసి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ శుభ్రత గురించి, వాళ్ళ ఆహారం విషయంలోని ఎలా ఆలోచించాలి ప్రతిదీ చెప్పేవాట. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న స్త్రీలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి వాళ్లతో మాట్లాడడం, వాళ్ళని ఓదార్చడం అన్ని చేస్తూ అన్ని రకాలుగా చేయడం. మీరు ఇందాక చెప్పినట్టు ఆ నిరాడంబరంగా ఆవిడ గలుపుతూ
0: ఆ చెప్పిన తక్కువే ఆమె గురించి
1: ఉత్తమంగా ఎలా ఆలోచించాలంటే చూడండి, స్వామి ఆవిడని అడిగినప్పుడు ఏం కావాలమ్మా గృహం అమ్మాయి అంటే, స్వామి నాకు వడ్డానం చేయించండి, మనకి ఇల్లు లేవు, బంగ్లా కట్టించండి, నాకు నాలుగు కార్లు అటు ఇటు తిరగడం ఇవ్వండి. అడగలేదు పాపం ఆవిడ. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి చాలా దూరం వెళ్తున్నారు, ఐదో ఫామ్ అయిపోయిన తర్వాత, ఐదో క్లాస్ తర్వాత స్కూల్ లేదు, చిన్న స్కూల్ ఏదైనా పెట్టండి స్వామి, పిల్లలు అంత దూరం నడిచి వెళ్లలేకపోతున్నారు అని. తర్వాత ఆ స్త్రీలకి వైద్య సదుపాయం ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, చిన్న హాస్పిటల్ పెట్టి ఒక్క డాక్టర్ వాళ్ళని చూడడానికి పెట్టండి అని. ఆ ఎంత ఉన్నతమైన ఆలోచన మనం ఈ రోజు ఎంత దాన్ని అనుభవిస్తున్నాం అండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ విద్యా విధానాన్ని గాని, స్వామి యూనివర్సిటీని గాని, స్వామి కట్టిన ఆసుపత్రులు గాని, ఇవన్నీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంత ఉపయోగంగా అయ్యాయి అంటే దీని వెనకాతల ఆవిడ ఆదర్శవంతమైన ఆలోచన. తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించింది కాబట్టి ఇంత స్వామి గాని ఈశ్వరమ్మ గారు గాని వీళ్ళని జస్ట్ ఫాలో అయితే మనం సరిపోతుంది.
0: చాలు. అసలు స్వామి కూడా అంతే, చిన్న పని పెద్ద పని అనుకుండా ఎన్నో స్వామి తన జీవితంలో చేస్తూ అట్లా మనకి చూపించారు. అట్లాంటిది ఒక సంఘటన మీకు గుర్తుకొస్తుంది చెప్తాను స్వప్న.
1: చెప్పండి.
0: డాక్టర్ పద్మనాభం గారంటూ మొట్టమొదటి వారు మొట్టమొదటి అఖండ భజన ఏర్పాటు చేసుకుంటూ స్వామికి చెప్తారు. అంటే స్వామి మంచిది బంగారు చెయ్యండి అని చెప్పి నేను కూడా వస్తాను అంటారు.
1: బెంగళూరులో జరిగింది.
0: అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడాను ఆ అఖండ భజన ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు గమనించుకుంటే స్వామి ఎక్కడా కనిపించలేకుండా, అయితే స్వామి ఎటు వెళ్లారు ఏంటి అనుకుంటూ అందరూ చూస్తే స్వామి వీధి వరండాలో చెప్పులన్నీ కుప్పగా ఉన్నటువంటి చెప్పులన్నీ జతలు చేసి గోడవారగా చక్కగా పేర్చి పెడుతున్నారు. అందరూ నిశ్చేష్టులయ్యి అవాక్కైపోయి ఏమిటి స్వామి చెప్పులు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటే, మీరందరూ మీ మీ పనులలో బిజీగా ఉన్నారు కదా, నాకు చేతనైన పని నేను చేస్తాను అని చెప్పని ఆయన పని చేస్తున్నందుకు ఇది కూడా ఒక పని, నేను ఏ పనైనా చెయ్యొచ్చు మనం అందరం కూడాను అన్నది అందరికీ మనకి ఒక సందేశంగాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి ఎంతో అసలు ఏమిటి స్వామి ఏమిటి ఆయన భగవంతుడు ఏమిటి ఈ పనులు చేయటం ఏమిటి అనేది మనకి ఎంత ఆశ్చర్యం కలిగింది.
1: మనకి కొంచెం ఆస్తిపాస్తులు కొంచెం అందం కొంచెం ఇది ఉంటేనే మనకి ఎంతో నేనెందుకు చెయ్యాలి అని మనం అలా ఉంటాం. స్వామి భగవంతుడి సాక్షాత్తు వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి.
0: ఇంకొకటి కూడా ఉన్నది, స్వామి ఒకసారి కొంతమంది విఐపీలని భోజనానికి పిలుస్తారు, పిల్లలందరికీ తలా ఒక పని వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే స్వామి పనులు ఎలా చేస్తున్నారు చూసుకుంటూ వస్తే ఒక వాష్ బేసిన్ లో నీళ్లు సరిగా పోక స్టక్ అయి ఉంటే స్వామి ఎటు చూడరు, ఎవరిని పిలవరు, చెయ్యి పెట్టి అదంతా క్లీన్ చేసేసి ఆ వాష్ బేసిన్ నీట్ గా సర్దేసేసి తుడిచేసి కామ్ గా అక్కడి నుంచి మిగతా పనులు చేసుకుంటూ చాలా క్యాజువల్ గా ఉంటారన్నమాట. పిల్లలందరూ కూడా ఎంత నిశ్చేష్టులు అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో మనం వదిలేసిన పని స్వామి చేస్తున్నారని. కానీ స్వామి ఎక్కడా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కానీ నేను చేశాను అని చెప్పుకోవటం, మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమి జరగదు. అంటే తను చేసి చూపించడమే తప్ప ఎప్పుడు కూడా ముందు చెప్పటము అనేది స్వామి ఎప్పుడు మనకు చూపించలేదు.
1: చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది. ఆ ఉన్నతంగా ఆలోచించడం వల్ల ఏంటవుతుంది అన్నది మనం కస్తూర్ గారి జీవితం చూద్దాం. మనం ఏ సాధన చేసినా మనం ఎన్ని నేర్చుకున్న జీవితంలో ఆనందంగా ఉండటం కోసం, అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని తట్టుకోవడం అది ఆనందం అంటే, అదే శాశ్వతంగా మనం పెర్మనెంట్ గా మనని మనం మలుచుకునే విధానంలోని ఇంపార్టెంట్ది. మరి కస్తూరి గారి జీవితం చూసుకుంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అన్ని చేసుకుని స్వామి కోరిక మేరకు స్వామి పిలిపించుకుని మరి సత్యం శివం సుందరం ఆయన 6-7 భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది.

0: భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి మనకి ఆ స్వామి చరిత్రని అందించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే స్వామి దగ్గర ఆ జీవితంలో భౌతికమైన కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా ఆనందంగా ఉన్నారు. అది హై థింకింగ్ అంటే. అది ఎలా అంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు కస్తూరి గారు 80ల్లో ఉన్నారు, వయసు అయింది. పెద్ద కుమారుడైన మూర్తి గారికి 60 సంవత్సరాలు అప్పుడు. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతారనమాట. అందరూ టెన్షన్ పడతారు ఎలాగని స్వామి విభూతి పంపిస్తారు. ఆ కస్తూరి గారి అబ్బాయి కూడా ఎంతో ఉన్నత అంటే ఆయన కూడా హై థింకింగ్, స్వామి నన్ను కాపాడండి అని అడగలేట. నాకు ఈ శరీరానికి ఏది మంచిదో ఏది అదే స్వామి చేస్తారని హ్యాపీగా సాయిరాం చెప్పుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళట. మళ్ళా వస్తానో రానో స్వామి నాకు ఇచ్చిన భాగ్యం చాలా అదృష్టవంతుండి అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారట. అక్కడ మరి థియేటర్ లోంచి ఆయన వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం ఇది బెంగళూరులో జరిగితే కస్తూరి గారు పుట్టపర్తిలో ఉన్నారు. విషయం చెప్పి కస్తూరి గారు ఇలాగా మీ అబ్బాయి చనిపోయారండి అంటే ఆయన మనందరం కో పాసెంజర్స్, ఆయన స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు, మన స్టేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు దిగుతా ఉన్నారట. అసలు పుత్ర శోకం అంటే వాళ్ళు చిన్నది ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము, అలాంటి మన కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు అన్న దాన్ని అంతలా ఎలా తీసుకోగలిగారు, అంత మానసిక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం వల్లే వస్తుంది అంటూ అంతేకాట స్వామి పంపించారు వెళ్ళు దహన క్రియలన్నీ చేసుకొని రాని. ఆయనకు అక్కడ చితి పేరుస్తూ ఉంటే ఈయన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ అని భగవంతుడు నీకు మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకువెళ్ళాలి అని ఆ సోల్ అలా డిపార్ట్ అవ్వని ప్రే చేశారట. ఇంత హై థింకింగ్ రావాలి అంటే ఎంతటి సత్కర్మలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది.
1: అసలు అన్నిటికన్నా గర్భశోకమే ఎక్కువ అసలుకి, అటువంటిది దాన్ని ఆయన ఓవర్కమ్ అవటం చాలా గొప్పగా ఉంది. ఆయనే కాకుండా కస్తూరి గారి జీవితం తర్వాత మనము రామబ్రహ్మం గారి జీవితం కూడా అంటే ఉదాత్తమైనటువంటి జీవితం. ఆయన కూడా చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, అంతేకాదు మంచి బంధుకోటి ఉన్నది ఆయనకు అందరికీ. కానీ అవన్నీ పక్కకు పెట్టి భగవంతుడే కావాలి అనుకుని బృందావనంకు వచ్చి బృందావనం కేర్ టేకర్ గా 3 దశాబ్దాల పాటు ఆయన స్వామి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. ఆయన నిరాడంబరత మనకి తెలియాలంటే ఇంకా బాగా మల్లికేశ్వరన్ సార్ చెప్పినటువంటి ఆడియో క్లిప్ విందాం స్వప్న,
0: తప్పకుండా
1: మనకి ఇంకా బాగా అర్థమవుతుంది.
0: తప్పకుండా.
2: స్వామిని వచ్చింది ఒక మాట, మేబీ స్వామి మనకి అది నేర్పించాలని అనుకున్నారని అనుకుంటారు. రామ బ్రహ్మం ఇస్ ఆల్సో ఈక్వలెంట్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఇస్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటీ ఆయన, ఆయన ఏం సిగ్గులేదు స్వామి ముందర. స్వామి అన్ని అన్నప్పుడు ఎందుకు సిగ్గుండాలి? ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, మనకు ఇంకా కావాలని చేస్తాం, ఆ బ్యారియర్ చాలా ఎక్కువ మంది క్రాస్ చేయలేదు. కానీ రామ భూమి అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్ని అట్లా, ఎందుకంటే అన్ని స్వామియే నాకు, ఆయన ముందరనే అన్ని చేసుకోవాలి అని. రామ బ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు, స్వామి సడన్ గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని బయట పైన పడుకోటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను, ఒక 5 బాయ్స్ అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్ ఉంది సమ్మర్ లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్ గా స్వామి వచ్చేశారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావన డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్ ఇది చేసి అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్ వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇస్తాం ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్ స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్ గా వచ్చేసారు. స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ సమ్మర్, అందుకోసం బనియన్లు వేసుకుని. సో స్వామి చాలా ప్రేమతో రండిరా పాద నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్ లో బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకుని పోయారు. రామ బ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్ లో ఉన్నారు, స్వామి ఫీల్డ్స్ అని చూసుకుంటానికి. ఆయన పరిగెత్తు వస్తున్నాడు, స్వామి మాట పంపించేసారు కింద, రామ బ్రహ్మని పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్, స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నర్, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది, ఛాన్స్. ఆయనకేమంటే స్వామి బెడ్రూమ్ వెళ్లిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్కి వెళ్తారు, పా సేవ చేస్తారు, ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు
3: లోపల
2: మాట్లాడతారు. తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క, లేదు అది ఇండికేషన్ అంతే, అది సో దట్ క్లోజ్ స్వామి. ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే, స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో, ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో

0: ఇక్కడ ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపత్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపత్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదని ఆ రూల్స్ అన్ని ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్ గా పైకి పోవచ్చు. అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో
1: చేశారు,
0: సేమ్ షెడ్యూల్, ఇంకొకటి నో టెన్షన్. అక్కడ అంటే ఈ పని ఆ పని ఈ పని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ పుట్టపత్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్ని అలౌడ్ ఆయనకి. రామబ్రహ్మం సడన్ గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని. ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించారు, ఇది మందిరం అనుకున్నారా లేంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెఫరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కిల్ నాకు గుర్తుపెట్టండి ఆ ఇన్సిడెంట్.
1: తప్పకుండా తప్పకుండా.
0: అట్లా సో ఒక రోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక రెండు రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్ గా అందరూ ఎంత గ్రేట్ గా ఉంటే కూడా ఈ మతమాచర్యాలు ఈ ఈగో ఇదన్నీ తప్ప కొంచెం కొంచెం ఉంటుంది. హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. ఒక రోజు అయింది, రెండు రోజు అయింది, మూడు రోజులు అయింది, స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో
1: ఇన్సిగ్నిఫికెంట్,
0: ఇన్సిగ్నిఫికెంట్ కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్ గా తెలుగులో పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు, మనం ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది అట్లా చూసినప్పుడు గ్రేట్ యాక్టర్, ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామి బట్టి. అట్లా నీవా నిన్న చూడటానికి ఆ అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా ఒక్క రోజు అయిపోయింది, రెండు రోజు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరది మా అవుట్ ఆఫ్ ఫామ్ కాసంటే హేట్ చేస్తాము, కానీ రామబ్రహ్మం అట్లా కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్లనే ఎట్లా అయిందంటే, అదన్నీ మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి అట్లనే తాతగారు, మేము వ్యూస్ట్ కాలేం
1: తాతగారు
0: తాత, అదని ఏం లేదులే స్వామి చూసుకుంటారులే, మీ తప్పి ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి ఎప్పుడు దడ్డే పుట్టపత్తి మళ్ళీ వెళ్తారు. ఈయనకి చాలా కోపం వచ్చేసింది దేవుడు పైన,
1: రామబ్రహ్మ గారికి.
0: ఏం చెప్పకుండా పోతే ఏమంటే ఏమవుతుంది, అన్ని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు. 10 డేస్ దగ్గర వస్తే అట్లా అట్లా అంత ఘోరంగా ట్రీట్మెంట్. అదే అంత ప్రేమమైన దేవుడు సమ్ టైమ్స్ ఈ మిస్బిహేవ్, నిజంగా చెప్తాను. ఆ వేదని అది నేను ఆ మాట తప్పు, మిస్బిహేవ్ లేదు, మన ఈ ట్యూనింగ్స్, బట్ ఆ పీరియడ్ అందరూ వెళ్ళింటాం, ఎవ్రీ వన్ కూడా వండర్గా ఉంది ఆ సమయం. నిజంగా టార్చర్, ఎంత టార్చర్ అంటే దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు, వర్స్ట్ టార్చర్. నీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యు మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆర్ నెగ్లెక్ట్ మై గాడ్ పా, అంత అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీసింహం గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్, నేను చెప్పాను కదా 2 glorious days ఇన్ మై లైఫ్,
1: దిస్ ఈస్ సెకండ్ వన్,
0: సెకండ్ వన్. అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే, టిల్ మై డెత్ ఈ నేను ఈ దేహం వదిలినప్పుడు ఈ ఇది అనుకుంటే అదే చాలు, మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో, ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీసింహ గారిని కింద పిలిచి నేను వెళ్ళిపోతాను చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు, ఏడుస్తున్నారు 76 years old man, ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు, నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్పా, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి, స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్ బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు. నేను కింద నేను చెప్పాను కదా సీక్రెటే అంత బాగా చెప్పారు అని, ఫుల్ బల్జింగ్ వాటర్ నీళ్లు, ఎప్పుడు కావాలంటే ఈ బ్రేక్ అట్లా వాజ్ కంట్రోలింగ్ అంటే. కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చా అని కనుకో. స్వామి కూడా హర్ట్ కింద చేయని చెప్పింది, స్వామి డైలీ పైకి రావచ్చా అని కనుక్కుంటున్నారంటే ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చు అని చెప్పు. డైలీ ఆయనతో భోజనం చేయవచ్చా అని కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసి. తో అనుభవం చేయొచ్చు. డైలీ పాదసేవ చేయవచ్చు అని కనుకో. లక్ష్మీ సింహ్ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లింగ్,
1: దట్ ఇస్ వై హి సో థిన్ సార్.
0: నైట్ డైలీ స్వామి రూమ్ కు వచ్చి పాదసేవ చేయవచ్చా లాస్ట్ కనుకో, లేదంటే నేను రాను వెళ్ళిపోతాను చెప్పు. ఫుల్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో, యు కెన్ సీ దట్ డివోషన్ హార్ట్ టు దట్ ప్యాంగ్, అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్ని చేయవచ్చు, ఏమేమి కావాలో అన్ని చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్, హార్డ్లీ ఫైవ్ ఫెలోస్ వెళ్తారు పైకి ఎక్కుతున్నాడు. స్వామి చూసి ఓ ఆయన అదే మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి, ఆ భూమి వే రాంభూమం, నో కంట్రోల్, వాళ్ళకి మా ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా, నేను పర్మిషన్ ఇచ్చానా పడుకోటానికి, మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా, వెయ్యి తల్లి వెయ్యి తల్లి అని చెప్తారే ఇదే వెయ్యి తల్లియా. బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్, అంటే ఏమి ఆవేశం, ఏడిపోతావు ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఓకేదే, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా ఎట్లా సృష్టించి చూసింటారు, ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి, ఇంత విభూతి ప్యాక్ అన్ని అప్లై చేసి. అట్లా కాదు రామ్ రూమం, అన్ని స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది అది తెలుసు స్వామి, దట్స్ ఆల్ నౌ ఐస్ ఇస్ బ్రోకర్. క్రైట్ క్రైట్ క్రైట్ క్రైట్, అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు, ఎవరు స్వామి తట్లు మాట్లాడటానికి వచ్చు, పైకి డైలీ రావచ్చా లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు మేము చెప్పడానికి వీలవుతుందా, పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలవుతుంది, అంత పరమభక్తి, అంత పరమభక్తి రామబ్రహ్మం గారు.
2: అసలు గౌరీ గారు రామబ్రహ్మం గారి నుంచి వింటూ ఉంటే మనం అందరం భగవంతుడు అంటే భయం పెట్టుకుంటాం తప్ప భగవంతు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రీతి పెంచుకోవాలి అని స్వామి ఎప్పుడు చెప్పింది రామబ్రహ్మం గారి ఇన్సిడెంట్ వింటుంటే తెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుడితో మనం అలా మాట్లాడగలిగారు చేయగలిగారు అంత ఆర్తి ఎలా వచ్చిందంటే ఆయన సత్కర్మల ద్వారానే ఆ ప్యూరిటీ ద్వారానే సాధించారని మనం చెప్పుకోవచ్చు.
3: అంత అనుబంధం పెంచుకున్నారు స్వామితో.
2: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నిమిషాల ముల్లో ప్యూరిటీ రావాలంటే సత్కర్మలు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుడితోటి ఆ బంధం కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ స్వామి దగ్గరగా ఉండి ఆశ్రమ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారు, అవి చాలా ఈజీ అవుతుంది. అదే మనం సొసైటీలో మనలాంటి వాళ్ళకి ఎంత కష్టమో, అందులోని ప్రజెంట్ టైమ్స్ లోని ఇవన్నీ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఎక్కడ పనికొస్తాయి అని మనకు అనిపించవచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్వామి భక్తులు స్వామి విద్యార్థులు స్వామి చెప్పిన మార్గంలో స్వామి నడిచి చూపించిన మార్గంలో నడుస్తున్నారనడానికి ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.
3: చెప్పండి.
2: స్వామి స్టూడెంట్ అయిన గుణరంజన్ గురించి చెప్పుకోవాలండి. ఈయన స్వామి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్లి మనం బతుకుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నారు, కానీ ఎంత సింపుల్ గా బతుకుతున్నారంటే ఆయనకి రెండే జత బట్టలు. ఆయన ఎన్నో రకాల విధి నిర్వహణ చేసుకుని ఇప్పుడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ని తను రన్ చేసుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద వేసుకున్న బట్ట తప్ప బ్యాగ్లు ఇంకో జత ఉంటుంది.
3: ఎంతో ఆశ్చర్యంగా ఉంది,
2: ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకు అసాధ్యం దుసాధ్యం అనుకుంటున్నవి ఆయన జీవితం వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మా ఆయన అకౌంట్స్ అన్నింటిలో కూడా ట్యాక్సెస్ వీటన్నింటిలో కూడా ఎంతో పారదర్శకత, స్వామి చెప్పిన నీతి నియమాలని పాటించడం. అంతేకాకుండా ఆయన చెప్పుకోవడానికి రెసిడెన్స్ అడ్రస్ ఏమీ లేదుట, ఆఫీస్ లోనే ఉంటూ, అంటే మనం కొంచెం సంపాదిస్తే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని 2 ఇళ్ళు 4 సైట్లు కొనేస్తున్నాం, తర్వాత ఏంటవుతుందని. ఇంత సంపాదించుకున్నా ఆయన పేరు మీద ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా అంత నిస్వార్థంగా తను చేయాల్సిన పని అలా సింపుల్ లివింగ్ గా బతుకుతున్నారు. ఇంకా హై థింకింగ్ అంటే ఒకసారి ఆయన వాళ్ళ క్లయింట్స్ తో పాటు ఒక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అనమాట. అక్కడికి ఆయన నడుస్తూ వెళ్తున్నారు, ఇద్దరును వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నతను తుమ్మడం జరిగిందనమాట. ఆ తుమ్ముతున్నప్పుడు ఆ ఫ్లమ్ అంతా ఈ షర్ట్ మీద పడింది. అయితే ఈ పక్కన అయ్యో ఏమనుకుంటారు అంటే పడిపోయి ఎలా రియాక్ట్ అయ్యో ఈయనకి తెలియలేదు. ఈ గుణరంజన్ గారి ఫేస్ లో ఏ మార్పు లేట, అంటే నీళ్లు తుళ్ళ మనం కొంచెం కళ్ళు ఇలా అవుతుంది మొహం ఇలా అవుతుంది అలా కూడా లేదు. ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన్ని తిరిగి ఇచ్చేసి వాష్రూమ్ కు వెళ్లి ఆయన అది క్లీన్ చేసుకుని ఆ వెళ్లిన పని చూసుకుని వెనక్కి వచ్చేసారు. డే ఎంత గడిచిపోయింది, పక్కనున్న అబ్బాయి అనుకుంటున్నారు ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అంటే ఎంత సమభావం చూడండి. ఇందాక మనం కస్తూర్ గారు చూసాము, వీళ్ళందరూ ఈ సమత్వం ఎలా వచ్చింది అంటే ఆ సింపుల్ లివింగ్, ఈ ఉన్నతంగా ఆలోచించడం వల్లే అని. సమత్వం యోగం ఉచ్యతే అన్నట్టు అదే యోగంగా అయిపోతుంది. ఈ సమభావంతో చేసిన ప్రతి కర్మ కర్మయోగం అయిపోతుంది. ఈ యోగం ద్వారానే మనం ఈ జీవితంలోని జ్ఞానప్రాప్తి గాని మన సార్థకత లభిస్తుంది అని అనిపిస్తుంది.
3: బాగుంది స్వప్న, మనం సింపుల్ లివింగ్ గురించి, హై థింకింగ్ గురించి, చాలా రకాలైనటువంటి వ్యక్తుల గురించి, సంఘటనల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా రెండో విషయానికి వద్దాము. గాడ్ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్, ఐ లాస్ట్, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
2: అదే సేవ అని స్వామి ఈజీగా చెప్పేశారు కదా, భగవంతుణ్ణి జయంగా పెట్టుకుని అందరినీ సేవిస్తూ నిన్ను నువ్వు లాస్ట్ చేసుకో, అంటే మన గురించి కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అదే సేవ అయిపోతుంది అని స్వామి చెప్పారు.
3: కానీ మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం కదా స్వప్న, మన గురించి, మన కుటుంబం గురించి, తర్వాత సొసైటీ గురించి, సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్, మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఆలోచించి, ఎప్పుడన్నా మనకు తీరుబడిగా ఉన్నది, వాళ్ళ భజనకు ఏం చేయడానికి ఏం లేదు, భజనకు పోదామా లేకపోతే నారాయణ సేవకు పోదామా, ఇవాళ సండే ఏం పని,
2: ప్రయారిటీస్
3: అట్లా లాస్ట్ కి భగవత్ కార్యాలకి మనం పెడతాము. సో అట్లా కాకుండా మనం ఒక స్వామి చేసి చూపించినటువంటి ఒక సంఘటన చెప్తాను స్వప్న. ఇప్పుడు మీకు స్వామి గోదావరి జిల్లాలకి వాటర్ ఇవ్వటం జరుగుతుంది, అందరికి తెలుసు కదా, 2005 జరిగింది. అయితే ఆ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడాను స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటానికి కులవంత హాల్కి వస్తారు. అందరూ దర్శనానికి కూర్చుంటారు, స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే ముందరే స్వామి, నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు. అసలు వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, విన్న చదివిన మనం కూడా అట్లాగే అయిపోతుంది
2: కదా.
3: అట్లా స్వామి తను చేసి చూపిస్తారన్నమాట ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఒక అవకాశం మనకి దొరికింది సేవ చేయటానికి అన్నప్పుడు నేను చేస్తున్నాను అని కాకుండా ఈ అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు, మనం ఇది చేసి కృతకృత్యులం కావాలి, భగవంతుడికి ప్రీతి చేయాలి అని మనం అనుకోవాలి.
2: అంటే సేవ పక్క వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకోవాలని స్వామి చెప్పినట్టు స్వామి అది ఆచరించి చూపించారండి. ఇవన్నీ కూడా బాగా ఇంకా అంటే మన ఒంట్లో ఓపుకుంది, మన చేతిలో డబ్బులున్నాయి, అప్పుడు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మనకు బాగాలేనప్పుడు ఏంటనిపిస్తుంది, మన ఇళ్ళ నుంచి ఎలా బయటికి రావాలి, మన గురించే మనకు ఆలోచన ఉంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచన వెళ్ళదు. అదే మనం ఏదైనా ఫైనాన్షియల్ గా లేని పరిస్థితిలో కూడా నేను ఇందులో ఎలా నిలదొక్కుని నిలబడాలనుకుంటాను తప్ప ఆ పరిస్థితిలో కూడా పక్కవాడికి నేను ఎలా సర్వీస్ చేయాలని థాట్ రావడం చాలా కష్టం. కానీ అది కూడా స్వామి మనకి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ ఊరికినే స్వామి చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ చూస్తే అసలు మన కళ్ళలో నీళ్లు వస్తుందండి. స్వామి అప్పుడు పడిపోయి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కి సర్జరీకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారనమాట. ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి దగ్గర పనిచేసిన రుచిర్ సార్ ఉన్నారనమాట. స్వామి లోపలికి వెళ్తూ ఉంటే ఆయన నుంచి ఉంటే అమ్మకి చెప్పు నేను హాస్పిటల్ నుంచి రాగానే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నేను అన్ని చూసుకుంటాను, ఏం కాబట్టి అంటే పాపం ఆవిడకి ఏదో స్వామి చెప్పారు వాళ్ళ కష్టం తీరుస్తానన్నారు. కానీ ఈలోపు ఈయన హాస్పిటలైజ్ అవ్వడం వెళ్తున్నారు సర్జరీకి, ఆ పెయిన్ లో కూడా ఆవిడకి ఇచ్చిన మాట ఆవిడ్ని ఓదార్చి నేను చూసుకుంటాను ఏం పర్వాలేదని చెప్పు అంటే, అంటే భగవంతుడు అయినప్పటికీ మానవ శరీరంలో ఉన్నారు, ఆ నొప్పి అన్నది ఉంటుంది, ఆ బాధలోనే ఉన్నారు స్వామి కూడా. మరి ఇంతకన్నా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, నేర్పించడానికి ఇంకెవరు వస్తారు, ఇంతటి చక్కటి భగవంతుడు ఏ కాలంలో కూడా దొరుకుండరండి.
3: ప్రతి క్షణం పరుల కోసం
2: అంతే. మరి ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇంత కష్టమైన జ్ఞానం అన్నాం, కర్మ అన్నాం, భక్తి అన్నాం, వీటన్నింటినీ ఈజీగా చెప్పేశారు నిస్వార్థంగా. భగవంతుని సెంటర్ చెప్పుకున్నాం కదా, దాని భగవంతుడు ఆధారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు అని. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం ఈనాటి కాలాయ నమః ముగించుకుందామండి. ఒకసారి స్వామి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నాయి, అప్పట్లో పుట్టినరోజు సంబరాలంటే ఎన్ని లక్షల్లో మంది వస్తారు, అన్ని సేవలు జరుగుతున్నాయి. ఒకరోజు స్వామి దర్శనంకి వస్తుంటే కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది బాగా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతూ స్వామికి కూడా ఆ స్మెల్ వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. పాపం అందరూ ఇన్ఛార్జెస్ చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా గాబరా అవుతున్నారు, స్వామి వరకు విషయం వెళ్ళిందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈలోపు ఏం చేయాలో ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళా ట్యాంక్ దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచిస్తున్నారు. ఈలోపు సడన్ గా ఎవరో బ్లూ స్కార్ఫ్ వేసుకున్న ఒక సేవాదల్ ఆ సెప్టిక్ ట్యాంక్ లోకి దూకేశారు. వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదు ఏంటి అవుతున్నదని. వెళ్ళి ఎక్కడైతే దంతా మూసుకుపోయిందో వాటిలోంచి అవన్నీ ఆ చెత్తంతా తీసి ఆ ఫ్లో బాగున్నట్టు చేసి ఈయన మళ్ళా పైకి తీయడం జరిగింది అన్నమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. అసలు మనం వాసనే పీల్చలేకపోతున్నారు, ఎక్కడ ఎంతో దూరంగా ఉన్న వాళ్లే. అలాంటిది అందులోకి దూకి ఆయన అది క్లియర్ చేసి బయటకు వచ్చారు అన్నమాట. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి చాలా చాలా ఆనందించారు. ఆ తర్వాత సేవ అయిన తర్వాత అందరం ఎదురు చూసేది పాద నమస్కారం ఇచ్చేవారు. సేవే మహద్భాగ్యం, సేవ తర్వాత స్వామి ఇచ్చే పాద నమస్కారం అనుగ్రహ భాగ్యాలు ఇంకా బాగుంటాయి. మరి పాద నమస్కారం ఇవ్వడానికి కూర్చోండి, స్వామి ఎంతో ఆనందంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చి ఆయన వేలికి పెడుతూ నీకు ఇంకో జన్మ లేదురా అని చెప్పారట. ఎంత ఆనందం స్వామి కళ్ళల్లోని. అంటే చూడండి, మనం ఇంత కొట్టుకుంటున్నాం ఈ జ్ఞానం రావాలంటే, శుద్ధి అవ్వాలి అంటే, కర్మ చెయ్యాలంటే, ఇంత దాన్ని సింపుల్ గా అక్కడ ఏం చేయాలంటే మనం అంటూ లేకుండా భగవంతుడి కోసం అదే ఒక ఆలోచనతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు తరించిపోతావు. ఇంతకు మించిన నిదర్శనం ఉదాహరణలు ఉండవు.
3: పరులు పరులు కాదయ్యా, పరమాత్మను తెలుసుకో అని పరుల కోసం చేస్తున్నామని అనుకోవద్దు, పరమాత్మ కోసం చేస్తున్నామని ప్రతి పని అనుకోవాలి అని.
2: మరి ఇలా మనం కర్మలు చేసుకుంటే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం.
3: అసలు ఈ సేవలో పాల్గొంటే మనం కూడా ఎంత మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చంటే మనలో ఉన్న అహంకారం అంతా పోతుంది ఫస్ట్. అంతేకాకుండా ప్రతి వారిలో కూడాను మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం, మళ్ళీ వాళ్లతో మధురంగా ప్రేమగా మాట్లాడగలుగుతాం. అంతేకాకుండాను భగవంతుణ్ణి చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది.
2: అంతేనండి.
3: కాబట్టి ఈ సేవనే జీవిత పరమావధిగా చేసుకుని మనం అందరం కూడాను ఈ 2019 నుంచి, అంటే ఇప్పటి వరకు చేయలేదని కాదు, ఇప్పటి నుంచి ఇంకా పునరంకితమయ్యి మనము ఇంకా బాగా సేవలు చేసుకుంటూ తరించాలి, భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడికి ప్రీతి కలిగే పనులు చేయాలి, భద్రంగా మాట్లాడాలి అని.
2: ఇవి మన శంకర్ల వారు చెప్పినట్టు ముక్తి అంటే ఇప్పుడు చచ్చిపోయి వచ్చేది కాదు, జీవన్ముక్తి అన్నారు. అంటే బతికుండగా మనం దాన్ని అనుభవించాలి. ఇవి ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ముక్తిలో ఆ తర్వాత ఏంటవుతుందో మనకు తెలియదు, కానీ ఈ సేవ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా తరించచ్చని స్వామి చెప్పారు. కాబట్టి కాలాయ నమః, ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని మనం ఈ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో స్వామి మనకి ఎంతో చక్కగా ఇన్ని విషయాల ద్వారా చెప్పారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకుందాం గౌరీ గారు, న్యూ ఇయర్ రోజు స్వామి మనకిచ్చిన 2019 గిఫ్ట్ ఏంటి అంటే గడియారం. సో ఆ గడియారాన్ని గుర్తుంచుకుని సెంటర్ గాడ్ సెంట్రిక్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు సత్ప్రవర్తన ద్వారా చిత్తశుద్ధి చేసుకుని దాని ద్వారా జ్ఞానసిద్ధి పొందుదాము, ఎంతో ఆనందాన్ని అనుభవిద్దాం. దీనికి స్వామి మనందరికీ అనుగ్రహ ఆశీస్సులను కురిపించి మన నడిపించమని కోరుకుందాం.
3: అట్లాగే ఈ గడియారాన్ని ఒక పంచాక్షరిలాగా
2: గుర్తు చేసుకుంటూ
3: జపించుకుంటూ ఈ 2019 ని మనం చక్కగా ఈజీగా గడిపేద్దాం. సాయిరాం.
2: ఈ అవకాశం ఇచ్చిన స్వామికి వేల వేల
3: వేల వేల
2: కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
3: సాయిరాం.

ఇంతవరకు మీరు జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో ఒక అంశమైన కాలాయ నమః పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకొచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యంను సాయుధ్యంను సారూప్యంను అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందించబోయే స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

మనమందరం ఎంతో మంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతో మంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసరుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి, భక్తునికి మధ్య నుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి. ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని, ఎన్నేళ్లైనా కాని, ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్య స్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి, నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగానూ, విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, జీవితాంతం శాంతియుతంగా, భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు.
ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి కలియుగ వ్యాసుడిగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతిచిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరినీ నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982 స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారు. కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటులేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతిరేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకిరా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతిరేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్యధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా, మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్యచతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చేవి. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు.
ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కాని కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తినలేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయం ఉంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్నపళంగా మద్రాసు వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్నందించే గొప్ప విషయం. 8 గంటల పాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని 1st క్లాస్ రైల్ టికెట్ ఇచ్చి పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామే కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్ గాడ్లో కస్తూరి ఇలా రాశారు.
స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది, అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం, భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తి అందించుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్ పిప్పర్మెంట్ల విషయమైనా పరీక్షలు చదువు విషయమైనా ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురు వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్రులోని స్కూల్లోనైనా లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతీ చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి
మైసూర్ బంగారు గనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగుచెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928 ఆర్తజనపరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతి వంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆలిండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947 ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పిహెచ్డి పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామి తత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటకా అన్నట్లు కస్తూరితో అనడం కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు,
అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే, కస్తూరి మాటలు రాని ఉద్వేగస్థితిలో అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే. వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను. నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 సంవత్సరం జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప? ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట? ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు వ్రాయొద్దని హెచ్చరిక? అదృష్టాన్ని, నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా? ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయి పట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు. అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క మొదటి భాగాన్ని విన్నారు. రెండవ భాగాన్ని ఉదయం ప్రశాంతి నిలయం నుంచి అందించబడే ప్రత్యక్ష ప్రసారం తర్వాత వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 3వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: కందుకూరి రామకృష్ణ గారు, పురాణ పఠనం.
2: ఆకృతి

0: சுக்ரம்பரதரம் விஷ்ணும் சதிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் சாயே சர்வ விக்னோபசாந்தயே. తెలుగు వారందరూ కూడా సగర్వంగా చెప్పుకోదగినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆస్థానికి చేసినటువంటి తెలుగునాట మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో హనుమంతుడు అనుకుంటున్న పద్యమని సీతాదేవిని తోచి హనుమంతుడు అనుకుంటున్నాడు. సీతను చూచాడు చూడగానే అనుకుంటున్నాడు, అవునా సీతాదేవి ఎలా ఉంది, ఆమె ఆకృతి రామచంద్ర విరహాకృతి, రామచంద్ర విరహాకృతి, రామచంద్రుని యొక్క విరహంతో బాధపడుతున్న స్త్రీమూర్తి యొక్క ఆకారం ఎలా ఉండాలో అలాగే ఉన్నది ఈమె యొక్క ఆకారమంతా కూడా. ఇంకా ఆమె కనుబొమ్మల తీరు ఎట్లా ఉంది అంటే రామచంద్రుని చేతిలో విల్లు ఎలాగ అలా వంపు తిరిగి ఉంటుందో అట్లా కనుబొమ్మలు కూడా వంపు తిరిగి ఉన్నాయి. కళ్లల్లో మాత్రం రామునికి ఎంత దయ ఉంటుందో అట్లాంటి దయ ఈమె యొక్క కళ్లల్లో కనిపిస్తోంది. ఆమె జుట్టు ఎలా ఉంది అంటే రాముని యొక్క శరీరం యొక్క రంగు ఎట్లా ఉంటుందో అట్లా సీతాదేవి యొక్క జుట్టు ఉందంటే అంత నల్లగా ఉన్నది, బాగానే ఉంది. ఇంకా కూర్చున్నటువంటి కూర్చున్న తీరు ఏమిటిది, సర్వదేహమున ఇంక మొత్తం అలా ఎందుకండి, కళ్ళు కనుబొమ్మలు అది ఇది అంటారు ఎందుకు, మొత్తం దేహం అంతా ఎలా ఉందో చెప్పబోయా అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మం ఎట్లా ఉంటుందో సీతాదేవి అట్లా ఉందన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి, అక్కడ
1: ఇదంతా కూడా స్వామివారిలోనే ఉంది.
0: రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ఎలా ఉంటాడు, ధర్మానికి రూపం వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటాడు రాముడు. ఇప్పుడు సీతాదేవి ఎలా ఉంది, రాముడి యొక్క ధర్మంలా ఉంది. అంటే సీతారాములిద్దరికీ కూడా అభేదము అన్నమాట. ఇంకా కూర్చున్న తీరు ఎట్లా ఉంది అంటే రాముల వారి యొక్క ప్రతిజ్ఞలాగా ఉంది. అంటే ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు రావణాసురుడిని చొరముట్టిస్తారా

0: అనేటువంటి ఆ ఉత్సుకత ఆమె కూర్చున్న తీరులా కనిపిస్తోంది. అదిగో ఆ సీతాదేవి, అదిగో ఆ సీతనేరినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరాముడు నిరంతరము కూడా ఎవరి పేరు తర్వాత పలకబడుతూ మనందరి చేత కూడా ఆరాధింపబడుతున్నాడు ఆ సాయి రాముడు. వీరందరూ కూడా మీకును మాకును కూడా ఒకటే అనిపిస్తుంది. నాకు త్రేతాయుగంలో రాముడికి ఈ జగంలో సాయిరాముడికి తేడా ఏమిటి అంటే, ఆ రాముణ్ణి మనం చూడలేకపోయాం, విన్నామంతే, ఈ రాముణ్ణి కల్లారా చూడగలిగాం అంతే. ఇద్దరికి తేడా తగ్గించి చెప్పేయండి.
1: ఐదో అక్షరం మా
0: కనుక ఆ రాముడు ఆ సీతారాముడు ఈ సాయిరాముడు మీకు మాకును అందరికును కూడా స్వస్తి కలిగించుగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు.
2: ఐదవ అక్షరం మా
0: వ్యస్తాక్షరి ఐదవ అక్షరం
2: మల్లిలో మా
0: వ్యస్తాక్షరి మల్లి వ్యస్తాక్షరి ఐదవ అక్షరం మా మకారం అంటే మనసులో మా
3: అవధాన
0: భక్తిలో మా
3: అవధాన
0: భాషలో అయితే మల్లిలో మా
3: అవధాని గారు. నాకు ఇంత రామాయణం విన్నాక నాకు ఒక అనుమానం ఒకటి వచ్చిందండి.
0: సహజంగా మీకు వచ్చేవే అనుమానాలు కదా కానివ్వండి.
3: ఏమిటంటే అది రామాయణంలో గోవులు తక్కువ కోతులు ఎక్కువ. రామాయణంలో ఆవుల ప్రసక్తి తక్కువ ఉంది, కోతుల ప్రసక్తి ఎక్కువగా ఉంది. మహాభారతంలో అయితే కోతుల ప్రసక్తి రామాయణంలో కోతుల ప్రసక్తి ఎక్కువ, ఆవుల ప్రసక్తి తక్కువ. మహాభారతంలో అయితే కోతుల ప్రసక్తి తక్కువ, ఆవుల ప్రసక్తి ఎక్కువ ఉంది. ఎందుకు గురించి అంటారు ఈ వ్యత్యాసం?
0: ఏమిటంటే రామాయణంలో గోవుల ప్రసక్తి ప్రత్యేకంగా చెప్పవలసిన పనులు, ఎందుకంటే ఎప్పుడైనా సరే గోవును పూజించడమే తప్ప బాధించడం అంటే ఏమిటో తెలియనటువంటి సత్యకాలం త్రేతాయుగం. కనుక హాయిగా అందరి చేత పూజింపబడుతున్న గోవు గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇంకా ఏమీ తెలియని అల్లరి మూకలనిపించుకునేటువంటి కోతుల చేత కూడా సత్కార్యము చేయించుకోగలిగిన మొనగాడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా అంటే శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే. ఇక భారతం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, విరాట నగరంలో ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అర్జునుడు కౌరవులకు మంచి యుద్ధం జరిగింది. అక్కడ కౌరవులు మహాబహులందరూ మహావీరులంతా ఉన్నారు, ఇక్కడ అర్జునుడు అక్కడే ఉన్నాడు. సారథి కూడా సరైన వాడు లేడు, ఉత్తరుడు ఉన్నాడు. ఒంటి చేత్తో వారందరినీ విరిచి అవతలపడేశాడు, అందరూ పారిపోయారు కదా. అదే అర్జునుడు అసలు సంగ్రామం జరిగినప్పుడు ఇదే కౌరవ వీరులుండగా అర్జునుడితో పాటు ఇంకో నలుగురు అన్నదమ్ములు సాయంగా ఉండగా, భీముడు లాంటి వాడు సాయంగా ఉండగా, శ్రీకృష్ణుడంతటి వాడు సారథిగా ఉండగా 18 రోజులు పట్టింది యుద్ధం చేయడానికి. ఆ భీష్ముణ్ణి ఆ ద్రోణుణ్ణి పడ్డ రోజులు పట్టింది, ఇక్కడ ఒక్క రోజున పడగొట్టేశాడు. ఏమిటి తేడా అంటే, ఇక్కడ వీరందరూ చేసిన పని గో బాధ, కొన్ని వేల గోవులను ఎత్తుకుపోతున్నారు, గో చౌర్యం మహాపాపం. అన్ని వేల గోవులు సులువుగా విడిపోవు కాబట్టి చెన్నాకోణాలు పట్టుని కవిచీకారంతో పట్టుని వాటిని బాధేస్తూ ఉంటే, అవన్నీ అంబా అంబా నరుస్తూ ఉంటే, ఒక్కొక్క గోవు యొక్క అరుపుకి భీష్ముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళల్లో ఉండే శక్తులను ఒక్కొక్క శక్తి అలా నీరు గారిపోయింది. అర్జునుడు గో రక్షణ చేస్తున్నాడు కాబట్టి అతని శక్తి పెరిగిపోయింది. కేవలం గోవుకున్న శక్తి వల్ల ఒకే ఒక్క అర్జునుడు ఇంతమంది కౌరవులను పడగొట్టగలిగాడు. అసలు యుద్ధం దగ్గరకు వచ్చేప్పటికి ఎవరి బలాబలాలు వారికే మిగిలేయగా అన్ని రోజులు పెట్టింది. కాబట్టి గోవును బాధి గోవును రక్షించిన వాడంత గొప్పవాడయ్యాడు, గోవును బాధించిన వాడు అప్పటికప్పుడు పడిపోయారు. మరి అటువంటిది గోవును బాధించడమే కాదు, గోవును ఖండించడానికి ఎవరైనా పూనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి దుర్గతులు కలుగుతాయో ఒక్కసారి ఆలోచించాలని లోకానికి తెలియజేస్తున్నాను.
3: బాగుందండి.
1: 11వ అక్షరం క
2: 11వ అక్షరము కన్యాలో క
0: వ్యస్తాక్షరి 11వ అక్షరం కథలో క సంచారకులు మాత్రం కన్యాలో కా అంటున్నారు, నేను కథలో కా అంటున్నాను. 11వ అక్షరం
2: ఏమిటో తేడా
0: స్పష్టం చేశాను, అంతగానే ఏం లేదు.
2: ఇప్పుడు మళ్ళీ 3వ ఆవర్తి ప్రారంభమవుతోంది. సమస్య 3వ పాదం చెప్పేసి 4వ పాదం సమస్యలాగా ఇచ్చేశారు కనుక ఈ ఆవర్తతోటి ఈ అవధానం పూర్తి అయిపోతోంది. ఈ చెప్పేసిన వెంటనే ధారణాంశం ఉంటుంది. మనకు 6:30 దాకా టైం ఇచ్చారు, 5 గంటలకు ప్రారంభం చేశాం, సరిగ్గా 1 గంట కనుక మూడో ఆవర్తలో ప్రవేశించండి.
0: అళి నీలాలక శైలరాత్య సౌహార్దము పెంపొంద నిస్తులుడౌ నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చి కొనగా శోభాయమానముగా అని మీకు నేను చెప్పింది.

0: 54ను 6 పెట్టి భాగించాం.
1: మీరు అప్పుడే దాన్ని విప్పేకండి.
2: మీ ఆలోచన పెరిగితే నాకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక్కడ
0: అనుభూతం అడిగాయి.
2: ఇంకొక అనుమానం ఉందండి. శ్రీరాముడు అంత కృషి చేశాడు,
3: విలసత్తన్న వరత్నహారమున బింబింపంగా విలసత్.

0: హిమగిరి తలలై
1: తలలొక్కే అబది నాలుగు కానబడి సద్గౌరి కంఠం మున.
0: బాగుందండి. అమ్మవారట,
1: అమ్మవారి మెడలో చెప్తా, అమ్మవారి మెడలో అమ్మవారు తన కొడుకైనటువంటి కుమారస్వామిని లాలిస్తున్న దగ్గరే తీసుకుంది. ఆయన షణ్ముఖుని అని అన్నారు, అక్కడ ముఖుని అన్నారు. కాబట్టి ఆరు ముఖములు గల కుమారస్వామి దగ్గరికి వచ్చారు. ఈమె మెడలో నవరత్నముల హారం వేసుకుని ఉన్నది. తొమ్మిది రత్నములలోంచి కూడా ఇతను ఒక్కొక్క ఆరు ముఖాలు ప్రతిబింబిస్తున్నాయి. తొమ్మిది ఆరులంతా 54. కాబట్టి పార్వతీదేవి యొక్క మెడలో 54 తలకాయలు కనిపించాయి.
0: ఇందులో ఒక ఔచిత్యం ఏమిటి అంటే, మీరు షణ్ముఖ శబ్దాన్ని వాడారు. అక్కడ కాకుండా ఏ గుహలో ఏ కుమారస్వామి శబ్దం వాడితే అది ఔచిత్యం అవ్వదు. అలాగే నవరత్న రత్నహారం అనే లాభం లేదు. నవరత్నహారం కొంగృత్త రత్నహారం అని ఒక అర్థం, తొమ్మిది రత్నాలతో కూడిన హారం అని మరొక అర్థం. కనుక ఈ రెండు పదాలు మొత్తం దానికి ప్రాణం, అటువంటి ప్రాణశక్తిని నిలబెట్టి అందంగా పూర్తి చేశారు. ఆ లలితా పరాభట్టారికని ఈ విధంగా వర్ణించారు. ధన్యవాదాలండి. అవధాన
1: గారు శైలరాత్రయ సౌహార్దము పెంపొందని స్థులిని షణ్ముకు చెంత చేర్చుకునగా శోభాయమానముగా వినసత్తన్నవరత్నహారమున బింబించన్ బింబింపన్ బింబింపంగా ఆమోములే బింబింపంగా ఆమోములే తలలొక్కే బది నాలుగు కానబడి ఎన్ తద్గౌరి కంఠం మునన్. అది మొత్తం బది. ఇంకా చేద్దామా? చందన చిత్తుడాతడు విశాలము సంస్కృతి గుండెయందు శ్రీనందన పుష్పవల్లికల శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్ల. నిజంగా మరి అక్కడ ఆయన చాలా మంచి వయస్సులో ఉన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకుంటున్న పిల్లవాడిని, మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ఏడిదా, ప్రక్కనే మెండపాట. ఆ మెండపాట ఆయన వచ్చారు. మరి చాలా జనం విరగబడిపోయి ఉన్నారు ఆ రోజుల్లో. అప్పుడు బాగా మంచి వయస్సులో ఉన్నటువంటి మంచి కుర్రతనం కలిగినటువంటి స్వామి, ప్రపంచమంతా వ్యాపారం 1,000,000 జనం వచ్చేశారు. నేనప్పుడు చిన్న కుర్రాన్ని కాబట్టి ఎంత ముందుకైనా నన్ను వెళ్ళనిచ్చారు. పెద్దవారు ఎక్కడెక్కడో ఉన్నారు. అది దగ్గర విడిపోతే నా పక్క నుంచే నడుచుకుంటూ వచ్చారు. గంట గంటనసే ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం అంతా విని ఆస్వాదించగలిగారు. అప్పటికే హై స్కూల్లో చదువుతున్నాను కాబట్టి ఆ ప్రసంగం, అప్పుడు ఆయన చెప్పిన ప్రసంగం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను ప్రస్తావించడం లేదు, కానీ కనుక అంతటి భాగ్యాన్ని నేను పొందాను. కాబట్టి అందుకే చెప్పచ్చట, ఆయన నడుస్తున్నప్పుడు ఒక విలాసం, ఆయన చేతులు ఊపుతున్నప్పుడు ఒక విలాసం, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విలాసం, ఒక మంచి విలాసం ఉంది వారిలో. రాముణ్ణి పుంసామోహన రూపాయని ఎందుకన్నారో తెలియదు, కానీ నిజంగా ఈ స్వామి మాత్రం పుంసామోహన రూప సందేహమేమి లేదన్నమాట. చూస్తా ఉండిపోవలసిందే. కనుక శ్రీనందన పుష్పవాటి పుష్పవల్లికల నాట్యం సాయి విలాసమెల్లా. ఇంకా కొందరా కావాలి
0: అక్కడికి. చందన నందన అనే రెండు పదాలు అయ్యి
1: కుందన వందన
0: వందన.
2: వచ్చేసిందండి అనుమానం.
1: అసలు మీకు రెడీగా ఉంటాయి, మీకు అది తప్పింకే రావు, అనుమానాలే వస్తాయి మీకు.
2: అంటే మీరున్నప్పుడే మొత్తం అనుమానాలన్నీ తీర్చేసుకోవాలని
0: చాలా ధార్మిక ప్రసంగం, చాలా అద్భుతమైన విశేషాలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు సభాముఖంగా
2: ఒక్క అనుమానం అండి. శ్రీరామచంద్రుడు రాక్షస సంహారం చేసినటువంటి మహాపురుషుడు.
1: నాకు సున్నా అక్కడ ధనకున్
0: కుందన బాగా బాగుంది.
1: కుందన వచ్చేసిందండి. నాకుం ధనకుం కుందన నాకుందన కుం నాకుం ధనకుం
0: కుందన
1: కుంగలట్టిది అకుంఠితమైన అభేదమొక్కటే. నాకుం ధనకుం గలట్టిది అకుంఠితమై అకుంఠితమై అకుంఠితమైన అభేదమొక్కటే.
0: బాగుంది. ఏమాత్రము భేదం లేదుట.
1: అభేదము అభేదమెంత అని పెట్టండి. నాకుందల కుంగలట్టిది అకుంఠితమైన అభేదమెంత. చెప్పేసి అలాగను
0: చెప్పండి.
1: సందేహం ఏదో ఉన్నారు పాపం.
2: సందేహం అంటే అదేనండి, దాన్ని శ్రీరాముడు అంత పని చేసినా గాని ఆ వంశాన్ని రామవంశము అని పిలవరు, రఘువంశం అనే పిలుస్తున్నారు ఇప్పటికి కూడా.
1: అవునవును.
2: ఆ రఘువంశం మాత్రమే అనడానికి కారణం ఏమిటి, ఇంతమంది చక్రవర్తులు ఉన్నా దాంట్లో?
1: ఇప్పుడు రామవంశము అని పిలవడానికి ఆనాటి ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉంటారు. కానీ రాముడు ఎలాంటి వాడంటే, నాకేదైనా గొప్పతనం ఉంది ఏంటి, అది నా తండ్రి తాతల ముత్తాతల నుండి సంక్రమించిందే తప్ప నా విశేషమేం లేదయ్యా, కనుక నా తాతల పేరు చెప్తే నాకు ఆనందము అన్నాడు ఆయన. అందుకోసం తాత ముత్తాత అయినటువంటి రఘుమహారాజు పేరు చెప్పి ఈయన బాగుండం మొదలు పెట్టారు. అది రఘువంశం,
0: ఆయనకి ఇష్టం అది. రఘువంశం అని పిలిస్తేనే ఆయన చాలా సంతోషం కలుగుతాడట.
1: అని లోకాన్ని చెప్పడం గొప్పతనంగా చెప్పుకో. వాల్మీకి అంత ఆయన ఏం చేశాడు, ఈ రామాయణం రాస్తూ ఈయనంతా నా గొప్పతనం అని మీరు అనుకుంటారేమో, నాకు ఈ రామాయణాన్ని చెప్పిన వాడు మరొకడున్నాడు, మా గురుదేవుడు, ఆయన నారదుడు అని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. అలాగా గురువులను తల్లిదండ్రులను మర్చిపోకూడదని లోకానికి పాఠం చెప్పడమే ఈ అవతారమూర్తుల యొక్క ప్రయోజనము. అందుకే ఈశ్వరమ పేరుతో అక్కడక్కడ భవనాలను కట్టారే. కారణం ఏమిటి, ఈయన పేరుతోనే కట్టచ్చుగా? లేదు, తల్లి పేరు, తండ్రి పేరు, పెద్దల పేర్లు ప్రస్తావించడం మానవ ధర్మం అని బోధించడానికి ఈ అవతారాలు మనకి ఇలా వస్తూ ఉన్నాయి. అది అవతారం
2: చాలా బాగుంది.
3: తొమ్మిదో అక్షరం చ అండి.
1: అభేదమింత చేవ వందన గల చివరిక అభేదమింత చేవం దనరారునో నాకుం దనకుం గలట్టిది అకుంఠితమైన అభేదమింత చేవం దనరారునో వందన వందన వచ్చిందిగా చేవం దనరారునో చేవం దనరారునో
0: బాగా విరిగే రెండు కూడా. తొమ్మిదో అక్షరము తయ సత్యాలో తయ తొమ్మిదవ అక్షరం
1: వ్యస్తాక్షరి తొమ్మిదవ అక్షరం
0: సత్యసాయిబాబా
1: సత్యసాయిబాబాలో త్యా అనుకోండి, ముత్యములో త్యా అనుకోండి, నిత్యములో త్యా అనుకోండి, ఇంతకు ముందు కూడా ఓసారి వచ్చింది చా. ఓకే సరే, వ్యస్తాక్షరి తొమ్మిదవ అక్షరం త్యా. చేవం ఎంత చేవం దనరారునో అలాగే రాస్తున్నారు.

అది అభాగ్యము. అభేదమెంత చేవందనరారునో అది అభాగ్యము. ఎంత చేవన్నాకుందనకుంగలట్టిది.

0: చేవందనరారును పదయ భాగ్యం మంచు.
1: ఒక్క సెకండ్ చూసేటప్పటికి నాకు అనుమానం పెరుగుతోంది, మళ్ళీ అనుమానం వచ్చేసింది. అడిగేమంటారా?
2: అరువారువా ఇంకా వద్దంటే మంటారా? అడగండి.
1: అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు కదండి చాలా మంది, సూక్ష్మంలో మోక్షం ఏమిటో అర్థం అవట్లేదండి.
0: అది
1: మోక్షానికి చాలా కృషి చెయ్యాలి, అది సూక్ష్మంగా వచ్చేస్తుంది అంటున్నారు, ఎలాగో కొంచెం చెబుతారండి.
2: మోక్షం రావాలంటే ఏళ్ల తరబడి ముక్కు పోసుకుని అడవులలో కూర్చొని తపస్సు చేయాలి.
1: అది నాకు కుదరదండి.
2: యజ్ఞాలు యాగాలు వందల వేల ఆవునేది డబ్బాలు పెట్టి మంచి నియమనిష్టలు పాటించి మహామహా పండితులను వేద పండితులను రావించి రోజుల తరపడి యజ్ఞం యజ్ఞములు చెయ్యాలి, మేమల్లవుతుందా?
1: అది అవ్వదండి. నాకు ఉన్న ధారణే చెడగొట్టడం ఎలా?
2: పురాణములున్నాయి, ఎన్నో వేదములున్నాయి, శాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి, ఇవన్నీ చదివితే కూడా మోక్షం వస్తుంది, మేమల్లవుతుందా?
1: చదువుతూ కూర్చుంటే ఇక్కడ మిమ్మల్ని కొంచెం పాడు చేసేవాళ్ళు ఉండరు కదా.
2: అంతకన్నా చెయ్యలేకపోతే సూక్ష్మంగా మోక్షం రావాలి అంటే శ్రీ సాయినాథ స్వామి వారి యొక్క చరణ సన్నిధానానికి వచ్చి నమస్కరించండి, మోక్షం వచ్చేస్తుంది అంతే.
1: అదే చాలా బాగుంది.
0: బాగుందండి. సాయిబాబా వారు ప్రసిద్ధి ఒక మాట చెప్పక తప్పదు. మొట్టమొదటిసారిగా నాకు సాయిబాబా వారి మీద భక్తి ఎప్పుడు ఏర్పడినాయి అంటే, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నేను కాకినాడలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక హెడ్ మాస్టర్ గారు పరమ నాస్తికుడు, దేవుడు లేడన్న మీ మనిషి, వాళ్ల అబ్బాయి రైలు కింద పడిపోతుంటే టక్కమని మహానుభావుడు వచ్చి 2 చేతులతోడు పట్టుకుని కాపాడి ప్లాట్ఫారం మీద కూర్చోబెట్టి మాయమైపోయాడు ఆయన మహానుభావుడు. ఆ రూపం ఎక్కడా ఎక్కడా ఎక్కడా అని చూస్తే ఒకళ్ళింటికి సత్యసాయిబాబా వారు భజించేస్తుంటే ఆ ఫోటో చూస్తే ఆహా నన్ను ఈ మహానుభావుడే కాపాడాడు నాన్న అని చెప్పాడు ఆ కుర్రాడు, 15 ఏళ్ల కుర్రాడు. అప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా సాయి జపం చేస్తూ ఉన్నాడు మహానుభావుడు. కనుక సాయిబాబా వారు ఇక్కడ కాదు ఎక్కడ కాదు ఎక్కడైనా క్షణంలో ప్రత్యక్షంగా మహానుభావుడు, అష్టసిద్ధులు కలిగిన మహానుభావులు, సాక్షాత్తు పరంధాముడే ఇక్కడ దిగొచ్చాడు. మా వేళ కృష్ణుడు ఎలా అవతరించాడో ఈ వేళ సత్యసాయిబాబా వారు మన ఈ కలియుగంలో మన ముందు హాయిగా ప్రత్యక్ష రంగంగా అవతరించారు. అది సాయిబాబా వారి ఘనత, ప్రతిభ, మహిమ.
2: గుండియ సాయి ఔటయే, గుండియ సాయి ఔటయే. ఆ స్వామికి నాకు అభేదం. అభేదం అంటే ఏమిటండి? ఎలా చెప్పగలుగుతున్నారు? నా గుండెలో సాయి ఉన్నాడు అనుకున్నాను అనుకోండి, నా గుండెను గుడిగా చేసుకుని గుండెలో సాయినాథుని నిలుపుకుని నేను పూజ చేస్తున్నాను అంటే నా గుండె వేరు సాయి వేరు అనే కదా. ఇలా కాదు, గుండెలో సాయి ఉండడం కాదు, గుండె సాయిగా మారిపోవాలి, గుండె హృదయమే సాయిగా మారిపోవాలి, అప్పుడే అభేదత్వం ఏర్పడుతుంది. అభేదత్వమే అదే సూక్ష్మంలో మోక్షం అంటే అప్పుడే మోక్షం వస్తుంది. కనుక ఆ సాయియే నా గుండెగా ఇక్కడ ఏర్పడింది, అదే అభేదత్వం అనే భావంతో చెప్పడం జరిగింది.
0: బాగుందండి, చాలా బాగుంది.
2: చందన చిత్తుడా తొడు విశాలము సంస్కృతి గుండెయందు

0: അരിയ ഭാഗ്യമോ ഗുണ്ടിയ സായി ഔട്ടയേ.
1: ഇപ്പോൾ ആ ശോക അംശാന്നി
0: ఎంతటి ఎంతటి గొప్ప విద్య లభ్యం ఎంతటి గొప్ప ఇంతటా ఇంతటి ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకముగా ఇంతటి గొప్ప వైద్యము లభించునే ప్రేమ పురస్సరముగా అని మీకు రెండు బాలాలు చెప్పాను.
1: ఒకటి సంస్కార దానం, రెండోది ఆరోగ్య దానం.
0: గంతులు వేయు చిత్తమునకు, చిత్తమును గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి. గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి శ్రీ

0: అంటే వైకుంఠం సమాయిది అని చెప్పడం. శ్రీకాంతుని పీఠభూమి కదా,
1: శ్రీకాంతుని పీఠభూమి అంటే వైకుంఠం.
0: అదే
1: పుట్టపర్తి అంటే సాక్షాత్తు వైకుంఠమే తప్ప మరొకటి కాదు అని భావం. గంతులు వేయు చిత్తమును కట్టడి చేసిన పుట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి. మరి పుట్టపర్తి వైకుంఠమైతే విష్ణుమూర్తి ఎవరయ్యా? శృతికా.

0: సాయియే.
1: అద్భుతమండి, అద్భుతమండి. వైకుంఠంలో ఇంతమంది జనం ఉంటారు ఉండవు నాకైతే అనుమానమే. నేను మాత్రం ప్రత్యక్ష వైకుంఠాన్ని చూస్తున్నాను ఇక్కడ.
0: వేదమే శరీరముగా కలిగినటువంటి శ్రీహరిమరయ్య సాక్షాత్తు సత్యసాయియే. అమ్మా ద్రవేందిగా, ఇంతటి విద్య, ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకముగా, ఇంతటి గొప్ప వైద్యము లభించునే ప్రేమ పురస్సరముగా, గంతులు వేయు చిత్తమును కట్టడి చేసిటి పొట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి శృతికాయుడు, శృతికాయుడు శ్రీహరి సత్యసాయియే.
2: నాలుగవ అక్షరం ఈ,
1: నాలుగవ అక్షరము ఈ,
0: యస్తాక్షరి నాలుగో అక్షరం ఈ, హాయి లో ఈ, నేయి లో ఈ, యస్తాక్షరి నాలుగో అక్షరం ఈ. సంవత్సరాదత్తపతి వర్ణం అయిపోయాయి, నిషిద్ధాక్షరం చెప్పే సరిపోతుంది.
1: చెప్పండి, మీరు చెప్పేసేయండి, ఇక్కడ నిషిద్ధం లేదు.
0: శ్రీయే పతికై రాదో అని మొదటి పదం చెప్పాం. శ్రీయే పతికై రాదో, సాయికినై సాయికినై పట్టిరాగా, సాయికినై పట్టిరాగా, సాయికినై పట్టిరాగ సత్పత్నియ, సాయికినై పట్టిరాగ సత్పత్నియగా, సత్పత్నియ అని చెప్పాం. సాయికినై పట్టిరాగ సత్పత్నియ, శ్రేయమిడు పుట్టపర్తిగా, శ్రేయమిడు పుట్టపర్తిగా, హాయిగా లక్ష్మి వచ్చే నిలిచే, శ్రేయమిడు పుట్టపర్తిగా హాయిగా లక్ష్మి నిలిచే, హరిసాయిగా శ్రేయముడు శ్రేయముడు పుట్టపర్తిగా హాయిగా ఆ లక్ష్మి నిలిచే, హరి సాయి గదా.
1: ఆ విష్ణుమూర్తే సాయిబాబా వారు. బాగుందండి.
0: పుట్టపర్తి లక్ష్మీదేవి, పుట్టపర్తి అనే గ్రామం లక్ష్మీదేవి. విష్ణుమూర్తి ఇక్కడికి సత్యసాయిగా అవతరించాలి అనుకున్నాడు. మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేగా ఆయన లేనటువంటి వైకుంఠంలో నేనొక్క దాన్నే ఉంటారు, కాబట్టి ఆయనకంటే ముందుగా నేనే వెళ్ళిపోవాలి అని పతిరాకను కాంక్షిస్తున్నది. తానిక్కడ పుట్టపర్తి అనే ఒక గ్రామంగా మారిపోయింది లక్ష్మీదేవి. అప్పుడు ఈ గ్రామం రూపంలో ఉన్న లక్ష్మీదేవిని ఎరుకోవడం కోసం ఆ హరియే సాయి రూపంలో ఇక్కడ అవతరించడం జరిగింది అనే భావంతో పద్యం చెప్పడం జరిగింది.
1: సత్య నారాయణ కనుక సాక్షాత్తు హరి. చాలా బాగుందండి.
2: మూడవ అక్షరం సా,
0: యస్తాక్షరి మూడవ అక్షరం
1: సా. సాయంకాలంలో,
0: సాయంకాలంలో సా, యస్తాక్షరి మూడవ అక్షరం సా. ఏమండి ఇక్కడ సమస్య, దత్తపతి వర్ణన నిషిద్ధాక్షి నలుగురికి కూడా నాలుగు పద్యాలు చెప్పేసి
1: ఆసు ఇంకొకటి చెప్పేస్తే సరే.
3: నాకు ఇంకొక అనుమానం ఒకటి ఉండు.
0: చెప్పాడు
3: ఇక్కడ దీపాలు చూస్తుంటే ప్రతి నెలలోనూ దీపాలు పెద్ద ఎక్కువ విశేషంగా వెలిగించరు, కానీ కార్తీక మాసంలో మాత్రం దీపాలు ఎక్కువగా పెడతారు. అందులో ఆకాశ దీపం కూడా పెట్టేది కార్తీక మాసంలోనే. ఎందు గురించి అన్ని దీపాలు వెలిగించాలంటారు కార్తీక మాసంలో? ఏమైనా విశేషం ఉందా?
0: ఇప్పుడు పితృదేవతలందరూ కూడా ఊర్ధ్వలోకయానం చెయ్యడానికి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం ఉంటే, ఆ సమయంలో వారందరికీ కూడా మనం మార్గం చూపించడం కోసమని ఎన్నో పైగా ఆకాశ మార్గంలో అక్కడ దీపాలు చూపిస్తూ ఉంటాం. అంటే మనం దీపం చూపిస్తే ఈ కాంతి ఎక్కడ దాకా పెడుతుందండి అనుకోకూడదు. పితృదేవతలారా, మిమ్మల్ని మర్చిపోలేదు, ఇదిగో నేను ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను, ఈ దీపం యొక్క మహిమ వల్ల అక్కడ నీకు మార్గంలో కాంతి ఏర్పడుగాక అనే భావంతో మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. సారీ, ఇక ఓసారి సమస్య, దత్తపతి వర్ణ నిర్దేశం కూడా ధారణ
1: ధారణాంశాలు ఒకసారి చేసేస్తే వ్యస్తాక్షి
2: పన్నెండో అక్షరం
1: ద, వ్యస్తాక్షరిలో పన్నెండవ అక్షరం దయాలో ద,
0: పన్నెండో అక్షరం ద,
1: అలాగే ఒకటవ అక్షరం సరిగమ పదనిసాలో సా,
0: యస్తాక్షరి ఒకటవ అక్షరం సా.
1: పన్నెండవ అక్షరం ద.
0: ముందుగా సమస్యతో, సుమన్ బాబు గారి సమస్యతో ఆరంభమైంది. ఇంతవరకు వీరు అడుగుతుంటే నేను చెప్పేశాను, నేను చెప్తుంటే వారు రాసుకున్నారు. ఇప్పుడు వారు చెప్పిందంతా ఒక్కసారి అప్పగించేయడమే. ఒక నాలుగు నలుగురికి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరం, ఈ నలుగురు వారు అప్పుడప్పుడు విడివిడిగా అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలు ఏమిటో నా దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు కాగితాలు పడేశారు. అది కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ధారణ వరుసగా నేను చెప్పాలి అక్షరాలు ఏమిటో.
1: ఇంతవరకు అవధానం ఎంత బాగా చేసినా ఈ ధారణ చేయకపోతే మాత్రం అవధానికి లోటే, అవధానికి లోపమే. కనుక ఈ ధారణ ఐదు పద్యాలు ఐదు అంశాలు చెప్తేనే అవధాన సక్సెస్ అయినట్లు.
0: మీదే ప్రధారణ, మొదటి ధారణ మీదే.
1: సమస్యా పూరణ
0: తలలొక్కే పది నాలుగు కానబడి తద్గౌరి కంఠం మునన్. ఆ సమస్యతో ఇవాళ అవధానం ప్రారంభమైంది. అళి నీలాలక శైలరాట్తనయ సౌహార్దం పెంపొంద నిస్తులు నిస్తులు నింషన్ముఖు చెంత చే

0: కనపడిందండి.
1: తర్వాత
0: దత్తపరి,
1: దత్తపరి
0: చందన నందన కుందన వందన అనే నాలుగు పదాలు ఇచ్చారు స్వామివారు చెప్పమన్నారు. చందన చిత్తుడు చందన చిత్తుడాతడు విశాలము సంస్కృతి గుండెయందు శ్రీనందన శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా. తర్వాత కుందన, నా కుందన కుంగలట్టిది అకుంఠితమైన అభేదమెంత చేందనరారునో అరియ భాగ్యము గుండియ సాయియే.
1: ఇది ధారణ చేయడం చాలా కష్టం. బాగుంది.
0: వర్ణన,
1: వర్ణన
0: స్వామివారు మనకు అందిస్తున్న జ్ఞానభిక్షమే చెప్పమన్నారు. ఆ జ్ఞానభిక్షతో పాటు వైద్యము కూడా చాలా గొప్పది. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నారన్నమాట. వైద్యుడు అంటే సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తిలాగా మనం భావించాలి. కనుక అటువంటి వైద్యము కూడా ఇక్కడ చాలా గొప్పది. విద్య వైద్యము మొత్తం ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. మనస్సును నిజంగానండి ఇక్కడొచ్చి నాకు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారే, ఇదే వేరే సభలో ఎక్కడైనా ఉంటే ఎవరి మాటలు వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి మేనరిజమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇక్కడ ఇంతమందిలో పిల్లలు గాని పెద్దలు గాని స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా రవ్వంత సవ్వడి చేస్తున్నారండి ఎక్కడైనాను. ఇంత నిశ్శబ్దమైన సభనైన ప్రపంచంలో ఎక్కడ చూడాలి. చాలా అద్భుతమైనటువంటి సభ అన్నమాట ఇది. మనస్సుని కట్టడి చేయడం అంటే ఇదే. మనం ఎక్కడికి కాపలా కాయగలం, వారికి వారు అలా ఉండాలి కానీ మనం కాపలా కాయగలమా? ఎక్కడొచ్చిన కోతొస్తే ఎవరు కూర్చున్నా మనకు తెలుస్తుందా? పుట్టపరిచికి ఈ ప్రాంగణానికే మనస్సును కట్టడి చేసేటువంటి శక్తి ఉన్నది. అందుకని గంతులు వేయు చిత్తమును కట్టడి చేసడి పుట్టపర్తి శ్రీకాంతుని పీఠభూమి, శ్రీకాంతుని పీఠభూమి శృతికాయుడు శ్రీహరి సత్యసాయియే.
1: అక్కడికి
0: నిషిద్ధాక్షరి,
1: నిషిద్ధాక్షరి.

0: మళ్ళీ శ్రీకాంత్ చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ సంయోగాలు కూడా వచ్చాయి. శ్రేయం శ్రేయమిడ శ్రేయమిడ పుట్టపర్తియ శ్రేయమిడ పుట్టపర్తియ శ్రేయమిడ ఈ నిషిద్ధం కాబట్టి అక్షరాక్షరం బిగించడంలో వదిలేస్తే ఇలా
1: వస్తుంది
0: నిషేధించారు. అక్కడ
1: నా అదృష్టం ఎంతో మీకు తెలిసిందా? నా అవసరం ఎంతో మీకు తెలిసిందా?
0: నిషేధం యొక్క అవసరం.
1: పుట్టపర్తి శ్రేయాంశిస్తుందన్నారు.
0: హాయ్ ఇక్కడ హాయి పెట్టుకున్నా శ్రేయమిడ పుట్టపర్తియా హాయిగా ఇట నిల్చే శ్రేయమిడ పుట్టపర్తిగా హాయిగా ఇట హాయిగా నిట నిల్చేనేమో హరి సాయిగా.
1: వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందండి.
0: నిజానికి మొదటి రెండు పదాలే మాకు ప్రధానం అక్కడ, మిగిలిన రెండు అసలు ఇంకా ఆశతో సమానం అనమాట.
1: ఒకే ధారణాంశం ఉంది, అది కాస్త వ్యస్తాక్షరి.
0: పన్నెండు
1: అక్షరాలు ఇచ్చింది అమ్మాయి, అక్కడ మొక్క చింపించింది. ఇది చాలా కష్టం చెప్పడం. మరి అవధాన గారు ఇది కూడా చెబితేనే సక్సెస్ అయినట్లు. అయ్యా
0: ఒకటి ఒకటో అక్షరం సా, రెండు త్యా, మూడు సా, నాలుగు ఇ, ఐదు మా, ఆరు హి, ఏడు మలి మా, ఎనిమిది సా, తొమ్మిది త్య, పది ము, పదకొండు క, పన్నెండు ద.
1: వాహ్ వాహ్ వాహ్. సత్య సాయి మహిమ సత్యము కదా. సత్యసాయి బాబా వారి మహిమ ఘనత ఖచ్చితంగా సత్యం సుమా. ఎప్పుడూ ఉండేది సుమా. అప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం ప్రశ్న లేదు. భూతకాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది చెప్పడం కోసమే సత్యము కదా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
0: చేయగలిగిన ఎంతలో చేసినాను, సాయి కృపయున్న ఎంతలో జలిపినాను, తృప్తిపడి సమయమున్న

0: శుభం శుభము.
1: సాయిరాం,
0: నేను చెప్పాను, నేను వాడాను, నేను ప్రశ్న అడిగాను, ఇక్కడ ఎవరు నేను లేవు, అంతా మహానుభావుని దయవల్ల జరిగింది. ప్రతి అంశము ప్రతి అక్షరము ఆ స్వామి సంకల్పం లేకపోతే ఎవరు చెప్పలేరు. ఈ గడ్డ మీద అడుగు పెట్టడమే పూర్వజనం శుకృతం ఉండాలి. ఇక్కడ ఒక మాట మాట్లాడాలంటే స్వామివారి కారుణ్యం ఉండాలి. ఇక్కడ గాలి పీల్చాలంటే స్వామివారి తాలూకు దయ ఉండాలి. ఇదంతా ఈ వేళ ఇంతమంది అనుభవించావు అంటే నిజంగా ఏ జన్మలో చేసిన మహాపుణ్యమో ఆ పరమాత్మకి హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వింజమూరి శేషపణ శర్మ గారు వారి స్పందన.
2: అవహిత బుద్ధి సాధ్యము మహాస్ఫురణాపటు పాండితీ గుణ ప్రవిలసితావధానం సభాజనరంజనమై చలంగు అయ్యవి శతమున్ సహస్రం బళా కడిమెళ్ళ వరప్రసాద సత్కవి మును చేసియుంటివి ఇట కాంచితి సాయి కృపన్ కృతార్థతన్.
0: బాగుందండి. అవధానాధ్వర హవ్యకల్ప కవిత వ్యాసంగ అవధానాధ్వర హవ్యకల్ప కవిత వ్యాసంగ శబ్దేందిరానవధింధింధిమి నర్తన ప్రథిత నానాపద్య రత్నాభ్ర సంభ్రమ సమ్మోహిత సూరికేకిత యహర్ష ప్రక్షలస్య ప్రభావిక ప్రాష్ట్రిక వావదూక భద్రంబు ప్రసాద భద్రంబులు. ఓ ప్రసాద, నీకు భద్రమ కలుగునుగా కాని ఆశీర్వచనం పలుకుతున్నాను.
1: ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, స్వామివారు చాలా భాషలు ప్రసంగం చేయగలవారు. ఏ భాష వారు వస్తే ఆ భాషలో వారితో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైనా సరే భక్తులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు తెలుగులో తప్ప ఇంక ఏ భాషలోనూ ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. ఈ రకంగా తెలుగు భాషకు వారు ఎలాంటి గౌరవాన్ని తీసుకొచ్చారు అంటే, దేవుడు సాక్షాత్తుగా తెలుగులో మాట్లాడడం చేత తెలుగు భాష కూడా దేవభాష అయిపోయింది. ఇందిరావారు వారు అవధానం అనేది కేవలం తెలుగు భాషలో తప్ప ప్రపంచంలో మరి ఏ భాషలోనూ లేదు. ఏదో కొద్ది కొద్దిగా చేసే ప్రయత్నాలు జరిగినా ప్రధానంగా ఇందులోనే రాణించింది. కనుక తెలుగు భాషను దేవభాషగా మార్చిన స్వామి సన్నిధానంలో తెలుగు భాషకు మాత్రమే పరిమితమైనటువంటి అవధాన ప్రదర్శన వారి ముందు చేసి వారికి అంకితం చేసి జన్మను ధన్యమనర్చుకోవాలనుకున్నాం. ఈ అవధానమంతా కూడా వారి పాదములకు నైవేద్యంగా అంకితంగా సమర్పించుకుంటూ ఉన్నాం.
3: తిరుపతి వెంకట కవుల శిష్యుడు పేలూరి శివరామశాస్త్రి గారు ఒక పద్యం చెప్పారండి. చివరకు నా కవిత్వమది చల్లరే నాలుగు అక్షరాలుగా మివిలే రసంబులన్నిటను మేలి రసంబున కాలవాలము అయ్యవి ఎవి సత్యసాయి అనునట్టివి అయ్యవి కూడా రెండే మివిలే సాయి సాయి అని మిక్కిలి వర్ణములెల్ల చూర్ణములు.
1: అదే
3: శివరామశాస్త్రి.
4: దత్తపది అంశంలో కుందన వందన అని రెండు పదాలు ఉన్నాయి. నిజానికి అవి రెండు విడగొట్టకుండా కూడా కుందన శబ్దంతోనూ వందన శబ్దంతోనూ పూర్తి చేయొచ్చు. కానీ ఆ రెండింటిని ఎంతో అందంగా చక్కగా విరిచి చేయడమే కాకుండా గుండెయే సాయి అవుటయే అన్నము మొత్తం సావధానానికి అంతకి కూడా ప్రాణం లాంటిది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గుండె. అలాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాయిగా ఉంది అంటే మనం బతికున్నాము అంటే ఆయన వల్ల ఉన్నాము అని చెప్పడంలో ఉండేటటువంటి ఆ ఔచిత్యం ఎంతటితో చెప్పలేము. అలా పలికేము అంటే అది మన ప్రతిభా విశేషం వల్ల అని అనుకోవడం కంటే ఇలాంటి చోట వచ్చిన ఏ మాటైనా ఆ భగవద్వరేణ్యుల యొక్క గొప్పతనం వల్ల, వాళ్ళ యొక్క కారుణ్యం వల్ల, వాళ్ళ యొక్క ఆశీర్వచనాల వల్ల వచ్చింది. ఎంతో అందమైనటువంటి ఈ అవధానాన్ని నేను ఇవాళ ఆ ప్రసాద అవధానాన్ని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది.
5: శ్రీ విష్ణీశ్వర పద్మజాత ప్రముఖా శేషాంశ సంభూతు నిన్ శ్రీ విష్ణీశ్వర పద్మజాత ప్రముఖా శేషాంశ సంభూతు నిన్ యావద్విశ్వ వికాస పోషణ

0: మంగళం మహత్ స్వామివారి అనుశాసనంతో స్వామివారి కనుసన్నల్లో స్వామివారి కరుణాపూరిత నేత్ర ప్రసారం మన మీద ప్రశస్తి ఉండగా గొప్ప అవధానం జరిగింది. అంతా కూడా మంగళం మహత్ మంగళం మహత్ మంగళం మహత్
1: సాయిరాం సాయిరాం సాయిరాం
0: మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.

ఇంతవరకు మీరు ప్రశాంత నిలయంలోని 2013 జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడివెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని ఆఖరి భాగాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆగస్టు 24వ తేదీన హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారు తమ సేవా కార్యక్రమాలు ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక విశేష కార్యక్రమంలో భాగంగా శ్రీమతి రాజవరం ఉష, సిహెచ్ భువన స్వరజ, స్వరవాణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి శిష్య బృందం వారు ఆలపించిన కొన్ని గీతాలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. వాద్య సహకారం వైలిన్పై శ్రీ మురళీధర్, తబలాపై శ్రీ శ్రీనివాస్.

हरि ओम तत्सत् नमः शिवाय शिव शिव शिव